ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 30వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 21వ తేదీ సోమవారం. ఇప్పుడు సమయం 5:53 దాటి 44 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నేటి ప్రసార వివరాలు. ముందుగా ఈ ఉదయం 6:10 భావన కార్యక్రమంలో ఓర్పు, శ్రీమతి కోట విజయ గారి లఘు ప్రసంగం. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతం, శివస్తుతి. 6:35 పొలం పనులు కార్యక్రమంలో సాంకేతిక విజ్ఞానంతో సుస్థిర వ్యవసాయం గురించి కొన్ని వివరాలు. 7:00 మెహబూబాబాద్ జిల్లా సమగ్ర నివేదిక అందిస్తారు శ్రీ ఎస్ పురుషోత్తం. ఈ ఉదయం 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఈరోజు ప్రపంచ ఆల్జీమస్ దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు. అనంతరం ఆధునిక సాహిత్యంతో గురుతర పీఠం గురుజాడ, డాక్టర్ వేదుల శ్రీరామశర్మగారి ప్రసంగం. ఇంకా ఈ కార్యక్రమంలో ఇది మన చట్టం శీర్షికన మెడికల్ నెగ్లిజెన్స్, ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది డాక్టర్ దుంప శ్రీదేవి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమాలు ఈ ఉదయం 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో, 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో సత్యరాజు వేణుమాధవ్ గారి

0: గాత్రం. వాద్య సహకారం శ్రీ ఎస్వి వేణుగోపాల్ వయలిన్, శ్రీ వి కాళీప్రసాద్ బాబు మృదంగం. ఈ ఉదయం 9 గంటలకు 2026 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సూర్యప్రభ వాహనం సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది. ఈ ఉదయం 9 గంటలకు. 10 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం ఇన్సైడ్స్ ఆంగ్ల కార్యక్రమంలో ఇంటర్నేషనల్ పీస్ డే జాగృతి గంధ్రగారి ప్రసంగం. 11:03 హిందీ పాఠం, ఉపాధ్యాయులు డాక్టర్ జ్యోతి ఫౌజ్దార్, విద్యార్థిని చైతన్యశ్రీ. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి వసుంధర కోమ్కలి గారి గాత్రం. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం. 12:40 ఎన్సీఈఆర్టి వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో మానస సంచరరే గోమతి సుమచంద్ర గారి కథానిక. 2:30 నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం. ఇక సాయంకాలం ప్రసారంలో 5 గంటలకు వార్తల ముఖ్యాంశాలనంతరం జానపద సంగీతం కార్యక్రమంలో శశిరేఖ పరిణయం కథ చిందు యక్షగానం వినిపిస్తారు శ్రీ ఎదురుగట్ల యాదగిరి బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో వరిలో పురుగుల నివారణ యాజమాన్యం గురించి హుజూర్ నగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త ఏ విద్యాశ్రీ గారు అందించే వివరాలు. ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి పశు విజ్ఞానం కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి కార్యక్రమంలో వర్షాకాలంలో పశువుల ఆరోగ్యం సంరక్షణ గురించి కొరుట్ల పశువైద్య కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ శ్రీకాంత్ గారు పాల్గొని రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలిస్తారు. కార్యక్రమ అనుసంధానకర్త డాక్టర్ వీరన్న బోక్యా గారు. మీరు ఫోన్ చేయవలసిన టెలిఫోన్ నంబర్లు 040 ఎస్టీడీ కోడ్ను జత చేసి 232408252, ఇంకో నంబరు 232408853. ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఈరోజు రాత్రి 7:15 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈరోజు రాత్రి 8:00 2026 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చంద్రప్రభ వాహనం సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది. ఈరోజు రాత్రి 8:00 9:15 స్పాట్ లైట్, 9:30 పబ్లిక్ స్పీక్. ఈ 2 కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. ఈరోజు రాత్రి 10:00 జపాన్లో జరగనున్న 2026 ఆసియా క్రీడల రోజువారీ ముఖ్యాంశాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6:00 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మై మనోజ్. राष्ट्रपति द्रौपदी मुर्मू ने कहा है कि हाल के दिनों में आई कई प्राकृतिक आपदाओं से स्पष्ट है कि जलवायु परिवर्तन के प्रभावों को कम करने के लिए ठोस प्रयास जरूरी है. नई दिल्ली में पर्यावरण और जलवायु गतिशीलता के भविष्य विषय पर आयोजित सम्मेलन के समापन सत्र में राष्ट्रपति ने कहा कि वैश्विक वैज्ञानिक समुदाय जलवायु जोखिम को लेकर गंभीर चेतावनी दे रहा है.
2: हाल के समय में हुई अनेक प्राकृतिक आपदाओं ने यह स्पष्ट किया है कि क्लाइमेट इम्पैक्ट्स को कम करने के लिए सशक्त क्लाइमेट एक्शन करना आवश्यक है. विश्व का वैज्ञानिक समुदाय चेतावनी दे रहे हैं कि क्लाइमेट रिस्क बहुत गंभीर हो चुका है. इनकी यथासंभव रोकथाम और सामना करने के लिए स्थानीय, क्षेत्रीय और वैश्विक सभी स्तर पर स्टेक होल्डर्स के बीच सक्रिय सहयोग की सुदृढ़ आवश्यकता है.
1: राष्ट्रपति आज से गुजरात के 3 दिन के दौरे पर रहेंगी। वे कल एकता नगर केवड़िया में 72वें राष्ट्रीय फिल्म पुरस्कार समारोह की अध्यक्षता करेंगी। श्रीमती मुर्मू बुधवार को वडोदरा में महाराजा सयाजी राव विश्वविद्यालय के 75वें दीक्षांत समारोह में शामिल होंगी।

0: advances in various aspects of human life, including biodiversity, water availability, and land resources.
1: हाल के समय में हुई अनेक प्राकृतिक आपदाओं ने यह स्पष्ट किया है कि क्लाइमेट इम्पैक्ट्स को कम करने के लिए सशक्त क्लाइमेट एक्शन करना आवश्यक है। विश्व का वैज्ञानिक समुदाय चेतावनी दे रहे हैं कि क्लाइमेट रिस्क बहुत गंभीर हो चुका है। इनकी यथासंभव रोकथाम और सामना करने के लिए स्थानीय, क्षेत्रीय और वैश्विक सभी स्तर पर स्टेक होल्डर्स के बीच सक्रिय सहयोग की सुदृढ़ आवश्यकता है।
0: Indian Air Force Chief Air Chief Marshal A.P. Singh and Japan Air Self-Defense Force Chief of Staff General Takehiro Morita flew together in India's indigenous light combat aircraft Tejas during a formation sortie in Jodhpur yesterday. The flight by the air chiefs of both the nations comes as the Indian Air Force and Japan Air Self-Defense Force are conducting the joint air exercise Veer Guardian 2026 in Jodhpur. Talking to media in Jodhpur after the sortie, Air Chief Marshal Singh said, first ever operation of Japanese fighter jet on Indian soil marks major milestone in bilateral defense ties.
2: The Japanese fighters have operating from Indian soil for the first time is a great milestone in the history of our relationship. I very clearly remember in Tarang Shakti 24, your team was here. I had come as the vice chief, met them all. But unfortunately, your aircraft could not ferry because of bad weather in the southeastern part of Asia. And we missed the opportunity that time. But I'm very happy that we have caught up this time. This reflects a deepening dimension of our special strategic and comprehensive partnership between the two countries.
0: Department of Fisheries will organize a review meeting on development of fisheries in Kolkata today. The meeting will be co-chaired by Union Minister of Fisheries Rajiv Ranjan Singh and West Bengal Chief Minister Suvendu Adhikari. The Ministry of Fisheries, Animal Husbandry and Dairying said the review meeting is being organized to chalk out a roadmap for huge untapped fisheries potential in West Bengal. External Affairs Minister Dr. S. Jayashankar will lead the Indian delegation for the high-level week at the 81st session of the United Nations General Assembly, UNGA, in New York, USA. The External Affairs Minister is scheduled to address the high-level session of the 81st UNGA on the 26th of this month. During the visit, Dr. Jayashankar will also attend various multilateral and bilateral meetings. U.S. President Donald Trump has said that he is in deciding mode over the Iran war, warning that big things are going to happen. His remarks came after Tehran said it has shared its conditions with Washington through mediators for reopening the Strait of Hormuz. Trump's comments come ahead of Iranian President Masoud Pezeshkian's expected visit to New York to attend the United Nations General Assembly. In the fifth round of the 46th Chess Olympiad at Samarkand, R. Pragyananda and D. Gukesh secured crucial wins over Anish Giri and Erwin Lee Emmy, respectively, to help India seal a 3-1 win over Netherlands yesterday. And that is the end of this news bulletin.
3: Akashavani Hyderabad Kendram ippudu samayam 6 gantala 10 nimshalu bhavana karyakramamlo ఓర్పు శ్రీమతి కోట విజయ్ గారి లఘు ప్రసంగం వింటారు.
4: ఓర్పు అనేది మానవులకు ఉండాల్సిన ముఖ్య గుణములలో ఒకటి. ఓర్పు గలవారు సాధించింది ఏమీ లేదని మన పూర్వీకుల నుండి నేటి పెద్దల వరకు చెప్తూనే ఉంటారు. ఇది నిజమే కదా. ఓర్పుకు మరో పేరు సహనం. ఓర్పుగా ఉండటం మన బలహీనత కాదు, అది మన మనస్సుకు బలమని గుర్తుంచుకోవాలి. నిత్య జీవితంలో మనకు సమస్యలు ఎదురైనప్పుడు మనం కృంగిపోకుండా స్థిరంగా మనోనిబ్బరంతో ఎదుర్కొనే అద్భుతమైన శక్తే ఓర్పు. తాత్కాలికంగా మనకు బాధలు ఏర్పడినా అవన్నీ ఓర్పు ముందర ఓడిపోతాయి. తొందరపాటు నిర్ణయాలను తగ్గించి సరైన సమయంలో సంయమనంతో మానసిక స్థిరంతో దైనందిన పనులు చేయటానికి సహాయపడుతుంది ఓర్పు. మనం నిశితంగా పరిశీలిస్తే పురాణ కాలం నుండి ఓర్పుకు పరీక్ష జరుగుతూనే ఉంది. అయినప్పటికీ ఓర్పు ఏనాడు ఓడిపోలేదు, గెలుస్తూనే ఉంది. ఉదాహరణకు నలుడు దమయంతిని వదిలి వెళ్ళినప్పుడు ఆమె తొందరపడే నిర్ణయం తీసుకోకుండా నలుని కోసమే

ఎదురు చూచి గెలిచింది. అలాగే సీతను రావణుడు చెరలో ఉంచినప్పుడు రాముని రాకకు ఓర్పుతో ఎదురు చూసింది. రామరావణ యుద్ధం జరిగి ఆమెకు చెర విడిపించనున్నాడు రాముడు. ఇది సీతమ్మ ఓర్పుకు నిదర్శనం కదా. మరొక వనిత సావిత్రి. యమధర్మరాజు తన భర్త ప్రాణాలు తీసుకుని వెళుతూ ఉంటే వెంబడించింది. యముని మనసు కరిగి ఏమి వరం కావాలో కోరుకోమనగా

0: అది అతిశయోక్తి కాదేమో. ఏ తరం వారైనా వారి వారి పరిస్థితులను ఓర్పు వహించి కదిద్దుకోవాలి. ఓర్పు కలిగిన జీవులు కూడా చాలా ఉన్నాయి. తాబేలు, చీమ, సాలీడు, ఏనుగు, కొంగ మొదలైనవి. తాబేలు ఓర్పుకు నిదర్శనం. చాలా నెమ్మదిగా కదులుతూ స్థిరంగా అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటుంది. అలాగే చీమ చిన్నదైనా తన శక్తికి మించి ఆహారాన్ని ఒక ప్రదేశానికి ఓర్పుతో చేర్చుకుంటుంది. సాలీడు తన గూడును తానే ఓర్పుతో నిర్మించుకుంటుంది. పదే పదే ఓడిపోయిన ఎన్నో ప్రయత్నాలు చేసి గూడును కట్టుకుంటుంది. అలాగే ఏనుగు కూడా ఎంతో కష్టమైన ఓర్పుతో దొంగలను చేరవేస్తుంది. కొంగ కూడా తన ఆహారం కోసం ఎంతో ఓర్పుతో చేపలను పట్టుకుంటుంది. చాకచక్యంగా జీవులు ఓర్పుతో తమ తమ పనులను నేర్పుతో విజయవంతంగా పూర్తి చేస్తాయనటంలో సందేహం లేదు. ఈనాటి యువతి యువకులు తమ నిత్య జీవితంలో అనాలోచితంగా ఓర్పులు కోల్పోయి వారి వారి కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. ఆవేశంతో వారి ఉజ్వల భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. వారి జీవితంలో ఎదురయ్యే సమస్యలకు కొంత సమయం కేటాయించి ఆలోచించి సరైన సమయంలో నిర్ణయాలు ఓర్పుతో పరిష్కరించుకుంటే వారి జీవితాలు ఆనందభరితంగా విలాజిల్లుతాయి. మనం అసహనంగా ఉన్నంతకాలం ఏ పని సజావుగా జరగదు. అదే ఓర్పుతో అందరితో కలిసి నవ్వుతూ గడిపేస్తే ఎంత జటిలమైన సమస్యనైనా పరిష్కరించి సంతోషంగా గడపవచ్చును. కనుక మన నిత్య జీవితంలో ఓర్పు అనే ఆభరణాన్ని ధరించి ఆనందమయం చేసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు.
1: ఓర్పు శ్రీమతి కోట విజయ్ గారి లఘు ప్రసంగం విన్నారు. భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భక్తిరంజని. ఈనాటి కార్యక్రమంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతం, శివస్తుతి నమ శివాయ స్తుతి వింటారు.

ఇంతవరకు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతం, శివస్తుతి, నమ శివాయ స్తుతి విన్నారు. భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి పొలం పనులు.

0: ఈనాటి కార్యక్రమంలో సాంకేతిక విజ్ఞానంతో సుస్థిర వ్యవసాయం గురించి కొన్ని వివరాలను వింటారు.
1: రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం వ్యవసాయంలో మనం పాటిస్తున్న కొన్ని అంశాలు, సాంకేతికతతో కూడిన వ్యవసాయంలో మనం పాటించాల్సిన విషయాలను, సుస్థిర వ్యవసాయం వైపు అడుగులు వేయడానికి మనం తెలుసుకోవాల్సిన కొన్ని అంశాలను, లేదా ప్రస్తుత వ్యవసాయంలో పాటిస్తున్నటువంటి కొన్ని పద్ధతులు, వాటిని మార్చుకోవడం అనే అంశాలపైన ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. ఈ విషయాలు ఎందుకు ఇంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి అనంటే, మన హరిత విప్లవం తర్వాత మనం దిగుబడి ఎక్కువ రావడం కోసం రసాయన ఎరువుల వినియోగాన్ని ప్రారంభించాం. కొంతమేరకు హైబ్రిడ్ రకాలను పెంచుకోవడం ద్వారా, వాటికి రసాయనాల అవసరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రసాయనాల ద్వారా పోషకాలను అందించడం అనేది సాంకేతికత కూడిన సిఫారసు చేసిన మోతాదులో రసాయనాలను వాడమని సూచించడం జరిగింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రసాయనాల వాడకం అనేది చాలా ఎక్కువగా మారింది, ముఖ్యంగా యూరియా వంటి రసాయన పోషకాలు. యూరియా వాడకం అన్ని పంటల్లో కూడా పెరిగింది. ఇది మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం, ఎందుకంటే యూరియా అనే ఒక పోషకం మన భారతదేశంలో తయారవుతున్నది కాదు, మనం దాన్ని ఎగుమతి ద్వారా, అంటే మనం దాన్ని దిగుమతి చేసుకుంటున్నాం.

దేశ ఆదాయంలో చాలా మేరకు మనం దాన్ని వెచ్చించి యూరియాని దిగుమతి చేసుకుంటున్నాం. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు యూరియా పైన సబ్సిడీని ఇచ్చి రైతులకు దాన్ని తక్కువ ధరలోకి అందుబాటులోకి తెస్తున్నారు. దాదాపు 85 నుంచి 89% సబ్సిడీ ద్వారా మనకు యూరియా అనేది లభిస్తుంది. అటువంటి యూరియాని విచక్షణారహితంగా వాడడం ద్వారా చాలా మటుకు అనర్థాలనేవి జరగడానికి ఆస్కారం ఉన్నది. యూరియా అనే ఒక పోషకము మొక్క పెరుగుదలకు అవసరము, కానీ ఇది అధికంగా వాడటం వలన దగ్గరలో ఉన్న నీటి కాలువలు కలుషితమవుతున్నాయి. ఈ యూరియా శాతం నీటిలో పెరగడం ద్వారా నీటిలో ఉండే సహజంగా ఉండాల్సిన జీవరాశులు కూడా తగ్గిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నీటిని మనం సేకరించడం, సేవించడం, వివిధ రూపాలలో తీసుకోవడం వలన మనుషుల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కాబట్టి సిఫారసు చేసిన మట్టుకు మాత్రమే యూరియాని వాడాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సూచిస్తున్నది. ఈ విధంగా యూరియాని తగ్గించడం ద్వారా పంట దిగుబడిలో ఏ మార్పు లేకుండా కూడా పర్యావరణాన్ని రక్షించిన వాళ్ళం అవుతాము. అయితే ఏ విధంగా మనం ఈ యూరియా శాతాన్ని అనేది తగ్గించుకోవచ్చు తెలుసుకుందాం. పచ్చిరొట్టె పంటలను మనం ఖరీఫ్ పంటకు ముందు పచ్చిరొట్టె పంటలను పండించి వాటిని నేలలో కలియదున్నడం ద్వారా మనం యూరియా అనే శాతాన్ని అనేది తగ్గించుకోవచ్చు. అదేవిధంగా సేంద్రియ ఎరువులు, పశువుల ఎరువులు లేదంటే పౌల్ట్రీకి సంబంధించిన ఎరువులను వేసుకోవడం ద్వారా, వర్మీ కంపోస్టు ఇటువంటి ఎరువులను వేసుకోవడం ద్వారా కొంతవరకు మనం పంటకు కావలసిన నత్రజని శాతాన్ని జీవన రూపంలో ఇవ్వడం అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా జీవన ఎరువులు రైజోబియం, అజొల్లా, అజటోబ్యాక్టర్, అజోస్పైరిలం లేదనంటే భూమిలో ఉన్న భాస్వరాన్ని కరిగించే ఫాస్ఫరస్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా, పొటాష్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా ఇటువంటి వాటిని వాడడం ద్వారా కొంతవరకు మనం రసాయన ఎరువుల మోతాదును భూమిపైకి తగ్గించవచ్చు. అదేవిధంగా కొన్ని జాగ్రత్తలు అనేది రైతాంగం పాటించాల్సిన అవసరం ఉంది. రైతాంగం పర్యావరణ పరిరక్షణతో పాటు రైతు ఆరోగ్యం కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. రసాయన ఎరువులను ఎప్పుడైతే వాడుతున్నామో రసాయన మందులను, ముఖ్యంగా మనం చీడపీడలకు వాడే మందులను లేదంటే కలుపు యాజమాన్యానికి వాడే మందులను ఎప్పుడైతే వాడుతున్నామో రైతాంగం ప్రొటెక్టివ్ క్లోతింగ్ అని అంటాం. అంటే మన దేహాన్ని రక్షించే విధంగా మనం బట్టలు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక కోటు, మాస్కు, కళ్ళకు అద్దాలు, చేతులకు గ్లౌస్, కాళ్ళకి పొడవాటి షూస్, ఇవి చాలా ముఖ్యమైనవి. మనం వాడే రసాయనాలు ఆరోగ్యానికి హానికరం, కానీ రైతులు ఏ విధమైన జాగ్రత్తలు లేకుండా మందులను పిచికారీ చేయడం ద్వారా అవి రైతు పీల్చుకునే గాలిలో, తినే ఆహార పదార్థాలలో, చర్మం పైన ఉండడం ద్వారా వివిధ రకాలైన రోగాలకు గురవుతున్నారు. ఈ విధంగా కాకుండా కొన్ని జాగ్రత్తలను పాటించాలి. ప్రొటెక్టివ్ క్లోతింగ్తో పాటు ఎప్పుడైతే మనం ముఖ్యంగా కలుపు మందులను వాడతామో మనం పిచికారీ అనేది వెనక్కి నడుస్తూ చేయాలి. ముందుకు నడవడం ద్వారా ఆల్రెడీ మనం స్ప్రే చేసిన భూమిపైన మనం నడుస్తున్నట్లు, కాబట్టి కలుపు అనేది నివారణ అనేది కూడా తగ్గుతుంది, మనం డిస్టర్బెన్స్ కూడా పెరుగుతుంది, భూమికి డిస్టర్బెన్స్ అనేది కూడా పెరుగుతుంది. అదేవిధంగా అధిక మొత్తంలో రసాయనాలున్న మందులను మొదటగా వాడరాదు. మనకు ఎప్పుడైనా ఆర్థిక నష్టపరిమితి స్థాయి అనేది ఒకటి ఉంటుంది. అంటే పొలంలో పురుగు ఉండవచ్చును, కానీ అది మనకు నష్టాన్ని ఏర్పరిచే విధంగా ఉన్నదా, తక్కువగా ఉన్నదా అనేది గుర్తించాలి. ఆ ఆర్థిక నష్టపరిమితి స్థాయి దాటినట్లయితే మనం దానికి సంబంధించిన రసాయనాలను వాడాలి. మొదటిసారి అధికంగా డోసేజ్తోని రసాయనాలను వాడరాదు. దీని ద్వారా ఆ పురుగులు లేదా తెగులు దానికై టాలరెంట్ అయిపోతాయి. అంటే తర్వాత మీరు ఎక్కువ మోతాదులో పిచికారీ చేసినా కూడా అవి చనిపోవు. అదేవిధంగా మనం ఎప్పుడైతే మనకు ఈ కాలంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత మనకు నీటి వనరులు అనేవి చాలా పెరగడం జరిగింది. ఈ నీటి వనరులు పెరగడంతో పాటు మనం వరిని కూడా చాలా ఎక్కువ మొత్తంలో పండిస్తున్నాం. ఎప్పుడైతే ఇలా పండిస్తున్నామో అంటే వరి పంటలో భూమిపైన నీరు నిలిచి ఉంటుంది. ఇలా ఉండడం ద్వారా భూమి తన సహజ గుణాన్ని కోల్పోయి కొన్ని రకాలైన చౌడు నేలలు ఏర్పడడము లేదా భూమి గుల్లపారే తత్వాన్ని కోల్పోవడము, భూమి కింది పొరల్లో ఒక గట్టి పొర అనేది ఏర్పడడము జరుగుతుంది. దీని ద్వారా తర్వాత వేసే పంటలకి అది ప్రభావితం చేయడం జరుగుతుంది. కాబట్టి మనం ఉన్న నీటిని

0: చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఆరుతడి పద్ధతిలో వరిని పండించడము, ఒక ఎకరం వరి పండించే నీటితో మనం 5 నుంచి 6 ఎకరాల చిరుధాన్యాలు పండించుకోవచ్చు. అదేవిధంగా సేంద్రియ వ్యవసాయం వైపు కూడా రైతు ఆలోచించాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈ సేంద్రియ పద్ధతుల్లో పండించడం ద్వారా అధిక నాణ్యత అనేది మనం తెచ్చుకోవచ్చు. కాబట్టి ఈ కొన్ని అంశాలను రైతు దృష్టిలో పెట్టుకొని వ్యవసాయాన్ని చేపట్టవలసిందిగా మనవి.
1: సాంకేతిక విజ్ఞానంతో సుస్థిర వ్యవసాయం గురించి కొన్ని వివరాలను విన్నారు. ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి పశు విజ్ఞానం కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి కార్యక్రమంలో వర్షాకాలంలో పశువుల ఆరోగ్యం సంరక్షణ గురించి కొరుట్ల పశువైద్య కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ శ్రీకాంత్ గారు పాల్గొని రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలిస్తారు. కార్యక్రమ అనుసంధానకర్త డాక్టర్ వీరన్న భూఖ్యా గారు. ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయవలసిన టెలిఫోన్ నంబర్లు 040 SD కోడ్ను జత చేసి 2324085252, ఇంకో నంబరు 2324085853. ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఈరోజు రాత్రి 7:15
2: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: పర్యావరణ పరిరక్షణతోనే అభివృద్ది సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలోని ఆదిలాబాద్లో రక్షణరంగ ఎయిర్ఫీల్డ్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నోడల్ అధికారులను నియమించింది. పేదల వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి తెలిపారు. ప్రముఖ సంఘ సంస్కర్త రచయిత గురజాడ అప్పారావు జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట పండుగగా నిర్వహిస్తోంది. పర్యావరణ పరిరక్షణతోనే అభివృద్ది సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కర్ణాటకలోని బెంగళూరులో ఏర్పాటు చేసిన ది ఎర్త్ సెంటర్ విస్టా స్పేసెస్ భవనాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, పర్యావరణానికి నష్టం కలగకుండా పర్యావరణ హిత నిర్మాణాల వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. భవన నిర్మాణాల్లో సౌర విద్యుత్తు, నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. అమరావతిని పర్యావరణ హిత నగరంగా అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: If every growing Indian city can demonstrate this at scale, we can create a new model of urbanization for the world. Development must continue, but the definition of development must change. Environmental friendly and also best ecosystem.
0: తెలంగాణలోని ఆదిలాబాద్లో రక్షణ రంగ జాయింట్ యూజర్ ఎయిర్ఫీల్డ్ ఏర్పాటుకు సంబంధించిన పనులను వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నోడల్ అధికారులను నియమించినట్టు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఎక్స్వేదిగా ఆయన స్పందిస్తూ, రాష్ట ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ

0: ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకువెళ్లేందుకు రక్షణ పౌర విమానయాన మంత్రిత్వ శాఖల నుంచి నోడల్ అధికారులను నియమించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా గుండెశెట్టిపల్లి వద్ద నిర్వహించే హెన్రీ నివా జలహర్తి కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే కుప్పం నియోజకవర్గంలో 289 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం కుప్పం కొత్తపేటలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కుప్పం రైల్వే స్టేషన్లో దాదర్ పుదుచ్చేరి ఎక్స్ప్రెస్కు అదనపు హాల్ట్ను ప్రారంభిస్తారు. పేదలకు వైద్య ఖర్చులను తగ్గించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా తూర్పునాయుడుపాలెంలో నిర్వహించిన కార్యక్రమంలో 359 మంది లబ్ధిదారులకు 90 లక్షల రూపాయల విలువైన సహాయ చెక్కును మంత్రి నిన్న అందజేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా కొండపి నియోజకవర్గంలో ఇప్పటివరకు 2560 మందికి 19.98 కోట్ల రూపాయలను ఆర్థిక సాయం అందించినట్టు ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
1: అనారోగ్య కారణాల వల్ల వైద్య ఖర్చులు పెట్టినటువంటి వాళ్ళకి ముఖ్యమంత్రి సహాయనిధి సహాయం చేస్తున్నారు. కొండేపు నియోజకవర్గంలో ఇవాళ 333 మందికి సుమారుగా 2 కోట్ల రూపాయలు నేను పంపిణీ చేయడం జరిగింది. ఇప్పటివరకు కూడా 2600 మందికి నియోజకవర్గంలో 20 కోట్ల పైసలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఖర్చు పెట్టడం జరిగింది. ఈ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఆనందదాయకమైన ఆంధ్రప్రదేశ్ చేయడం కోసం వాళ్ళు సంజీవని ప్రాజెక్టు కూడా తీసుకురాబోతున్నారు. ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగపరచగా కోరుకుంటూ ఇంత పెద్ద మొత్తంలో సహాయం చేయించినటువంటి నారా చంద్రబాబు నాయుడికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
0: మలేషియాలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన 4 యువకులను క్షేమంగా స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. బాధిత యువకుల కుటుంబ సభ్యులు శ్రీకాకుళంలోని క్యాంపు కార్యాలయంలో కేంద్ర మంత్రిని నిన్న కలిసి తమ వారిని సురక్షితంగా స్వస్థలాలకు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, యువకులను స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు మలేషియా అధికారులతో పాటు భారత రాయబార కార్యాలయం విదేశాంగ శాఖతో సమన్వయం చేస్తున్నట్టు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంపై బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మగారితో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక పరిచయ కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. అలాగే ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి 2026పై ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ది శాఖ సంచాలకులు డాక్టర్ పి సంపత్ కుమార్ ఐఏఎస్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమం ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 3.79 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు జలవనరుల శాఖ మంత్రి నిర్మల రామానాయుడు నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, పాలకొల్లు నియోజకవర్గ అభివృద్ది కృషి చేస్తామని తెలిపారు. తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి విద్యేశ్వరం మంచినీటి పథకానికి పనులు ప్రారంభించామని మంత్రి వివరిస్తూ,
3: మన పాలకొల్లు పట్టణానికి మంచినీటి కోసం శాశ్వత పరిష్కారం కావాలని ఆ రోజు విజయేశ్వరం నుంచి అంటే రాజమండ్రి నుంచి డైరెక్ట్ గా పైప్ లైన్ ద్వారా 200 కోట్ల రూపాయలు పెట్టి ఆ రోజు పనులు ప్రారంభించాం. మళ్ళీ మనం అధికారంలోకి వచ్చాక ఇప్పుడు మళ్ళీ రాజమండ్రి ధవళేశ్వరం నుంచి డైరెక్ట్ గా మీకు మళ్ళీ పైప్ లైన్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ రోడ్స్ డ్రైన్స్ 3.79 కోట్ల రూపాయలు గ్రాంట్ లో 10 కోట్ల రూపాయలు తెస్తా ఉన్నాం.
0: దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని జాతీయ సమగ్రత గురించి తెలిపిన నవయుగ వైతాళికులు ప్రముఖ సంఘ సంస్కర్త రచయిత గురజాడ అప్పారావు జయంతి ఈరోజు. 1862 సెప్టెంబర్ 21వ తేదీన జన్మించిన ఆయన తన రచనల ద్వారా తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేసిన గొప్ప సాహితీకారుల్లో ఒకరు. కన్యాశుల్కం, ముత్యాల నరాలు, పుత్తడి బొమ్మ, పూర్ణమ్మ వంటి రచనల ద్వారా సాంఘిక దురాచారాలపై రచనలు చేసిన సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు. ఆయన రచించిన కన్యాశుల్కం నాటకం తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. గురజాడ అప్పారావు జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట పండుగగా నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలగట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ మలయప్ప స్వామివారు గజవాహనంపై భక్తులకు నిన్న దర్శనమిచ్చారు. దీనిపై మరిన్ని వివరాలను మా ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి అందిస్తారు.
4: ఆరో రోజైన ఆదివారం రాత్రి మలయప్ప స్వామివారు గజవాహనాన్ని అధిరోహించి భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు గంభీరంగా నడుస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ తిరుమాడా వీధులు భక్తి పారవస్యంతో మారుమోగాయి. సోమవారం ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహన సేవలను టీటీడీ నిర్వహించారు.

తెలంగాణలోని కరీంనగర్ను మెరుగైన మౌలిక సదుపాయాలతో ఆదర్శ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అభివృద్ది కార్యక్రమాలు కొనసాగుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు కొత్త చెత్త సేకరణ రిక్షాలు, ఫాగింగ్ మిషన్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కరీంనగర్లో పారిశుద్ధ్య నిర్వహణకు మరింత ప్రాధాన్యత ఇస్తున్నామని, నగర పరిశుభ్రత లక్ష్యంగా ప్రతి డివిజన్కు ఒక చెత్త సేకరణ రిక్షాను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా మరో వారం రోజుల్లో టెండర్ ప్రక్రియను పూర్తి చేయనున్నట్టు తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా మయభారత్ యువజన అధికారి ప్రేమ్ భరత్ కుమార్ సూచించారు. విజయనగరంలోని ఎస్ఎస్జే జూనియర్ కళాశాలలో కేంద్ర యువజన వ్యవహారాల శాఖ మయభారత్ విజయనగరం ఆధ్వర్యంలో మత్తు పదార్థ రహిత యువత వికసిత సంకల్పం కార్యక్రమం నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా యువతతో మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపట్టారు. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఈరోజు వాయుగుండంగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఈరోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలోని ఉత్తర దక్షిణ జిల్లాల్లో ఈరోజు రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలంలో 2 కోట్ల 10 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న బీటీ రహదారికి రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత నిన్న భూమి పూజ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, ఊటగోరు రోడ్డు నుంచి ఎర్రగుంట మీదుగా తిరుమల దేవరపల్లి వరకు ఈ రహదారిని నిర్మించనున్నామని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పర్యావరణ పరిరక్షణతోనే అభివృద్ది సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలోని ఆదిలాబాద్లో రక్షణ రంగ ఎయిర్ఫీల్డ్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నోడల్ అధికారులను నియమించింది. పేదల వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రముఖ సంఘ సంస్కర్త, రచయిత గుజరాడ అప్పారావు జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట పండుగగా నిర్వహిస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: इष्यति। कोलकातानगरे मत्स्यपालनविभागः अद्य समीक्षासभाम् आयोजयति। अस्यां सभायां केन्द्रीयमन्त्री राजीवरञ्जनसिंहः, मुख्यमन्त्री शुभेन्दु अधिकारी च सहैव अध्यक्षतां विधास्यतः। पश्चिमबंगे मत्स्यसम्पदः विकासं लक्ष्यीकृत्य एतत् उपवेशनम् अकारि। एतेन विभिन्न योजनानां आनुपूर्विक प्रगतिः समीक्ष्यते तथा हि नूतन मार्गचित्रं प्रस्तूयते। षड्चत्वारिंशत्तम शतरंज ओलम्पियाड स्पर्धायां प्रज्ञानन्दः, गुकेशः च उत्कृष्टं क्रीडित्वा नेदरलैंड दलं पराजितवन्तौ। अनेन भारतेन 3-1 इति अंकांतरालेन विजयः समासादितः। महिलानां स्पर्धायां भारतं पोलैंड देशेन पराजितम्। अवधेयं यत् सम्प्रति भारतं जर्मनी उज्बेकिस्तान दलानि 10 अंकैः सह शीर्षस्थाने वर्तन्ते। रूस देशे युद्धकाले आयोजितं संसदीय निर्वाचनं ह्यः समाप्तम्। निर्वाचनायोगानुसारं 55.66% प्रतिशतं यावज्जनाः मतदानं कृतवन्तः। अमुष्मिन्नेव अवसरे युक्रेन दलानि सहस्राधिकान् ड्रोनान् अपातयन्। अमेरिका राष्ट्रपतिः ट्रम्पः ईरान विषये निर्णयं विधातुम् उद्युक्तः अस्ति। ईरान देशः मध्यस्थराष्ट्रैः सह होर्मुज़ मार्गं मोचयितुं 7 नियमैः सह सन्धिपरामर्शान् अप्रेषयत्। ईरानी राष्ट्रपतिः पेजेश्कियन न्यूयॉर्क नगरं गमिष्यति। ट्रम्पः अकथयत् यत् तेषां पार्श्वे पूर्णविनाशः, आर्थिक प्रतिबन्धः, सन्धिः च इति त्रयः विकल्पाः सन्ति। हौसी विद्रोहिणः अमेरिकी बलैः सह संग्रामं कर्तुं नैव स्वीकृतवन्तः। सुदीर्घकालस्य प्रतीक्षानन्तरं भव्य श्रीराममन्दिरस्य निर्माणेन श्रीरामनगर्याम् अयोध्यायां नूतन स्वर्णयुगस्य अभ्युदयः सञ्जातः। कृतप्रयत्नेन अयोध्या पुनः एकदा वैश्विकधार्मिक पर्यटनस्य अथ सनातनधर्मस्य मुख्य केन्द्रम् अभवत्। सर्वोच्चन्यायालयस्य निर्णयेन मन्दिरनिर्माणस्य मार्गः प्रशस्तः अभवत्। दीपोत्सवसदृशैः भव्य आयोजनैः च अस्याः सांस्कृतिकवैभवस्य पुनरुद्धारः साक्ष्यसिद्धः अभवत् इति वार्ताः।
1: आकाशवाणी మహబూబాబాద్ జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదికను అందిస్తారు శ్రీ ఎస్ పురుషోత్తం.
2: మహబూబాబాద్ జిల్లాలో అభివృద్ధి, సంక్షేమం, పరిపాలన, విద్య, వ్యవసాయం, పట్టణ మౌలిక వసతులు, పోలీసు, సామాజిక రంగాలకు సంబంధించి పలు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రజలకు చేరేలా అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లా సమగ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన కలెక్టర్ స్నేహ శబరీష్ వివిధ శాఖల ద్వారా అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతిపై సమీక్షలు నిర్వహించారు. గృహ నిర్మాణం, రెవెన్యూ తదితర అంశాలపై అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ పనులను వేగవంతం చేయాలని సూచించారు. వరంగల్, హన్మకొండ నియోజకవర్గాల్లో ఇంటి స్థలాలు లేని నిరుపేదలకు హైదరాబాద్ తరహాలో ఇందిరమ్మ టవర్స్ నిర్మించిస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మహబూబాబాద్ సమీకృత జిల్లా కలెక్టరేట్లో ఉమ్మడి, వరంగల్ జిల్లాల కలెక్టర్లు రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొన్ని జిల్లాలు, మండలాల్లో నిర్లక్ష్యంగా పనిచేస్తున్న అధికారులను మందలించినట్లు తెలిపారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పారు. గ్రామ స్థాయిలో భూ సర్వే సందర్భంగా ఎదురయ్యే సమస్యలపై సర్వేయర్లు, తహసీల్దార్లతో చర్చించినట్లు వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వరంగల్ జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉందని మంత్రి పేర్కొన్నారు. ఇందుకు కృషి చేసిన అధికారులను అభినందించారు. 22A జాబితాలో అర్హత కలిగిన భూములు ఉంటే వాటిని పరిశీలించి జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. యువతకు పోలీసు ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించే దిశగా మహబూబాబాద్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన ఉచిత ఎస్ఐ కానిస్టేబుల్ పోటీ పరీక్షల శిక్షణా శిబిరాన్ని రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 67,000 ఉద్యోగాలను భర్తీ చేసిందని, వచ్చే మార్చి నాటికి 100,000 ఉద్యోగాలను భర్తీ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఎస్సీ ఎస్టీల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణపై రాష్ట ఎస్సీ ఎస్టీ కమిషన్ దృష్టి సారించింది. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పడితే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట ఎస్సీ జీఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో భూములు, సర్వీస్ అంశాలు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు

0: పై జిల్లా అధికారులతో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, రాజ్యాంగం ఎస్సీ ఎస్టీలకు కల్పించిన హక్కులు, రక్షణలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. పదోన్నతుల్లో రోస్టర్ రిజర్వేషన్లను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. ఎస్సీ ఎస్టీలపై జరిగే అఘాయిత్యాలకు సంబంధించిన కేసుల్లో పోలీసులు, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. సంబంధిత కార్యక్రమాలకు తహసీల్దార్లు, ఎస్ఐలు, ఇతర శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరయ్యేలా చూడాలని సూచించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులకు పంటల సాగుపై అధికారులు, ప్రజాప్రతినిధులు పలు సూచనలు చేశారు. రైతులు నీటి వినియోగం తక్కువగా ఉండే ఆరుతడి పంటలను సాగు చేయాలని ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ సూచించారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ స్నేహ శబరీష్, ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీ నాయక్ తో కలిసి లబ్దిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వ విప్ పంపిణీ చేశారు. కూరగాయలు, పప్పు దినుసులు, ఆయిల్ పామ్ సాగుతో పాటు గొర్రెల పెంపకం, పాడి పరిశ్రమ వంటి అనుబంధ రంగాలపై రైతులు దృష్టి సారించాలని కోరారు. ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలు, ప్రతి వ్యవసాయ క్షేత్రంలో ఫామ్ పాండ్లు ఏర్పాటు చేసుకుని వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలమట్టాన్ని పెంచేలా చర్యలు చేపట్టాలని సూచించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పట్టణ మౌలిక వసతుల అభివృద్దికి కూడా చర్యలు కొనసాగుతున్నాయి. సుమారు 60 కోట్ల రూపాయలతో అంతర్గత రహదారులు, మురుగు కాల్వల నిర్మాణ పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీ నాయక్ తెలిపారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో 50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణంలోని అన్ని వార్డుల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ప్రజలకు మెరుగైన రహదారులు, మురుగు కాల్వల సౌకర్యం కల్పించడంతో పాటు పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మహబూబాబాద్ పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో బంధన్ చెరువును మినీ ట్యాంక్ బండ్ తరహాలో అభివృద్ది చేస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. అభివృద్ది పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. యువతను మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంచేందుకు మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యమని జిల్లా ఎస్పీ డాక్టర్ పి శబరీష్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో మన ఊరు మన బాధ్యత పేరుతో 2K Run for Drugs Free Society కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలలు, కళాశాలలకు చెందిన 1000 మందికి పైగా విద్యార్థులు, యువతి యువకులు పాల్గొన్నారు.
1: మహబూబాబాద్ జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు శ్రీ ఎస్ పురుషోత్తం. ఆకాశవాణి ఇప్పుడు సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గుజరాత్లో పర్యటిస్తారు. సమగ్ర న్యాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన, దిశ 2.0 పథకంపై న్యాయ మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక వర్క్షాప్ను నిర్వహిస్తుంది. మత్స్య పరిశ్రమ అభివృద్ధిపై మత్స్యశాఖ ఈరోజు కోల్కతాలో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తుంది. జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో నిన్న భారత్ 2 రజత పతకాలను సొంతం చేసుకుంది. ఇక వార్తలు వివరంగా. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గుజరాత్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రేపు కేవాడియాలోని ఏక్తానగర్లో జరిగే 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవానికి అధ్యక్షత వహిస్తారు. ఎల్లుండి వడోదరలో జరిగే మహారాజా సయాజీరావు బరోడా విశ్వవిద్యాలయం 75వ వార్షిక స్నాతకోత్సవానికి హాజరవుతారు. బ్రహ్మకుమారీస్ వారి ప్రపంచ పునరుద్ధరణకై ఆధ్యాత్మిక జాగృతి అనే ప్రచారాన్ని ప్రారంభిస్తారు. అనంతరం వడోదరలో ప్రపంచ ఆధ్యాత్మిక భవన కేంద్రాన్ని కూడా ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి బ్రహ్మకుమారీస్ నడియాడ్ వారి వికసిత్ భారత్ కోసం యువత, దేశ నిర్మాణానికై అంతర్గత శక్తిని మేల్కొల్పడం అనే ప్రచారాన్ని వర్చువల్గా ప్రారంభిస్తారు. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించేందుకు పటిష్టమైన వాతావరణ చర్యలు అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఇటీవలి కాలంలో సంభవించిన అనేక ప్రకృతి వైపరీత్యాలు ఈ చర్యల అవసరాన్ని స్పష్టం చేశాయని పేర్కొన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన పర్యావరణ భవిష్యత్తు వాతావరణ గతిశీలత సదస్సు ముగింపు సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగిస్తూ, వాతావరణ ప్రమాదం చాలా తీవ్రంగా మారిందని ప్రపంచ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు స్థానిక, ప్రాంతీయ, ప్రపంచ స్థాయిలలో భాగస్వాముల మధ్య సహకారాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ఉద్ఘాటించారు. వాతావరణ మార్పులు ఆహార భద్రత, ఆరోగ్యం, జీవనోపాధిపై కూడా తీవ్ర పరిణామాలను కలిగిస్తున్నాయని అన్నారు. జీవవైవిధ్య నష్టం, నీటి కొరత, భూక్షయం ఈ అసమతుల్యతలకు ఉదాహరణలని రాష్ట్రపతి చెప్పారు.
3: విశ్వకప్.

0: वैज्ञानिक समुदाय चेतावनी दे रहे हैं, ये क्लाइमेट रिस्क बहुत गंभीर हो चुका है। इनकी यथासंभव रोकथाम और सामना करने के लिए स्थानीय, क्षेत्रीय और वैश्विक सभी स्तर पर स्टेक होल्डर्स के बीच सक्रिय सहयोग की सुदृढ़ आवश्यकता है।
1: సమగ్ర న్యాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకంపై న్యాయ మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక వర్క్షాప్ను నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా సాంకేతికత ఆధారిత న్యాయ సేవలు, న్యాయ అవగాహన కార్యక్రమాల ద్వారా న్యాయ వ్యవస్థ బలోపేతంపై చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఈ వర్క్షాప్ను నిర్వహిస్తున్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ వర్క్షాప్లో పాల్గొంటారు. గోవా గవర్నర్ పుసపాటి అశోక్ గజపతిరాజు ముఖ్య అతిథిగా హాజరవుతారు. అందరికీ అందుబాటులో సమ్మిళితంగా న్యాయం అందించేందుకు కృషి చేస్తున్న కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు, కామన్ సర్వీస్ సెంటర్లు, గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ, రాష్ట్రంలోని న్యాయ సంస్థలు, ఇతర భాగస్వాముల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అమెరికాలోని న్యూయార్క్లో ఈ నెల 26వ తేదీన జరిగే ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం 81వ ఉన్నత స్థాయి సెషన్లో భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నాయకత్వం వహిస్తారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ పర్యటన సందర్భంగా డాక్టర్ జయశంకర్ వివిధ బహుపాక్షిక, ద్వైపాక్షిక సమావేశాలకు కూడా హాజరవుతారు. 9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ 2026ను ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రేపు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. 5 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నెదర్లాండ్స్, జర్మనీ భాగస్వామ్య దేశాలుగా, 14 రాష్ట్రాలు భాగస్వామ్య రాష్ట్రాలుగా పాల్గొంటాయని, 6 కేంద్ర మంత్రిత్వ శాఖలను కూడా ఆహ్వానించినట్లు జలశక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు 4 రోజుల పాటు జరిగే అంతర్జాతీయ కార్యక్రమంలో సుస్థిర వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణ కోసం వినూత్న సాంకేతికతలు, ఉత్పత్తులు, పరిష్కారాలపై చర్చిస్తారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మత్స్య పరిశ్రమ అభివృద్ధిపై మత్స్యశాఖ ఈరోజు కోల్కతాలో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సహా అధ్యక్షత వహిస్తారు. పశ్చిమ బెంగాల్లో అపారమైన మత్స్య సంపద సామర్థ్యానికి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశంలో పశ్చిమ బెంగాల్లోని వివిధ పథకాలు, కార్యక్రమాల పురోగతి, భవిష్యత్ అభివృద్ధికి అవసరమైన కీలక అంశాలపై చర్చిస్తారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మాదక ద్రవ్యరహిత భారత్ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు వికసిత్ భారత్, నషాముక్త్ యువ అనే అంశంపై సిబిఎస్ఈ నిన్న ఒక టాకథాన్ను నిర్వహించింది. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, నివారణ, ఆరోగ్యకరమైన బాధ్యతాయుతమైన ఎంపికల ప్రాముఖ్యత వంటి అంశాలపై చర్చించేందుకు నిపుణులు, విద్యావేత్తలు, విద్యార్థులు ఈ 45 నిమిషాల కార్యక్రమంలో పాల్గొన్నారని సిబిఎస్ఈ తెలిపింది. సామాజిక మాధ్యమ వేదికల ద్వారా విద్యార్థులను నేరుగా భాగస్వాములను చేయడమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యమని సిబిఎస్ఈ పేర్కొంది. రాజస్థాన్ జోధ్పూర్లో భారత వైమానిక దళం, జపాన్ వైమానిక స్వీయ రక్షణ దళం సంయుక్తంగా వీర్ గార్డియన్ 2026 విన్యాసాలు నిర్వహిస్తున్న తరుణంలో ఇరు దేశాల వైమానిక దళాధిపతులు ఏపీ సింగ్, టకేహిరో మొరిటాలు నిన్న స్వదేశీ యుద్ద విమానం తేజస్లో ప్రయాణించారు. ఒక ద్వైపాక్షిక విన్యాసంలో భాగంగా JASDF యుద్ద విమానాలు భారత్ నుంచి కార్యకలాపాలు నిర్వహించడం ఇదే మొదటిసారి. భారత్ జపాన్ రక్షణ సంబంధాలలో ఇది ఒక ప్రధాన మైలురాయి అని ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ అభివర్ణించారు. జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో నిన్న భారత్ 2 రజత పతకాలను సొంతం చేసుకుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం ఈవెంట్లో ఎలావెనిల్ వళరివన్, విదర్శ వినోద్, సోనం మస్కార్ల త్రయం రజత పతకాన్ని గెలుచుకోగా, మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఈవెంట్లో జపాన్కు చెందిన హినాటా తైచి తర్వాత స్థానంలో నిలిచి ఎలావెనిల్ రజత పతకాన్ని కైవసం చేసుకుంది. కొత్తగా చేర్చిన మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ విభాగంలో సుచికా తరియల్ తన 3వ పతకాన్ని ఖాయం చేసుకుంది. మహిళల సాంప్రదాయ ఎంఎంఏ 60 కేజీల ఈవెంట్లో తరియల్ సెమీఫైనల్స్కు చేరుకుంది. ఈరోజు 60 కిలోల సెమీఫైనల్లో

తరియల్ సింగపూర్కు చెందిన టియో హుయ్ యూన్తో తలపడనుంది. క్రికెట్లో భారత మహిళల జట్టు బంగ్లాదేశ్పై 114 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్స్లోకి ప్రవేశించింది. భారత జట్టు ఈరోజు శ్రీలంకతో తలపడుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో ఈరోజు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బీహార్, కర్ణాటక, జార్ఖండ్, కొంకణ్, గోవా, మధ్యప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శతాబ్దాల నిరీక్షణ అనంతరం రామమందిర నిర్మాణం అయోధ్యలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించింది. ఇది మతపరమైన పర్యాటకం, అభివృద్ధి, ప్రపంచ పటంలో అయోధ్యకు ప్రముఖ స్థానాన్ని కల్పించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషితో అయోధ్య నూతన అభివృద్ధి

0: నిరీక్షణ అనంతరం రామమందిర నిర్మాణం అయోధ్యలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించింది. ఇది మతపరమైన పర్యాటకం, అభివృద్ది ప్రపంచ పటంలో అయోధ్యకు ప్రముఖ స్థానాన్ని కల్పించింది. కేంద్ర రాష్ట ప్రభుత్వాల కృషితో అయోధ్య నూతన అభివృద్ది శకానికి సాక్ష్యంగా నిలిచింది. సుప్రీంకోర్టు తీర్పు రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం చేయగా దీపోత్సవ వేడుకల వంటి కార్యక్రమాలు అయోధ్య సాంస్కృతిక మతపరమైన వైభవాన్ని పునరుద్ధరించడంలో తోడ్పడ్డాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమక్షంలో అయోధ్యలో రామ్లల్లా ప్రతిష్టాపన అనంతరం ఆ నగరం మతపరమైన పర్యాటకం, సనాతన సంస్కృతి అభివృద్ధికి ప్రతీకగా ప్రపంచ వేదికపై క్రమంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. సౌదీ అరేబియాలోని తమ మిషన్ కోసం అమెరికా ఒక భద్రతా హెచ్చరికను జారీ చేసింది. ఆ దేశంలో పనిచేస్తున్న అమెరికా ప్రభుత్వ ఉద్యోగులు తైఫ్, యాన్బు నగరాలకు చేసే అన్ని అధికారిక వ్యక్తిగత ప్రయాణాలకు ప్రత్యేక అనుమతి పొందవలసి ఉంటుందని పేర్కొన్నది. ప్రస్తుతం కొనసాగుతున్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా ఈ ఆంక్షలు విధించినట్లు సౌదీ అరేబియాలోని అమెరికా మిషన్ పేర్కొంది. ఆ దేశంలోని అమెరికా పౌరులు అప్రమత్తంగా ఉండాలని, భద్రతా చర్యలను పాటించాలని కోరింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గుజరాత్లో పర్యటిస్తారు. సమగ్ర న్యాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకంపై న్యాయమంత్రిత్వ శాఖ ఈరోజు ఒక వర్క్షాప్ను నిర్వహిస్తుంది. మత్స్య పరిశ్రమ అభివృద్ధిపై మత్స్యశాఖ ఈరోజు కోల్కతాలో ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తుంది. జపాన్లోని నగోయోలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో నిన్న భారత్ 2 రజత పథకాలను సొంతం చేసుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: శ్రోతలకు నమస్కారం. ఉదయ తరంగిణికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా ఈరోజు ప్రపంచ ఆల్జీమర్స్ దినోత్సవం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీన జరుపుకుంటారు. ఇది జ్ఞాపక శక్తిని, ఆలోచనా శక్తిని క్రమంగా క్షీణింపజేసే మెదడు సంబంధిత వ్యాధి. సాధారణ మతిమరుపుకు దీనికి తేడా ఉంది. ఇందులో రోగులు తమ సొంత వారిని, ఇంటి అడ్రస్ని లేదా దైనందిన పనులను కూడా మర్చిపోతారు. ఆల్జీమర్స్పై అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ఈ దినాన్ని నిర్వహిస్తారు. మెదడులో ఉండే జ్ఞాపకాలు, అనుభవాలు, నేర్పులు, నైపుణ్యాలు, శక్తులు, సామర్థ్యాలు అన్నీ క్రమంగా తుడిచినట్లు చెరిగిపోయే రుగ్మత ఆల్జీమర్స్. తీవ్రమైన మతిమరుపును తెచ్చిపెట్టే డిమెన్షియా రకాల్లో ఆల్జీమర్స్ ఒకటి. ఈ న్యూరోలాజికల్ డిజార్డర్ కారణంగా మెదడు తగ్గిపోతుంది, మెదడు కణాలు చనిపోతాయి, మెదడులో ప్రోటీన్ గారా పోగుపడడం దీనికి ప్రధాన కారణమని నిపుణులు భావిస్తున్నారు. దీంట్లో రెండు రకాల ప్రోటీన్లున్నాయి. అమిలాయిడ్ ప్రోటీన్ మెదడు కణాల చుట్టూరా, ట్రావ్ ప్రోటీన్ మెదడు కణాల లోపల పోగుపడతాయి. వీటి పనితీరు అస్తవ్యస్తం కావడం వల్ల గట్టిపడి గారగా మారుతుంది. మన మెదడులో దాదాపు 100 బిలియన్ల నాడికణాలు, ఇతర కణ రకాలున్నాయి. ఆలోచించడం, నేర్చుకోవడం, గుర్తించుకోవడం, ప్రణాళిక చేయడం వంటి పనులను నిర్వహించడానికి అవసరమైన పనులను నాడికణాలు నిర్వహిస్తాయి. ఈ వ్యాధి బారిన పడ్డాక క్రమంగా గందరగోళం, జ్ఞాపక శక్తి తగ్గడం, భాషా ఇబ్బందులు, చదవడం, రాయడం, అంకెలు మర్చిపోవడం, అంతేగాక ఇంట్లోని సభ్యుల పేర్లు మర్చిపోవడం, రోజు చూసే వస్తువులను మర్చిపోవడం, వాతావరణంతో సంబంధం లేకుండా దుస్తువులు వేసుకోవడం, అసభ్యకరమైన పదాలు ఉపయోగించడం, కారణమేది లేకుండా కోపంతో ఊగిపోవడం. ఈ వ్యాధికి పూర్తి చికిత్స లేనప్పటికీ దాని తీవ్రతను కొన్ని మందుల ద్వారా తగ్గించుకోవచ్చు. ఇంతవరకు మీరు ప్రపంచ ఆల్జీమర్స్ దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలను విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్.

2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: కార్యక్రమంలో ఇప్పుడు ఆధునిక సాహిత్యం గురుతర పీఠం గురజాడ డాక్టర్ వేదుల శ్రీరామశర్మ గారి ప్రసంగం వింటారు.
1: ఆధునిక సాహిత్యం గురుతర పీఠం కీటురాయి గురజాడని. ఆధునిక సాహిత్యం ప్రక్రియలకు సర్వవిధాల ముందడుగు మహాకవి గురజాడదనే చెప్పొచ్చు. అభ్యుదయ వ్యవహారిక భాషల ఆధునిక సాహిత్య సృజనకు గురుతర జాడ గురజాడ అప్పారావు గారే. గురజాడ దేశభక్తి గేయం, జాతీయత గీతం అంత స్థాయి అత్యుత్తమ స్ఫూర్తివంత గీతమని ఎంతోమంది మహానుభావులు చెప్పినది. అటువంటి స్ఫూర్తివంత గీతం దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులోయ్ అని చెప్పడమే కాదు, దేశి సరుకుల నమ్మవలెనోయ్, డబ్బు తేలినట్టి నరులకు కీర్తి సంపద అబ్బవోయ్ అని చెప్పినటువంటి వాడు. వెనక చూసిన కార్యమేమోయి, మంచి గతమున కొంచెమే నోయి, మందగించక ముందడుగేయి, వెనకబడితే వెనకే నోయి అన్నటువంటి ఆ ప్రగతిశీల భావన అంత సరళంగా అంత సూటిగా చెప్పినటువంటి ఆ గురజాడ దేశభక్తి గేయం నిజంగా జాతీయత గీతం అంతటి విశిష్టమైంది. విశ్వజనీన భావాలు, సర్వకాలీన భావనోత్తేజం, ఆ స్థాయి తెలుగు సాహిత్య ప్రారంభకుడిగా గురజాడ యొక్క సాహిత్య ఆ గురుతర స్థానాన్ని ఎప్పటికీ నిలుపుతుంది. ఆయన కన్యాశుల్కం నాటిక నేటికీ సామాజిక సమస్య కాకపోయినా ఆ నాటకంలోని ప్రతి పాత్ర విశేష సందేశాత్మకం, ప్రతి సంఘటన కూడా ఒక సమాజ సంఘటన చిత్రంగా ప్రేక్షకుల్లో ఆలోచనాత్మకంగా ఉంటుంది. గురజాడ ప్రబోధాత్మక ముత్యాల సరాలు తెలుగు సాహిత్యంకి నిజంగా ఆణిముత్యాలే. కరుణ రసాత్మక ఆ పుత్తడి బొమ్మ పూర్ణమ్మ ఒక సంస్కరణాత్మక గేయకావ్యమే. గురజాడ కథలు వాసికెక్కిన ఆ సంఘ సంస్కరణకు ముఖ్యంగా దిద్దుబాటు అది తలుపు తలుపు అంటూ కొత్త భావాలకు ఒక సంస్కరణకు తలుపులు తీసినటువంటి బాటే అని చెప్పచ్చు. తొలి తలుపు తెరిచిన సమాజ హిత భావనోత్తేజం బాసట సాహిత్య దర్పణం ఆయన యొక్క గురజాడ కథల్లోనే కాదు, కన్యాశుల్కంలోనే కాదు, ఆయన యొక్క దేశభక్తి గీతంలో కూడా కనిపిస్తుంది. ప్రత్యేకించి గురజాడ సాహిత్య విమర్శ ఏవి రాయకున్నా గురజాడ యొక్క వ్యాసాలు డైరీలు మొదలైనవి ఆయన విమర్శనా దృక్పథాన్ని అభివ్యక్తిని విశేషంగా చాటుతాయి. త్రిభాషా అభినవేశం ఉంది ఆయనకి, ఎందుకంటే ఇటు సంస్కృతం, తెలుగు, ఆ విధంగా ఆంగ్లంలో అయితే విశేషమైనటువంటి అధ్యయనం శీలి కూడా. ఆ త్రిభాషా సాహిత్య అభిరుచి మంచిగా ఉన్నటువంటి విశిష్ట వ్యక్తిత్వం గురజాడది. ఆంగ్ల కవిత్వాన్ని గూర్చి విమర్శనను కూడా బాగా అధ్యయనం చేసిన వాడు గురజాడ. కొందరు కాల్పనిక కవుల ఆ ప్రభావం ఆయన మీద ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ కాల్పనికతలో స్వేచ్ఛ భావధార ముఖ్యం. సమాజ భాష సరళ వాటికి తోడైతేనే జనహితం అవుతుంది, అప్పుడే ప్రజా సాహిత్యం అవుతుంది. అందుకనే ప్రజాకవిగా గురజాడ సాహిత్య సృజనశీలత గల రచయితగా ఎప్పటికీ నిలుస్తాడు. గురజాడ సంస్కరణశీల భావన స్వేచ్ఛగల ఆలోచన ధోరణి ఆ నేపథ్యం ఆధునిక సాహిత్య సృజనకు గురుపీఠమైంది. గురజాడ తాత్విక చింతన ఆధునిక సాహిత్య విమర్శకు మార్గదర్శకమే. కొత్త సాహిత్య సృష్టికి సమాజాత్మక అడుగుజాడ గురజాడదని చెప్పచ్చు. అనుభూతుల కన్నా అనుభవాలకు ప్రాధాన్యం ఇచ్చినటువంటి విశిష్ట హేతువాదిగా కనిపిస్తాడు, కానీ ఆయన దృక్పథంలో ఎప్పుడు కూడా అభ్యుదయ భావనకి దారిచ్చినటువంటి ఒక కొత్త భావన నిలుస్తుంది. అభూత ఉన్మాద ఊహల్ని విభేదిస్తాడు గురజాడ. ఆధునిక సాహిత్యాన్ని భావకవిత్వ అరవడిల్లోంచి అభ్యుదయం సామాజికం చేసిన సమగ్ర దృష్టి అది గురజాడ సాహిత్య సృష్టి. ఆయన వ్యాసాలు డైరీల్లో ఆ దృష్టి చాలా స్పష్టంగా విస్పష్టంగా కనిపిస్తుంది. వ్యవహారిక భాషోద్యమం

0: దానికి నిజంగా ప్రాంతీయ భాష, యాస, మాండలికాలకు వాడుక భాష ఎంత భావవాహినిగా ఆ నాంది పలకాలో, దానికి చాలా ఉత్తమంగా నిలిచేటువంటి సాహిత్యం గురజాడది. దానికి గట్టి పునాది వేశారు గురజాడ. తన మిత్రులైన వ్యవహారిక భాషోద్యమ పిడుగు, సవర భాష గొడుగు అయిన గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఆయన ఉద్యమధ్యాసకు తాను ఊపిరిస్తూ భాషా వైతాళికుడిగా నిలుస్తాడు గురజాడ. ఉత్తరాంధ్ర భాషా శైలి, వ్యవహారికతా భావన, తెలుగు సమాజం యావత్తుకి దత్తత తీసుకునేలా చేసినటువంటి దృక్పథం, అది గురజాడ యొక్క ఆ గురుతర జాడ. అందుకనే ఆయన జాతీయవాద కవిగా ఆయన యొక్క దేశభక్తి గేయంలో నిలవడమే కాదు, ఆయన యొక్క భావనా శైలిలో కానీ ఆ పాత్రలు, ఎందుకంటే విశ్వమంతా సాహిత్యంలో కూడా మధురవాణి వంటి పాత్ర ఎక్కడ కనిపించదు. అక్కడక్కడ గిరీశం పాత్రలైనా కనిపిస్తారేమో కానీ మధురవాణి వంట విశిష్టమైన ఔన్నత్యం ఉన్నటువంటి పాత్రని విశిష్టంగా నిలిపినది కన్యాశుల్కమని చెప్పచ్చు. ఆధునిక భావరసవాహిని గురజాడ సాహిత్యంలో నిలుస్తుంది. ప్రబంధయుగ సాహిత్యం పద్యకావ్యాలు కృత్రిమ అలంకారాలతో నిండిపోతే, స్తుతిమాలతో నిండిపోతున్న ఆ సమయంలోనే ప్రజాబాటల యొక్క ఒక భావన బాసటగా నిలవాలన్నటువంటి ఒక వ్యవహారిక భాష భరోసాగా నిలిచినవాడు గురజాడ. ఆధునిక సాహిత్య ధోరణికి దర్పణమైనటువంటి కృషీవలత్వం, ప్రజాకవిత్వం, దేశభక్తి గేయ కవిగా గురజాడకి ఎప్పుడూ కూడా విశిష్టంగా నిలుస్తాడు. గురుస్థానమే ఉంటుంది ఎప్పుడూ ఆధునిక సాహిత్యంలో. అందుకనే మహాకవి గురజాడ జయంతికి ఈ సహృదయ సాహితీ వందనాలు, శిరీష చందనాలు తెలుపుకుంటూనే సమాజ దృశ్య భావనా శక్తిని ప్రతిబింబిస్తూ ప్రగతిశీల సామాజికత సాహిత్య పరమావధిగా వస్తు వర్ణన, శిల్పం, శైలి, ఈ చాతుర్యాలు ఇవన్నిటికన్నా కూడా సమాజ భావన చింతన ఎక్కువ ఉండాలి అన్నటువంటి ఆ చైతన్యశీలత్వం ఏదైతే ఉందో, ఆ ప్రగతిశీలత్వం, అభ్యుదయ భావ సాహిత్య పరమావధి కావాలి అన్నటి భావన దృక్పథం, అది గురజాడ యొక్క సాహిత్య పదం. వర్తమానాన్ని పట్టించుకున్నవాడే ఎప్పుడు కూడా ప్రవర్ధమానుడవుతాడు. కవైనా రచయితైనా వాళ్ళు రాణించాలంటే, నేటి సాహిత్యం సమాజాలకు ఆదర్శంగా నిలవాలంటే ఆచరణీయం కావాలి. అందుకనే ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేలు తలపెట్టవోయ్ అన్నాడు. ఎందుకంటే ఉట్టి మాటలు కాదు, గట్టి ఆచరణశీలత్వం ఏదైతే ఉందో ఆచరణీయంగా ఆలోచనాత్మకంగా వెలగాలన్నటువంటి భావనకు మార్గదర్శకం గురజాడే కవిత్వం, అలాగే గురజాడ కథలు కూడా. ఆయన దేవుళ్ళారా మీ పేరేమిటి, అలాగే దిద్దుబాటు, మెటిల్డా ఇలాంటి కథల్లో ఆయన యొక్క విశిష్టమైనటువంటి భావనా శైలి, అది సమాజ దృక్పథాన్ని చాటుతుంది. ముత్యాలసర గేయాలు, ఆ ముత్యాలసరాలు నిజంగానే ఒక్కొక్క ముత్యం ఒక్కొక్క భావన ఎప్పటికీ కూడా అజరామరంగా నిలుస్తాయి. భావకవిత కల్పవల్లి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు కూడా గురజాడతోనే భావకవిత్వోద్యమం ప్రారంభమైంది. అయితే ఆ కవితాధారను ప్రజాచైతన్యం హృదయోల్లాసంగా సమాజ చింతనగా అనుభవించి రసస్థాయిని సమగ్రంగా పాఠకలోక ఆ ప్రేక్షకుల్లోకి ఆవిష్కరించిన తొలి ప్రతిభ గురజాడదే అని అంతటి మహాకవి చెప్పడం, అలాగే శ్రీశ్రీ మహాకవి శ్రీశ్రీ కూడా ఇదే భావాన్ని చాలా విస్తృతంగా సమాజ శ్రేయస్సుకి ఆవిష్కరించినటువంటి తొలి ప్రతిభ గురజాడదే అని, ఆ అడుగుజాడ గురజాడదే అని చెప్పడం ఎంత విశిష్టం. అలాగే వచన కవితా పితామహుడు కుందుర్తి కూడా ఆ చెప్పినటువంటి వచన కవిత్వంలో ప్రజావస్తువు, ప్రజాభాషల ప్రవేశిక ఏదైతే ఉందో ఆ ప్రామాణికతలకు, వచన ప్రక్రియల పురోగతికి, ప్రగతిశీలతకు విశిష్ట తొలి అడుగుజాడ ఆ మార్గదర్శకం గురజాడదే అని చెప్పారు. గురజాడ సాహిత్యం నాణ్యానికి రెండు వైపుల నాణ్యత మూలాలే, అదే విశిష్టం. రెండు శతాల మార్గంలోకి వెళ్తున్నటువంటి గురజాడ యొక్క ఆ విశిష్టత, ఆ విశేషాలు అన్నీ కూడా ఆయన భావజాలాన్ని, ముఖ్యంగా కన్యాశుల్కం నాటకం 8 గంటల ప్రదర్శన, ప్రజాకర్తవ్య ప్రబోధం గురజాడ సాహిత్యంలో ఆ భావోద్వేగ పాత్రలు సన్నివేశాలతో మేధోమదనంగా సాగుతుంది. సమాజ ప్రగతి సాధనంకి బాటలేస్తూ విశ్వ సాహిత్య ఆరాధనీయంగా నిలుస్తుంది. ఖచ్చితమైన ప్రజాదృష్టి, సామాజిక నైతికత భావన సృష్టి, అది గురజాడ. జనం భావాలకి కారణమైన మూలశక్తులు పరిసర విజ్ఞానాలు, అనుభవ జ్ఞానంతో ఆ విలువలు వెలుగులు అభివ్యక్తి అవుతాయి. భౌతిక ఊహల కన్నా అనుభవ ప్రాధాన్యతమిచ్చినటువంటి సమాజ భావన నేపథ్యం ప్రగతిశీల దృక్పథం, అది సమగ్ర దృష్టి ద్రష్టగా గురజాడ అభ్యుదయ సాహిత్య సృష్టి అని చెప్తుంది. ప్రజాస్వామిక జనసమ్మితమైనటువంటి సాహిత్యంతో ప్రతిభా సంపన్నత గల ప్రజాకవి గురజాడ అనడం ఎంతో సబబే. సార్వజనీయమైన వివేచన భావజాలంతో అంతర్జాతీయ కవిగా నిలుస్తాడు ఎప్పుడు కూడా గురజాడ. అంతేకాకుండా ఆ అభ్యుదయవాదిగా మూల్యాల మూలంగా పేర్కొన్నట్టు అనుభూతి శక్తి, శిల్పదృష్టి గల ముత్యాల సరాలు. గురజాడదే దేశభక్తి గీతం, అది ప్రపంచ కవులోనే కదిలించినటువంటి గీతం అని చెప్పచ్చు. మహాకవి శ్రీశ్రీని ఆదర్శశీలిగా ప్రభావితం చేసింది కూడా ఆయన యొక్క ముత్యాల సరాలే. శ్రీశ్రీ గళంలోనే విన్నాం ఆ మాటని మనం. కన్యాశుల్కం నాటకంపైకి పైకి పైకి హాస్యంగా ఏదో చమత్కారంగా అనిపించినా సమాజ బీభత్సమైనటువంటి అంతర్లీనంగా కనిపిస్తున్నటువంటి ఒక సంస్కరణవాదం గొప్ప అభివ్యక్తిగా కనిపిస్తుంది. శిల్ప వైవిధ్యాల ఆ విశ్వజనీయమైనటువంటి ఆ భావనా చైతన్యశీలం కన్యాశుల్కం నాటకం. సమాజ జీవనంలో ఉప్పొంగినటువంటి ఆ అభ్యుదయ భావ ఉప్పెనది. గురజాడ ఆ కన్యక నాటకీయతో కూడినటువంటిది, అది తిక్కని తలపిస్తుంది. తిక్కన యొక్క నాటకీయ శైలి ఏదైతుందో. అలాగే పూర్ణమ్మ గేయనాటిక ఏకాంత విషాదాంతంగా కావ్యానుభూతిని ఆ శిల్పం యొక్కని ప్రశంసించకుండా ఉండలేము. సమాజం కళలకి కవిత్వం కళలు అబ్బినప్పుడే అద్దినప్పుడే అద్వితీయ మహాకవిగా నిలుస్తాడు. అటువంటి అభ్యుదయ తొలిజాడ ఎప్పటికీ గురజాడ ఆ భావలయనే అని చెప్పచ్చు. అలాగే మానవతావాదం జాతీయవాదానికి నిండేన ప్రతీక ఆ ప్రజాకవి మహాకవి గురజాడ.
1: ఆధునిక సాహిత్యం గురుతర పీఠం గురజాడ డాక్టర్ వేదుల శ్రీరామశర్మ గారి ప్రసంగం విన్నారు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఉదయ తరంగిణిలో ఇప్పుడు ఇది మన చట్టం శీర్షికన మెడికల్ నెగ్లిజెన్స్ ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది డాక్టర్ దుంప శ్రీదేవి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన మెడికల్ నెగ్లిజెన్స్. ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ న్యాయవాది, సమాజ సమస్యలపై ప్రజల్ని చైతన్యవంతం చేస్తున్న అడ్వకేట్ డాక్టర్ శ్రీదేవి దుంపగారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. నమస్కారం అండి డాక్టర్ శ్రీదేవి గారు.
1: నమస్కారం అండి.
0: ప్రస్తుత సమాజంలో అంటే పెరుగుతున్న హాస్పిటల్స్ కానీ పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు కూడా అలార్మింగ్ స్టేజ్కి వెళ్ళిపోయాయి. ఈ సందర్భంలో తన ఆరోగ్య పరిరక్షణ కోసం ఒక సామాన్యుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏదైనా కారణం చేత నెగ్లిజెన్స్కి గురి కాబడి సమస్య తీవ్రతరమై ఏదైనా నష్టం జరిగినప్పుడు ఏ రకంగా స్పందించాలో చాలామందికి తెలియదు. సో ఈ మెడికల్ నెగ్లిజెన్స్ పట్ల ప్రజలు ఏ రకంగా అప్రమత్తమై ఉండాలి, ఏ అంశాలను గుర్తుపెట్టుకోవాలంటారు?
1: ఆరోగ్యము మహాభాగ్యం అని మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. శరీరే జర్జర్ భూతే వ్యాధిగ్రస్తి కలయబరే ఔషధం జానవితోయం వైద్యో నారాయణో హరి అని. అంటే అక్కడ వైద్యుణ్ణి మనం నారాయణతో, దేవుడితో సమానంగా పోల్చాము. వైద్యం చేసే వాళ్ళందరూ ఏదో తప్పు చేస్తున్నారు, లేకపోతే ఆ సిస్టమ్ మొత్తాన్ని మనం తప్పు పట్టడం కాదు. ఇక్కడ వైద్యంలో నెగ్లిజెన్స్ అనేది దానికంటే కూడా మాల్ ప్రాక్టీసెస్, నెగ్లిజెన్స్ అనేది ఒక చిన్న ఫైన్ లైన్తో వేరియేషన్లో ఉంటాయి. ఒక తప్పు జరిగినప్పుడు అక్కడ మనకి మూడు వస్తాయి మన సిస్టంలో.

0: లీగల్ సిస్టమ్. ఒకటి సివిల్ లైబిలిటీ ఉంటుంది, ఒకటి క్రిమినల్ లైబిలిటీ ఉంటుంది, ఇంకొకటి వైద్య సేవ అనేది నేషనల్ కన్జ్యూమర్ లెవెల్, స్టేట్ కన్జ్యూమర్ లెవెల్స్లో మనకి డిపెండింగ్ అపాన్ ద పరిహారం ప్రకారం మనము 1 కోటి రూపాయల లోపలైతే మనము స్టేట్ కౌన్సిల్ ఫోరమ్స్కి వెళ్తాము, తర్వాత దాని పైన దాటితే మనము నేషనల్ కన్జ్యూమర్ ఫోరంకి వెళ్ళి అడగడం జరుగుతుంటుంది. సో ఇక్కడ సివిల్కి వచ్చేటప్పటికి సివిల్ లైబిలిటీస్ అసలు ఏముంటుంది, మామూలుగా ఒక పేషెంట్ ఇప్పుడు నేను వెళ్తాను బాగలేకపోతే, ఫస్ట్ నాకు ఒక హాస్పిటల్ వాళ్ళు నీకు సంబంధించిన ప్రాబ్లం ఇది, నీకు కావలసిన ట్రీట్మెంట్ ఇది, సో దీనివల్ల వచ్చే లాభ నష్టాలు ఇది జరుగుతున్నప్పుడు దీని ద్వారా కొన్ని రియాక్షన్స్ రావచ్చు, ఈ దీని మీద ఒక కౌన్సిలింగ్ చేసేదానికి ఒక పర్సన్ ఉండాలి, ఎన్ని హాస్పిటల్స్ ఎన్ని సిస్టమ్ అట్లా పెడుతుంది, నీకు ఏదైనా వస్తున్నప్పుడు నీ సమస్య ఏంటో పూర్తి అవగాహన నీకే తెలియాలి.
1: ముందుగా ఏ వైద్యుడి దగ్గర కానీ ఏ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏ సమస్యతో వెళ్ళామో ఆ సమస్యకు సంబంధించిన అవగాహన కలిగించాలి.
0: అవగాహన అది ఫస్ట్ రైట్ ఆఫ్ ద పేషెంట్, అది తెలుసుకోవాలి, అండ్ డ్యూటీ ఆఫ్ ద హాస్పిటల్ అండ్ ఏ డాక్టర్. తర్వాత వచ్చేసి నీకు ట్రీట్మెంట్ చేశాను, చేసిన తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ లో కొన్ని మనకి తెలియకుండా జరిగే ఉంటాయి, కొన్ని గాడ్ మేడ్ మిస్టేక్స్ అంటారు, అంటే ఒకటి రియాక్షన్ రావచ్చు మెడిసిన్, ఆర్ ఎల్స్ పోస్ట్ సర్జరీ కొన్ని ఇన్ఫెక్షన్స్ ద్వారా కొన్ని రావచ్చు. సో దీస్ ఆర్ ద ఛాన్సెస్ అని ఆ పేషెంట్ యొక్క అటెండెంట్కో ఫ్యామిలీ మెంబర్కో చెప్పేది కూడా చాలా ఇంపార్టెంట్. కానీ దేని మీద సంతకం పెడుతున్నారో పేషెంట్ అటెండెంట్కి తెలియదు, ఒక 10 పేజీలు ఇస్తే ఎవరికి చదివేదానికి అవకాశం లేదు, ఎక్స్ప్లెయిన్ చేసేదానికి కూడా ఎవరు మనకు అక్కడ ఉండరు. దట్ ఈస్ ద డెస్క్ దే హ్యావ్ టు కీప్ వన్ ఏ ప్రొఫెషనల్ పర్సన్. దిస్ ఈస్ ద రైట్ అండ్ డ్యూటీ బోత్, అక్కడ పేషెంట్ రైట్ ఉంది అండ్ హాస్పిటల్ డ్యూటీ ఉంది, ఈ రెండు చేస్తున్నారా ఇది చూసుకోవాలి. తర్వాత క్రిమినల్ లైబిలిటీకి వచ్చేటప్పటికి డ్యూటీ ఆఫ్ కేర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, వెదర్ హీ పెర్ఫార్మ్డ్ అట్మోస్ట్ కేర్ ఇన్ గివింగ్ కరెక్ట్ ట్రీట్మెంట్ చేస్తున్నారా. చేస్తున్నప్పుడు పొరపాటు జరిగితే హీ హ్యాస్ అన్ ఎక్స్క్యూజ్ అండ్ ద హాస్పిటల్ హ్యాస్ అన్ ఎక్స్క్యూజ్. అలా కాకుండా నువ్వు ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ లేకుండా నీకు సంబంధించిన ఫీల్డ్లో నువ్వు చేస్తూ ఆ పేషెంట్ యొక్క రైట్స్లో లేకపోతే ఇంకోటో కాపాడకుండా నువ్వు నీ సొంత ప్రయత్నంతో చేసినప్పుడు యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద క్రిమినల్ యాక్ట్.
1: అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక MBBS డాక్టరు సర్జరీ చేయడానికి ముందుకు వచ్చినట్లయితే నెససరీ పారామీటర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమీ లేకుండా తన పరిధి దాటి యాక్ట్ చేసినట్టుగా అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో నాట్ ఓన్లీ సివిల్ లయబిలిటీ క్రిమినల్ లయబిలిటీ కూడా తన పరిధి దాటి వ్యవహరించాడనో లేదంటే సరైన జాగ్రత్తలు తీసుకోకుండా నష్టం జరిగిందని చెప్పేటప్పుడు సివిల్ లయబిలిటీతో పాటు క్రిమినల్ లయబిలిటీ కూడా వస్తుందంటారు.
0: ఎందుకంటే అక్కడ ఆ మనిషి యొక్క ఏమీ ప్రాబ్లం జరిగింది, ఎయిదర్ అతని లైఫ్ కి మొత్తంకే ఇబ్బంది జరిగిందా, ఆర్ ఎల్స్ ఏదన్నా ఇన్ఫెక్షన్స్ వచ్చేసి ఎనీ ఆర్గాన్స్ తీసేసే దానికి ఏమన్నా ఆ ట్రీట్మెంట్ అలాగ ముందుకెళ్ళిందా, ఆర్ ఎల్స్ అతని యాక్టివిటీస్ నుంచి కొన్నాళ్ళు పాటు దూరంగా ఉండడానికి అయిందా,
1: అంటే ఆ డ్యామేజ్ అనేది ఎంత పర్సంటేజ్ జరిగింది అనేది చూడాలి.
0: ఎగ్జాక్ట్లీ. అండ్ దెన్ ద ఇంటెన్సిటీ, హౌ ఇట్ థ్రెటనింగ్ ద లైఫ్, దీన్ని బట్టి మనము. అండ్ దెన్ హౌ ఫార్ అతను తన యాక్టివిటీస్ నుంచి కానీ తన జాబ్ నుంచి కానీ రెస్పాన్సిబిలిటీస్ నుంచి కానీ ఎంతకాలం దూరంగా ఉన్నాడు, దీని మీద డిపెండ్ అయి మనము వీ కెన్ సూ ఫర్ ద నెక్స్ట్ కాంపెన్సేషన్.
1: అంటే నిత్య జీవితంలో ఒకవేళ ఆరోగ్యవంతంగా ఉన్నట్టయితే ఏ పనులు చేయగలవాడు, ఆయా పనుల నుంచి ఎంత దూరము ఎంతకాలం ఉండిపోవాల్సి వచ్చిందో అది కూడా ఇది మనం క్లెయిమ్ పెట్టేటప్పుడు కాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది.
0: వీటితో పాటు మానసికంగా అతను ఎంత క్షోభ అనుభవించాడు వీటన్నిటికీ దూరంగా ఉండి తన యాక్టివిటీస్ తను చేసుకోలేకుండా, సో ఆ మెంటల్ ఎగోని అనేది కూడా కన్సిడర్ చేసి దానికి కూడా పరిహారాన్ని అడగొచ్చు.
1: ఇది యాజ్ ఎ కన్స్యూమర్ గా కన్స్యూమర్ ఫోరం లో కూడా అడగొచ్చు. ముఖ్యంగా అన్ని పేషెంట్ కి అవగతం చేసి ఫలానా సర్జరీ ఫలానా ప్రొసీజర్ చేస్తున్నామని చెప్పి వారికి దానికి వచ్చే పర్యవసానాలు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ సమ్మతం తీసుకొని తను చేస్తున్న ప్రొసీజర్ లో తన ప్రమేయం లేకుండా ఏదైనా నష్టం జరిగితే అప్పుడు డాక్టర్ గానీ హాస్పిటల్ గానీ ఇమ్యూనిటీ ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు పర్ఫామ్ చేసేటప్పుడు అనుకోని పరిస్థితుల్లో జరిగే నష్టం కానీ నిర్లక్ష్యం అని నిర్ధారించడానికి పారామీటర్ ఏది. ఎందుకంటే ప్రతి పేషెంట్ ని మేము అన్ని చెప్పాము, మీరు అన్నట్టుగా సంతకాలు పెట్టించేసాము, సో మాకే సంబంధం లేదు, ఏ నష్టం జరిగినా వాళ్ళదే బాధ్యత అనే సందర్భాలు తరచూ వింటుంటాం. అప్పుడు పేషెంట్ బంధువులు కానీ ఏ రకమైన జాగ్రత్తలు సంతకాలు పెట్టే ముందు తీసుకోవాలి, డాక్టర్లు కూడా ఏ రకమైన బాధ్యతగా వ్యవహరించారు.

0: చేయాలంట.
1: ఇక్కడ డాక్టర్ల బాధ్యత ఏమిటి అంటే, మేము చేసే ప్రొసీజర్ లో ఇటువంటిది సైడ్ ఎఫెక్ట్స్ జరగవచ్చు, లేదా ఇప్పుడు ఒక ఆర్గాన్ కి చేస్తున్నారు సమ్, ఇప్పుడు క్యాన్సర్ కి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఉంటాయి, దానికి కీమో ఇస్తున్నప్పుడు లేకపోతే ఇంకోటో చేస్తున్నప్పుడు కొన్ని సెన్సిటివ్ ఆర్గాన్స్ కి అది కనుక స్ప్రెడ్ అయ్యి ఉంటే దానికి కూడా ఇమీడియట్ గా ఏదైనా ఛాన్సెస్ ఉంటాయి ప్రాబ్లం అయ్యి, అలాంటివి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత ఒక సర్జరీ చేసేటప్పుడు సమ్ కార్డియాక్ ఇష్యూస్ వస్తాయి, బీపీ ఇష్యూస్ అగ్రిగేట్ అయినప్పుడు ఇది వస్తుంది అనేది వీళ్ళు చెప్తారు. బాగానే ఇన్సిడెంటల్ సో, అండ్ ఒకటి ఏదన్నా ఒక మెడిసిన్స్ ఇస్తున్నప్పుడు ఏదర్ అది ఫార్మా సంబంధించి కానీ అనస్థీషియా సంబంధించి కానీ ఏమన్నా ఇస్తున్నప్పుడు కొన్ని రియాక్షన్స్ రావచ్చు. సో అది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయకపోతే వాళ్ళ తప్పు. ఎట్ ఏ టైమ్ ఒక పేషెంట్ కూడా నాట్ ఓన్లీ ఎవ్రీ టైం డాక్టర్స్దే ప్రాబ్లం అనేది కూడా చెప్పడానికి మనం లేదు, పేషెంట్కి కూడా ముందు తెలుస్తుంది, కొంతమందికి ఫ్యామిలీకైనా తెలుస్తుంది. కొన్ని డ్రగ్స్ అలర్జిక్ ఉంటాయి మేజర్గా చేసేటప్పుడు సర్జరీస్లోనో లేకపోతే ఈ రెనస్థీషియా టైంలోనో ఏమైనా ఉన్నప్పుడు అలర్జిక్ కండిషన్స్ వీళ్ళు చెప్పరు, కొంతమంది తెలియక చెప్పరు, కొంతమంది నెగ్లెక్ట్
0: ఆన్ ద పార్ట్ ఆఫ్ పేషెంట్.
1: దానికి యాక్చువల్గా డాక్టర్స్ ఏమీ చేయలేరు, అది మనది కూడా పేషెంట్ బంధువులతో పేషెంట్ తరపున వాళ్ళది అటెండెంట్స్తో పేషెంట్ది కూడా చెప్పగలిగిన స్టేజ్ ఉంటే చెప్పగలగాలి. దానికే మనం ఒక ట్రాక్ రికార్డ్ అనేది ఎప్పుడు పెట్టుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్.
0: కొన్ని కొన్ని సర్జరీస్ కానీ ప్రొసీజర్స్ చేసేటప్పుడు కోమార్బిడ్ కండిషన్స్ ఉన్నప్పుడు అవర్ట్ చేయాల్సి ఉంటుంది, అంటే ఏదైనా సర్జరీ చేసేటప్పుడు బ్లడ్ థిన్నర్స్ లాంటివి ఉంటే ఆపాల్సి ఉంటుంది, లేదంటే బ్లడ్ బ్లీడింగ్ ఆగదు. సో ఇవన్నీ గనక డాక్టర్ కి చెప్పకపోయినట్లయితే అప్పుడు డాక్టర్ని తప్పు పట్టే అవకాశం లేదు,
1: ఉపయోగం లేదు.
0: మెడికల్ నెగ్లిజెన్స్ జరిగింది, మనకు నష్టం జరిగింది అన్న భావన కలిగినప్పుడు పేషెంట్ గాని వారి బంధువులు గాని ఏ రకమైన లీగల్ స్టెప్స్ తీసుకోవాలంటారు?
1: యాక్చువల్గా ఫస్ట్ మన దగ్గర ఏమేమి ట్రీట్మెంట్ రికార్డ్స్ ఉన్నాయో అవన్నీ వాళ్ళు ఫస్ట్ గ్యాదర్ చేసుకోవాలి. తర్వాత వాళ్ళు ఇచ్చిన ఇప్పుడు యాక్చువల్గా అన్ని చాలా హాస్పిటల్స్ పేషెంట్ యొక్క రికార్డ్ మొత్తాన్ని ఎవరు ఇవ్వరు మనకి, ఎందుకంటే ఉంచుకోవాల్సింది వాళ్ళ బాధ్యత. నెక్స్ట్ టైం మళ్ళీ ఆ పేషెంట్ వచ్చినప్పుడు కరెక్ట్ ట్రీట్మెంట్ డయాగ్నోసిస్ ఏం చేశారు ఏంటి అనేది. అందువల్ల వీళ్ళు ఏం చేయాలి అంటే దాన్ని ఒక కాపీ ఫస్ట్ తీసుకొని ఏం జరిగింది, ఎక్స్పర్ట్ అడ్వైస్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. ఎయిదర్ అది ఎక్కడ జరిగింది, నెగ్లిజెన్సా, మాల్ ప్రాక్టీసా, డ్యూటీ ఆఫ్ కేర్ లేదా ఉందా, ఈ మూడు చాలా ఇంపార్టెంట్,
0: డిటర్మైన్ చేయాలి.
1: యా, డిటర్మైన్ చేయాలి. చేసిన తర్వాత ఫస్ట్ ఇనీషియల్గా వాళ్ళు ఈ డాక్టర్ ఎక్స్పర్టైజ్ కాదా అవునా దగ్గర నుంచి మొదలు పెడతారు,
0: పర్టికులర్ విశేషంలో నిష్ణాతుడా కాదా అన్న విషయం తేల్చుకోవాలి.
1: అండ్ ఆఫ్టర్ సర్జరీ ఏదైనా ఇంకో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగిందా, సో ఎనీ పోస్ట్ సర్జరీ కేర్ తీసుకోలేదా, దట్ ఈస్ వాట్ ఫస్ట్ చూస్తారు. సెకండ్ థింగ్, ఆఫ్టర్ ద ఎక్స్పర్టైజ్ ఇది చూస్తారు, పోస్ట్ సర్జరీ ఏం జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ ఐసీయూ, ఐసీయూ కనుక అట్లా వెళ్ళుంటే సో దాన్ని అక్కడ కేర్ ఎలా ఉంది, ఆల్ ద థింగ్స్ అవైలబిలిటీ ఉన్నాయా లేవా, అక్కడ ఇవ్వాల్సినవన్నీ ఇమీడియట్గా వచ్చేది ఏమైతే ఉన్నాయో మిగతావన్నీ అవైలబుల్ ఉన్నాయా లేదా, ఇవి కూడా అన్నీ ఉన్నాయి బట్ ఎక్కడ మిస్టేక్ జరిగింది, అప్పుడు పారామెడికల్ కేర్ ఉంటుంది కదా, సో వాళ్ళది కూడా మనము
0: పరిగణలోకి
1: తీసుకోవాలి, 100% తీసుకుంటాం. సో వీళ్ళ నుంచి ఏమన్నా నెగ్లిజెన్స్ జరిగిందా, అక్కడ వస్తుంది నెగ్లిజెన్స్, దేర్ ఎక్స్పర్టైజ్ అండ్ డ్యూటీ ఆఫ్ కేర్. తర్వాత పోస్ట్ సర్జికల్ కేర్ అండ్ పారామెడికల్ స్టాఫ్ కేర్. సో ఇది కూడా బాగానే జరిగింది. దెన్ ఎనీ డ్రగ్ రియాక్షన్, ఫార్మా. సో ఆఫ్టర్ దట్ పేషెంట్ ఇంకేం జరుగుతాయి, హాస్పిటల్ నెగ్లిజెన్స్ ఏముంది, ఇన్ అపాయింటింగ్ దట్ డాక్టర్, ఆర్ సపోర్టింగ్ దట్ డాక్టర్, ఆర్ నాట్ టేకింగ్ ద ప్రాపర్ కేర్ అట్ ద పోస్ట్ ఆపరేషన్ లెవెల్ అండ్ అపాయింటింగ్ ద బెస్ట్ పారామెడికల్ స్టాఫ్, ఆర్ గివింగ్ ద బెస్ట్ ఫార్మా ప్రోడక్ట్స్. దీస్ ఆర్ ఆల్ ద ఫైవ్ థింగ్స్ దే హ్యావ్ టు క్యాలిక్యులేట్. దెన్ జరిగిన నష్టాన్ని అండ్ రోగి యొక్క వయసు, కుటుంబ బాధ్యతలు, అతని సంపాదనతో వాళ్ళ
0: జీవనాధారం
1: ఎలా ఉంది, దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ తీసుకొని ఇంకా అతనికి ఎంత వయసు పని చేయగలిగేది ఉంది, లేదా ఇంకొంచెం పై పొజిషన్స్ కి వేటి వేటికి వెళ్ళగలడు, దీస్ ఆర్ ఆల్ అన్ని మైనర్ మేజర్ అన్ని థింగ్స్ ని తీసుకొని దాన్ని బట్టి ఒక అండర్స్టాండింగ్ వచ్చి వీ కెన్ కమ్ ఫర్ ద కాంపెన్సేషన్. అది సివిల్ది అయితే కాంపెన్సేషన్ వరకే, ఇఫ్ ఇట్ ఈస్ ఎ క్రిమినల్ లయబిలిటీ దెన్ ద హాస్పిటల్ మేనేజ్మెంట్, డాక్టర్స్, స్టాఫ్, ఎవ్రీవన్ షుడ్ బి పనిష్.
0: అండ్ కన్జ్యూమర్ ఫోరంలో వేసినట్లయితే నష్టపరిహారాన్ని కూడా పొందే అవకాశం ఉంది.

0: ఇండియాలో హైయెస్ట్ ఇప్పుడు 12 crores అనురాధ షా అని అక్క కేసులో మనకి హైయెస్ట్ కాంపెన్సేషన్ ఆమెకు వచ్చింది. అండ్ విపి శాంత ఇవన్నీ కేసెస్ చాలానే ఉన్నాయి. అండ్ హాస్పిటల్ లైబిలిటీ అంటే బోలమ్స్ టెస్ట్ అనేది ఒకటి మనకి వస్తూ ఉంది టాట్స్ లా నుంచి అనమాట, ఫారెన్ లా నుంచి మనం అది తీసుకున్నాం. సో దాని ప్రకారం హాస్పిటల్ యొక్క మేనేజ్మెంట్ లైబిలిటీని మనము తీసుకుంటాం.
1: అంటే ముఖ్యంగా ఒకవేళ నష్టం జరిగింది అని అనిపించినప్పుడు చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నప్పుడు పేషెంట్కి సంబంధించిన అన్ని రికార్డ్స్, పే చేసిన బిల్లులు అన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన ఎక్స్పర్ట్ అడ్వైజు, సర్జరీ ఎప్పుడు తీసుకోవాల్సిన కేరు, పోస్ట్ సర్జికల్ కేరు, పారామెడికల్ స్టాఫ్ ఇచ్చిన కేరు, హాస్పిటల్ కేరు అన్నీ దృష్టిలో పెట్టుకొని ఒకవేళ డాక్యుమెంట్స్ మా దగ్గర ఏదైనా లేవనుకుంటే హాస్పిటల్కి అప్లై చేసి తీసుకోవడానికి అవకాశం ఉందా?
0: 100% పేషెంట్కి, పేషెంట్ అటెండెన్స్ ఫ్యామిలీ మెంబర్స్కి దే హ్యావ్ కంప్లీట్ రైట్ ఫ్రమ్ ద డే వన్. అడ్మిట్ అయ్యే ముందు నుంచి మీకు కావలసిన ట్రీట్మెంట్ ఇది, మీకు దీనివల్ల ఎఫెక్ట్ ఇది అని చెప్పారా లేదా అన్న దగ్గర నుంచి మొత్తం A to Z ట్రీట్మెంట్ ఎండ్ డేట్ దాకా, అండ్ ఆఫ్టర్ ద ట్రీట్మెంట్ నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ కొన్ని నెలలు ఈ కొన్ని రోజుల పాటు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి, ఇది నువ్వు చేయకూడదు ఇది చేయాలి అని చెప్పేదాకా మొత్తం రికార్డు తీసుకునే రైట్ పేషెంట్కి ఉంది, పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఉంది.
1: అంటే కేవలం నాకు హక్కులు ఉన్నాయనే కాకుండా బాధ్యతాయుతంగా మనం చేయాల్సినవన్నీ చేసినట్లయితే, నెగ్లెక్ట్ కారణం చేత కనుక ఏదైనా నష్టం వాటిల్లినట్లయితే చట్టంలో ఉన్న సివిల్ లయబిలిటీ, క్రిమినల్ లయబిలిటీ, అలాగే కన్జ్యూమర్ ఫోరంను కూడా ఆశ్రయించి తగు పరిహారము న్యాయం పొందే అవకాశం ఉంది.
0: అండ్ డాక్టర్స్ సేఫ్టీ కూడా ఈ రోజున అంటే చెప్పాను కదా, అందరూ ఒక ఫ్రాటర్నిటీని మొత్తం మనం అండడానికి లేదు, ఆవేశంతో పేషెంట్స్ అటెండెంట్స్ వాళ్ళు వీళ్ళు వాళ్ళ ఆస్తులకో వాళ్ళ ప్రాణానికో నష్టం చేస్తే కూడా వీళ్ళకు కూడా వైస్ వర్స అన్ని లయబిలిటీస్ ఉంటాయి. హాస్పిటల్ ఫర్నిచర్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఏదన్నా ప్రాబ్లం చేసినా, డాక్టర్ మీద పర్సనల్ అటాక్ చేసినా.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ శ్రీదేవి దుంప గారు, నమస్కారం అండి.
0: ఇది మన చట్టం.

0: ఇది మన చట్టం శీర్షికన మెడికల్ నెగ్లిజెన్స్. ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది డాక్టర్ దుంప శ్రీదేవి గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి కూలీ నంబర్ 1 చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట. గీత రచన సిరివెన్నెల, సంగీతం ఇళయరాజా.

ఇప్పుడు వినండి, శ్రీమంజునాథ చిత్రం కోసం శంకర్ మహదేవన్ పాడిన పాట. గీత రచన శ్రీ వేదవ్యాస, సంగీతం హంసలేఖ.

ఈ ఉదయం 9 గంటలకు 2026 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా సూర్యప్రభ వాహనం సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది. ఈ ఉదయం 9 గంటలకు కార్యక్రమంలో ఇప్పుడు వినండి భద్రా చిత్రం కోసం సుమంగళి పాడిన పాట. గీత రచన సిరివెన్నెల, సంగీతం దేవిశ్రీప్రసాద్.

0: operate at highest level of national security. And with that, it's back to you, Abhishek.
1: Thank you, Pramod. And now, before we end the bulletin, the headlines once again. President Draupadi Murmu to embark on three-day visit to Gujarat beginning today to preside over National Film Awards presentation ceremony at Ekta Nagar in Kevadia tomorrow. External Affairs Minister S. Jaishankar to lead Indian delegation at the 81st session of UN General Assembly in New York. US President Donald Trump, in deciding mode on Iran war, says very big things going to happen soon. US issues security alert for its citizens and staffers in Saudi Arabia amid Houthi attacks. IMD forecasts heavy rain in Chhattisgarh, coastal Andhra Pradesh, Telangana, Tamil Nadu, Puducherry, Karnataka and Madhya Maharashtra today. And Indian men score emphatic 3-1 victory over Holland at Chess Olympiad in Samarkand. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 8:30. ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో సత్యరాజు వేణుమాధవ్ గారి గాత్రం వింటారు. వాద్య సహకారం శ్రీ ఎస్వి వేణుగోపాల్ వయోలిన్, శ్రీ వి కాళీప్రసాద్ మృదంగం. కార్యక్రమంలో ముందుగా బేగడ రాగంలో అన్నమాచార్య కీర్తన, చదువులోనే హరిని ఖండచాపుతాళం.

ఇప్పుడు వినండి మధ్యమావతి రాగంలో త్యాగరాజస్వామివారి కృతి వినాయకుని వలెను బ్రోవవే ఆదితాళం.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఇంతవరకు సత్యరాజు వేణుమాధవ్ గారి గాత్రం విన్నారు. వాద్య సహకారం శ్రీ ఎస్వి వేణుగోపాల్ వయలిన్, శ్రీ వి కాళీప్రసాద్ మృదంగం. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు సమయం 9 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా సూర్యప్రభ వాహనం సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారి హిరణ్మయ బపురుద్ధృత శంఖ చక్ర అని సూర్యనారాయణమూర్తిని సూర్యప్రభా వాహనంలో దర్శనమిస్తున్నటువంటి వెంకటేశ్వర పరబ్రహ్మను ప్రార్థన చేసుకుంటూ ఆయనకు సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ పరమపావనమైన ఈ తిరుమల క్షేత్రంలో మహిమాన్వితమైన శ్రీవారి ప్రధాన బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజు సూర్యప్రభా వాహనంలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క వైభవాన్ని చెప్పుకోవడం కోసం మనం అందరం సమావేశమవుతూ ఉన్నాం. సూర్యుడు అన్నేసరికల్లా ఆరోగ్యప్రదాత, లేక రోగాన్ని పోగొట్టేవాడు, సంపదలను ఇచ్చేవాడు, అధికారాన్ని ఇచ్చేవాడు అని మనందరికీ తెలుసు. ఇక్కడ ఆరోగ్యం అంటే ఏమిటి అంటే రోగం లేకపోవడం అని అనుకోవచ్చు. రోగం దేనివల్ల పుడుతుంది అంటే పాపము వల్ల పుడుతుంది. ఎన్నో జన్మలలో చేసినటువంటి పాప ప్రభావం వల్ల ఈ జన్మలో మనం రోగాలను, ఆ రోగాల వల్ల కలిగేటువంటి దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాం. మరి ఈ రోగం పూర్తిగా నయమవ్వాలి అంటే ఆ పాపములు పోవాలి. పాపములు పోవాలి అంటే ఏం చేయాలి? పాపములు పోగొట్టేవాడు ఎవరు అన్నట్లయితే ఆయనే తిరుమలలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి. భగవంతుడికి పేర్లు తల్లిదండ్రులు పెట్టలేదు. వాళ్ళ యొక్క అసాధారణమైన చర్యను దృష్టిలో పెట్టుకుని మనమే ఆయన ఆ విధంగా సంబోధిస్తూ ఉంటాం. మన యొక్క పాపాలను పోగొట్టేవాడు కనుక వేంకటతి ఇది వెంకట అంటారు. అలా మన యొక్క పాపాలను పోగొట్టి మన యొక్క ఆ రోగాలను, ఆ పాప ప్రభావం వల్ల వచ్చేటువంటి రోగాలను పోగొట్టి మనకు సుఖాన్ని సుఖాన్ని అనుగ్రహించేవాడు కనుక ఆయన వెంకటనాయక అని పిలుస్తున్నాడు. తన యొక్క ఈ తత్వాన్ని తెలియజేయడం కోసమే ఈనాడు సూర్యప్రభా వాహనంలో ఆయన మనకి దర్శనమిస్తూ ఉన్నారు. ఏ వాహనం తక్కువది కాదు, ఏ వాహనానికి ఆ వాహనమే గొప్పది. మనం వెనకడికి చెప్పుకున్నాం భాగవతంలో భూషణాయుధలింగాఖ్యాహ ధత్తే శక్తిస్వమాయ అని ఒక మాట ఉంది. పరమాత్మను మోయగలిగినవి, పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని పొందగలిగినవి, పరమాత్మ మీద ఉండగలిగినవి పరమాత్మ తప్ప మరొకటి కాదు. మనకంటే గొప్పది కదా మన మెళ్ళో ఉంటుంది, మనకంటే బరువైనదే కదా మనను మోస్తుంది. ఈ విధంగా పరమాత్మను మోయగలిగినవి పరమాత్మ స్వరూపమే, అవి వేదస్వరూపములే. ఆ వేదములు గరుత్మంతుడు ఎలాగో సూర్యుడు కూడా వేదస్వరూపుడే. దీంట్లో విప్రతిపత్తే లేదు, సందేహమే లేదు. కనుకనే ఆయనకు సూర్య అని పేరు. సూర్య అంటే సుష్ఠు ఈరయతీతి సూర్య, మంచిగా బుద్ధులను ప్రచోదింపజేసేవాడు అని అర్థం. మానవ అభ్యున్నతికి లేక పతనానికి మూల కారణం తెలివే. ఆ తెలివి సక్రమంగా ఉన్నట్లయితే, ఆ తెలివి అనుగుణంగా తను వ్యవహరిస్తూ ఉన్నట్లయితే, శారీరక శ్రమ చేస్తూ ఉన్నట్లయితే అతను అభ్యున్నతిని పొందుతూ ఉంటాడు. తెలివితో పాటు ప్రయత్నం కూడా ఉండాలి, అభ్యున్నతిని పొందుతూ ఉంటాడు. ఆ తెలివి లేకపోతే, లేక ఆ తెలివి దుర్మార్గంగా ఉన్నట్లయితే, దుర్మార్గానుగుణమైన చర్యలు ఉన్నట్లయితే అతనే పతనానికి పోతూ ఉంటాడు, వెళుతూ ఉంటాడు. వెలిసి అభ్యున్నతికి పతనానికి మూల కారణం తెలివే. ఆ తెలివే సక్రమంగా ఉండాలి అంటే అక్కడ భగవంతుడు తప్ప మరొక మార్గం లేదు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు కదా, మత్తస్మృతి జ్ఞానమపోహనంచ, నా యొక్క అనుగ్రహం ఉంటేనే మీకు జ్ఞానం ఉంటుంది, తెలివి ఉంటుంది, ఆ తెలుసుకున్నది గుర్తు వస్తుంది. నా యొక్క అనుగ్రహం లేకపోతే తెలివి రాదు, ఒకవేళ వెనకటికి ఉన్నది గుర్తుకు రాదు, కాబట్టి నన్ను ఆశ్రయించడం తప్ప మీరు చేయగలిగింది లేదు అని కూడా చెప్పాడు. ఆయన శరణాగతిని పొందండి అని కూడా చెప్పాడు. కాబట్టి మన యొక్క బుద్ధులు సక్రమంగా ప్రసరింపజేయాలి అన్నట్లయితే ఆ భగవంతుణ్ణి ఆశ్రయించడం తప్ప మరొకటి లేదు. కనుకనే ఎందరో మహర్షులు అందరూ కూడా సూర్యుణ్ణి ఉపాసన చేశారు. చతుర్ముఖ బ్రహ్మగారు శ్రీమన్ మహావిష్ణు యొక్క నాభికమలం నుంచి ఆవిర్భవించారు. ఆవిర్భవించిన తర్వాత ఆయనకేమీ కనిపించడం లేదు, తాను కూర్చున్న పద్మం తప్ప. ఆ పద్మం ఎక్కడుందో కూడా తెలియట్లేదు. ఒక మాట వినింది, తపస్సు చెయ్యి అని మాట, తపస్సు చెయ్యి అనే మాట వినిపించింది. తప అనే మాట వినిపించింది. ఈ అక్షరాలని తిప్పి తెప్పితే పత అని వస్తుంది, పడిపో అని. తప అంటే అభ్యున్నతికి వెళ్ళు అని.

0: అప్పుడు ఆయన ఏం చేయాలి? ఎవరైతే నా యొక్క బుద్ధులను సక్రమంగా ప్రచోదింపచేస్తూ ఉన్నాడో అతనికి నమస్కారము అనే ఒక మంత్రాన్ని ఆయన ధ్యానం చేశాడు. ఇదే గాయత్రి జపం, ఇదే సూర్యోపాసన. ఇటువంటి సూర్యోపాసన మానవులందరూ చేయవలసిందే కాదు, జీవులందరూ చేయవలసిందే. దేవతలు చేస్తున్నారు, మనుష్యులు చేయాలి, రాక్షసులు చేశారు. ఎవరైతే సక్రమంగా చేశారో వాళ్ళు అభ్యున్నతిని పొందారు. ప్రహ్లాదుడు సక్రమంగా రాక్షస జాతిలో పుట్టినప్పటికీ కూడా సక్రమంగా బుద్ధులను ప్రచోదింపచేయించుకున్నాడు. అతని యొక్క బుద్ధులు సక్రమంగా ప్రసరింపాయి, బుద్ధులు సక్రమంగా ఉన్నాయి, తద్వారా అతని చర్యలు సక్రమంగా ఉన్నాయి, తద్వారా పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. తారకాసురుడు మొదట్లో సక్రమంగా ఉన్నప్పటికీ కూడా తన యొక్క బుద్ధులను పెడదారిన పెట్టించాడు, కాబట్టి అతను రాక్షసుడయ్యాడు, అతన్ని సంహరించవలసి వచ్చింది. ఈ విధంగా అందరూ కూడా సూర్యోపాసన చేయాలి. ఇక్కడ లింగ వ్యత్యాసం కానీ వర్ణ వ్యత్యాసం కానీ ఏమీ లేవు, అందరికీ కూడా సూర్యోపాసన మన సనాతన ధర్మం సనాతన ధర్మం చెప్పింది. అందులో భాగంగా కొంతమందికి మంత్రపూర్వకంగా చేయమనుంది, కొంతమందికి శ్లోకరూపకంగా చేయమనుంది. ఎవరైతే సూర్యుడిని ఉపాసన చేస్తారో ఆ సూర్యనారాయణ స్వరూపంగా ప్రకాశించేటువంటి పరమాత్మను ఉపాసిస్తారో, వెంకటరమణ స్వామిని ఆశ్రయిస్తారో వారికి సద్బుద్ధులు ఉంటాయి. అటువంటి సద్బుద్ధిని ఆయన మనకి అనుగ్రహించాలి అని ప్రార్థన చేసుకుంటూ మరిన్ని విషయాలను మనం కోగంటి రామానుజాచార్యుల వారి ద్వారా తెలుసుకుందాం.
1: ధన్యవాదాలు స్వామి. జయాయ జయ భద్రాయ హర్యశ్వాయ నమో నమః. నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః. చక్కనైనటువంటి ఏడు గుర్రములు కట్టినటువంటి సూర్యప్రభ వాహనంలో త్రివేంకట విభుడు తాను మూలమూర్తిలాగా భాసిస్తూ మనకు చక్కటి దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఒక్కసారి ఆ వాహనాన్ని పరికించినట్లయితే స్వామివారి యొక్క ఆ సూర్యప్రభ సువర్ణఖచితమైనటువంటి ప్రభతోటి ఆ వాహనం వెలుగొందుతూ ఉన్నది. ఆ ప్రభ మధ్యలో మరి యొక్క సూర్యునిలాగా కోటి సూర్య ప్రభాభాసమైనటువంటి కాంతితోటి త్రివేంకట విభుడు శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడు గోచరిస్తూ ఉన్నాడు. ఎర్రనైనటువంటి ఒక పెద్ద గజమాల, ఆ గజమాలల కింద తెల్లనైనటువంటి మల్లెపూలు, దాని కింద స్వామివారి యొక్క కొప్పు, ఆ మధ్యలో అనంతరత్న ప్రభాభాసితమైనటువంటి ఆభరణములతోటి వివిధ అలంకార విభూషితుడైనటువంటి స్వామివారు పచ్చలు కెంపులు పొదిగబడినటువంటి కిరీటమును ధరించి శంఖచక్రములను ధరించినటువంటి వాడై కటివరద హస్తములతోటి భాసిల్లుతూ భక్తులను అనుగ్రహించడానికి, భక్తులకు వరమివ్వడానికే తాను సూర్యప్రభలో వేంచేసినట్లుగా తిరుమాడ వీధిలో విహరిస్తూ ఉంటే, మరి ఆ వాహనము ముందు భజనలు, కోలాటములు, నృత్యములు మొదలైనటువంటి ఆయా ప్రాంతములకు సంబంధించిన ఆ సంప్రదాయ నృత్యములతోటి స్వామివారిని కీర్తిస్తూ కలవు కలశచిత్తానాం గతిర్ గోవింద కీర్తనం అన్నట్లుగా గోవిందనామ స్మరణతోటి స్వామివారిని కీర్తిస్తూ వారు మునుముందుకు సాగుతూ స్వామివారిని ఆహ్వానిస్తూ ఉంటే, మరింతగా మరి జియర్ స్వామివారు వారి యొక్క పరివారంతో మధురమైనటువంటి దివ్య ప్రబంధ పారాయణ చేస్తూ స్వామివారిని మునుముందుకు ఆహ్వానిస్తూ ఉంటే సూర్యప్రభలో చేరినటువంటి స్వామి, సూర్యప్రభలో ఉన్నటువంటి స్వామి మరి మనందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇవ్వడానికి అన్నట్లుగా మరి సువర్ణఖచితమైనటువంటి ఆ ప్రభలో మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ప్రియమిచ్చేత్ హుతాశనాత్, జ్ఞానం మహేశ్వరాదిచ్చేత్, మోక్షమిచ్చేత్ జనార్దనాత్ అని చెప్పినట్లుగా మరి మనందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఆరోగ్య ప్రదాతగా సూర్యుడు ప్రత్యక్ష దైవంగా ఉన్నారు. అందుకనే చెబుతారు ప్రత్యక్షం జ్యోతిషం శాస్త్రం చంద్రార్కో తత్ర సాక్షిణం అని చెప్పి, జ్యోతిషాది శాస్త్రములన్నీ కూడా ప్రత్యక్షములు వాస్తవములు అని చెప్పడానికి ప్రత్యక్షమైనటువంటి సాక్షి ఆ సూర్యభగవానుడే. మరి అటువంటి సూర్యభగవానుడిలో ఉన్నటువంటి స్వామిని చూడటము, ధ్యానించడము ఎంతో పుణ్యదాయకము, అదేవిధంగా సిద్ధిని పొందించినటువంటి విషయము. అందుకే అన్నారుగా ఇంతకుముందు చెప్పినట్టుగా ఎటువంటి నారాయణుణ్ణి ధ్యానించాలి అంటే జయస్సదా సవితృమండల మధ్యవర్తి అని అంటూ సూర్యమండలవర్తి అయినటువంటి నారాయణుణ్ణి, శంఖచక్రధారి అయినటువంటి నారాయణుణ్ణి అలాగా ధ్యానించినట్లయితే స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది అని చెప్పి మనకు పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాదు సూర్యునికి మరి వెంకట విభునికి కూడా చాలా దగ్గర సామ్యం అనేది ఉన్నది. మరి సూర్యుడు

ఏడు గుర్రాల మీద విహరిస్తూ ఉంటే, ఏడు గుర్రాల మీద పయనిస్తూ ఉంటే వెంకటేశ్వరుడు ఏడు కొండల మీద కొలువు తీరి ఉన్నాడు. అంతేకాదు, సూర్యుని యొక్క రథం బంగారు కాంతులతోటి ఉంటుంది. మరి శ్రీనివాసుడు కూడా బంగారు రథం మీద ఊరేగాడు నిన్ననే. ఏడేడు లోకాలకి కూడా తన కాంతి చేత వెలుగును ప్రసాదించేటువంటి వాడు సూర్యుడు సమస్తమైనటువంటి భువనములకు కూడా తన అనుగ్రహము చేత ఉజ్జీవింపజేసేటటువంటి వాడు ఏడు కొండల వాడు శ్రీనివాసుడు. మరి సరస్సులలో ఉన్నటువంటి పద్మాలను వికసింపజేసేటటువంటి వాడు సూర్యభగవానుడు అయితే, మనస్సు మన భక్తుల యొక్క మనస్సులలో ఉన్న జ్ఞానదీపాన్ని వికసింపజేసేటటువంటి వాడు శ్రీనివాస పరబ్రహ్మ. అంతేకాదు, కద్రువ కశ్యపుడు వారి బిడ్డ అయినటువంటి అనూరుడు సూర్యుడికి రథసారథిగా ఉంటే, వారి యొక్క కుమారుడైనటువంటి గరుత్మంతుడే వెంకటేశ్వర స్వామివారికి కూడా మరి రథముగా ఉండి ప్రధానమైనటువంటి వాహనంగా ఉన్నాడు. అంతేకాదు, సంజ్ఞా ఛాయ అనే ఇరువురిని ఉభయదేవేరులుగా కలిగినటువంటి వాడు సూర్యుడు అయితే, శ్రీదేవి భూదేవి అనే ఇరుదేవేరులు ఉభయదేవేరులు కలిగినటువంటి వాడు శ్రీనివాసుడు. ఈ విధంగా గాయత్రి, బృహతి, ఉష్ణిక్, జగతి, త్రిష్టు, పంక్తి, అనుష్టుప్ అనే పేర్లు కలిగినటువంటి ఏడు గుర్రాలు కలిగిన రథం మీద స్వామివారు ఆ సూర్యభగవానుడు విహరిస్తూ ఉంటే, సూర్య జయంతి అయినటువంటి రథసప్తమి రోజున మరి సూర్యప్రభ చిన్నశేష వాహనము, గరుడ వాహనము, హనుమద్వాహనము, కల్పవృక్షము, సర్వభూపాలము, చంద్రప్రభ అనే ఏడు వాహనాల మీద శ్రీనివాస పరంబ్రహ్మ ఊరేగుతూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈ విధంగా ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యభగవానుడికి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాసునికి కూడా అనేకమైనటువంటి విషయములో అనేక రకాలైనటువంటి సామ్యములు మనకు గోచరిస్తూ ఉంటాయి. అందుకనే కలియుగ ప్రత్యక్ష దైవం ప్రత్యక్ష నారాయణుడైనటువంటి సూర్యభగవాను అధిష్ఠించి మనకు చక్కటి దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అంతేకాదు, సూర్యగమనము ద్వారా మనము మన జీవితంలో ఎన్ని కష్టములు వచ్చినా, ఏ సౌకర్యము లేకపోయినా సరే ధైర్యంగా ముందుకు సాగాలనే విషయాన్ని సూర్యుడు తన గమనముతోటి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎలాగా అంటే, రథస్యేకం చక్రం భుజగమయమిత సప్త తురగా అని అంటూ, సూర్యుని యొక్క రథానికి ఉన్నటువంటి చక్రములు ఎన్ని? ఒకే చక్రం. మరి ఆ గుర్రములు ఏమైనా సమసంఖ్యలో ఉన్నాయా? కాదు, ఏడు గుర్రములు. అంటే ఒక మూడు గుర్రములు ఒకవైపుకు, నాలుగు గుర్రములు ఇంకోవైపుకు ఉన్నప్పటికీ కూడా అది కాస్త ఇబ్బందే కదా. అంతేకాదు, పోనీ సారథి ఏమైనా పూర్తిగా సర్వాంగములు కలిగిన వాడా అంటే కాళ్ళు లేనటువంటి సారథి. పోనీ మార్గం ఏదైనా బాగా ఆధారం కలిగిందా అంటే ఏ ఆధారము లేనటువంటి ఆకాశం మార్గం. అయినప్పటికీ కూడా సూర్యుడు ఏనాడు కూడా తన సమయాన్ని, తన విధిని, కర్తవ్యాన్ని మీరలేదు, తన కర్తవ్యాన్ని మరిచిపోలేదు. ఆయా సమయములకు తన కాంతిని ఈ జగత్తు మొత్తానికి ప్రసరింపజేస్తూ అందరినీ ఉజ్జీవింపజేస్తున్నాడు, అందరిలోనూ కూడా జీవశక్తిని పెంచుతూ ఉన్నాడు. ఎందుకు అంటే, జీవశక్తి అనేది ఆ సూర్యుని వేడిలోనే ఉన్నది. అందుకనే కదా వృక్షములైనా సరే, మానవులైనా సరే ఆ వేడి ఉన్నప్పుడే జీవించగలుగుతారు. పూర్తిగా వేడి లేనటువంటిప్పుడు ఆ శరీరంలోనూ ఆ వృక్షములలోనూ కూడా జీవశక్తి అనేది ఉండదు. ఈ విధంగా జీవ తన కిరణములతోటి సమస్తమైనటువంటి ప్రాణులకు జీవశక్తిని, చైతన్యాన్ని అందిస్తున్నటువంటి సూర్యభగవాను మీద శ్రీవేంకట విభుడు శ్రీనివాసుడు కొలువు తీరి మనకు దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు అని అంటే, మనందరిలోనూ కూడా జీవశక్తిని, చైతన్యాన్ని నింపి మనల్ని జ్ఞానవంతులుగాను, ఆరోగ్యవంతులుగాను స్వామివారు చేయటం కోసం, అనుగ్రహించడం కోసమే ఈ విధంగా

0: స్వామివారు చేయటం కోసం, అనుగ్రహించడం కోసమే ఈ విధంగా స్వామివారు ఈ సూర్యప్రభ వాహనంలో ఈ ఏడవ రోజున తిరుమాడ వీధులలో విహరిస్తూ పశ్చిమ మాడ వీధి చివరకు చేరుకున్నారు. మరి మరిన్ని విశేషములను కుప్ప నరసింహ గారి యొక్క వాగ్ఝరిలో మనం తెలుసుకుందాం.
1: ధన్యవాదాలు. సూర్యుడి యొక్క అనుగ్రహం వల్ల జీవశక్తి పెరుగుతుంది అనే ఒక అద్భుతమైన మాట మనం విన్నాం. సాధారణంగా ఈనాటి వైజ్ఞానికులు కూడా ఇదే చెప్తూ ఉంటారు. ఎలా బుద్ధి ఎలా బుద్ధి పనిచేస్తుంది అంటే, మన యొక్క మెదడులో ఒక మెరుపు మెరుస్తుందిట. ఆ మెరుపు 7 రకాల పాయలతో ప్రసరిస్తూ ఉంటుందిట. మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి విశేషాలు అవే కదా. 7 రకాలైన గుర్రాలతో, విభిన్న కోణాలతో సంచరించేటువంటి గుర్రాలతో ఒక తేజస్సు పయనిస్తూ ఉంటుంది అని. ఇదే సూర్యనారాయణ యొక్క అసలైన తత్వం. అందుకనే ఆయన్ను సరసిజాసన సన్నివిష్ట అని ఒక మాట అంటారు. సరసిజాసన సన్నివిష్ట అంటే మన యొక్క సహస్రాల పద్మం మెదడు ఏదైతే ఉందో అదే సూర్యనారాయణుడి యొక్క సిశలైన స్థానం. కాబట్టే ఆయన సూర్య అంటే బాగా బుద్ధులను ప్రచోదింపజేసేవాడు, జ్ఞానస్వరూపుడు అని అర్థం. మీరు గమనించారా, ఇప్పుడు ఆచార్యుల వారు చెప్పిన మాటలలో ఆయన చాలా తేలికగా చెప్పారు. వాస్తవంగా అది మన తైత్తిరీయోపనిషత్తు యొక్క సారమైనటువంటి మాటలనే ఆయన మనం విన్నాం. అక్కడ కూడా ఇదే మాటలు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు బ్రహ్మాండం ఎంత పెద్దదిగా ఉంది, చిన్నదా అంటే చిన్నది కాదు. ఎన్ని బ్రహ్మాండాలున్నాయో మనకి తెలియదు. అందుకనే అనేక కోటి బ్రహ్మాండ నాయక అని వెంకటేశ్వర స్వామి వారిని మనం సంబోధిస్తూ ఉంటాం. ఒక్కొక్క బ్రహ్మాండంలో ఒక్కొక్క సూర్యుడు ఉన్నాడా అంటే అది కూడా కాదు. ఎన్ని సూర్యగ్రహాలున్నాయో ఎవరికీ తెలియదు అని చెప్తూ ఉంటారు. ఒక సూర్యగ్రహం ఉన్నట్లయితే దాన్ని బేస్ చేసుకుని అనేక రకమైన గ్రహాలు ఉంటాయి, దాంట్లో అనేక రకాలైన జీవులు ఉంటారు అని. ఈ యొక్క సూర్యగ్రహం తన యొక్క తేజస్సు ద్వారా వాళ్ళందరి యొక్క బుద్ధులను, వాళ్ళందరిలోనూ జీవశక్తిని ప్రసరింపజేస్తుంది అని మనం విన్నాం. ఎన్ని సూర్యగ్రహాలు ఉన్నాయో, ఎంత భూమి, ఎన్ని రకాల అధికరణాలు ఉన్నాయో, ఎన్ని మంది జీవులు ఉన్నారో ఎవరికి తెలియదు. అందుకనే వేదం కూడా విశ్వం ఎంత పెద్దది అని చెప్పలేక 2 మాటల్లో తేల్చేసింది. ఎవరెవరైతే వింటూ ఉన్నారో, ఎవరెవరైతే తెలుసుకుంటూ ఉన్నారో, వాళ్ళు ఎంత తెలుసుకున్నారో దానికి 10 రెట్లు ఈ విశ్వమందయ్యా అత్యధిష్ట దశాంగులం అని. ప్రపంచంలో ఎన్ని ప్రపంచాలు ఉన్నాయో ఎవరికీ తెలియదు. ఒక్కొక్క బ్రహ్మాండాన్ని ఒక్కొక్క పద్మపు రేకులాగా భావన చేయండి. పద్మపు రేకులాగా భావన చేస్తే ఆ పద్మపు రేకుల యొక్క మధ్యలో ఉండి ఆ వాటి యొక్క ప్రభను ఎవరైతే రేకుల లాంటి బ్రహ్మాండాల మధ్యలో ఉండేటువంటి సూర్యుడికి ప్రభను, సామర్థ్యాన్ని ఎవరైతే అనుగ్రహిస్తున్నారో అటువంటి వాడు సూర్యప్రభా వాహనుడు అని పిలువబడుతూ ఉంటాడు. అంటే సవితృమండల మధ్యవర్తి అనే పదం ఏదో ఒక చిన్న సూర్య గోళం ఉంటుంది, ఆ గోళంలో ఇల్లు వేసుకుని ఆ ఇంట్లో ఒక సోఫా వేసుకుని దాంట్లో కూర్చునేవాడు అని అర్థం కాదు. ఎన్ని సూర్యమండలాలు ఉన్నాయో తెలియదు, సూర్యులు ఉన్నారో తెలియదు. అటువంటి సూర్యమండలాల యొక్క మధ్యలో ఉంటూ వాటిలో సామర్థ్యాన్ని నింపుతూ ఉంటాడు. పరమాత్మ యొక్క సశలిన తత్వాన్ని చెబుతూ, నిర్గుణ పరబ్రహ్మతత్వాన్ని చెబుతూ, నతత్ర సూర్యో విభాతి నచంద్రతారకం అని అంటూ ఉంటారు. ఎక్కడైతే సూర్యుడు కూడా ప్రకాశించలేడో, లేక ఎక్కడైతే చంద్రుడు నక్షత్రాలు ఉండరో, అటువంటి స్వరూపం పరమాత్మది అని చెబుతూ, ఆయన కనుక వ్యక్త స్వరూపాన్ని ధరించినట్లయితే ఆయనే అనేక కోటి సూర్య ప్రకాశమానంగా ప్రకాశిస్తూ ఉంటారు అని చెబుతూ ఉంటారు. ఒక సూర్యుని చూడటమే మనకి కళ్ళకి దుస్సాధ్యమైనప్పుడు కోటి మంది సూర్యులు ఒక్క పెట్టిన అలా ప్రకాశిస్తే ఎంత తేజస్సుతో పరమాత్మ యొక్క తేజస్సు కూడా అంతలాగే ఉంటుందిట. అంత తేజస్సు కనుక ఒక్క పెట్టిన ప్రకాశించినట్లయితే బ్రహ్మాండంలో ఉండేటువంటి జీవులందరి యొక్క బుద్ధులు ప్రకాశించవా? ఈ విధంగానే పరమాత్మ ప్రకాశిస్తూ ఉన్నాడు. మనం చూడగలిగితే ప్రతి చోట వెలుతురు కనిపిస్తుంది. చూడగలగడం మన సామర్థ్యం మీద ఆధారపడుతుంది. కనుకనే ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట అని అన్నారు. మన సంప్రదాయంలో ఏ శ్లోకం వచ్చినా అదేదో కేవలం సంస్కృత విశేషణాలతో పొందికగా కూర్చున్నది అని అభిప్రాయపడకూడదు. దాంట్లో ఎంతో సారవంతమైన విషయాలను గుప్పించి మనకు చెప్పారు. ఆ భావనలు చేయకపోయినా ఆ

0: అభిప్రాయాన్ని చెప్పే శబ్దాలను పారాయణ చేసినా పుణ్యం వస్తుంది అని మన సంప్రదాయకర్తలు ఇటువంటి శ్లోకాలను నిత్యం పారాయణ చేయండి అని మనకు ఆదేశించారు. సంప్రదాయాలను అనుసరించాలి. మనం ప్రశ్నించే సామర్థ్యం మనకి లేదు, తెలుసుకునే ప్రయత్నం అయితే తప్పకుండా చేయాలి. అందుకనే నారాయణ అనే పదం మనం వింటున్నాం. ఎప్పుడైనా సూర్యనారాయణుడు అని అంటూ ఉంటాం. నారం అంటే జ్ఞానం. జ్ఞానం యొక్క అయనం పరమావధి పరమాత్మ. సూర్య అంటే బుద్ధులను సక్రమంగా ప్రచోదింపజేసేవాడు. ఆ సక్రమంగా ప్రచోదింపజేయడం వల్ల కలిగేటువంటి విచారణ ద్వారా తెలియబడే పరిపూర్ణ స్వరూపుడు ఆ నారాయణుడే. ఈ రెండు జతకలిస్తేనే మానవ జీవ సార్థక్యం. ఇవి తెలుసుకోవడం కోసమే స్వామివారు అదుగో అత్యద్భుతంగా ఆ సూర్యమండలం మధ్యలో ఆయన ప్రకాశిస్తూ ఉన్నారు. సూర్యప్రభా వాహనాన్ని కూడా మీరు గమనించండి, కిరణాలు ప్రసరితమవుతూ ఉన్నాయి. అనేక కిరణాలు ఉంటాయి, ఎన్ని కిరణాలు ఉన్నాయో లెక్క ఉండవు. మధ్యలో ఆయన ఉన్నాడు. ఈ సూర్యప్రభా వాహనం యొక్క గమ్మత్తులో మరొకటి చెప్తారు. స్వామివారు ఆపాదమూలి కనిపించేటువంటి వాహనాలలో ఇదొక వాహనం అంటారు. గజవాహనంలో కూడా స్వామివారు ఆపాదమూలి కనిపిస్తారు. ఇక్కడ ఒంటరిగా ఇక్కడ కూడా సూర్యప్రభా వాహనంలో కూడా ఆపాదమూలి స్వామివారు కనిపిస్తూ ఉంటారు. అదిగో అద్భుతమైనటువంటి రత్నఖచితమైన పాదాలు, కటిబద్ధ హస్తం, వరద హస్తం మనందరికీ కావలసినటువంటిది. మన యొక్క మనస్సులో ఉండేటువంటి చెడులను తొలగించి వేసేటువంటి సుదర్శన చక్రం, అలాగే మనకు జ్ఞానాన్ని మంచి వాక్కును అనుగ్రహించేటువంటి శంఖాన్ని ఆయన ధరించి ఉన్నారు. ఆ కళ్ళు చూడండి, అద్భుతమైనటువంటి కరుణను కురిపిస్తూ అవ్యాజమైన ప్రీతిని కురిపిస్తూ ఉన్నట్టుగా కనిపిస్తున్నది. ఇక ఆ మొహంలో అత్యంత ప్రసన్నత. ఇక పెదవుల దగ్గర అత్యద్భుతమైనటువంటి చిరునవ్వు కనిపిస్తోంది. మరొక గమ్మత్తు గమనించారా, ఆయన వరద హస్తం పైన ఒక చిలుక ప్రకాశిస్తోంది. చిలుక అంటే మాట. వాక్ దోషం అనేది చాలా ప్రబలమైనటువంటి దోషంగా చెప్తారు. మనం మనస్సులో అనుకున్నా సరే, వాక్కులు రెండు రకాలు, నమో వాచే యాచోదిత యాచానుదిత అని అంటారు. మనం పలకటమే కాదు, మనస్సులో తప్పుగా అనుకున్నా సరే అది మాట కిందే వస్తుంది. ఈ పలికిన మాట ఎంత కష్టపడుతుందో, పలకని మాట అంత పాపాన్ని గురి చేస్తుంది. కాబట్టి మాట సక్రమంగా ఉండాలి. మాట సక్రమంగా ఉండాలంటే బుద్ధి సక్రమంగా ఉండాలి. మంచి బుద్ధిని ప్రచోదింపజేస్తూ ఆ బుద్ధి ద్వారా మంచి వాక్కులను అనుగ్రహించాలి. ఒకవేళ మన యొక్క ప్రారంభాతిశయం వల్ల మనం గనక ఆలోచన మన ఆలోచన చెడుగా ఉన్నా, ఆ ఆలోచన ప్రభావం వల్ల మనస్సులో వాక్కులైనా చెడుగా ఉన్నా, ఆ వాగ్దోషాన్ని ఆయన మాపమని వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదాలను మనం ఆశ్రయిద్దాం. కలౌ గోవిందము గోవింద నామస్మరణ కలౌ నామస్మరణాన్ ముక్తి అని పెద్ద మాట. నామస్మరణ మాత్రమే మన యొక్క కష్టాలను పోగొట్టగలదు. కాబట్టి మనం ఏమాత్రం బద్ధకించకుండా కనిపిస్తున్నటువంటి ఆ స్వామివారిని ప్రార్థన చేసుకుంటూ, మనస్సులో ఆ పాదాలను పట్టుకున్నట్లుగా భావన చేస్తూ గట్టిగా గోవింద నామస్మరణ చేసుకుందాం. మరిన్ని విషయాలను తెలుసుకుందాం.
1: సర్వదేవాత్మకోహ్యేష తేజస్వీ రశ్మి భావన. మరి సూర్యనారాయణుడికి నమస్కరిస్తే ఎవరికి నమస్కరించినట్లు అని అంటే, సర్వదేవాత్మకోహ్యేష సమస్తమైనటువంటి దేవతలు కూడా సూర్యుని అందే ఉన్నారు. కావున సూర్యునికి నమస్కరిస్తే చాలు, సమస్తమైనటువంటి దేవతలకు నమస్కరించినటువంటి పుణ్యం అనేది లభిస్తుంది. అందుకనే కదా సర్వవర్ణముల వారు కూడా ప్రతిరోజు ప్రాతకాలంలో స్నానం చేసిన తర్వాత సూర్యునికి నమస్కారం చేస్తారు. ఆయా సంప్రదాయానుసారంగా సూర్యుణ్ణి ధ్యానిస్తూ అనుష్ఠానాదులు చేస్తూ ఉంటారు. మరి ఆ విధంగా సర్వదేవాత్మకుడైనటువంటి సూర్యుడు సర్వదేవతలకు కూడా అధినాయకుడైనటువంటి వెంకటేశ్వరుణ్ణి వహించి తన ప్రభలో తాను ఈ విధంగా ప్రభను కురిపించడానికి, కాంతిని కలిగి ఉండడానికి ఆ నారాయణుడే కారణము. నారాయణుని యొక్క భాషచేట అంటే ఆయన యొక్క కాంతితోటే తాను కూడా ప్రకాశిస్తున్నాననే విషయాన్ని తెలియజేస్తూ సూర్యభగవానుడు నారాయణుణ్ణి ధరించి సూర్య నారాయణుడిగా భాషిస్తూ మనల్ని అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. అంతేకాదు మరి ఆరోగ్యం సత్కవిత్వం మతిమతుల బలం కాంతిమాయుః ప్రకర్షం విద్యామైశ్వర్యమర్థం సుతమపి లభతే సూత్ర సూర్య ప్రసాదాత్ అని చెప్పి అంటూ, సూర్యుణ్ణి ఆరాధన చేయటం ద్వారా కేవలం ఆరోగ్యం మాత్రమే కాదు, ఆరోగ్యంతో పాటుగా సత్కవిత్వం అంటే చక్కటి వాక్పటుత్వము, సరైనటువంటి బుద్ధి తెలివితేటలు, అలాగే శారీరకమైనటువంటి కాంతి ఆయుష్షు.

0: అలాగే విద్య, ఐశ్వర్యము, సంతాన ప్రాప్తి ఇవన్నీ కూడా సూర్యభగవానుణ్ణి అర్చించడం ద్వారా కలుగుతాయి అని చెప్పి మనకు పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు. మరి అటువంటి సూర్యభగవానుని యొక్క వాహనం ముందు గజరాజులు చక్కగా తన చెవులతోటే వింజామరలు వీస్తూ మునుముందుకు సాగుతూ ఉంటే గజములు, అశ్వములు, వృషభములు మొదలైనటువంటి అన్నీ కూడా రాజలాంఛనములన్నిటితోటి స్వామివారి యొక్క ఆ సూర్యప్రభ వాహనము మునుముందుకు సాగుతూ ఉత్తర మాడవీధిలో కొనసాగుతూ ఉన్నది. మరి సూర్యుడు ప్రత్యక్ష దైవంగా ఉండి ప్రతిరోజు కనిపిస్తున్నటువంటి ప్రత్యక్ష నారాయణుడిగా ఉంటే స్వామివారు కూడా ప్రత్యక్ష దైవంగా ఉండి ఆశ్రయించినటువంటి భక్తులందరికీ కొంగు బంగారం చేసి ఏడుకొండల వాడిగా వరప్రదాతగా వెలుగొందుతూ ఉన్నాడు స్వామివారు. మరి అటువంటి స్వామి సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అని అంటూ ప్రచండుడిగా ఉంటాడు సూర్యుడు. ఏ విధంగా అయితే పరమాత్మకి అలాగే సూర్యునికి కూడా ఉన్నటువంటి లక్షణము అదృశ్యశ్చాభిగమ్యశ్చ యాదోరత్న నివారణమః అన్నట్లుగా పరమాత్మ దుష్టుల విషయంలో ప్రచండంగా ఉంటాడు, రౌద్రంగా కనిపిస్తాడు. ఆశ్రయించినటువంటి భక్తుల విషయంలో చాలా సౌమ్యంగానూ దయామూర్తిగా కనిపిస్తాడు. సూర్యుడు కూడా అంతే, దుష్టుల పట్ల ప్రచండమైనటువంటి తన ప్రతాపాన్ని చూపిస్తాడు. మరి ఆశ్రయించినటువంటి భక్తుల పట్ల తన కిరణముల చేత చైతన్యాన్ని అనుగ్రహించి రక్షిస్తూ ఉంటాడు. మరి సూర్యుడు ఎంత గొప్పవాడు అంటే ఆ సూర్యుని యొక్క వంశములోనే రామచంద్రమూర్తి కూడా జన్మించి మర్యాద పురుషోత్తముడిగా సమస్త యుగాల వారికి కూడా ఆదర్శప్రాయుడిగా ఉన్నాడు రామచంద్రమూర్తి. అందుకనే ఇనకలోద్భవుడు అని చెప్పి, సూర్యవంశ సంజాతుడు అని చెప్పి రామచంద్రమూర్తిని మనం కీర్తిస్తూ ఉంటాం. అంతేకాదు, సూర్యభగవానుడు ఎలాగా ఆయన తృప్తి చెందుతాడండి అని అంటే ఏదో అనుకోవచ్చు, చాలా పెద్ద పెద్ద హోమములు లేకపోతే యజ్ఞములు పూజలు చేయాలనుకుంటామేమో. అబ్బెబ్బే, అంత అవసరం లేదు. ప్రతిరోజు మనస్ఫూర్తిగా ఒక్కసారి నమస్కారం చేస్తే చాలుట సూర్యభగవానుడు ఆనందిస్తాడు అని చెబుతూ, ఆదిత్యస్య నమస్కారం ఏ కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యం నోపజాయతే అని అంటూ ఆ సూర్యభగవానుడికి ప్రతిరోజు ఒక్క నమస్కారం చేస్తే చాలుట జన్మ జన్మాంతరములలో చేసినటువంటి ఆ పాపము వల్ల కలిగినటువంటి దారిద్ర్యం ఏదైతే ఉందో ఆ దారిద్ర్యం తొలగిపోతుంది. ఇక జన్మ జన్మాంతరములలో దారిద్ర్యం అనేది ఉండదు, ఐశ్వర్యముతోటి వెలుగొందుతారు అని చెప్పి అంటున్నారు. ఈ విధంగా సూర్యుడు ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యుడు, పైగా మనకు ప్రతిరోజు కనిపించేటటువంటి వాడు, అందుబాటులో ఉండేవాడు, మనకు చైతన్యాన్ని ఇచ్చేవాడు, మనల్ని మేలుకొలిపేవాడు, సమస్త జీవులకు కూడా ఆధారభూతులైనటువంటి ఆ సూర్యభగవానుణ్ణి అధిష్ఠించినటువంటి స్వామి ఆ శ్రీనివాస పరంబ్రహ్మ ఈ బ్రహ్మోత్సవాలలో చక్కగా మనకు దర్శనాన్ని ఇస్తున్నాడు అంటే సూర్యభగవానుల్లో ఉన్నటువంటి గుణములను, అదేవిధంగా ఆరోగ్యమును, ఐశ్వర్యమును మనందరికీ అందించడం కోసమే అని మనకు తెలుస్తూ ఉన్నదన్నమాట. అంతేకాదు, పద్మావతీదేవిని పొందడానికి శ్రీనివాసుడు ఆ పద్మ సరోవరం దగ్గర సూర్యభగవానుని ప్రతిష్ఠించి కొన్ని సంవత్సరముల పాటు ఆరాధన చేసి ఆ తర్వాత పద్మావతీదేవిని పొందాడు. ఈ విధంగా పద్మావతి శ్రీనివాసుల యొక్క కలయికలో కూడా సూర్యభగవానుని యొక్క ప్రభావం అనేది ఉన్నది. మరి అటువంటి సూర్యభగవానుడు, సూర్యభగవానుని అధిష్ఠించినటువంటి వెంకటేశ్వర స్వామివారు భక్తులందరినీ అనుగ్రహించాలి అని చెప్పి మనం స్వామివారిని ప్రార్థిస్తూ, అంతేకాదు మరి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను బోధిస్తూ కూడా ఇమం వివస్వతే యోగం ప్రోక్తమాన్ అహమవ్యయ అంటూ ఆ భగవద్గీతలో ఉన్నటువంటి విషయములను పూర్వం శ్రీమన్నారాయణుడు సూర్యభగవానుడికే ముందు చెప్పాడట, ఆ తర్వాత మరలా భగవద్గీత రూపంలో అర్జునుడికి చెప్పాడు. ఈ విధంగా జ్ఞానమును, ఐశ్వర్యమును, ఆరోగ్యమును అనుగ్రహించే సూర్యభగవానుని అధిష్ఠించినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు శ్రీనివాస పరబ్రహ్మ మనందరికీ కూడా ఆ లక్షణములను, ఆ ఫలితములన్నింటినీ కూడా భక్తులందరికీ, ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా అందించాలి అని చెప్పి స్వామివారిని ప్రార్థిస్తూ, శ్రీయకాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా సూర్యప్రభ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కుప్ప నరసింహ, డాక్టర్ కె రామానుజాచార్యులు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం పి శైలజ గారు.

0: శ్రీయుతులు ఎస్ బాలసుబ్రహ్మణ్యం, కె శ్రీనివాసులు, బి వెంకటరామయ్య. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
1: ఇంతవరకు మీరు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా సూర్యప్రభ వాహనం సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విజయవాడ కేంద్రం నుండి రిలే విన్నారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా అన్నమయ్య చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, సంగీతం ఎంఎం కీరవాణి.

శ్రీ హరి వా.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్

0: ఫామ్ అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలికినా
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: ఇప్పుడు వినండి దృశ్యం చిత్రం కోసం కార్తీక్ పాడిన పాట. గీత రచన చంద్రబోస్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఆకాశమంతా చిత్రం కోసం మధుబాలకృష్ణ పాడిన పాట. గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం విద్యాసాగర్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీచేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇప్పుడు వినండి మనసంతా నువ్వే చిత్రం కోసం సంజీవిని ఉషా పాడిన పాట. గీత రచన సిరివెన్నెల, సంగీతం ఆర్పి పట్నాయక్.

శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం గురువారం 24వ తేదీ సాయంత్రం 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో మిరప పంటలో సమగ్ర శస్యరక్షణ ఈ అంశం గురించి కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీమతి ఏ రాములమ్మ గారు రైతులు శ్రోతలడిగే ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలిస్తారు. రైతు సోదరులు శ్రోతలు ఫోన్ చేయవలసిన టెలిఫోన్ నంబర్లు 040 ఎస్టీడీ కోడ్ను జత చేసి 2324085233 2324085353 ఈ నంబర్ల ఫోన్ చేసి సమాధానాలు పొందవచ్చు. ప్రకటన విన్నారు. ఇప్పుడు వినండి ఎలా చెప్పను చిత్రం కోసం శ్రీరామ్ ప్రభు సునీత పాడిన పాట. సిరివెన్నెల రచన, సంగీతం కోటి.

0: చిత్రసీమ సినిమా పాటలు విన్నారు.
1: హలో
2: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
1: చెప్పండి మేడం.
2: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
1: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో. అరే రాజు రాజు.
3: బాబాయ్,
1: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా. కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా. జరగట్టే రాదురా.
3: బాబాయ్, పంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
1: లేదురా గబ్బని, నాకేం తెలుస్తాయి, నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
3: మన మూల మీద పాండపకాడ శంకరన్న ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లనే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ల పైసలన్నీ గాయపోయినాయి.
1: ఓరి, అట్లా చేసిండారా?
3: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినామనుకో పైసలన్నీ పోతాయి. ఎంబడే 1930 నెంబర్కి ఫోన్ చేయాలే.
4: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సత్వర పరిష్కారం పొందండి.
5: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు గుజరాత్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రేపు కేవాడియాలోని ఏక్తానగర్లో జరిగే 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవానికి అధ్యక్షత వహిస్తారు. అమెరికాలోని న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం 81వ సెషన్లో భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నేతృత్వం వహిస్తారు. ఈ నెల 26వ తేదీన జరిగే 81వ యుఎన్జీఏ ఉన్నత స్థాయి సెషన్లో విదేశాంగ మంత్రి ప్రసంగిస్తారు. మాదక ద్రవ్యరహిత భారత్ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిన్న వికసిత్ భారత్ కోసం నషాముక్త్ యువ అనే అంశంపై ఒక ఇంటరాక్టివ్ ట్యాగథాన్ను నిర్వహించింది. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, దాని నివారణ, ఆరోగ్యకరమైన బాధ్యతాయుతమైన ఎంపికల కోసం సామాజిక మాధ్యమ వేదికల ద్వారా విద్యార్థులను నేరుగా భాగస్వాములను చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యంగా ఉంది. ఆదిలాబాద్లో విమానాశ్రయానికి సంబంధించి జాయింట్ యూజర్ ఎయిర్ఫీల్డ్ పనులను వేగవంతం చేయడానికి కేంద్రం నోడల్ అధికారులను నియమించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ వివరాలను ఎక్స్ వేదికగా ఆదివారం వెల్లడించారు. బీఆర్ఎస్ నేతల ఫామ్ హౌస్ దందాలు ప్రజలకు తెలియాలనే క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నామని రంగనాయక సాగర్ మొదలు ఎర్రవల్లి, జన్వాడ, అజీజ్నగర్ ఫామ్ హౌజ్లను ప్రజలకు చూపించామని కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బృందం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న రోజుల్లో తీవ్ర వాయుగుండంగా మారనున్న నేపథ్యంలో ఈ నెల 23, 24, 25 తేదీల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రధానంగా మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మంతో సహా 10 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయంటూ ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని యెల్లో అలర్ట్ జారీ చేసింది. జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ 3వ పతకాన్ని సొంతం చేసుకుంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం ఈవెంట్లో రజతం దక్కింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి 11 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: గుడ్ మార్నింగ్ డియర్ లిజనర్స్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ ఇన్సైట్స్. టుడే ఇట్స్ 21st of September అండ్ వీ సెలబ్రేట్ ఆన్ దిస్ డే ఇంటర్నేషనల్ పీస్ డే. వీ స్పీక్ అబౌట్ వరల్డ్ పీస్, వీ స్పీక్ అబౌట్ పీస్ బిట్వీన్ కంట్రీస్, పీస్ ఇన్ సొసైటీ, పీస్ ఇన్ అవర్ కమ్యూనిటీస్. బట్ దెర్ ఈస్ అనదర్ కైండ్ ఆఫ్ పీస్ దట్ వీ ఆఫెన్ ఫర్గెట్, పీస్ వితిన్. దెర్ ఈస్ అ సేయింగ్ బై గౌతమ్ బుద్ధ, వి కెన్ నెవర్ ఆబ్టైన్ పీస్ ఇన్ ద ఔటర్ వరల్డ్ అంటిల్ వి మేక్ పీస్ వితిన్ అవర్ సెల్వ్స్. అండ్ హౌ రిలవెంట్ ఈస్ దట్ టు అవర్ ప్రజెంట్ లైఫ్స్? ఎవ్రీ డే వి కమ్ అక్రాస్ సో మెనీ సిచ్యువేషన్స్ వేర్ వీ హ్యావ్ టు ఫైట్ విత్ అవర్ సెల్వ్స్ ఇంటర్నలీ. A student worried about exams, a young person worried about a job, meeting deadlines, pressure at work, money, family problems. In addition, in this fast-paced life, with the arrival of social media, we also have to deal with comparisons with other persons. And sometimes, nothing is actually happening around us. But we still think something or other. We think about yesterday, worry about tomorrow, and sadly, we forget to live in the present. The blessings of today, the present moment. So dear

ఇన్సైట్స్ ఆంగ్ల కార్యక్రమంలో ఇంతవరకు ఇంటర్నేషనల్ పీస్ డే సందర్భంగా జాగృతి గారి ప్రత్యేక ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా దేవుళ్ళు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన జొన్నవిత్తుల, సంగీతం వందేమాతరం శ్రీనివాస్.

0: ఇప్పుడు వినండి, ఇరుముడి చిత్రం కోసం డప్పు శ్రీను పాడిన పాట. గీత రచన చౌడం శ్రీనివాసరావు, సంగీతం జీవి ప్రకాష్ కుమార్.
1: వీరమణి గంటలే

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీచేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి గంగోత్రి చిత్రం కోసం కౌసల్య, డి ఐశ్వర్య పాడిన పాట. గీత రచన చంద్రబోస్, సంగీతం ఎంఎం కీరవాణి,

ఇప్పుడు వినండి గ్యాంగ్ లీడర్ చిత్రం కోసం ఇన్నో గంగా పాడిన పాట. గీత రచన అనంత శ్రీరామ్, ఇన్నో గంగా సంగీతం అనిరుద్ రవిచందర్.

చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 11:00. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

లో జరిగే 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవానికి అధ్యక్షత వహిస్తారు. 18వ శతాబ్దంలో రాజస్థాన్లోని కేజడ్లీ గ్రామంలో ఖేజ్రీ చెట్ల పరిరక్షణ కోసం తమ ప్రాణాలనర్పించిన అమృతాదేవి బిష్నోయ్కి ఇతర అమరవీరులందరికీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నివాళులర్పించారు. ఈరోజు కేజడ్లీ త్యాగ దినోత్సవం సందర్భంగా పర్యావరణాన్ని ప్రేమించే ఆ త్యాగవీరుల స్మృతి నేటికీ రాజస్థాన్ ప్రజల చైతన్యంలో ఒక అంతర్భాగంగా నిలిచి ఉందని ఓం బిర్లా అన్నారు. భారత వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, జపాన్ వైమానిక స్వీయ రక్షణ దళం చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ టకెహిరో మొరిటా నిన్న జోధ్పూర్లో భారతదేశ స్వదేశీ తేలికపాటి యుద్ధ విమానం తేజస్లో కలిసి పయనించారు. జోధ్పూర్లో భారత వైమానిక దళం, జపాన్ వైమానిక స్వీయ రక్షణ దళం సంయుక్తంగా వీర్ గార్డియన్ 2026 విన్యాసాలు నిర్వహిస్తున్న తరుణంలో ఇరు దేశాల వైమానిక అధిపతులు ఈ విమాన ప్రయాణం చేశారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ తెల్లవారుజామున తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న డిప్యూటీ సీఎంకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న ఆయన మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారనున్న నేపథ్యంలో ఈ నెల 23, 24, 25 తేదీల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మిగతా ఉత్తర తెలంగాణ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఈరోజు అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఐక్యరాజ్య సమితి 1981లో ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. ప్రపంచంలో హింసను తగ్గించడం, యుద్ధాలను నివారించడం, శాంతి అహింసలను పెంపొందించడం ఈ దినోత్సవ లక్ష్యం. శాంతిలో పెట్టుబడి, అందరికీ ప్రతిచోట ప్రతిరోజు అనే అంశాన్ని ఈ ఏడాది ఇతివృత్తంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఆసియా క్రీడలలో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించినందుకు ఎలవేనిల్ వలరివన్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. వలరివన్ అద్భుతమైన ప్రదర్శన దేశానికి గర్వకారణమని రాష్ట్రపతి పేర్కొన్నారు. వలరివన్కు నిన్న లభించినది 2వ పతకం కావడం ఈ విజయాన్ని మరింత ప్రత్యేకంగా నిలిపిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు గుజరాత్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రేపు కెవాడియాలోని ఏక్తానగర్

ఆకాశవాణి సంస్కృత పాఠం ఉపాధ్యాయులు డాక్టర్ జ్యోతి ఫౌజ్దార్ గారు, విద్యార్థిని చైత్యశ్రీ.

0: కలవు.
1: నమస్కారం గురుగారు.
2: నమస్కార వత్సే, ఆగచ్చ, ఉపవిశ. ఈరోజు ఒక ఆసక్తికరమైన సంభాషణ రూపంలో ఉన్నటువంటి సంస్కృత శ్లోకంని చెప్తాను, నేర్చుకుందరు గాని.
1: అలాగే గురువుగారు.
2: ఈ శ్లోకము ఇలా మొదలవుతుంది సంభాషణ రూపంలో. పార్వతికి, వినాయకుడికి, స్కందునికి ముగ్గురు మధ్యలో జరిగే సంభాషణం యొక్క శ్లోకం ఇది.
1: అలాగే గురుగారు.
2: హే హే రంభ,
1: హే హే రంభ,
2: కిమంబ
1: కిమంబ,
2: రోదిషి కుతః
1: రోదిషి కుతః,
2: కర్ణౌ లుఠత్యగ్నిభూః
1: కర్ణౌ లుఠత్తి అగ్నిభూః,
2: కిం తే స్కంద విచేష్టితం
1: కిం తే స్కంద విచేష్టితం,
2: మమ పురా సంఖ్యాకృతా చక్షుషాం
1: మమ పురా సంఖ్యాకృతా చక్షుషాం,
2: నైతత్తే ప్యుచితం
1: నైతత్తే ప్యుచితం,
2: గజాస్య చరితం
1: గజాస్య చరితం,
2: నాసాం మిమీతేంబమే.

0: ఆసామిమి తేంబమే
1: తావేవం సహసా విలోక్య
0: తావేహం సహసా విలోక్య
1: తావేవం సహసా విలోక్య
0: తావేవం సహసా విలోక్య హసితవ్యగ్రాశివ
1: పాతు వహ
0: పాతు వహ.
1: ఇంకొకసారి పలుకుతాను.
0: అలాగే గురుగారు.
1: హే హే రంభ,
0: హే హే రంభ,
1: కిమంబ
0: కిమంబ,
1: రోదిషి కుతః,
0: రోదిషి కుతః,
1: కరుణౌ లుఠత్యగ్నిభూః,
0: కరుణౌ లుఠత్యగ్నిభూః,
1: కిం తే స్కంద విచేష్టితం,
0: కిం తే స్కంద విచేష్టితం,
1: మమ పురా సంఖ్యాకృతా చక్షుషాం,
0: మమ పురా సంఖ్యాకృతా చక్షుషాం,
1: నైతత్యేప్యుచితం గజాస్య చరితం, నైతత్యేప్యుచితం,
0: నైతత్యేప్యుచితం గజాస్య చరితం.
1: నాసాం మిమీతేంబమే,
0: నాసాం మిమీతేంబమే,
1: తావేవం సహసా విలోక్య,
0: తావేవం సహసా విలోక్య,
1: హసితవ్యగ్రాశివ,
0: హసితవ్యగ్రాశివ,
1: పాతు వహ,
0: పాతు వహ.
1: ఇప్పుడు పదముల్ని విడివిడిగా ఒక్కొక్కటే చెప్తాను, నువ్వు కూడా దానిని పలుకుతూ రాసుకోమ్మా.
0: అలాగే గురుగారు.
1: పార్వతి చెప్తుంది,
0: పార్వతి చెప్తుంది.
1: హే హే రంభ,
0: హే హే రంభ.
1: గణపతి చెప్తాడు,
0: గణపతి.
1: కిం అంబ,
0: కిం అంబ.
1: పార్వతి చెప్తుంది, రోదిషి కుతః,
0: పార్వతి చెప్తుంది, రోదిషి కుతః.
1: గణపతి చెప్తాడు, కర్ణౌ లుఠతి అగ్నిభూః,
0: గణపతి చెప్తాడు, కరుణౌ లుఠతి అగ్నిభూః.
1: పార్వతి, కిం తే స్కంద విచేష్టితం,
0: పార్వతి, కిం తే స్కంద విచేష్టితం.
1: స్కందుడు చెప్తాడు, మమ పురా సంఖ్యాకృత చక్షుషాం,
0: స్కందుడు చెప్తాడు, మమ పురా సంఖ్య
1: కృత
0: చక్షుషాం.
1: న ఏతత్ తే అపి,
0: న ఏతత్ తే అపి,
1: ఉచితం,
0: ఉచితం,
1: గజాస్య చరితం,
0: గజాస్య చరితం
1: అని పార్వతి చెప్తుంది,
0: అని పార్వతి అంటుంది.
1: వినాయకుడు చెప్తాడు, నాసాం మిమీతే అంబమే,
0: నాసాం మిమీతే అంబమే.
1: పార్వతి గురించి ఇప్పుడు ఈ శ్లోకం చెప్తుంది, తౌ ఏవం సహసా విలోక్య,
0: తౌ ఏవం సహసా విలోక్య,
1: హసితవ్యగ్రాశివ,
0: హసితవ్యగ్రాశివ,
1: పాతు
0: పాతు
1: వహ
0: వహ.
1: ఇప్పుడు మళ్ళీ ఒక పదంకి అర్థంతో పాటు చెప్తాను, రాసుకోమ్మా.
0: అలాగే గురుగారు చెప్పండి.
1: పార్వతి రాసుకోమ్మా.
0: పార్వతి.
1: హే హే రంభ,
0: హే హే రంభ.
1: ఓ హే రంభ, ఓ గణేష,
0: ఓ హే రంభ, ఓ గణేష.
1: ఇప్పుడు గణేశుడు చెప్తాడు, కిమంబ,
0: కిమంబ
1: అంటే అంబ కిం,
0: అంటే అంబ కిం,
1: ఏమిటమ్మా,
0: ఏమిటమ్మా,
1: అథవా అమ్మా ఏమిటి,
0: అథవా అమ్మా ఏమిటి.
1: రాసుకున్నావా?
0: ఆ గురుగారు.
1: మళ్ళీ పార్వతి చెప్తుంది, కథం రోదిషి,
0: కథం రోదిషి,
1: ఎందుకు ఏడుస్తున్నావు,
0: ఎందుకు ఏడుస్తున్నావు,
1: కథం రోదిషి,
0: కథం రోదిషి,
1: ఎందుకు ఏడుస్తున్నావు,
0: ఎందుకు ఏడుస్తున్నావు.
1: గణేశుడు చెప్తాడు, అగ్నిభూహు,
0: అగ్నిభూహు,
1: కర్ణౌ లుఠతి,
0: కరుణౌ లుఠతి,
1: కరుణౌ కాదు కర్ణౌ,
0: కర్ణౌ
1: లుఠతి,
0: లుఠతి.
1: రాసుకుమా, అగ్నిభూహు,
0: అగ్నిభూహు,
1: కర్ణౌ లుఠతి,
0: కర్ణౌ లుఠతి.
1: అగ్నిభూహు అంటే నా చెవులను,
0: నా చెవులను,
1: ఈ అగ్నిభూ,
0: ఈ అగ్నిభూ,
1: అగ్నిభూ అంటే స్కందుడు,
0: స్కందుడు,
1: గణపతి సోదరుడు,
0: సోదరుడు,
1: అగ్నిభూ నా చెవులను పిండుతున్నాడు,
0: అగ్నిభూ నా చెవులను పిండుతున్నాడు.
1: రాసుకున్నావా?
0: ఆ గురుగారు.
1: పార్వతి అంటుంది, కిం తే స్కంద విచేష్టితం,
0: కిం తే స్కంద విచేష్టితం.
1: రాసుకోమా?
0: ఆ గురుగారు. కిం
1: తే,
0: తే
1: స్కంద,
0: స్కంద
1: విచేష్టితం,
0: విచేష్టితం.
1: స్కంద ఏమిటి నీ చేష్ట,
0: స్కంద ఏమిటి నీ చేష్ట.
1: స్కంద చెప్తాడు, స్కందుడు చెప్తాడు, మమ పురా సంఖ్యాకృత చక్షుషాం,
0: మమ పురా, పురా
1: సంఖ్యాకృత,
0: సంఖ్యాకృత
1: చక్షుషాం,
0: చక్షుషాం.
1: అమ్మా ముందు,
0: అమ్మా ముందు,
1: నా కళ్ళను,
0: నా కళ్ళను,
1: లెక్క పెడుతున్నాడు.
0: లెక్క పెడుతున్నాడు.

0: पार्वती नैतत् ते
1: नहीं,
0: अपि उचितं गजास्य चरितं
1: नहीं
0: तत्
1: तत् ते अपि उचितं गजास्य
0: रसकुमार
1: चरितम् आ गुरु
0: नैतत्
1: नहीं तत्
0: ते अपि
1: ते अपि
0: उचितं
1: उचितं
0: गजास्य
1: गजास्य
0: चरितं
1: चरितम्
0: गजास्य
1: गजास्य
0: అంటే గజముఖుడు.
1: అంటే గజముఖుడు.
0: నీవు కూడా ఇలా చేయడం ఉచితమేనా?
1: నీవు కూడా ఇలా చేయడం ఉచితమేనా?
0: గణేశుడు చెప్తాడు. అంబ మే నాసాం మిమీతే, రాసుకో, ఎవరు? గణేశుడు చెప్తాడు. అంబ
1: అంబ
0: మే నాసాం మిమీతే,
1: మి నాసా మిమీతే
0: మే
1: మే
0: నాసాం
1: నాసాం
0: మిమీతే.
1: మిమీతే
0: అమ్మా,
1: అమ్మా
0: ఇతడు నా తొండను కొలుస్తున్నాడు.
1: అమ్మా ఇతడు నా తొండను కొలుస్తున్నాడు.
0: ఈ సంభాషణని విన్నటువంటి పార్వతి తౌ ఏవం,
1: తౌ ఏవం
0: వాళ్ళిద్దరినీ
1: వాళ్ళిద్దరినీ
0: సహసా
1: సహసా
0: నవ్వుతూ,
1: నవ్వుతూ
0: రాసుకో,
1: ఆ గురుగారు
0: సహసా
1: సహసా
0: నవ్వుతూ
1: నవ్వుతూ
0: విలోక్య
1: విలోక్య
0: చూసి
1: చూసి
0: హసిత వ్యగ్రా శివ,
1: హసిత వ్యగ్రా శివ
0: నవ్వులో మగ్నురాలైన,
1: నవ్వులో మగ్నురాలైన
0: నవ్వులో మగ్నురాలైన
1: నవ్వులో మగ్నురాలైన
0: శివ
1: శివ
0: అంటే పార్వతి,
1: అంటే పార్వతి
0: వహ పాతు
1: వహ పాతు
0: మిమ్మల్ని రక్షించుగాక.
1: మిమ్మల్ని రక్షించుగాక.
0: ఇప్పుడు ఈ తాత్పర్యం అర్థమైంది కదా.
1: ఆ గురువుగారు
0: ఇప్పుడు వ్యాకరణాంశాలను చూద్దాం.
1: సరే గురుగారు.
0: హే హే రంభ,
1: హే హే రంభ
0: ఇది సంబోధన,
1: సంబోధన
0: సంబోధన
1: సంబోధన
0: బోధన కాదు, సంబోధన,
1: సంబోధన
0: సంబో
1: సంబో
0: ధన
1: ధన
0: ప్రథమా విభక్తి
1: ప్రథమా విభక్తి
0: ఏకవచన రూపం,
1: ఏకవచన రూపం.
0: రాసుకున్నావా?
1: ఆ గురువుగారు చెప్పండి.
0: ఇప్పుడు రోదిషి,
1: రోదిషి
0: రోదిషి అంటే దీనికి ధాతు రుద్ ధాతు,
1: రుద్ ధాతు
0: రోదిషి క్రియారూపం, ఇది క్రియాపద రూపము, దీనికి
1: క్రియారూపం
0: ధాతువు రుద్, రుద్ ధాతు
1: రుద్ ధాతు
0: మధ్యమ పురుష
1: మధ్యమ పురుష
0: ఏకవచన రూపం.
1: ఏకవచన రూపం.
0: ఇప్పుడు కర్ణౌ,
1: కర్ణౌ
0: కర్ణౌ
1: కర్ణౌ
0: ఖగదు కర్ణౌ
1: కర్ణౌ
0: ఉపకారాంత, సారీ అకారాంత, కర్ణౌ
1: కర్ణౌ
0: ఇది అకారాంత
1: అకారాంత
0: పుల్లింగ
1: పుల్లింగ
0: ద్వితీయా విభక్తి,
1: ద్వితీయా విభక్తి
0: ద్వితీయా విభక్తి
1: ద్వితీయా విభక్తి
0: ద్వివచన రూపం.
1: ద్వివచన రూపం.
0: ఇప్పుడు లుఠతి,
1: లుఠతి
0: లుఠ ధాతు,
1: లుఠ ధాతు.
0: రాసుకో,
1: ఆ
0: లుఠ
1: గురుగారు లుఠ
0: ధాతు
1: ధాతు
0: పరస్మైపది,
1: పరస్మైపది.
0: ఈ ధాతువు పరస్మైపది గణం చెందినది,
1: అలాగే గురుగారు
0: పరస్మైపది ధాతు.
1: పరస్మైపది
0: ప్రథమ
1: ధాతు
0: పురుష
1: ప్రథమ పురుష
0: ఏకవచనం
1: ఏకవచనం
0: లట్లకారం.
1: లట్లకారం.
0: ఇప్పుడు అగ్నిభూహు,
1: అగ్నిభూహు
0: దీనికి అగ్నేహే
1: అగ్నేహే
0: భవతి
1: భవతి
0: ఇతి
1: ఇతి
0: అగ్నిభూహు,
1: అగ్నిభూహు
0: ఇది అగ్నిభూహు విగ్రహవాక్యము, అగ్నేహే
1: అగ్నేహే
0: భవతి ఇతి
1: భవతీతి
0: అగ్నిభూహు,
1: అగ్నిభూహు
0: అగ్నికి
1: అగ్నికి
0: సంబంధించిన వాడు,
1: సంబంధించిన వాడు
0: అగ్ని నుంచి ఉద్భవించిన,
1: అగ్ని అగ్ని నుంచి ఉద్భవించిన
0: సో అగ్నిభూహు.
1: అగ్నిభూహు.
0: ఇంకా విచేష్టితం,
1: విచేష్టితం
0: విచేష్టితం,
1: విచేష్టితం
0: ఇందులో వి ఉపసర్గం,
1: వి ఉపసర్గం
0: చేష్ట
1: చేష్ట
0: ధాతు
1: ధాతు
0: అంటే చేష్టా
1: చేష్ట
0: ఆత్మనేపది చేష్టాయాం అని అర్థం, చేష్ట అంటే చేష్టాయాం
1: చేష్టాయాం
0: ఆత్మనేపది,
1: ఆత్మనేపది.
0: రాసుకోమా,
1: ఆ గురుగారు చెప్పండి.
0: చేష్టాయాం
1: చేష్టాయాం
0: ఆత్మనేపది
1: చేష్టాయాం ఆత్మనేపది
0: లట్లకారం,
1: లట్లకారం.
0: ఇది చేష్టిత విచేష్టితం వి
1: విచే
0: ఉపసర్గముతో
1: వి ఉపసర్గముతో
0: క్త,

0: ప్రత్యయాంత
1: కృదంత రూపం.
0: కృదంత రూపం
1: విచేష్టితం అంటే త ప్రత్యయాంత కృదంత రూపం. కృత
0: కథ
1: ప్రత్యయ కృత
0: కథ
1: కృత ప్రత్యయాంత అందులో క పోయి త మాత్రమే మిగులుతుంది. కృత ప్రత్యయాంత
0: ప్రత్యయాంత
1: కృదంత రూపం
0: కృదంత రూపం.
1: మమ
0: మమ
1: అస్మత్ శబ్ద
0: అస్మక్ శబ్ద
1: అస్మద్
0: అస్మత్
1: శబ్ద
0: శబ్ద
1: షష్ఠీ విభక్తి
0: షష్ఠీ విభక్తి
1: ఏకవచన రూపం
0: ఏకవచన రూపం.
1: సంఖ్యాకృత
0: సంఖ్యాకృత
1: ఇది కూడా త ప్రత్యయాంత
0: థ ప్రత్యయాంత
1: కృదంత రూపం
0: కృదంత రూపం.
1: స్త్రీలింగం
0: స్త్రీలింగం
1: అంటే స్త్రీలింగ కృదంత రూపం
0: స్త్రీలింగ కృదంత రూపం.
1: చక్షుషాం
0: చక్షుషాం
1: ద్వితీయా విభక్తి
0: ద్వితీయా విభక్తి
1: ఏకవ

0: కృదంత రూపం
1: స్త్రీలింగం,
0: స్త్రీలింగం
1: అంటే స్త్రీలింగ కృదంత రూపం,
0: స్త్రీలింగ కృదంత రూపం.
1: చక్షుషాం,
0: చక్షుషాం
1: ద్వితీయా విభక్తి,
0: ద్వితీయా విభక్తి
1: ఏకవచన రూపం,
0: ఏకవచన రూపం.
1: నైతత్,
0: నైతత్.
1: న ఏతత్,
0: న ఏతత్.
1: వృద్ధి సంధి,
0: వృద్ధి సంధి.
1: అపి,
0: అపి.
1: ఉచితం,
0: ఉచితం.
1: అప్యుచితం,
0: అప్యుచితం.
1: యణాదేశ సంధి,
0: యణాదేశ సంధి.
1: గజాస్య,
0: గజాస్య.
1: గజ,
0: గజ.
1: ఆస్య,
0: ఆస్య.
1: రెండు కల్పితే గజాస్య,
0: గజాస్య.
1: సవర్ణ దీర్ఘ సంధి,
0: సవర్ణ దీర్ఘ సంధి.
1: చరితం,
0: చరితం.
1: చరుధాతు,
0: చరుధాతు.
1: త ప్రత్యయాంత,
0: థ ప్రత్యయాంత.
1: స్త్రీలింగ,
0: స్త్రీలింగ.
1: కృదంత రూపం,
0: కృదంత రూపం.
1: మిమీతే,
0: మిమీతే.
1: ఆత్మనేపది,
0: ఆత్మనేపది.
1: లట్లకార,
0: లట్లకార.
1: ప్రథమ పురుష,
0: ప్రథమ పురుష.
1: ఏకవచనం,
0: ఏకవచనం.
1: మిమీతేంబ,
0: మిమీతేంబ.
1: మిమీతే,
0: మిమీతే.
1: ప్లస్ అంబ,
0: ప్లస్ అంబ.
1: మిమీతేంబ,
0: మిమీతేంబ.
1: పూర్వరూప సంధి,
0: పూర్వరూప సంధి.
1: తావేవం,
0: తావేవం.
1: తౌ,
0: తౌ.
1: ఏవం,
0: ఏవం.
1: రెండు కలిపితే తావేవం,
0: తావేవం.
1: అయవాయావ సంధి,
0: అయవాయావ సంధి.
1: సహసా,
0: సహసా.
1: తృతీయా విభక్తి,
0: తృతీయా విభక్తి.
1: ఏకవచన రూపం,
0: ఏకవచన రూపం.
1: విలోక్య,
0: విలోక్య.
1: వి ఉపసర్గం,
0: వి ఉపసర్గం.
1: దీనికి ల్యప్,
0: ల్యప్.
1: ప్రత్యయాంత,
0: ప్రత్యయాంత.
1: కృదంతావ్యయం,
0: కృదంతావ్యయం.
1: హసిత వ్యగ్ర,
0: హసిత వ్యగ్ర.
1: త ప్రత్యయాంత,
0: త ప్రత్యయాంత.
1: కృదంత రూపం,
0: కృదంత రూపం.
1: పాతు,
0: పాతు.
1: రక్షించుగాక,
0: రక్షించుగాక.
1: పరస్మైపది,
0: పరస్మైపది.
1: పాధాతుః,
0: పాధాతుః.
1: లోట్లకారః,
0: లోట్లకారః.
1: ప్రథమ పురుష,
0: ప్రథమ పురుష.
1: ఏకవచనం,
0: ఏకవచనం.
1: వహ,
0: వహ.
1: యుష్మత్ శబ్ద,
0: యుష్మక్ శబ్ద.
1: ద్వితీయా విభక్తి,
0: ద్వితీయా విభక్తి.
1: బహువచనం,
0: బహువచనం.
1: ఇంతటితో ఇవాళ్ళ పాఠంని
2: సంస్కృత పాఠం విన్నారు నిర్వహణ డాక్టర్ జ్యోతి ఫౌజ్దార్ గారు, విద్యార్థిని చైత్రశ్రీ. ఇప్పుడు ఒక పాట విందాం. మహాకవి కాళిదాసు చిత్రం కోసం సుశీల గారు పాడింది

పాట విన్నారు కదా, మానస సంచరరే. గోమతి సుమచంద్ర గారి కథానిక వనితాలోకం కార్యక్రమంలో 1:20 మీకు అందించబోతున్నాం. ఇప్పుడు 2 ప్రకటనలు ఉన్నాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం గురువారం అంటే 24వ తేదీ సాయంత్రం 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రత్యక్ష పోనీ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇందులో మిరప పంటలో సమగ్ర సస్య రక్షణ అనే అంశం గురించి కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీమతి ఏ రాములమ్మ గారు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయాల్సిన మా నెంబర్లు 0400STD కోడ్ 2324085252 2324085853. ఈ నెంబర్లకు ఫోన్ చేయొచ్చు. ఈ నెల 22వ తేదీ అంటే రేపు ఉదయం 10 నుంచి 11 వరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారితో ప్రత్యక్ష పోనీ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్లో భాగంగా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్తో స్వీకరణ దశతో పాటు కొత్త ఓటర్గా నమోదు, సవరణలు, చిరునామా మార్పులు వంటి అంశాల గురించి శ్రోతలు నేరుగా మాట్లాడే అవకాశం ఉంది. మీరు ఫోన్ చేయాల్సిన నెంబర్లు 2324085252 2324085853. ఈ ఫోన్ నెంబర్లకి రేపు ప్రత్యక్ష పోనీ కార్యక్రమంలో పాల్గొనడానికి ఉదయం 10 మీరు ఫోన్ చేయాల్సి ఉంటుంది. ఆకాశవాణి హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి వసుంధర కొంకాళి గారి గాత్ర కచేరీ.

0: ఇంతవరకు మీరు హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి వసుంధర కొంకలి గారి గాత్ర కచేరీ విన్నారు. మరొక్క మారు శ్రోతలకు తెలియచేస్తూ ఉన్నాం, రేపు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారితో ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్లో భాగంగా క్లెయిమ్లున్నా లేకపోతే అబ్జెక్షన్స్ ఉన్నా ఈ స్వీకరణ దశతో పాటుగా కొత్త ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం కానీ, సవరణలు చేసుకునే అవకాశం కానీ, చిరునామా మార్పు చేసుకునే అవకాశం కానీ ఉంటే పరిశీలించేందుకు, శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలు తెలిపేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారు సమాధానాలు తెలియచేస్తారు. మీరు ఫోన్ చేయాల్సిన మా నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040-23-24-08-52, 23-24-08-52. మరొక టెలిఫోన్ నెంబర్ 23-24-08-53, 23-24-08-53. మరొక నెంబర్ కూడా తెలియచేస్తున్నాను, 295-09-23. 295-09-23 ఈ నెంబర్లకి ఫోన్ చేయాల్సి ఉంటుంది, మర్చిపోకండి. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి గారితో మనం ముచ్చటించే సదావకాశాన్ని కలిగించింది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఆకాశవాణి సమయం 11:59 దాటి 58 సెకండ్లైంది. మరికొద్ది క్షణాల్లో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కి సాథ్ మై కనకలతా. दिल्ली उच्च न्यायालय में आज 7 न्यायिक अधिकारियों को न्यायाधीश के रूप में शपथ दिलाई गई. इसके साथ ही उच्च न्यायालय में न्यायाधीशों की कुल संख्या बढ़कर 50 हो गई है. मुख्य न्यायाधीश डीके उपाध्याय ने न्यायमूर्ति निवेदिता अनिल शर्मा, निशा सहाय सक्सेना, संजय शर्मा, भरत पराशर, अदिति चौधरी, दिनेश भट्ट और अरुण भारद्वाज को पद की शपथ दिलाई. ये सभी दिल्ली के जिला न्यायपालिका में न्यायिक अधिकारी के रूप में कार्यरत थे. राष्ट्रपति द्रौपदी मुर्मू आज से 3 दिन के गुजरात दौरे पर रहेंगी. वे कल एकता नगर केवड़िया में 72वें राष्ट्रीय फिल्म पुरस्कार समारोह की अध्यक्षता करेंगी.
2: सूचना और प्रसारण मंत्रालय द्वारा प्रतिवर्ष ये पुरस्कार फीचर फिल्मों, नॉन फीचर फिल्मों और सिनेमा पर लेखन के क्षेत्र में रचनात्मक और तकनीकी उपलब्धियों के लिए दिए जाते हैं. 72वें संस्करण के पुरस्कार विजेताओं की घोषणा 18 जुलाई 2026 को 3 जूरी के अध्यक्षों ने की थी. इन पुरस्कारों को 3 मुख्य श्रेणियों, फीचर फिल्में, नॉन फीचर फिल्में और सिनेमा पर सर्वश्रेष्ठ लेखन में बांटा गया है.

హలో, అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈనాటి యువతరంగం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ శశిరేఖ. ఇప్పుడు స్టూడియోలో సమయం 12:11 కావస్తుంది. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పీస్ బిగిన్స్ విత్ అస్, అంటే శాంతి ప్రారంభం అయ్యేది మనతోనే అని. అసలు ఈ టాపిక్ ఎందుకు తీసుకున్నాను అంటే, సాధారణంగా ప్రతి డేకి ఒక స్పెషల్ ఉంటుంది, కానీ ఈరోజు

క్యాలెండర్లో సెప్టెంబర్ 21. ఈరోజు కేవలం మండే మాత్రమే కాదు, గ్లోబల్గా చాలా బ్యూటిఫుల్ కనెక్షన్ ఉన్న ఒక రోజు. ఎందుకంటే ఈ ఒక్కరోజే 3 విషయాల గురించి తెలియజేస్తున్నాయి. అవి ఏంటంటే పీస్, మెమరీస్ అండ్ గ్రాటిట్యూడ్. సో మనం ముందుగా ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ అనగానే అందరూ ఏమనుకుంటారంటే ఇది బోర్డర్లో జరిగే యుద్ధాలు ఆపడానికో లేకుంటే ఐక్యరాజ్య సమితి మీటింగ్ల కోసమో అనుకుంటారు. కానీ ఫ్రెండ్స్, నిజం చెప్పండి, రోజు మన మైండ్లో జరిగే యుద్ధాల పరిస్థితి ఏంటి? అదేనండి, పొద్దున్నే లేచిన దగ్గర నుంచి ఇన్స్టా రీల్స్, ఆఫీస్ డెడ్లైన్లు, కెరియర్ టెన్షన్లు, బ్రేకప్లు, వీటితో మన లోపల నిరంతరం ఒక మౌన పోరాటం నడుస్తూనే ఉంటుంది కదూ. సో శాంతి అనేది ఎక్కడో దేశాల మధ్య మొదలయ్యేది కాదు బాస్, మన లోపల మనతో మనం చేసుకునే ఒక చిన్న కాంప్రమైజ్. ఎప్పుడైతే పక్కవాడి సక్సెస్తో మనల్ని మనం పోల్చుకోవడం ఆపుతామో ఆ రోజే మన మైండ్లోకి నిజమైన పీస్ దొరుకుతుంది. అందుకే ఈరోజే మీ ఫోన్ని 10 నిమిషాలు పక్కన పెట్టి ప్రశాంతంగా ఊపిరి తీసుకోండి. ఆ తర్వాత చెప్పండి లెట్ ఇట్ గో. ఈ మాటని ఎక్కువసార్లు అనడం ప్రాక్టీస్ చేయండి, అప్పుడు మీకే తెలుస్తుంది. సో ఒకసారి దీనికి సంబంధించి ఒక మంచి పాట వినేద్దామా? కొంచెం రిఫ్రెష్గా ఉంటుంది.

0: నిజంగా సంతోషం సగం బలం అంట, కాబట్టి నవ్వుతూ ఉండండి అందరూ. ఇప్పుడు రెండో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందామా? అదే వరల్డ్ అల్జీమర్స్ డే. చాలామందికి అల్జీమర్స్ అంటే మెడికల్ టర్మ్లా అనిపిస్తుంది, కానీ సింపుల్గా చెప్పాలంటే ఒక మనిషి జీవితాంతం దాచుకున్న జ్ఞాపకాలను వాళ్ళ మనసులో నుంచి నెమ్మదిగా తుడిచేసే ఒక పరిస్థితి. కానీ కొంతమంది యూత్ ఇది ముసలివాళ్లకు వచ్చే పెద్ద మెడికల్ ప్రాబ్లంలే, మనకెందుకు అనుకుంటారు. కానీ బాస్, ఇది కేవలం నార్మల్ మతిమరుపు కాదు. మనందరికీ బైక్ కీస్ ఎక్కడ పెట్టామో మర్చిపోవడం అలవాటే, కానీ ఆ కీస్ని అసలు దేనికి వాడతారో కూడా మర్చిపోవడం అల్జీమర్స్. మన మెదడులోని నెర్వ్ సెల్స్ క్రమంగా క్షీణించిపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. మొదట్లో చిన్న చిన్న విషయాలు మర్చిపోతారు, తర్వాత తామున్న ఇల్లు, చివరికి ఎంతో ప్రాణంగా చూస్తున్న సొంత కొడుకు కూతుర్ని కూడా గుర్తుపట్టలేం. మీరు గమనించారా, మన ఇంట్లో తాతయ్యో నాన్నమ్మో ఒకే ప్రశ్నను 4 సార్లు అడిగినప్పుడు మనం ఏం చేస్తాం? అబ్బా ఇందాకే చెప్పానుగా అని విసుక్కొని ఫోన్ చూస్తూ చిరాకు పడతాం. కానీ ఫ్రెండ్స్, వాళ్ళు కావాలని అలా అడగడం లేదు, ఎందుకంటే వాళ్ళ మెదడులో ఆ క్షణం శాశ్వతంగా డిలీట్ అయిపోతుంది కాబట్టి. ఈ వ్యాధిలో అతిపెద్ద బాధ ఏంటో తెలుసా? రోగి కంటే వాళ్ళను చూసుకునే కేర్ గివర్స్, అంటే వాళ్ళను ప్రేమగా చూసుకునే కొడుకో కూతురు లేకుంటే మిగతా వాళ్ళెవరైనా సరే, వాళ్ళు పడే వేదనను చూశారు, అది మాటల్లో చెప్పలేనంత ఉంటుంది. ఒకప్పుడు మనల్ని వేలు పట్టుకుని నడిపించిన మన తల్లిదండ్రులు ఒకరోజు ఉన్నట్టుండి మనల్ని ఒక అపరిచితుడిలాగా చూస్తే ఆ గుండె ఎంత రగిలిపోతుంది. అలాంటి వాళ్ళను పసిపిల్లల్లా చూసుకోవడం అంత ఈజీ కాదు.
1: మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
0: దానికి కొండంత ఓపిక, అంతకు మించిన ప్రేమ కావాలి. ఇప్పటికీ అలా చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఈ సందర్భంగా నా తరపున సెల్యూట్ చెప్తున్నాను. సో ఈ వరల్డ్ అల్జీమర్స్ డే సందర్భంగా మనం చేయాల్సింది పెద్ద పెద్ద ర్యాలీలు కాదు, మన ఇంట్లో ఉండే పెద్దవాళ్లకు కొంచెం సమయం ఇవ్వడం, వాళ్ళ పాత ముచ్చట్లు చెప్పినప్పుడు మొహం తిప్పుకోకుండా వాళ్ళ కళ్ళల్లోకి చూస్తూ వినండి చాలు. ఎందుకంటే వాళ్ళ జ్ఞాపకాలు మెల్లగా చెరిగిపోతున్నప్పుడు వాళ్లకు మిగిలిన అతిపెద్ద సపోర్ట్ మీ నవ్వు, మీ చేతి స్పర్శ మాత్రమే. అండ్ యూత్, మనం కూడా మన మైండ్ హెల్త్ని కాపాడుకోవాలి, మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఈరోజు ఇంటికి వెళ్ళాక మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోండి. వాళ్ళతో ఓ 10 నిమిషాలు ప్రేమగా మాట్లాడండి. ఎందుకంటే ఫోన్ మెమరీ ఫుల్ అయితే డిలీట్ చేసి కొత్త వెక్కించుకోవచ్చు, కానీ మనుషుల మైండ్లో జ్ఞాపకాలు చెరిగిపోతే మళ్ళీ డౌన్లోడ్ చేసుకోలేం కదా. జ్ఞాపకాలు ఉన్నప్పుడే వాటిని గౌరవిద్దాం, పెద్దవాళ్ళని కూడా ప్రేమిద్దాం, సరేనా? ఆలోపు ఒక మంచి సాంగ్ విందామా?

ఇప్పటి వరకు శాంతి గురించి మాట్లాడుకున్నాం, జ్ఞాపకాల విలువలు తెలుసుకున్నాం. ఇక మూడవది, సెప్టెంబర్ 21కి ఉన్న ఇంకొక బ్యూటిఫుల్ పవర్, వరల్డ్ గ్రాటిట్యూడ్ డే, అంటే కృతజ్ఞతా దినోత్సవం అట. గ్రాటిట్యూడ్ అంటే పెద్ద పెద్ద ఉపన్యాసాలు కాదు, మన రోజువారీ జీవితంలో థ్యాంక్ యూ అనే ఒక చిన్న పదాన్ని మనస్ఫూర్తిగా చెప్పడం. మనం ఎంతసేపు మన దగ్గర ఏది లేదో దాని గురించే ఆలోచిస్తూ ఉంటాం. ఆ బైక్ లేదు, లేటెస్ట్ ఐఫోన్ లేదు, కెరియర్లో అనుకున్న ప్యాకేజ్ రాలేదు అని. కానీ ఒక్క క్షణం ఆలోచించండి, మన దగ్గర ఆల్రెడీ ఉన్నవాటి విలువ ఎప్పుడైనా గుర్తించామా? కష్టాల్లో తోడుండే ఒక మంచి ఫ్రెండ్, రాత్రి అలసిపోయి ఇంటికి వెళ్తే వేడివేడిగా అన్నం పెట్టే అమ్మ, తిడుతూనే వెన్ను తట్టే నాన్న, రోజు ఉదయాన్నే మనకు టీ ఇచ్చే ఆ చాయ్ వాళ్ళ, వీళ్ళెవ్వరికి మనం పెద్దగా థ్యాంక్ యూ చెప్పం. బట్ గ్రాటిట్యూడ్ అనేది ఎప్పుడైతే మనకు అలవాటవుతుందో అప్పుడు మనకు తెలియకుండానే మన లైఫ్లోకి ఒక పాజిటివ్ వైబ్ వచ్చేస్తుంది. సో లిజనర్స్, ఈ క్షణమే ఎవరికి ఎవరి వల్ల అయితే మీ లైఫ్ కొంచెమైనా బెటర్ అయిందో వాళ్ళకి జస్ట్ ఒక వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ మై లైఫ్ అని. ఎవరికి తెలుసు, ఆ ఒక్క మెసేజ్ వాళ్ళ రోజంతా హ్యాపీగా మార్చేస్తుందేమో. అలాగే ఈ కొన్ని విషయాలను కూడా

0: మనం గుర్తుపెట్టుకోవాలి. లోపల ప్రశాంతంగా ఉంటే ప్రపంచమంతా శాంతి అనిపిస్తుంది. అలాగే మన చేతిలో ఉన్న క్షణాన్ని ప్రేమిస్తే మంచి జ్ఞాపకాలు మిగులుతాయి. ఉన్నదానికి థ్యాంక్ఫుల్గా ఉంటే జీవితం ఎప్పుడూ అందంగానే ఉంటుంది. సో సెప్టెంబర్ 21 ఈ పాజిటివ్తో ఎంజాయ్ చేద్దాం. ఏమంటారు?
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇప్పుడు ఒక మంచి పాట విందామా?

ఓకే ఫ్రెండ్స్, సో మన షో టైం కూడా అయిపోవచ్చింది కాబట్టి నెక్స్ట్ మరో మంచి కార్యక్రమంతో మరే మంచి టాపిక్తో మళ్ళీ కలుస్తుంది మీ శశిరేఖ. అంతవరకు వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఆకాశవాణి సమయం 12:30 కావస్తుంది. జాతీయ స్థాయిలో వార్తలు విందాం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు గుజరాత్లో పర్యటిస్తారు. సమగ్ర న్యాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకంపై న్యాయమంత్రిత్వ శాఖ ఈరోజు ఒక వర్క్షాప్ను నిర్వహిస్తుంది. ఫార్మకో విజిలెన్స్లో భారత ప్రయాణం ఆత్మనిర్భరతకు అద్భుతమైన ఉదాహరణగా నిలిచిందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఈవెంట్లో భారత్ 2 పతకాలు కైవసం చేసుకుంది. ఇక వార్తల వివరంగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు గుజరాత్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రేపు కేవాడియాలోని ఏక్తానగర్లో జరిగే 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవానికి అధ్యక్షత వహిస్తారు. ఎల్లుండి వడోదరలో జరిగే మహారాజా సయాజీరావు బరోడా విశ్వవిద్యాలయం 75వ వార్షిక స్నాతకోత్సవానికి హాజరవుతారు. బ్రహ్మకుమారీస్ వారి ప్రపంచ పునరుద్ధరణకై ఆధ్యాత్మిక జాగృతి అనే ప్రచారాన్ని ప్రారంభిస్తారు. అనంతరం వడోదరలో ప్రపంచ ఆధ్యాత్మిక భవన కేంద్రాన్ని కూడా ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి బ్రహ్మకుమారీస్ నడియాడ్ వారి వికసిత్ భారత్ కోసం యువత దేశ నిర్మాణానికై అంతర్గత శక్తిని మేల్కొల్పడం అనే ప్రచారాన్ని వర్చువల్గా ప్రారంభిస్తారు. సమగ్ర న్యాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకంపై న్యాయమంత్రిత్వ శాఖ ఈరోజు ఒక వర్క్షాప్ను నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా సాంకేతికత ఆధారిత న్యాయ సేవలు, న్యాయ అవగాహన కార్యక్రమాల ద్వారా న్యాయ వ్యవస్థ బలోపేతంపై చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ వర్క్షాప్ను నిర్వహిస్తున్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఈ వర్క్షాప్లో పాల్గొంటారు. గోవా గవర్నర్ పుసపాటి అశోక్ గజపతిరాజు ముఖ్య అతిథిగా హాజరవుతారు. అందరికీ అందుబాటులో సమ్మిళితంగా న్యాయం అందించేందుకు కృషి చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కామన్ సర్వీస్ సెంటర్లు,

0: గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ, రాష్ట్రంలోని న్యాయ సంస్థలు, ఇతర భాగస్వాముల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ 2026ను ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రేపు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. 5 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నెదర్లాండ్స్, జర్మనీ భాగస్వామ్య దేశాలుగా 14 రాష్ట్రాలు భాగస్వామ్య రాష్ట్రాలుగా పాల్గొంటాయని, 6 కేంద్ర మంత్రిత్వ శాఖలను కూడా ఆహ్వానించినట్లు జలశక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల 22 నుంచి 25 తేదీ వరకు 4 రోజుల పాటు జరిగే అంతర్జాతీయ కార్యక్రమంలో సుస్థిర వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణ కోసం వినూత్న సాంకేతికతలు, ఉత్పత్తులు, పరిష్కారాలపై చర్చిస్తారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అమెరికాలోని న్యూయార్క్లో రేపటి నుంచి ఈ నెల 28 వరకు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వార్షిక ఉన్నత స్థాయి చర్చలు జరుగుతాయి. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం 81వ ఉన్నత స్థాయి సెషన్లో భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ నేతృత్వం వహిస్తారు. విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు, పరివర్తనను నిర్వహించేందుకు అందరికీ ప్రయోజనం చేకూర్చే ఐక్యరాజ్యసమితి అనే ఇతివృత్తంతో ఈ సర్వసభ్య సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఐక్యరాజ్యసమితిలోని 193 సభ్య దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు, సీనియర్ ప్రతినిధులు పాల్గొంటారు. వీరు ప్రధాన అంతర్జాతీయ సమస్యలపై తమ ప్రాధాన్యతలు, వైఖరులను వివరిస్తారు. సర్వసభ్య సమావేశం కోసం న్యూయార్క్లో సమావేశమవుతున్న ప్రపంచ నాయకులు అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయాలని, అప్పుడే ఒక మెరుగైన ప్రపంచాన్ని నిర్మించగలమని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ పిలుపునిచ్చారు. మత్స్య పరిశ్రమ అభివృద్దిపై మత్స్యశాఖ ఈరోజు కోల్కతాలో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సహ అధ్యక్షత వహిస్తారు. పశ్చిమ బెంగాల్లో అపారమైన మత్స్య సంపద సామర్థ్యానికి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు మత్స్య పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశంలో పశ్చిమ బెంగాల్లోని వివిధ పథకాలు, కార్యక్రమాల పురోగతి, భవిష్యత్ అభివృద్దికి అవసరమైన కీలక అంశాలపై చర్చిస్తారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDను ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫార్మకో విజిలెన్స్లో భారత ప్రయాణం ఆత్మనిర్భరతకు అద్భుతమైన ఉదాహరణగా నిలిచిందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు భారత జాతీయ ఫార్ములరీ 7వ సంచికను మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రస్తుతం దేశంలో 1100కు పైగా ప్రతికూల ఔషధ ప్రతిచర్యల పర్యవేక్షణ కేంద్రాలు పనిచేస్తున్నాయని, వీటి సంఖ్యను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయి వరకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. భారత్ ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ రోగి భద్రతా డేటాబేస్కు ఔషధ భద్రతా సమాచారాన్ని అందిస్తోందని పేర్కొన్నారు. డబ్ల్యూహెచ్ఓకు ఈ సమాచారాన్ని అందించడంలో భారత్ 2014లో 123వ ర్యాంకు నుంచి 8వ ర్యాంకుకు ఎదిగిందని మంత్రి ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా పౌరులు స్వీయ వైద్యానికి దూరంగా ఉండాలని, నిపుణుల ప్రిస్క్రిప్షన్ను అనుసరించాలని, ఏదైనా ఔషధం దుష్ప్రభావాలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు.
1: We have over the years developed a very strong pharmacovigilance ecosystem which is capable of collecting, processing, analyzing as well as generating the medicines safety data from across the country. And today we have around 1150 ADR monitoring centers which are operational across the country, and we also intend to expand these facilities up to the primary health facility level.
0: భారత సౌర ఇంధన సంస్థ 15వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆ సంస్థకు అభినందనలు తెలిపారు. గత 15 ఏళ్లుగా దేశ పునరుత్పాదక ఇంధన ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లడంలో, దేశ స్వచ్ఛ ఇంధన వ్యవస్థను బలోపేతం చేయడంలో భారత సౌర ఇంధన సంస్థ కీలక పాత్ర పోషించిందని మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. 18వ శతాబ్దంలో రాజస్థాన్లోని ఖేజర్లీ గ్రామంలో ఖేజ్రీ చెట్ల పరిరక్షణకై తమ ప్రాణాలర్పించిన అమృతాదేవి బిష్ణోయ్ సహా ఇతర అమరవీరులందరికీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నివాళులర్పించారు. ఈరోజు ఖేజర్లీ త్యాగదినం సందర్భంగా పర్యావరణాన్ని ప్రేమించే ఆ త్యాగధనుల జ్ఞాపకాలు నేటికీ రాజస్థాన్ ప్రజల

0: చైతన్యంలో అంతర్భాగంగా నిలిచి ఉన్నాయని ఓం బిర్లా అన్నారు. భారత్లో పర్యావరణ పరిరక్షణ భావన కొత్తది కాదనే విషయాన్ని కేజెట్లీ చెబుతుందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఈవెంట్లో భారత్ 2 పతకాలు కైవసం చేసుకుంది. హిమాన్షు దిల్లాన్ 252.4 స్కోరుతో రజత పతకాన్ని గెలుచుకోగా రుద్రాంక్ష్ పాటిల్ 230.9 స్కోరుతో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. అంతకుముందు పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం ఈవెంట్లో కూడా భారత్ రజత పతకాన్ని గెలుచుకుంది. హిమాన్షు దిల్లాన్, పార్థ్ మానే, రుద్రాంక్ష్ పాటిల్ల త్రయం 1890.1 స్కోరుతో 2వ స్థానంలో నిలిచింది. తెలంగాణ, కోస్తా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, మహారాష్ట్రలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజులలో రాజస్థాన్, పంజాబ్, సౌరాష్ట్ర, కచ్లలో పరిస్థితులు నైరుతి ఋతుపవనాల తిరోగమనానికి మరింత అనుకూలంగా ఉంటాయని పేర్కొంది. జార్ఖండ్, ఒడిషా, రాయలసీమ, కొంకణ్, గోవా, మధ్యప్రదేశ్, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తూర్పు రాజస్థాన్, గుజరాత్, కేరళం, మాహే, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలలో రేపటి వరకు ఇలాంటి పరిస్థితులే కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ప్రజాసేవయే దేశసేవ అనే సూత్రం ప్రధానమంత్రి నిబద్దత ప్రస్థానానికి మార్గదర్శకమయ్యాయి. సేవ, సుపరిపాలన అనే దార్శనికతతో ప్రేరణ పొంది 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ను సాధించాలనే లక్ష్యం దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ నిబద్దత, సమ్మిళిత అభివృద్ధి, సామాజిక సాధికారత ద్వారా ప్రజల జీవితాల్లో పరివర్తనను తీసుకువస్తోంది. ఈరోజు లక్ష్మణరావు ఇనామ్దార్ జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. లక్ష్మణరావు తన సేవ, సహకారంతో సమాజాన్ని శక్తివంతం చేశారని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. గుజరాత్లో జరిగిన సహకారోద్యమానికి ఆయన దిశానిర్దేశం చేశారని, ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని అమిత్ షా తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు గుజరాత్లో పర్యటిస్తారు. సమగ్ర న్యాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకంపై న్యాయమంత్రిత్వ శాఖ ఈరోజు ఒక వర్క్షాప్ను నిర్వహిస్తుంది. ఫార్మకో విజిలెన్స్లో భారత ప్రయాణం ఆత్మనిర్భరతకు అద్భుతమైన ఉదాహరణగా నిలిచిందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఈవెంట్లో భారత్ 2 పతకాలు కైవసం చేసుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సికింద్రాబాద్లోని ఎంసీఈఎంఈ ఆడిటోరియంలో రాష్ట్రీయ సైనిక్ సంస్థ 19వ జాతీయ సదస్సును గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈ ఉదయం ప్రారంభించారు. ఆదిలాబాద్లో జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్ పనులను వేగవంతం చేయడానికి కేంద్రం నోడల్ అధికారులను నియమించినట్టు కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ నేతలు కేసీఆర్ ఫామ్ హౌస్ భూముల సందర్శనకు వెళ్లడాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తప్పుబట్టారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. సికింద్రాబాద్లోని ఎంసీఈఎంఈ ఆడిటోరియంలో రాష్ట్రీయ సైనిక్ సంస్థ 19వ జాతీయ సదస్సు ప్రారంభమైంది. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరై సదస్సును ప్రారంభించారు. ఆదిలాబాద్లో నిర్మించనున్న విమానాశ్రయానికి సంబంధించి జాయింట్ యూజర్ ఎయిర్ఫీల్డ్ పనులను వేగవంతం చేయడానికి కేంద్రం నోడల్ అధికారులను నియమించినట్టు కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని పనులను ముందుకు తీసుకెళ్లడానికి రక్షణ పౌర విమానయాన మంత్రిత్వ శాఖల నుంచి నోడల్ అధికారుల నియామకం జరిగిందని, రక్షణ మంత్రిత్వ శాఖ పలు మౌలిక వసతులను ఇక్కడ నిర్మించనుందని వెల్లడించారు. సివిల్ టెర్మినల్ తదితర సదుపాయాలను ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేస్తుందని, ఈ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా నోడల్ అధికారిని నియమించాలని కిషన్ రెడ్డి కోరారు. ఈ మేరకు కిషన్ రెడ్డి ఎక్స్లో పోస్ట్ చేశారు. కాంగ్రెస్ నేతలు కేసీఆర్ ఫామ్ హౌస్ భూముల సందర్శనకు వెళ్లడాన్ని

0: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తప్పుబట్టారు. కరీంనగర్ మున్సిపల్ కార్యాలయంలో శానిటేషన్ సిబ్బందికి కొత్త ట్రైసైకిళ్లు, ఫాగ్ మిషన్లు అందజేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి డివిజన్కు ఒక ట్రైసైకిల్ అందజేస్తున్నామని, 17 కోట్ల రూపాయలతో బయో మైనింగ్ పనులకు టెండర్లు మొదలు కానున్నాయని, 80 కోట్ల రూపాయలతో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, 16 కోట్ల రూపాయలతో ఫ్రెష్ వేస్ట్ మేనేజ్మెంట్ పనులు చేపట్టనున్నట్టు కేంద్ర మంత్రి తెలియజేశారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ఉన్న స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ నేత, మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి రాష్ట పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం, అనంతరం తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం నిరంతరం పోరాడిన మహనీయుల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ ఒకరని మంత్రి పేర్కొన్నారు. పదవుల కంటే ప్రజా ప్రయోజనాలకే ఆయన ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇచ్చారని, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన కృషిని సమాజం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని తెలిపారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ తెల్లవారుజామున తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న డిప్యూటీ సీఎంకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న ఆయన మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆలయ మంటపంలో వేద పండితులు భట్టి విక్రమార్కకు వేదాశీర్వచనం చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న హాస్టల్ వసతి సమస్యలను వెంటనే పరిష్కరించాలని, హుస్సేన్ సాగర్లో సాంప్రదాయబద్దంగా వినాయక నిమజ్జనాలకు పూర్తి అనుమతి ఇవ్వాలని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు డిమాండ్ చేశారు. ఉస్మానియా లా కాలేజీ, ఈ హాస్టల్, ఓల్డ్ పీజీ హాస్టళ్లను సందర్శించిన ఆయన, ఓయూ అభివృద్దికి ముఖ్యమంత్రి ప్రకటించిన 1000 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ ఏడాది గణేష్ నిమజ్జనాలను హుస్సేన్ సాగర్ నుంచి బ్యాక్ వాటర్స్ కు మళ్లించే ప్రయత్నాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందని అన్నారు.
1: ముఖ్యమంత్రి గారు 1000 కోట్లు ఇస్తా అని చెప్పారు, మరి అది ఏమైందో ఒకసారి, మరి 1000 కోట్ల తర్వాత ముందు కొత్త హాస్టల్లు కట్టియాలి, పాత హాస్టల్ ఏదైనా వాడే పరిస్థితి ఉంటే దానికి మరమ్మతు చేయాలని చెప్పేసి కూడా నేను ఈరోజు ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా వారి చేతిలో ఉంది కాబట్టి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ప్రజాసేవయే దేశసేవ అనే సూత్రం, ప్రధానమంత్రి నిబద్దత ప్రస్థానానికి మార్గదర్శకమయ్యాయి. సేవ, సుపరిపాలన అనే దార్శనికతతో ప్రేరణ పొంది 2047 నాటికి అభివృద్ది చెందిన భారత్ను సాధించాలనే లక్ష్యం దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ నిబద్దత, సమ్మిళిత అభివృద్ది, సామాజిక సాధికారత ద్వారా ప్రజల జీవితాల్లో పరివర్తన తీసుకొస్తోంది. మధ్యప్రదేశ్లో పెద్ద సంఖ్యలో రైతులు పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ది పొందుతున్నారు. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ప్రతి ఏటా 6000 రూపాయల ఆర్థిక సహాయం 3 వాయిదాల్లో నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతోంది. ఎరువులు, విత్తనాలు, ఇతర వ్యవసాయ కార్యకలాపాల అవసరాలను తీర్చుకోవడానికి ఈ మద్దతు రైతులకు ఉపయోగపడుతోంది. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జూరాల ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నేతలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు ఖండించారు. మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్తో సహా పలువురు నేతలను నిర్బంధించడం రేవంత్ సర్కార్ కుట్రగా ఆరోపించారు. జూరాల ప్రాజెక్టులో 9 టీఎంసీల నీటి లభ్యత ఉన్నప్పటికీ విడుదల చేయకపోవడంతో పంటలెండిపోతున్నాయని, అరెస్టైన నేతలను విడుదల చేసి ఆయకట్టుకు వెంటనే నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆలేరుకు వచ్చిన మాజీ మంత్రి హరీష్ రావు ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య యాదగిరిగుట్టలో విమర్శించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆలేరుకేం చేశారో చెప్పాలని ప్రశ్నించిన ఆయన, గంధమల్ల ప్రాజెక్టు పూర్తి చేయలేదని, తపాస్పల్లి నీటిని తరలించకపోయిన చరిత్ర బీఆర్ఎస్దేనని ఆరోపించారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 2 అక్టోబర్ వరకు నిర్వహిస్తున్నట్టు జిల్లా స్వచ్ఛ భారత్ మిషన్ అధికారి సురేష్ తెలిపారు. చెత్త పేరుకుపోయే ప్రాంతాలను గుర్తించి శుభ్రపరచడం, తడి పొడి చెత్తపై అవగాహన కల్పించడంతో పాటు పాఠశాలలు కళాశాలల్లో

విద్యార్థులతో ప్రతిజ్ఞలు, వ్యాసరచన, చిత్రలేఖన కార్యక్రమాలు నిర్వహించి యువతను భాగస్వాములను చేయనున్నట్టు వివరించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో వచ్చే 7 రోజులు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే 23, 24, 25 తేదీల్లో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

0: అలర్ట్ జారీ చేసింది. అలాగే 23, 24, 25 తేదీల్లో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈరోజు అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఐక్యరాజ్య సమితి 1981లో ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. ప్రపంచంలో హింసను తగ్గించడం, యుద్దాలను నివారించడం, శాంతి అహింసలను పెంపొందించడం ఈ దినోత్సవం లక్ష్యం. శాంతిలో పెట్టుబడి, అందరికీ ప్రతి చోట ప్రతిరోజు అనే అంశాన్ని ఈ ఏడాది ఇతివృత్తంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఈ నెల 23న నిర్వహించే వినాయక నిమజ్జన కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగున ఆటంకాలు సృష్టిస్తోందని కరీంనగర్ బీజేపీ జిల్లా అధ్యకులు సాయిని మల్లేశం ఆరోపించారు. కరీంనగర్ జిల్లా చింతకుంట కెనాల్లో గణేష్ నిమజ్జనం కోసం నీటిని విడుదల చేయాలని బీజేపీ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ధర్నా చేస్తున్న నాయకులను పోలీసులు అరెస్టు చేసే సమయంలో వారి మధ్య తోపులాట జరిగింది. అరెస్టు చేసిన నాయకులను ప్రత్యేక వాహనాల్లో పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలించారు. అంతకుముందు బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యకులు సాయిని మల్లేశం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హిందువుల పండుగలను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఆసిఫాబాద్ జిల్లాలో పామాయిల్ పంటకు మార్కెట్ ఏర్పాటు చేసినట్టు జిల్లా వ్యవసాయ అధికారి వెంకటి తెలిపారు. కాగజ్నగర్ మండలం ఆరేగూడ గ్రామంలో రైతులు పండించిన పంటను కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి కొనుగోలు చేయిస్తున్నామన్నారు. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ ఆయిల్ పామ్ పథకం ద్వారా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సబ్సిడీలు అందిస్తున్నాయని, ఈ పంట రైతుల ఆర్థికాభివృద్దికి ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. ఆసిఫాబాద్ జిల్లాలో నిన్న కురిసిన వర్షానికి వట్టివాగు ప్రాజెక్టు 2 గేట్లను మీటరు మేర ఎత్తి 3600 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారని ఇరిగేషన్ ఈఈ గుణవంతరావు తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సికింద్రాబాద్లోని ఎంసీఈఎంఈ ఆడిటోరియంలో రాష్ట్రీయ సైనిక సంస్థ 19వ జాతీయ సదస్సును గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈ ఉదయం ప్రారంభించారు. ఆదిలాబాద్లో జాయింట్ యూజర్ ఎయిర్ఫీల్డ్ పనులను వేగవంతం చేయడానికి కేంద్రం నోడల్ అధికారులను నియమించినట్టు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ నేతలు కేసీఆర్ ఫామ్ హౌస్ భూముల సందర్శనకు వెళ్లడాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తప్పుబట్టారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వనితా లోకం.

తన ఫోన్ కూడా ఫ్లైట్ మోడ్లోనే పెట్టినట్లు ఉంది, తగలడం లేదు. దానితో రవి వెంటనే ఆఫీస్ రిసెప్షన్కి ఫోన్ చేశాడు. రిసెప్షనిస్ట్ శ్వేత ఫోన్ ఎత్తింది. రవి విషయం చెప్పి వెంటనే సమాచారాన్ని వారికి అందించవలసిందిగా కోరాడు. శ్వేత మీటింగ్ మధ్యలో వెళ్లి కాస్త భయంగా మధ్యలో రావాల్సి వచ్చినందుకు క్షమాపణ చెప్పి వివేక్ను బయటకు రమ్మని జరిగిన విషయం చెప్పింది. వివేక్కి పిచ్చి పట్టినట్లయింది. వెంటనే వినీతను తీసుకుని బయటపడి స్కూల్ వైపుగా కారును పరుగులెత్తిస్తూ జరిగిన విషయం చెప్పాడు వివేక్. చాలా వేగంగా కారు నడుపుతున్నాడు వివేక్. వినీత మరియు వివేక్ ఇద్దరూ పెద్ద రిటైల్ వ్యాపారస్తులు. వీరి కంపెనీ ధవల్ టెక్స్టైల్స్ ప్రపంచంలో తనదైన సామ్రాజ్యాన్ని ఏర్పరచుకుంటోంది. రోజూ కోట్లల్లో లావాదేవీలు జరుగుతున్నాయి. ఇద్దరి గుండెల దడ వారికే తెలుస్తోంది. ఆవేదన, ఆందోళన వారిని పిచ్చి పరుగులు పెట్టిస్తోంది. వివేక్ ఆలోచనలు పరిపరి విధాలా వెళుతున్నాయి. క్రిందటి నెలలోనే 10వ పుట్టినరోజని అంగరంగ వైభవంగా జరిపారు. తమ కొడుకు ధవల్ వయసు 2 అంకెలలోకి వచ్చిందని పార్టీ ఘనంగా జరిపారు. దేశ విదేశాల నుండి చాలామంది పార్టీకి హాజరయ్యారు. ఇప్పుడు ఇలా, తాము బిజినెస్లో ఉన్నందున ఎవరో గిట్టనివారు ఈ పని చేసి ఉంటారని అనుమానం వచ్చింది వివేక్కు. కారు స్కూల్ దగ్గరికి చేరింది. వివేక్ స్కూల్ టీచర్ని, ప్రిన్సిపల్ని కలిశాడు. సీసీ ఫుటేజీలు పరిశీలించాడు. డ్రైవర్ స్కూల్ దగ్గర వదిలి వెళ్లగానే ధవల్ లోపలికి వెళ్లకుండా పక్కకు వెళ్లిపోయాడు. అతను కొంతవరకు వెళ్లడం మాత్రమే కనిపించింది. అంటే తనని ఎవరూ కిడ్నాప్ చేయలేదు, తానే వెళ్లిపోయాడు. ఆలోచిస్తూ శక్తిహీనుడై కాసేపు అక్కడే కుర్చీలో కూలబడిపోయాడు. వినీత వెక్కిళ్లు పెట్టి ఏడుస్తోంది. వ్యాపారంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్న వినీత వివేక్లకు కాళ్ళు చేతులు ఆడని పరిస్థితి. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టమన్నారు ప్రిన్సిపల్. కానీ వివేక్ ఆలోచిస్తున్నాడు, కేసు పెడితే తన పరువు ఏమైపోతుంది అని. మీడియాకి ఏమాత్రం క్లూ దొరికినా ఇంక ఏమైనా ఉంటుందా అని. అంతలో తన చిన్ననాటి ఫ్రెండ్ డీజీపీ శశికిరణ్కి ఫోన్ చేశాడు. జరిగిన విషయం చెప్పి, కిరణ్, ఇలా అడుగుతున్నందుకు ఏమీ అనుకోవద్దు. నువ్వు ఎవరికీ తెలియకుండా కేసు పెట్టకుండా కాస్త వెతికించగలవా అని అడిగాడు. సరే, నువ్వు ఇంటికి వెళ్ళు, నేనక్కడికి వస్తాను అన్నాడు కిరణ్. వివేక్ సరే అని బదులిచ్చి ప్రిన్సిపల్ని ఈ విషయం గురించి దయచేసి ఎవరికీ చెప్పవద్దని కోరి అక్కడి నుండి ఇంటికి చేరుకున్నాడు. కిరణ్ వచ్చాడు. కిరణ్ని చూడగానే ప్రాణం లేచి వచ్చింది వివేక్కి. కిరణ్ వివేక్ దగ్గరికి వెళ్లి కూర్చున్నాడు. కిరణ్ వివేక్తో, ఈ విషయం నీకెప్పుడు తెలిసింది అని అడిగాడు. సాయంత్రం 5 గంటల సమయంలో మా కారు డ్రైవర్ ఫోన్ చేసి చెప్పాడు అన్నాడు వివేక్. ఒకసారి ఆ కారు డ్రైవర్ని పిలువు అన్నాడు కిరణ్. తన తప్పేమీ లేదు కిరణ్, నేను సీసీ ఫుటేజ్ చూశాను. ధవల్ తనంతట తానే స్కూల్ లోపలికి వెళ్లకుండా బయటికి వెళ్లిపోయాడు అని అన్నాడు వివేక్. కిరణ్ వివేక్తో, నువ్వు చెప్పేది కరెక్టే, కానీ నాకు కొన్ని విషయాలు తెలియాలి కదా, నా పద్ధతిలో నన్ను వెళ్లని వివేక్ అన్నాడు. డ్రైవర్ని పిలిచి మాట్లాడాడు కిరణ్. అలాగే ఇంట్లో పనిచేసేవాళ్లను కూడా పిలిపించి మాట్లాడాడు. ఇంట్లో ఎవరెవరు ఉంటారు, ధవల్ ప్రవర్తన ఇలా. వాళ్లు చెప్పిన సమాధానాల ప్రకారం చూస్తే కిరణ్కి ఒక విషయం అర్థమైంది. ధవల్ స్కూల్కి వెళ్లడం, తిరిగి రావడం, తర్వాత తన రూంలోనే ఉండిపోవడం, ఏమైనా తినాలని అనిపిస్తే పనివాళ్లకు తన గది నుండే వంటగదికి ఫోన్ చేసి చెప్పి తెప్పించుకోవడం, ఇవి తప్ప ఎప్పుడూ ఎవరితో మాట్లాడాడు. అన్నీ తన రూంలోనే ఉండడం వలన ఎప్పుడూ బయటికి రాడు. కిరణ్ ఆలోచిస్తున్నాడు. ధవల్ గదిని ఒకసారి వెతికితే తనకేమైనా తెలిసే అవకాశం ఉంటుందేమో అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా వివేక్తో, ధవల్ గదిని ఒకసారి నాకు చూపిస్తావా అని అడిగాడు. తప్పకుండా అని పైన ఉన్న ధవల్ గదికి తీసుకుని పోయాడు వివేక్. గదినంతా పరిశీలించాడు కిరణ్. గది చక్కగా అమరి ఉంది. అతని పుస్తకాలు, అలమారా చూశాడు. ఏమీ కనపడలేదు. కానీ ఒక పుస్తకంలో ధవల్ కొన్ని పెయింటింగ్స్ వేసి ఉన్నాడు. చాలా బాగున్నాయి. అందులో ప్రకృతి, పక్షులు చాలా అందంగా చిత్రించి ఉన్నాయి. ధవల్లో చాలా మంచి కళ దాగి ఉంది వివేక్. ఒకసారి చూడు అంటూ ఆ పుస్తకంని చూపించాడు కిరణ్. వివేక్ చూస్తున్నాడు.

0: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో మానస సంచరరే గోమతి సుమచంద్ర గారి కథానిక వింటారు.
1: ఆ రోజు ఉదయం స్కూల్కి వెళ్లిన తమ ఒక్కగానొక్క కొడుకు ధవళ్ని తీసుకోవడానికి వెళ్లిన కారు డ్రైవర్ రవికి ధవళ్ అసలు స్కూల్కే రాలేదు అన్న స్కూల్ టీచర్ మాట షాక్కి గురిచేసింది. ఎందుకంటే ఆ రోజు ఉదయం ధవళ్ని రవే స్కూల్ దగ్గర దింపి వచ్చాడు. షాక్ నుండి తొందరగా బయటపడ్డ రవి తమ యజమాని వివేక్కి ఫోన్ చేశాడు. ఆఫీసులో ఓ ముఖ్యమైన మీటింగ్లో బిజీగా ఉన్న వివేక్ తన ఫోన్ ఫ్లైట్ మోడ్లో ఉండడంతో ఎంత చేసినా తగలడం లేదు. దానితో యజమానురాలు వినీతకి ఫోన్ చేశాడు రవి. వినీత కూడా అదే మీటింగ్లో ఉండడంతో

వివేక్ నుండి వినీత ఆ పుస్తకాన్ని తీసుకుంది. వాటిని చూస్తుంటే కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. తమ కొడుకు ఇంత బాగా బొమ్మలు వేస్తాడని, ఇలా రంగులు అద్దగలడని తెలియదు వినీతకు. ఆమె కంటి నుండి వచ్చిన కన్నీరు ఆ రంగులపై పడుతుంటే అవి చెరిగిపోవడం చూసి వివేక్ ఆ పుస్తకాన్ని తీసుకుని పడిన కన్నీటిని తుడిచాడు. ఆ పేజీ కొంచెం చిరిగింది. అయ్యో వివేక్ అంటూ పుస్తకాన్ని తీసుకున్న కిరణ్, ఏంటి వివేక్ చూసుకోవద్దా, చూడు ఎంత మంచి కళ ఉంది అతనిలో, మంచి చిత్రాన్ని ఇలా చింపేశావు అంటూ మిగతా పేజీలు తిప్పసాగాడు. అప్పుడు వివేక్కి అనిపించింది, ధవల్ ప్రతిభ, ఇష్టాలు, అయిష్టాలు ఏమీ తాము పట్టించుకోలేదని, ఇంకా తన రంగుల కళలని తెలుసుకోకుండా పాడు చేశామేమో అని. అంతలో కిరణ్ ఆ పేజీలలో ఒక పేజీ దగ్గర ఆగిపోయాడు. అది ఒక అబ్స్ట్రాక్ట్ ఆర్ట్. అందులో లీలగా ఒక అబ్బాయి ఒక రోబో చేతిని పట్టుకుని ఉన్నాడు. ముఖంలో చిన్న నవ్వు, కింద చూచాయిగా కనిపిస్తున్న ఒక ఆడ మగ నీడలు. వారి బట్టలు డబ్బు నోట్లలా ఉండి బంగారు రంగులో మెరుస్తున్నాయి. కిరణ్ ఆ పెయింటింగ్ని చూస్తూ వివేక్తో, ధవల్కి రోబోలంటే ఇష్టమా అన్నాడు. అప్పటి వరకు వివేక్ వినీతలకు గుర్తు రాలేదు రోబో మానస్ గురించి. వివేక్ వినీత వైపు తిరిగి, అవును రోబో మానసేది అన్నాడు. అది విని కిరణ్, రోబో మానస్ అదేంటి అని అడిగాడు. వినీత అప్పుడు చెప్పడం ప్రారంభించింది, 6 నెలల క్రితం ధవల్ మమ్మల్ని ఇంట్లో ఉండమని, తనతో ఆడుకోమని బాగా మొండి చేసేవాడు. కాని మా పనుల ఒత్తిడి వలన అంత సమయం దొరికేది కాదు. అందుకని ఒక రోబో కంపెనీతో మాట్లాడి ధవల్కి కావలసిన అన్ని అవసరాలు తీర్చేలా, మాట్లాడేలా, తనకు చదువు దగ్గర్నుండి ఏ అవసరం వచ్చినా తాము ధవల్తో లేము అనే లోటు అనిపించకుండా ఉండేలా 1 కోటి రూపాయలు పెట్టి ఒక ఏఐ రోబోని కొని ధవల్కిచ్చాం. ఆ తర్వాత తను మమ్మల్ని పేచిపెట్టడం మానేశాడు. సంతోషంగా కూడా కనపడేవాడు. తరువాత మాపైన ఆధారపడడం పూర్తిగా మానేశాడు. ఆ రోబో పేరే మానస్ అన్నది వినీత. కిరణ్కి చూచాయగా ఏం జరిగి ఉంటుందో అర్థమైంది. కిరణ్ వివేక్ వైపు తిరిగి, వివేక్ నాకు ఈ ఏఐ రోబోనే ధవల్ని తీసుకుని వెళ్ళి ఉంటుంది అని అనిపిస్తోంది. నువ్వు ఒకసారి ఆ రోబో కంపెనీ వాళ్లకు ఫోన్ చేయి, నేను మాట్లాడతాను అన్నాడు. వివేక్ అలాగే ఫోన్ కలిపి కిరణ్కి ఇచ్చాడు. కిరణ్, నేను డీజీపీ శశికిరణ్ని మాట్లాడుతున్నాను, మీరు పంపిన రోబో తప్పిపోతే ట్రేస్అవుట్ చేయవచ్చా అని అడిగాడు. చేయవచ్చు అన్నారు కంపెనీ వాళ్లు, అయితే వెంటనే మీరు మీ టెక్నీషియన్ని ఇక్కడికి పంపించండి అన్నాడు. అలాగే అన్నారు కంపెనీ వాళ్లు. మరో 2 గంటల తర్వాత టెక్నీషియన్ అభినవ్ వచ్చాడు. రాగానే దాని సిగ్నల్స్ని క్యాచ్ చేయడానికి ఉన్న అన్ని ప్రయత్నాలు చేశాడు. తన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాక ఒక మాట అన్నాడు, సర్ అది తన ఉనికి తెలియకుండా అన్ని దార్లు మూసేసింది, ఏఐ రోబో కదా అది సొంతంగా కూడా ఆలోచిస్తుంది సార్ అన్నాడు. అప్పుడు కిరణ్ ఇక లాభం లేదని, వివేక్ నువ్వు స్టేషన్లో కేసుని ఫైల్ చేయి, ఇందులో మనకు టెక్నికల్గా పోలీసుల సపోర్ట్ కావాలి, ఈ కేసు మీడియా వరకు వెళ్లకుండా నేను చూసుకుంటాను, నువ్వు కంగారు పడకు అని అన్నాడు. పోలీస్ కేసు నమోదైంది. అందరూ ఇంటికి తిరిగి వచ్చారు. వినీత ఏడుస్తోంది, ధవల్ అసలు ఎక్కడ ఉన్నాడో, తిన్నాడో లేదో అని. కిరణ్ వినీతను అడిగాడు, అతనికి మీరు ఖర్చులకేమైనా డబ్బులిస్తుంటారా అని అడిగాడు. లేదు, చిన్నపిల్లవాడని మేమెప్పుడూ ఇవ్వలేదు, కానీ రోబో మానస్కి డెబిట్ కార్డు ఇచ్చాం, బాబు ఎప్పుడైనా ఏమైనా కావాలంటే అవసరం అవుతుందని అన్నది వినీత. అయితే ఈరోజు ఏమైనా అందులో నుండి డబ్బులు కట్ అయ్యాయేమో చూడమన్నాడు. కట్ అయ్యాయి. అలాగే కొమాటో అనే ఫుడ్ యాప్కి కట్ అయినట్లు ఉంది. కానీ ఎక్కడికి తెప్పించుకున్నది తెలియాలి కదా, ఇప్పుడెలా అని ఆలోచిస్తూ ఉంటే టెక్నీషియన్ అభినవ్కి ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది. కిరణ్ వైపు తిరిగి, సర్ ఆ రోబో మళ్లీ ఫుడ్ ఆర్డర్ పెట్టేటప్పుడు మనం అప్రమత్తంగా ఉండి మన పోలీస్ టెక్నీషియన్స్ సహాయంతో ఆ ప్రదేశాన్ని ట్రేస్అవుట్ చేయవచ్చు అన్నాడు. వెంటనే అందర్నీ వెంటబెట్టుకుని పోలీస్ కంట్రోల్ రూమ్కి వెళ్లాడు కిరణ్. కేసు చూస్తున్న పోలీస్ అధికారులను కూడా అక్కడికే రమ్మన్నాడు. అందరూ చేరుకోగానే కిరణ్ అందర్నీ ఉద్దేశించి, చూడండి ఇతను అభినవ్, ఆ రోబోని తయారు చేసిన కంపెనీ నుండే వచ్చాడు, మీరు ఇతనికి ఆ రోబో ఉన్న ప్రదేశాన్ని కనిపెట్టడంలో సహాయం చేయాలి అని అన్నాడు. అలాగే అంటూ అందరూ మరో ఆర్డర్ కోసం ఎదురుచూస్తున్నారు.

0: కానీ మళ్లీ ఏ సంకేతమూ అందలేదు. మరునాడు సైబర్ టీం కూడా రంగంలోకి దిగింది. ఆ రోజు ఉదయం నుండి అందరూ అప్రమత్తంగా కంప్యూటర్ల ముందు కూర్చుని మరో ఆర్డర్ కోసం చూస్తున్నారు. అంతలో అనుకున్నట్టుగానే ఒక ఆర్డర్ రోబో నుండి వెళ్ళింది. వెంటనే ఆ క్షణంలోనే ఎక్కడి నుండి ఎక్కడికి ఆర్డర్ పెట్టింది ఆ వివరాలన్నీ చాలా వేగంగా పట్టుకున్నారు. కిరణ్ లోకల్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి కొన్ని సూచనలిచ్చాడు. దాని ప్రకారం వెంటనే ఆ హోటల్ వాళ్ల దగ్గరికి ఆ ఏరియా పోలీసులు వెళ్లారు. ఆర్డర్ కోసం వచ్చిన అతన్ని ఆర్డర్ పెట్టిన ఫుడ్తో సహా తమ వెహికల్లోకి ఎక్కించుకుని రోబో ఉన్న దగ్గరికే వెళుతూ ఉంటే దారిలో అభినవ్ని తీసుకుని కిరణ్ కూడా వాళ్లతో వెళ్లాడు. వారు కనుగొన్న ఆ ప్రదేశానికి చేరువగా ఉన్నప్పుడు కిరణ్ అందర్నీ అక్కడే ఆగమని సూచనలు చేశాడు. అందరూ ఆగగానే కిరణ్ డెలివరీ బాయ్ దగ్గరకు వెళ్లి అతని షర్టుని సెల్ఫోన్ని అభినవ్కి ఇప్పించి డెలివరీ బాయ్లా లోపలికి వెళ్లమని చెబుతూ సిగ్నల్ వచ్చిన ఆ ఇంటిని చుట్టుముట్టారు. అభినవ్ ఆ ఆర్డర్ని తీసుకుని ఇంటి బెల్ నొక్కాడు. అభినవ్తో పాటు కిరణ్ కూడా అక్కడే ఉన్న షూరాక్ వెనక నక్కి నిలబడ్డాడు. రోబో ధవళ్ని వెళ్లి ఆర్డర్ తీసుకోమంది. ధవళ్ బయటకు రాగానే కిరణ్ ఒక్కసారిగా ధవళ్ని దగ్గరికి లాక్కొని తన పక్కనే ఉన్న పోలీస్ ఆఫీసర్కి అప్పగించి అదే వేగంతో అభినవ్తో కలిసి ఇంట్లోకి అడుగుపెట్టాడు. రోబో వెంటనే దాడి చేయడానికి తన నెట్వర్క్ని యాక్టివ్ చేసింది. కిరణ్ రెప్పపాటులో రోబో వెనక్కు వెళ్లి దాని దృష్టిని మరల్చాడు. రోబో వెనక్కు మరలగానే అభినవ్ అతి వేగంగా రోబో సెల్స్ని ఆఫ్ చేసి అందులోని చిప్ని తొలగించాడు. రోబో అచేతనంగా పడిపోయింది. అభినవ్ కిరణ్ రోబోని బాబుని తీసుకుని వినీత్ వివేక్ల దగ్గరికి వెళ్లారు. వినీత ధవళ్ని చూడగానే ఆనందం దుఃఖం కలిసి కట్టలు తెంచుకోగా ధవళ్ని గట్టిగా పట్టుకుని ఏడవసాగింది. వివేక్ కూడా దగ్గరగా వెళ్తుంటే ధవళ్ వినీతని నెమ్మదిగా విడిపించుకుని అక్కడి నుండి తన గదికి వెళ్లి తలుపేసుకున్నాడు. ఈ ఘటనకు ఆశ్చర్యంగా అలా ఉండిపోయారు ఇద్దరు. కిరణ్ వివేక్ భుజంపై చేయి వేసి సోఫాలో నెమ్మదిగా కూర్చోబెట్టి, వివేక్, ధవళ్కి కౌన్సిలింగ్ అవసరం, అలాగే మీకు కూడా. తను మిమ్మల్ని చాలా మిస్ అయ్యాడు. మీ బిజీలో మీరున్న సమయంలో తను మిమ్మల్ని చాలా మిస్ అయ్యాడు. తనని జాగ్రత్తగా చూసుకోవడంలో మీరు ఏమాత్రం లోపం చూపించలేదు. కానీ తను మీతో మాట్లాడాలని, స్కూల్ విషయాలను తను చూస్తున్నా వింటున్నా ఎన్నో విషయాలని మీతో పంచుకోవాలని అనుకుని ఎదురుచూసి మీరు రాక, మీకు చెప్పుకోలేక కోపంతో ఒకరోజు మిమ్మల్ని ఇంటిలో ఉండిపోమ్మని చెప్పగానే మీరు మీ బదులు ఒక రోబోని తనకు అప్పగించారు. దానితో అతను సంతోషంగా ఉన్నాడు, నిజమే. కాని తను పూర్తిగా దానితో అనుబంధం పెంచుకున్నాడు, అలాగే ఆ రోబో కూడా. అందుకే అది ఎప్పటికీ తనే అతని తల్లి తండ్రి అనుకోవాలని భావించింది. అతని జ్ఞాపకాలను తుడిచేయాలని, పూర్తిగా తనతోనే ఉంచుకోవాలని నిర్ణయించుకుని ఎప్పటి నుండో కోర్టు కేసులో నలుగుతున్న ఒక ఇంటిని ఎంచుకొని తనని అక్కడికి తీసుకుని పోయింది. ఇప్పుడు ఆ రోబోని దూరం చేసిన మీరు ధవళ్ దృష్టిలో చెడ్డవారు. అందుకే చెబుతున్నాను తనకు కౌన్సిలింగ్ అవసరమని. నాకు తెలిసిన మంచి కౌన్సిలర్ భార్గవ్ అని ఉన్నారు, ఆయనని పంపిస్తాను. తను మీ ముగ్గురికి కౌన్సిలింగ్ చేస్తాడు. కోట్లు కూడబెట్టడమే లక్ష్యం కాదు, అదే వాళ్ళకిచ్చే గొప్ప కానుక అనుకోవద్దు. అవును, ఈ కాలంలో వాళ్ల చదువులు, వాళ్లకు ఒక సౌకర్యవంతమైన ప్రపంచాన్ని మనమివ్వాలంటే కొంచెం ఖరీదైన వ్యవహారమే. కానీ దానికి కూడా కొంచెం హద్దు విధించుకుంటూ కుటుంబానికి సమయం కేటాయిస్తే అది ఇంకా అందమైన గొప్ప జీవితం అవుతుంది. ఆకాశానికి ఆశకి హద్దులుండవు, మనమే కొన్ని విధించుకోవాలి. పరుగు ముఖ్యమే. ఆ పరుగులో మీ కుటుంబం చేయి పట్టుకుని పరిగెత్తు. పందెంలో ఓడిపోవచ్చు, కాని నువ్వు చేరాల్సిన గమ్యం మాత్రం సంతోషంగా చేరుకుంటావు అని అభినవ్ వైపు తిరిగి, ఏమిటయ్యా అభినవ్, మీ ఏఐ రోబోతో మనుషులతో మనసులతో ఆడేసుకున్నారు కదయ్యా అంటూ నవ్వి, పద, మీకు ఒక కౌన్సిలర్ని ఏర్పాటు చేస్తాను అంటూ అక్కడి నుండి కదిలాడు కిరణ్ అభితో రోబోతో. వాళ్లను చూస్తున్నారు వినీత వివేక్లు. అభినవ్ భుజంపై ఉన్న రోబో కళ్లలో బాధ వాళ్ల గుండెల్ని పిండినట్లయింది.
1: మీరింతవరకు మానస సంచరరే గోమతి సుమచంద్ర గారి కథానిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వై మాధురి శ్రీనివాస్ గారు పాడిన లలిత గీతాలు.

0: శ్రోతలకు మరొక మారు తెలియచేస్తూ ఉన్నాను. రేపు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారితో ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్లో భాగంగా మీ అబ్జెక్షన్స్ కానీ మీ క్లెయిమ్స్ కానీ కొత్త ఓటరుగా నమోదు కానీ చిరునామా మార్పు వంటి అంశాల గురించి శ్రోతల సందేహాలకు నేరుగా తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి గారు సమాధానాలు తెలియచేస్తారు. మీరు ఫోన్ చేయాల్సిన మా నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040-23-24-08-52, 23-24-08-53, 295509-23. ఈ నెంబర్లకి కాల్ చేయాల్సి ఉంటుంది. ఎస్టీడీ కోడ్ 040-23-24-08-52 లేదా 23-24-08-53. మరొక టెలిఫోన్ నెంబర్ 040 ఎస్టీడీ కోడ్ 29-55-09-23. ఈ నెంబర్లకి కాల్ చేయొచ్చు.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
0: నిషికంద మరాఠీ కార్యక్రమం 2:30 ప్రసారమవుతుంది. ఆకాశవాణి సమయం 1:50 కావస్తుంది. ఉర్దూలోను, హిందీలోను, ఆంగ్లంలోను వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి కొద్ది క్షణాల్లో.
2: ఆదాబ్, ఏ ఆకాశవాణి హే ఖబరుం కే సాత్ మై అర్జుమంద్ అలీ ఖాన్. मरकजी वजीर अनुप्रिया पटेल ने कहा है कि भारत की किताबुल अदविया को 25 मुल्कों में तस्लीम किया गया है जिससे खुद किफालत के भारत के काबिल कदर सफर की अक्कासी होती है. उन्होंने दिल्ली में 7वां नेशनल फॉर्मुलरी जारी किया. बीजेपी ने कहा है कि कांग्रेस पार्टी कम्युनिस्ट नजरिए से बहुत ज्यादा मुतासर है. बीजेपी ने साबिक नायब सदर जमहूरिया हामिद अंसारी की रायजनी की मजम्मत की है. वजीर खारजा एस जयशंकर न्यूयॉर्क में अक्वाहे मुत्तहदा जनरल असेंबली के 81वें इजलास में भारतीय वफद की क्यादत करेंगे. रूस में पार्लिमानी इंतखाबात में हुकुमरान यूनाइटेड रशिया पार्टी ने सबकत हासिल कर ली है. भारतीय मौसमियात महकमे ने अंडमान निकोबार जजायर, तमिलनाडु, पुदुचेरी, कराईकल और तेलंगाना में आज तेज बारिश होने की पेशगोई की है. और जापान में जारी एशियाई खेलों में मर्दों के 10 मीटर एयर राइफल मुकाबले में भारतीय निशानेबाजों ने 3 तमगे जीते हैं. भारत अब तक 6 तमगे हासिल कर चुका है. अब खबरें तफसील से. सेहत और खानदानी बहबूद की वजीर ममलुकत अनुप्रिया पटेल ने कहा है कि फार्माकोविजिलेंस यानी दवाओं के महफूज होने और अद्वियात की निगरानी के शोबे में भारत का सफर गुज़श्ता बरसों में खुद इन्हिसारी की एक काबिल कदर मिसाल रहा है. उन्होंने आज नई दिल्ली में 7वें नेशनल फार्मुलरी ऑफ इंडिया के रस्म इजरा के मौके पर यह बात कही. मोहतरमा पटेल ने कहा कि सरदस्त मुल्क में दवाओं के नामवाफिक असरात की निगरानी करने वाले 1100 से ज्यादा मरकज काम कर रहे हैं और सरकार ये तादाद प्राइमरी हेल्थ सहूलत की सतह तक पहुंचाना चाहती है. उन्होंने बताया कि मुल्क अब आलमी सेहत तंजीम के मरीजों से मुतालिक सेफ्टी डेटाबेस के लिए फार्माकोविजिलेंस डेटा फराहम करता है. मोहतरमा अनुप्रिया पटेल ने इस बात को उजागर किया कि WHO को ये डेटा फराहम करने के एतबार से भारत अब 8वें मकाम पर आ गया है जबकि 2014 में 123वीं पोजीशन पर था. उन्होंने ये भी कहा कि दुनिया के 25 ममालिक भारत की फार्माकोपिया यानी किताबुल अदविया को तस्लीम और कबूल करते हैं. इस मौके पर वजीर मौसूफ ने लोगों से अपील की कि वो अपने तौर पर किसी भी तरह की दवा

0: श्रोते हो, या गीताबरोबरच आजचा आपला निशिगंधा मराठी कार्यक्रम इथेच समाप्त होत आहे. पुन्हा भेटूयात येत्या बुधवारी दुपारी 2:30 याच मीटर्सवर. तोपर्यंत सीमा कुलकर्णीचा नमस्कार.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: 3 కాలేజీలలో
3: డోంట్ వరీ,
2: ఫీజ్ చూడు.
4: ఎలా ఉన్నారు?
5: ఏంటి విషయం?
3: ఫీజ్ కోసం టెన్షన్?
5: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ?
4: అదే స్వీట్.
6: ఆర్బీఐ అంటుంది
7: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.

నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛభారతికి రథసారథులవుదాం.

0: హలో
1: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
0: చెప్పండి మేడం.
1: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
0: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో. అరే రాజు, రాజు.
2: బాబాయ్,
0: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా. కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా. జరగట్టే రాదురా.
2: బాబాయ్, పంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
0: లేదురా, గబని నాకేం తెలుస్తాయి. నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
2: మన మూల మీద పాండపకాడ శంకరన్ ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లనే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారంట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.
0: ఓరి, అట్లా చేసిండారా?
2: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినాం అనుకో, పైసలన్నీ పోతాయి. ఎంబడే 1930 నెంబర్కి ఫోన్ చేయాలి.
3: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సత్వర పరిష్కారం పొందండి.
4: శ్రోతలకు మరొక్క మారు గుర్తు చేస్తూ ఉన్నాం, రేపు ఉదయం 10 నుంచి 11 వరకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారితో ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్రణ సవరణ అన్న సర్లో భాగంగా క్లెయిమ్ చేయడం కానీ, అబ్జెక్షన్స్ కానీ, స్వీకరణ దశ కానీ, ఓటర్గా నమోదు కానీ, సవరణలు, చిరునామా మార్పు వంటి ఎన్నో అంశాల గురించి శ్రోతల సందేహాలకు నేరుగా తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి గారు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయాల్సిన

ఫోన్ నెంబర్లు ఎస్టడీ కోడ్ 0402324085252 2324085352 2955592 ఈ నెంబర్లకు ఫోన్ చేయాల్సి ఉంటుంది. టెలిఫోన్ నెంబర్లు మరొక్కసారి చెప్తాను, 040 ఇది ఎస్టీడీ కోడ్, 2324085523, మరొక టెలిఫోన్ నెంబర్ 2955093. ఈ నెంబర్లకి ఫోన్ చేయాల్సి ఉంటుంది. మరొక విషయం, గురువారం అంటే 24వ తేదీ సాయంత్రం 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇందులో మిరప పంటలో సమగ్ర సస్య రక్షణ అనే అంశం గురించి కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీమతి ఏ రాములమ్మ గారు రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలు తెలియజేస్తారు. రైతు సోదరులు శ్రోతలు ఫోన్ చేయాల్సిన నెంబర్లు 2324085523. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీరు సమాధానాలు పొందొచ్చు. ఆకాశవాణి సమయం 3:00, వార్తల ముఖ్యాంశాలు విందాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి 3 రోజుల పాటు గుజరాత్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రేపు కెవాడియాలోని ఏక్తానగర్లో జరిగే 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవానికి అధ్యక్షత వహిస్తారు. ఎల్లుండి వడోదరలో జరిగే మహారాజా సయాజీరావు బరోడా విశ్వవిద్యాలయం 75వ వార్షిక స్నాతకోత్సవానికి హాజరవుతారు. భారత్ న్యూజిలాండ్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అక్టోబర్ 20 నుంచి అమల్లోకి రానుంది. భారతీయ ఎగుమతులకు పూర్తి సుంకం లేని సదుపాయం లభిస్తుందని, వచ్చే 4-5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 35,000 కోట్ల రూపాయలకు రెట్టింపు చేయడమే లక్ష్యమని పీయూష్ గోయల్ తెలిపారు. కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల బృందం భూముల పరిశీలన 4వ రోజుకు చేరింది. షాబాద్ మండలం మద్దూరులో 50 ఎకరాల ఇనాం భూములతో పాటు చెరువు కాల్వలను జగదీష్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆక్రమించి ఫామ్ హౌస్ నిర్మించారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. మంత్రి ఉత్తమ్ అధ్యక్షతన డిండి అచ్చంపేట సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. భూసేకరణ, పునరావాసం, పెండింగ్ పనులపై చర్చించిన ఆయన అడ్డంకులను తొలగించి నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. బీఆర్ఎస్ పిలుపుతో జూరాల డ్యాం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి రైతులను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. పోలీసులు రామ్మోహన్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలను నిరోధించారు. ట్యాంక్ బండ్పై నిమజ్జనాన్ని నిరోధించడాన్ని నిరసిస్తూ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు అక్కడ ఆందోళన చేపట్టారు. వారు బారికేడ్లను తొలగించేందుకు ప్రయత్నించడంతో అక్కడే ఉన్న పోలీసులకు సమితి ప్రతినిధులకు మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. ఐఐటి బాంబే క్యాంపస్లో విద్యార్థి ఆత్మహత్యపై నిరసనలు వెల్లువెత్తగా దర్యాప్తుకు ముందే వివరాలు వెల్లడించి చాట్ జీపీటీకి ఆపాదించినందుకు సంస్థ క్షమాపణలు చెప్పింది. అలాగే విద్యార్థులు డిమాండ్ చేస్తున్నప్పటికీ డైరెక్టర్ శిరీష్ కేదారే రాజీనామా చేయలేదని స్పష్టం చేసింది. నకిలీ మందులు విక్రయిస్తున్న 16 మంది లైసెన్సులను కర్ణాటక ఎఫ్డీఏ రద్దు చేయగా మరొక 8 సస్పెండ్ చేసింది. 5.05 కోట్ల రూపాయల విలువైన నకిలీ ఔషధాలు, యంత్రాలను స్వాధీనం చేసుకుని బెంగళూరు ఫైజర్ డిపో లైసెన్స్ను తాత్కాలికంగా రద్దు చేసింది. గనులు, భూగర్భ వనరుల శాఖపై సమీక్షించిన సీఎస్ అక్రమ ఇసుక రవాణాపై విజిలెన్స్ తనిఖీలతో కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే శాఖలో నియామకాలు, పదోన్నతుల ప్రక్రియను వేగవంతం చేస్తూ రాష్ట్ర ఆదాయాన్ని పెంచేలా చర్యలు చేపట్టాలని సూచించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి సమయం 3:03 దాటి 54 సెకండ్లు అయింది. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకి 406.5 మీటర్ 238 కిలోహెర్ట్స్ మీడియం వైపై మనం మళ్ళీ కలుసుకుందాం. అందాక సెల్వా మరి, అందరికీ నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్ పై ఈనాటి మా సాయంకాలం ప్రసారానికి స్వాగతం. సమయం 5 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ను అనర్హుడుగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం దీనిపై బుధవారం విచారణ జరపనుంది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన దానంపై పార్టీ ఫిరాయింపుల చట్టం ఉల్లంఘన కింద హైకోర్టు అనర్హత వేటువేసిన సంగతి తెలిసిందే. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను దూషించిన కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతామధు, నవీన్ రెడ్డిలకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వారిని అరెస్టు చేయొద్దన్న నాంపల్లి కోర్టు తీర్పును సవాల్ చేస్తూ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. స్పీకర్ను దూషించడంతో పాటు పోలీసులపై దాడి చేశారని పీపీ వాదించారు. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేశారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి, అచ్చంపేట సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టుల పరిధిలో మిగిలి ఉన్న పనులను, భూసేకరణను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, పర్యావరణ అనుమతులను త్వరితగతిన సాధించాలని అధికారులను ఆయన ఆదేశించారు. జూరాల ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయాలని నిరసనకు సిద్దమైన రైతులు, బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. జూరాలలో 9 టీఎంసీల నీరున్నా ఇవ్వకుండా ప్రభుత్వం పంటలను ఎండబెడుతోందని, అరెస్టు చేసిన నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తదితరులను వెంటనే విడుదల చేసి రైతులకు వెంటనే సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. రష్యా పార్లమెంటరీ ఎన్నికల్లో అధికార యునైటెడ్ రష్యా పార్టీ ఘన విజయం సాధించింది. 95% ఓట్లను లెక్కించామని, ఇందులో యునైటెడ్ రష్యా పార్టీ 57.83% ఓట్లు సాధించిందని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగించేందుకు న్యూయార్క్ వెళుతున్న ఇరాన్ అధ్యక్షులు మసౌద్ పెజెష్కియాన్ బృందానికి అమెరికా వీసాలు నిరాకరించింది. అధ్యక్షుడి అధికార సమాచార ప్రసారాల బృందంతో పాటు మీడియా ప్రతినిధులకు వీసాలివ్వడానికి అగ్రరాజ్యం నిరాకరించడంతో పాటుగా ఐక్యరాజ్య సమితికి హాజరయ్యే ఇరాన్ ప్రతినిధుల బృందం పరిమాణంపై తీవ్ర ఆంక్షలను విధించింది. ఆసియా క్రీడల్లో మహిళల ట్రెడిషనల్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ 60 కిలోల విభాగంలో భారత క్రీడాకారిణి సుచికా తరియల్ కాంస్య పతకం సాధించింది. సెమీఫైనల్లో సింగపూర్ క్రీడాకారిణి హుయ్ హున్టెయో చేతిలో సుచిక ఓటమిపాలైంది. ఈ కాంస్యంతో ఆసియా క్రీడల్లో భారత్ పతకాల సంఖ్య 4కు చేరింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఎన్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి జానపద సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శశిరేఖ పరిణయం కథ. యక్షగానం వినిపిస్తారు శ్రీ ఎదురుగట్ల యాదగిరి బృందం వారు. రెండవ భాగం.

ఈ యొక్క శిఖాకోయిలు జ్ఞాన సంగీతములు ఇలాంటి శృంగారం వనములు అవపడదు కాబట్టి ఎంతందము ఎంతందము ఏమని వర్ణించగలను ఈ చిలిమని కాయాలు.

0: ఈ చెలిమణి ఎంత అందము ఎంత అందము ఏమని గురించాలి నీ చెలిమణి హా సుందరి
1: దేశ సంపూర్తి ఎల్ల శశిరేఖ నోయమ్మా.

శశిరేఖ అంటే అది శారీరకలను సంపూర్తి చేయాలని శశిరేఖ. కానీ వనము చూడ, వన విహారము చూడ, నీకే నేను వెళ్ళదాను. వనము చూసి వత్తము రారా. ఓహో చెల్లారా.

0: కానీ మా జనని జనకులు లగ్నం తలపెట్టుకున్నారట. కాబట్టి లగ్నమైన తదుపరి వనవ్యారం పోనివారు కాబట్టి మరి ఇవాళ రోజునే పోయి వనవ్యారం చూచి మనకు కావలసిన షాపులను కోసుకొని మన శిగలో ధరించుకొని పోతాము చెల్లెలారా, రెండమ్మ వెళదామా అని
1: చెప్పారు.
0: అక్కడ అభిమానుడు శశిరేఖ కలిసిరట. కలిసి
1: మీ జనని జనకులు ఎవరు, నీ పట్టణం ఎక్కడ, నీ కులస్థలమేమి, నీ యొక్క నామం కూడా నాకు చెప్పాలి కదా.
0: మీరెవరే అని చెప్పనంటున్నావా?
1: అవును,
0: మాది ద్వారకా నగరము. ద్వారకా నగరం పరిపాలన చేసేటి బలరామదేవుడు మా తండ్రి, మా అమ్మ రేవతిదేవి, మా చిన్నాయనలు శ్రీకృష్ణ పరమాత్ముడు సాత్యకి, మా అత్తమ్మ సుభద్రాదేవి, నా పేరు దశరేఖలను సంపూర్తి గెలిన శశిరేఖ అంటారు నన్ను.
1: అంటనా?
0: నీవెవరు?
1: నేనా?
0: అవును.
1: నేను మా యొక్క తాత పాండవరాజు, పెద్ద తండ్రి ధర్మరాజు, పిల్ల తండ్రి భీమసేనుడు, అర్జునుని కుమారుండను నేను అభిమానుని. కాబట్టి నకుల సహదేవులు వాళ్ళు మా కాకయ్యలు, నేను సుభద్ర కుమారుండను, నా పేరే వీర అభిమాన్యుండను. అవును అవును. కలికి కలివాన కంటియే.

0: పెద్ద అభిమానుండను, నీ కోరిక తీర్చేందుకు నేను వీరా అభిమానుడై వస్తుంది కదా.
1: ఏడు చాలా రోజులకు నిన్ను చూసిన అంటావా?
0: అవును
1: బావా,

0: ఏమంటివి ఏమంటివి పలకరింపుతూ నాతో బాసిప్ప చెల్లెలు అని చెప్పాడు
1: బావా. నాతో పలకరించుట నీకు తగదండి? ఎలది అభిమాన్య రాజ ఇందుర చెల్లునా పలకరింపుచు నాతో బాసిప్ప చెల్లునా
0: చెల్లెమని
1: చెల్లదు స్వామి.
0: కరికొ

0: తల్లిదండ్రులగా మీ తండ్రి బలరాముడు, మీ తల్లి రేవతి కాబట్టి అలనాడు నువ్వు జన్మించినప్పుడే మా యొక్క తల్లి సుభద్ర వచ్చి, అన్నయ్య నీ కుమార్తెను నాకు ఇవాళ నా కుమారుడికి అని చెప్పి అభయం ఇచ్చింది కాబట్టి అలనాడు చెప్పిన మాటే ఇవాళ రోజున మనం నీ కొరకై నేను వచ్చిన కదా చెలి, నాతోని ఒకసారి పలకరించాలని కిలకిల స్వరములని సుందరి.
1: స్వామి అయితే మీ జనని జనకులు నిన్ను నాకు లగ్నం చేద్దామని చెప్పన్నారు.
0: అవును,
1: మరి ఏం తప్పుందంటవా స్వామి
0: కదా
1: బావయ్య ఇచ్చిన.

0: బావా
1: ఏమంటివి,
0: నీకు ఇచ్చి లగ్నం చేసినాక నీకు నాకు లగ్నం చేసినాకనే తదుపరి మాటలు నీతో మాట్లాడతాను, సరసములాడిన చెల్లును మాట్లాడిన చెల్లును. కాబట్టి ఇప్పుడు అభిమానుడు శశిరేఖ వనంతరంలో మాట్లాడుకుంటున్నాడు అంటే ఎవరైనా 10 మందికి నా పక్కపక్కన అయిపోతారు స్వామి, వద్దు బావా.
1: అట్లనా?
0: అవును,
1: లేదు
0: తదుపరి మాట్లాడతా, నీతో సరసములాడతాను చెల్లును.

చెప్పాను, అప్పుడు చిన్నతనంగా చూసినా కాబట్టి ఇప్పుడు 16 ఏళ్ల వయసుకు వచ్చినావు కాబట్టి సుందరిమణి, మనం ఇరుగురం కలిసి ఇవాళ రోజులు అగ్లమాడాలని చెప్పి మీద కోరిక పెట్టుకున్నావు కాబట్టి ఇక తప్పదు. వద్దు బావా, సుందరాకి ఇచ్చేసి.

0: స్వామి, ఆహా చలి, కానీ నిన్ను వదలను కదా, నిన్ను తప్పగా సరే మాత్రం నీతో నిన్ను పొందిక చేద్దామని చెప్పి అనుకున్నా, నిన్ను లగ్నం చేసుకుందాం అనుకున్నా నేను.
1: అట్లనా?
0: అవును.
1: వద్దండి, వలది వెళ్ళండి.
0: వెళ్ళండి.
1: వద్దు బావా. బావయ్య, నీవు నేనంత చెప్పిన వింటి లేవు, కానీ మూర్చిపోయి పాడుతున్నాడు. ఆహా, ఏమి చేయదు నేను.
0: ఆ యొక్క శశిరేఖల చేత మాత్రం మనమదో మారపత్రంలో మీద కేసుకునే భానములకు ఆ దేహం తాళజాలక ఆ మూర్తిగా చేస్తుండేవాళ్ళు అభిమానుడైనప్పుడు ఆ శశిరేఖ ఏమంటుంది? ఇక తాళ.

0: శశిరేఖ పరిణయం కథ. యక్షగానం వినిపించారు శ్రీ ఎదురుగట్ల యాదగిరి బృందం వారు. ఇది రెండవ భాగం. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఇప్పుడు వాణిజ్య ప్రకటన వింటారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: సుప్రభాత వేళ భక్తిభావం.
1: కర్షక జనావళికి తారక మంత్రం.
0: మహిళా లోకానికి ప్రియనేస్తం.
1: యువజనులకై ఉత్తుంగ తరంగం.
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
2: కొంతకాలం కొంతకాలం
1: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్నీ తానై,
0: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి.
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.

0: హలో
1: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
0: ఆ చెప్పండి మేడం.
1: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
0: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో. అరే రాజు, రాజు.
2: బాబాయ్,
0: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా. కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా. జరగట్టే రాదురా.
2: బాబాయ్, పంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
0: లేదురా గబని, నాకేం తెలుస్తాయి. నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
2: మన మూల మీద పాండపకాడ శంకరన్ ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లనే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్లో పైసలన్నీ గాయపోయినాయి.
0: ఓరి, అట్లా చేసిండారా?
2: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినామనుకో పైసలన్నీ పోతాయి. ఎంబడే 1930 నెంబర్కి ఫోన్ చేయాలి.
3: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సత్వర పరిష్కారం పొందండి.

ఆకాశవాణి చిత్రగీతాలు వింటారు కార్యక్రమంలో ముందుగా వినండి. అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు చిత్రం కోసం. చక్రి పాండే పాట, రచన సాయి శ్రీహర్ష, సంగీతం చక్రి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇప్పుడు వినండి, నువ్వు లేక నేను లేను చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ కౌశల్య పాడిన పాట. రచన కులశేఖర్, సంగీతం ఆర్పి పట్నాయక్.

0: మూడు కాలేజీలలో.
1: డోంట్ వరీ,
0: ఫీజ్ చూడు.
2: ఎలా ఉన్నారు?
3: ఏంటి విషయం?
1: ఫీజ్ కోసం టెన్షన్?
3: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్.
2: ఆర్బీఐ అంటుంది
4: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
5: చిత్రసీమలో ఇప్పుడు వినండి, నువ్వు నాకు నచ్చావు. చిత్రం కోసం టిప్పు హరిణి పండుపాట, రచన సిరివెన్నెల, సంగీతం కోటి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ పూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈ సాయంత్రం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయస్త కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు అంశం వరిలో పురుగుల నివారణ యాజమాన్యం గురించి హుజూర్ నగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త ఏ పద్మశ్రీ గారు అందించే వివరాలు ఉంటారు. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో వర్షాకాలంలో పశువుల ఆరోగ్యం సంరక్షణ గురించి కోరుట్ల పశువైద్య కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ శ్రీకాంత్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఈ రాత్రి 7:15 ఇల్లు వాకిల్లో. 7:45 వికసిత్ భారత్ లక్ష్య సాధనలో వివిధ అంశాలు. 2047 నాటికి సంపూర్ణ పేదరిక నిర్మూలన

0: గురించి శ్రీ వేంపల్లి భాస్కర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో. రాత్రి 8 గంటలకు 2026 తిరుమల తిరుపతి శ్రీవారి బ్రహ్మోత్సవాల ప్రత్యక్ష ప్రసారం చంద్రప్రభ వాహనం విజయవాడ కేంద్రం నుండి రిలే. రాత్రి 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 పబ్లిక్ స్పీక్. రాత్రి 10 గంటలకు 2026 జపాన్లో జరగనున్న 20వ ఏషియా క్రీడల రోజువారీ నివేదిక ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ఇవి ఈరోజు ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. రేపు ఉదయం 6:10 భావనలో సంకల్పం గురించి చెరువేల భార్గవ శర్మ గారి ప్రసంగం వింటారు. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో గణేష భుజంగ స్తోత్రం వినాయక కీర్తనలు. 6:35 పొలం పనులు కార్యక్రమంలో లేగదూడల్లో అంతర పరాన్నజీవి సమస్యల గురించి హెడ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పివి నరసింహారావు వ్యవసాయ కళాశాల హుజూర్ నగర్ వరంగల్ శాస్త్రవేత్త డాక్టర్ బి దస్మాబాయి గారు అందించే వివరాలు. రేపు ఉదయం 7 గంటలకు మహబూబ్ నగర్ జిల్లా సమగ్ర నివేదిక అందిస్తారు శ్రీ జి రవికుమార్ యాదవ్. రేపు ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఎన్సీహెచ్ పార్థసారథి గారు గాత్రం వింటారు. వాద్య సహకారం వైలెన్ శ్రీ బి పవన్ సింగ్, మృదంగ సహకారం శ్రీ పి జయభాస్కర్. రేపు ఉదయం 10 గంటలకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారితో ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇందులో తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశతో పాటు క్రొత్త ఓటర్ నమోదు సవరణలు చిరునామా మార్పు వంటి అంశాల గురించి శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 జత చేసి 2324085 2324085 2955092 3. ఈ ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం రేపు ఉదయం 10 గంటలకు. 12:10 యువాణి ఆంగ్ల కార్యక్రమాలు ప్రసారమవుతాయి. రేపు మధ్యాహ్నం 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకం కార్యక్రమంలో కీళ్లవాతం రావడానికి కారణాలు జాగ్రత్తలు నివారణ ఈ అంశం గురించి రుమటాలజిస్ట్ గారి ప్రసంగం. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం ప్రసారమవుతుంది. సాయంత్రం 5 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం జానపద సంగీత కార్యక్రమంలో శశిరేఖ పరిణయం కథ యక్షగానం వినిపిస్తారు శ్రీ ఎదురుగట్ల యాదగిరి బృందం వారు 3వ భాగం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయస్త కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు అంశం విత్తన నిల్వ సమయంలో ఆశించే పురుగులు నివారణ గురించి హుజూర్ నగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త ఏ పద్మశ్రీ గారు అందించే వివరాలు. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో పశువుల్లో వచ్చే పొదుపు వాపు వ్యాధి వల్ల కలిగే నష్టాలు నివారణ చర్యల గురించి హైదరాబాద్ పశు వైద్య కళాశాల మైక్రోబయాలజీ విభాగం సహాయ ఆచార్యులు డాక్టర్ ఎల్ గోపాల్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి కృష్ణసాయి. రాత్రి 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ ఆధారిత జాతీయ మిషన్ గురించి ఆ శాఖ వ్యవసాయాధికారి శ్రీ డి శ్రీధర్ రెడ్డి గారితో పరిచయం వింటారు. రేపు రాత్రి 8:00 2026 శ్రీ తిరుమల తిరుపతి శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అశ్వవాహనం ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. రాత్రి 9:30 మనీ టాక్ మంథన్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ పూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి సమయం 5:50 ఉర్దూలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.
1: ये आकाशवाणी हैदराबाद है, अब आप फखरुद्दीन के साथ इलाकाई खबरें सुन रहे हैं। पेश है सुर्खियां। मरकजी वजीर जी किशन रेड्डी ने भाग्यनगर गणेश उत्सव समिति के अरकान की गिरफ्तारी की सख्त मजम्मत करते हुए तेलंगाना हुकूमत से मुतालबा किया कि वो विसर्जन से मुतालिक मसाइल को दबाव के बजाय बातचीत के जरिए हल किया जाए। रियासती वजीर जूपल्ली कृष्णा राव ने खुश्क साली के हालात के दरमियान हुकूमत के पानी और बरखी के इंतजाम का दिफा किया, जबकि साबिक बीआरएस हुकूमत को आपपाशी से मुतालिक साबिक कोताहियों पर सख्त तनकीद का निशाना बनाया। ریاستی وزیر برائے ریونیو، ہاؤسنگ اور

0: develop mentally and how far they will progress in life. At our Anganwadis, children grow and develop with proper nutrition, plenty of love, fresh hot meals and learning through play. At the same time, under the Pradhan Mantri Matru Vandana Yojana, the eligible financial assistance is being deposited directly into mothers' bank accounts, ensuring safe motherhood. With the resolve of Hamari Anganwadi, Hamari Zimmedari, the 9th Rashtriya Poshan Maah is being celebrated from 9th September 2026 to 8th October 2026.
1: Desh ke har gareeb, har vyakti tak poshan pahunchana bhi sarkar ki prathmikta hai.
0: Connect with your nearest Anganwadi today because Hamari Anganwadi hai, Hamari Zimmedari.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యుల అరెస్టును ఖండిస్తూ చర్చల ద్వారా నిమజ్జన సమస్యలను పరిష్కరించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. జూరాల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వలేకపోవడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని పర్యాటక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు నిబంధనలను సడలిస్తున్నట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. జూరాల ప్రాజెక్టును పార్టీ ఉన్నతస్థాయి బృందం రేపు సందర్శిస్తుందని బీజేపీ రాష్ట అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ప్రకటించారు. జూరాల ప్రాజెక్టు కింద రైతుల హక్కుల కోసం పోరాడుతున్న పార్టీ నాయకులు, రైతుల అరెస్టును బీఆర్ఎస్ నాయకులు తారక రామారావు, హరీష్ రావులు ఖండించారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యుల అరెస్టును కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. అణచివేత ద్వారా కాకుండా చర్చల ద్వారా నిమజ్జన సమస్యలను పరిష్కరించాలని రాష్ట ప్రభుత్వానికి సూచించారు. హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపు 1,40,000 విగ్రహాలను ప్రతిష్టాపనను ప్రస్తావిస్తూ ట్యాంక్ బండ్ నిమజ్జన ఏర్పాట్లు, క్రేన్ల అందుబాటు, ట్రాఫిక్ నిర్వహణను ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన చేపట్టాలని అన్నారు. సెప్టెంబర్ 25న వినాయక నిమజ్జనం జరగనున్న నేపథ్యంలో భక్తుల భావోద్వేగాలను గౌరవించాలని, పరిపాలనా యంత్రాంగాన్ని కోరుతూ అదుపులోకి తీసుకున్న సభ్యులను వెంటనే విడుదల చేయాలని, కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. జూరాల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వలేకపోవడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని పర్యాటక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. ఈరోజు విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గట్టు రిజర్వాయర్ వంటి కీలక నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేయడంలో, కృష్ణానది జలాల కేటాయింపులను సమర్థవంతంగా నిర్వహించడంలో బీఆర్ఎస్ విఫలమైందని ఆరోపించారు. రైతులను రక్షించడానికి, తాగునీటి సరఫరాను మెరుగుపరచడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టించకుండా కేంద్ర నిధులు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించేందుకు మద్దతు ఇవ్వాలని ప్రతిపక్షాలను కోరారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు నిబంధనలను సడలిస్తున్నట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఫార్సుల మేరకు పునాది స్థాయికి చేరుకున్న, నిర్మాణంలో ఉన్న ఇళ్లకు ప్రభుత్వం ఒకేసారి క్లియరెన్స్, నిధుల ఆమోదం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యమైన సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లిస్తూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రాజకీయం చేస్తున్నాయని బీజేపీ రాష్ట అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. త్వరలోనే పార్టీ ఉన్నత స్థాయి బృందం జూరాల ప్రాజెక్టును సందర్శిస్తుందని ప్రకటిస్తూ, దిగువ పంటలకు నీటిని విడుదల చేయాలని, కర్ణాటక నుండి నీటిని విడుదల చేయాలని రాష్ట ప్రభుత్వాన్ని కోరారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యుల అరెస్టును ఖండిస్తూ హుస్సేన్ సాగర్లో సరైన నిమజ్జన ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. జూరాల ప్రాజెక్టు కింద రైతుల హక్కుల కోసం పోరాడుతున్న పార్టీ నాయకుల అరెస్టును బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు ఖండించారు. తెలంగాణ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ వరద నీటిని తరలించడానికి అనుమతిస్తూ స్థానిక వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. కన్నేపల్లి, నార్లపూర్ పంపులను వెంటనే ప్రారంభించాలని, ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు కర్ణాటక నుంచి 10 TMC నీటిని సాధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే జూరాల ఆయకట్టు సాగునీటి కోసం నిరసన తెలుపుతున్న పార్టీ నాయకులు, రైతుల అరెస్టులను బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, కృష్ణానది జలాల నిర్వహణలో విఫలమయ్యారని ఆరోపిస్తూ నీటిని వెంటనే విడుదల చేయాలని, అదుపులోకి తీసుకున్న వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. క్రమబద్దమైన తనిఖీలు, సత్వర చర్యల ద్వారా అక్రమ ఇసుక రవాణా తవ్వకాలను అరికట్టాలని గనుల శాఖ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన

0: ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్తర్వుల మేరకు నియామకాలు, పదోన్నతులను వేగవంతం చేయడం, పారదర్శకత కోసం సాంకేతికతను ఉపయోగించడం, రాష్ట రాబడిని గరిష్ట స్థాయికి పెంచడంపై దృష్టి సారించాలని సంజయ్ జాజు అధికారులను కోరారు. సికింద్రాబాద్ ఎంసీఈఎంఈలో జరిగిన రాష్ట్రీయ సైనిక్ సంస్థ 19వ జాతీయ మహాసభలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పౌరులు తమ హక్కులను జాతీయ బాధ్యతలతో సమతుల్యం చేసుకోవాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ విలీనంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్రను గుర్తు చేసుకుంటూ, ఆత్మ నిర్భర్ భారత్ కింద మాజీ సైనికుల ప్రాముఖ్యత, యువత భాగస్వామ్యం, స్వదేశీ రక్షణ రంగ సాంకేతిక పురోగతిని ఆయన ప్రస్తావిస్తూ 5 ఉత్కృష్ణ దేశభక్తి పథకాలను అందజేశారు. సురక్షితమైన తాగునీటిని అందించడానికి దక్షిణ మధ్య రైల్వే, హైదరాబాద్ రైల్వే స్టేషన్, రైల్వే కాలనీలలో నీటి నాణ్యత పర్యవేక్షణను పెంచింది. సెప్టెంబర్ 9 నుంచి 15 వరకు సేకరించిన 188 శాంపిల్స్కు రెసిడ్యుయల్ క్లోరిన్, ఈకోలీ పరీక్షలు నిర్వహించారు. ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించేందుకు సిద్దమవుతున్న ఆదివాసీ కోలం తోటి తెగలకు చెందిన ఔత్సాహిక పర్వతారోహకులు మాడవి కన్నీబాయ్, కాత్లే ఆనందరావులను మంత్రి సీతక్క అభినందించారు. గిరిజన యువత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ వారి యాత్రకు మద్దతుగా వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం అందజేశారు. యువత స్వామి వివేకానందుణ్ణి స్ఫూర్తిగా తీసుకుని లక్ష్య సాధనకు కృషి చేయాలని క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. నారాయణపేట జిల్లా మక్తల్లో ఏబీవీపీ ఏర్పాటు చేసిన వివేకానందుడి విగ్రహాన్ని ఎంపీ డీకే అరుణతో కలిసి ఆవిష్కరించారు. ఏకాగ్రత, పట్టుదలతో ముందడుగు వేస్తూ దేశ ప్రగతిలో యువత కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
1: ఆయన నమ్ముకున్నది యువతని, యువతులు యువకులు చైతన్యవంతం కావాలి. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని గ్రంథాలను మోసే శక్తి భారతదేశంలో ఉన్నటువంటి భగవద్గీతకు ఉంది అని చెప్పిన సందర్భాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది.
0: ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 24 దేవరకొండలో యూత్ టూరిజం క్లబ్ సభ్యులకు జిల్లా స్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు నల్గొండ జిల్లా పర్యాటకాధికారి మహ్మద్ అక్బర్ అలీ తెలిపారు. స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. నల్గొండ జిల్లాలో సుమారు 6,000 గణేష్ విగ్రహాల నిమజ్జనానికి తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. నీటిమట్టాలు తక్కువగా ఉన్న నేపథ్యంలో వేడుకలను సురక్షితంగా క్రమబద్దంగా నిర్వహించేందుకు లైటింగ్, బారికేడ్లు, క్రేన్లు, వైద్య బృందాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను కోరారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో రేపు ఉదయం 6 నుంచి 24 పాటు మద్యం అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రకటించారు. పోలీస్ అధికారులుగా నటిస్తూ డిజిటల్ అరెస్ట్ మోసానికి పాల్పడుతున్న అంతర్రాష్ట సైబర్ నేరస్తుల ముఠాకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ తెలిపారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి చెందిన శంషాబాద్ ఫామ్ హౌస్ను భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. తమ 10 పాలనలో బీఆర్ఎస్ నాయకులు భారీగా ఆస్తులు కూడబెట్టారని, ఫామ్ హౌస్ సంస్కృతిని పెంచి పోషించారని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు తారక రామారావు, హరీష్ రావులు అధికారాన్ని దుర్వినియోగం చేసి బఫర్ జోన్లలో అక్రమ ఫామ్ హౌస్లు నిర్మించారని రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఆరోపించారు. సెప్టెంబర్ 26 కంబాలపల్లి పెద్ద చెరువు వద్ద ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా సజావుగా నిర్వహించేలా ముందస్తు చర్యలు చేపట్టాలని బీజేఎల్పీ నేత నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: నేను ఇక్కడే ఉన్నా.
3: నీ కోసం కాదు, దీని కోసం మొబైల్ చార్జ్ చేయాలి.
2: బుర్రని చార్జ్ చేయి.
4: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
2: చూసావా?
3: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
4: ఇప్పుడు ఎలా మరి?
3: ఉందిగా ఫ్రీ వైఫై.
2: బుర్రని వాడు కాస్త.
4: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
3: అంటే మోసాలకి చెప్పై బై బై.
4: ఆర్బీఐ అంటుంది
2: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
5: విజయదశమీతః ప్రవర్తిష్యతే ఇతి వాణిజ్య ఉద్యోగమంత్రి పీయూష గోయలః సంసూచితవాన్. केन्द्रीय मंत्री अनुप्रिया पटेल अद्य उक्तवती यत् विश्वस्य पञ्चविंशति देशाः भारतीय

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: సుప్రభాత వేళ భక్తిభావం.
2: కర్షక జనావళికి తారక మంత్రం.
1: మహిళా లోకానికి ప్రియనేస్తం.
2: యువజనులకై ఉత్తుంగ తరంగం.
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం. కొంతకాలం
2: కొంతకాలం సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
2: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
2: అన్నీ తానై,
1: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
2: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
1: ఆకాశవాణి
2: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.

శ్రోతలకి మరోమారు గుర్తు చేస్తున్నాం, ఈ రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

ఇందులో వర్షాకాలంలో పశువుల ఆరోగ్యం సంరక్షణ గురించి కోరుట్ల పశు వైద్య కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ శ్రీకాంత్ గారు ఈ ప్రత్యక్ష ఫోన్-ఇన్ కార్యక్రమంలో పాల్గొని రైతుల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 జత చేసి 2324 08 5 2 2324 08 5 3 ఈ నెంబర్లకి ఫోన్ చేసి మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఈ రాత్రి 7:15 ఇల్లు వాకిల్లో

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. రేపు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశతో పాటు కొత్త ఓటర్గా నమోదు, సవరణలు, చిరునామా మార్పు వంటి అంశాల గురించి శ్రోతల సందేహాలకు నేరుగా తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి గారు సమాధానాలు ఇస్తారు. కాబట్టి మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడి కోడ్ 040 జత చేసి 23240852 23240853 29555092 0402324085223240853 29550923. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం రేపు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు.

నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం. భారతఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛభారతికి రథసారథులవుదాం.

0: ఈనాటి వ్యవసాయ సూచనల కార్యక్రమంలో వరిలో పురుగుల నివారణ యాజమాన్యం గురించి హుజూర్ నగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త ఏ పద్మశ్రీ గారు అందించే వివరాలు వింటారు.
1: నేను డాక్టర్ ఏ పద్మశ్రీ, అగ్రికల్చర్ కాలేజ్ హుజూర్ నగర్లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంటమాలజీలో ప్రొఫెసర్గా పనిచేయుచున్నాను. ఈరోజు వరిలో సమగ్ర సస్యరక్షణ గురించి తెలుసుకుందాం. భారతదేశంలో 65% ప్రజలకు వరి ముఖ్యమైన ఆహార పంట. ఈ పంటపై సుమారుగా 20 రకాల పురుగులు ఆశించి నష్టం కలుగజేస్తున్నాయి. అయితే పురుగుల సంఖ్యలో గణనీయమైన మార్పులు రావటానికి ముఖ్య కారణాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది, అధిక దిగుబడినిచ్చే రకాలు ఏకకాలంలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడం. ఈ రకాలకు పురుగులు తెగులు

లు తట్టుకునే శక్తి లేకపోవడం. ఉదాహరణ, సాంబా మసూరి అనే రకము రైతులు ఎక్కువ విస్తీర్ణంలో పండిస్తున్నారు, కానీ ఈ రకముకు అగ్గి తెగులు కానీ సుడిదోమ తట్టుకోలేదు. రైతులు అన్ని కాలాలలో వరిని సాగు చేయడం వల్ల పురుగులకు ఆహారం లభ్యమై అవి తన సంతతిని అభివృద్ధి చేసుకోగలుగుతున్నాయి. అదేవిధంగా రైతులు ఎక్కువ రసాయనిక ఎరువులు, ముఖ్యంగా నత్రజని సంబంధ ఎరువుల మోతాదుకు మించి వాడడం వల్ల చీడపీడల ఉధృతి పెరుగుతుంది. అంతేకాదు, వీళ్ళు విచక్షణారహితంగా పురుగు మందులు వాడకం వల్ల పురుగులలో నిరోధక శక్తి పెరిగిపోవడం, అప్పటిదాకా అంత ప్రాముఖ్యం లేని పురుగులు ఇప్పుడు ప్రాముఖ్యాన్ని సంచరించుకోవడం మనము గమనిస్తూ ఉన్నాము. మన రాష్ట్రంలో వరి ఆశించే ముఖ్యమైన పురుగులు వాటి ఉనికిని ఎలా తెలుసుకోవాలి, అదేవిధంగా వాటి పురుగుల వల్ల కలుగజేసే నష్టాలు మరియు సమగ్ర సస్య రక్షణ ద్వారా పురుగుల యాజమాన్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాండం తొలిచే పురుగు. ఇది వరిని ఆశించే పురుగులలో ప్రధానమైన పురుగు. ఈ పురుగు నాటిన నారు దశ నుంచి పంట కోత దశ వరకు నష్టం కలగజేస్తుంది. పిల్ల పురుగులు కాండంలోనికి ప్రవేశించి లోపల భాగాలని తిని తర్వాత పిలకల మధ్య భాగాన్ని కొరికి వేయడం వల్ల మొవ్వు అనేది ఎండిపోయి చనిపోతుంది. ఎప్పుడైతే ఈ ఎండిన మొవ్వుని పీకితే తేలికగా బయటికి వస్తాయి. మొవ్వుని మనము చీల్చి చూసినట్లయితే లోపల గొంగలి పురుగు కానీ లేదా పురుగు మలం కానీ కనిపిస్తుంది. ఈ పురుగు చిరుపొట్ట దశలో ఉన్న పైరుని ఆశిస్తే పెరుగుతున్న గింజలకు పోషక పదార్థాలు అందక గింజలన్నీ తాళ గింజలుగా మారిపోతాయి. వెన్నులు తెల్లగా ఎండిపోయినట్లు కనపడతాయి. వీటినే మనము తెల్ల కంకి అని అంటాము. ఈ పురుగు నివారణకు సమగ్ర సస్యరక్షణ పాటించాలి. వేసవిలో లోతు దుక్కులు చేయడం, నత్రజని ఎరువుల మోతాదుకు మించి వాడకూడదు, సిఫారసు చేసిన మోతాదులో దఫాలు దఫాలుగా వేయాలి. పంట కోత పూర్తయిన తర్వాత పొలాన్ని దున్ని గట్లపై ఉన్న కలుపును, పంట అవశేషాలను పూర్తిగా తొలగించాలి. అంతేకాదు, ట్రైకోడ్రమా జపానికం అనే పరాన్నజీవి ఆకుల వెనక భాగాన మనము పిన్ చేయడం ద్వారా వాటి నుంచి వచ్చే పురుగులు కాండము తొలిచే పురుగు యొక్క గుడ్లను నాశనం చేయడం జరుగుతుంది. అంతేకాదు, రైతులు ఎప్పుడైతే వాళ్ళ పొలాల్లో 5% మొవ్వు ఎండిపోయినట్లు గమనించినా లేదా 2 నుంచి 3 సీతాకొక చిలుకలు కనిపించినప్పుడు వాళ్ళు రసాయనిక మందులు వాడాలి. ఈ పురుగు ప్రధాన సమస్యగా మారింది కాబట్టి సమగ్ర సస్య రక్షణ చర్యలు నారుమడి నుంచి మనము తీసుకోవాలి. నారుమడిలో 3G గుళికలు అనగా కార్బోఫ్యూరాన్ గుళికలు 800 గ్రాములు, అదే ప్రధాన పొలంలో అయితే కార్బోఫ్యూరాన్ 3G గుళికలు 10 కిలోలు లేదా కాటాఫ్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు ఎకరానికి 8 కిలోల చొప్పున ఇసుకలో ఇసుకతో కలిపి అంతా చల్లాలి. అదే కాకుండా పంట చిరిపొట్ట దశలో ఉన్నప్పుడు క్లోరాంత్రెనిల్లిప్రోల్ లేదా కాటాఫ్ హైడ్రోక్లోరైడ్ వంటి మందులు వ్యవసాయ అధికారుల సలహా మేరకు పిచికారీ చేయాలి. ఆకుముడత, దీనినే తెల్లరోగమని కూడా అంటారు. ఇది గొంగలి పురుగు ఆకుల అంచులను కలిపి చుట్టలాగా చుట్టి లోపల నుంచి ఆకు పచ్చని పదార్థాన్ని గీకి తినడం వల్ల ఆకులు తెల్లగా ఉండి తర్వాత ఎండిపోతాయి. ఈ లద్దె పురుగు పెరిగిన తర్వాత పక్కన ఆకులను కూడా కలిపి గూడులాగా తయారు చేస్తుంది. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్న పొలాలు దూరం నుంచి చూస్తే తెల్లగా సున్నము జల్లినట్లు, కాలిపోయినట్లు కనపడతాయి. పురుగుల 2వ తరము పొట్టాకు దశలో ఉన్న పంటను ఆశించి ఎక్కువ నష్టం కలగజేస్తుంది. ఈ పురుగు నివారణకు పొలంలో ఎకరాకు 20 చొప్పున పక్షి స్థావరాలు ఏర్పాటు చేయాలి. అలాగే దీపపు ఎర్రలను వాడాలి. పురుగు ఉధృతిని అంచనా వేయడానికి రాత్రి 6 నుండి 9 గంటల మధ్య ఎకరాకు 1 చొప్పున దీపపు ఎర్రలను ఏర్పాటు చేయాలి. పొలంలో తాడును ఆకుల పైభాగంలో లాగడం ద్వారా ఆకులు ముడుచుకొని ఉంటాయి. అందులోపల పురుగులు అవి కిందికి పడిపోతాయి. నత్రజని ఎరువులు మోతాదుకు మించి వాడకూడదు. పొలం గట్లపైన ఉన్న కలుపు మొక్కలను, గడ్డిని ఎప్పటికప్పుడు తొలగించి శుభ్రంగా ఉంచుకోవాలి.
అదే

0: విధంగా ట్రైకోగ్రమా కిలోనిస్ అనే పరాన్నజీవి ఎకరాకి 50,000 చొప్పున నాటిన 30 రోజులకు 37 మరియు 44 రోజులలో విడుదల చేయాలి. అంతేకాకుండా వేప నూనె ఆధారిత మందులు పిచికారీ చేయడం వల్ల కూడా ఈ పురుగును నివారించవచ్చును. చివరి ఆయుధంగా మనకు రసాయనిక మందులైన క్లోరాంత్రినిల్లిప్రోల్ లేదా క్లోరోపైరిఫాస్ అనే మందులు పిచికారీ చేయాలి. క్లోరాంత్రినిల్లిప్రోల్ అయితే ఎకరానికి 60 మిల్లీలీటర్లు, క్లోరోపైరిఫాస్ అయితే ఎకరానికి 500 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటికి కలిపి ఒక ఎకరానికి సరిపడుతుంది. ఇది పిచికారీ చేసినట్లయితే మనకు ఆకుముడత సమస్య తగ్గించుకోవచ్చు. ఉల్లికోడు. ఈ పురుగు దోమజాతికి చెందినది. తల్లి పురుగు ముదురు ఎరుపు రంగులో ఉంటాయి. తల్లి పురుగులు ఆకుల తొడమల మీద ఒక్కొక్కటి గుడ్లు పెడతాయి. ఆ గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు ఆకుల తొడమల మీదగా కాండములోనికి తొలుచుకొని పోయి అంకురం వద్ద వృద్ధి చెందుతాయి. ఈ విధంగా అంకురము తినడం వల్ల తొలత పురుగు చుట్టూ ఒక రక్షక కవచంలాగా ఏర్పడి తర్వాత పొడవుగా లేత ఆకుపచ్చని గొట్టం మాదిరిగా ఏర్పడుతుంది. ఉల్లి కోడులా ఉండి గొట్టము చివరన మనం చూసినట్లయితే చిన్న ఆకు ఉంటుంది. ఈ పురుగు పైరు పిలుక దశలో ఉన్నప్పుడు ఆశించి ఎక్కువగా నష్టం కలుగజేస్తుంది. పురుగు ఆశించిన పిలుకలు ఎండిపోతాయి. ఈ పురుగు తల్లి పురుగులు వర్షాకాలం ప్రారంభంలో వరి లేదా ఇతర కలుపు మొక్కల నుంచి బయటకు వస్తాయి. వర్షాలతో పాటు మబ్బులతో కూడిన వాతావరణంలో తల్లి పురుగులు ఎక్కువగా బయటకు రావటానికి, పంటను ఆశించటానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఉల్లికోడు ఆశించే ప్రాంతాలలో ఖరీఫ్ సీజన్లో అయితే జూన్ లేదా జులై మొదటి వారంలోనే మనము నాట్లు పూర్తి చేయాలి. ఆలస్యంగా నాట్లు వేస్తే ఉల్లికోడు ఉధృతి పెరుగుతుంది. పురుగును తట్టుకునే వరి రకాలను ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకు సురేఖ, పోతన, దివ్య వంటి రకాలను సాగు చేయాలి. అదేవిధంగా రైతులు నత్రజని ఎరువులు సిఫారసు చేసిన మోతాదు కంటే ఎక్కువ వాడకూడదు. అదేవిధంగా పొటాష్ ఎరువులను తగిన మోతాదులో కూడా మనము వేయాలి. గట్లపైన గడ్డియు మరియు కలుపు మొక్కలను క్రమము తప్పకుండా తొలగించాలి. పొలంలో ఉండే సాలీలు, నీటి నల్లులు మరియు ప్లాటిగాస్టర్ ఒరైజే అనే పరాన్నజీవులు మనం చూసినట్లయితే వాటిని సంరక్షించాలి. తల్లి పురుగులను ఆకర్షించి చంపడానికి రాత్రి వేళల్లో పొలంలో అక్కడక్కడ కాంతి ఉచ్చులు ఏర్పాటు చేసినట్లయితే కూడా మనము ఈ పురుగును నివారించవచ్చు. అదేవిధంగా మనకి రసాయనిక మందులతో కూడా మనము ఈ పురుగును నివారించవచ్చు.
1: వరిలో పురుగుల నివారణ యాజమాన్యం గురించి హుజూర్నగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త ఏ పద్మశ్రీ గారు అందించిన వివరాలు విన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటన.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఈనాటి వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వినబడింది. ఆకాశవాణి ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. నువ్వు నేను చిత్రం కోసం ఎస్పీ చరణ్, ఉషా బృందం పాడిన పాట, రచన కులశేఖర్, సంగీతం ఆర్పి పట్నాయక్.

0: ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ న్యూజిలాండ్ మధ్య ఉచిత వాణిజ్య ఒప్పందం 20వ తేదీ నుంచి అమల్లోకి రానుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. జపాన్లోని ఐచి నాగోయాలో జరుగుతున్న ఆసియా గేమ్స్లో భారత షూటర్లు ఈరోజు మరో 3 పతకాలు సాధించారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది 20వ తేదీ నుండి భారత్, న్యూజిలాండ్ల మధ్య ఉచిత వాణిజ్య ఒప్పందం అమల్లోకి రానుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, ఈ ఒప్పందం ద్వారా భారత్ నుంచి న్యూజిలాండ్కు ఎగుమతయ్యే వస్తువులకు 100% పన్ను మినహాయింపు లభిస్తుందని తెలిపారు. రాబోయే 4-5 ఏళ్లలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 35,000 కోట్ల రూపాయలకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ ఒప్పందం కింద న్యూజిలాండ్ భారత్లో 2,00,000 కోట్ల రూపాయల విదేశీ ప్రత్యక్ష

0: పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించిందని గోయల్ తెలిపారు.
1: We will all benefit from the commitments undertaken in this agreement and also facilitates significant investments of $20 billion over the next 15 years from New Zealand to India.
0: వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ ANTF అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో NCB ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో మత్తు పదార్థాల రహిత భారత్ నిర్మాణంపై చర్చిస్తారు. ఈ సందర్భంగా లక్నో, డెహ్రాడూన్లలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నూతన కాంప్లెక్స్లకు హోంమంత్రి శంకుస్థాపన చేయడంతో పాటుగా డ్రగ్స్ దుర్వినియోగంపై అవగాహన పెంచే టీవీ ప్రకటనలు విడుదల చేస్తారు. T-72 T-90 ట్యాంకులకు అవసరమైన ఆక్సిలరీ పవర్ యూనిట్ల సేకరణ కోసం రక్షణ మంత్రిత్వ శాఖ ఆక్యురేట్ ఇండస్ట్రియల్ కంట్రోల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో 586 కోట్ల రూపాయల ఒప్పందం కుదుర్చుకుంది. న్యూఢిల్లీలో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. స్వదేశీ సాంకేతికతతో అభివృద్ది చేసిన ఏపీయూలు ఇండియన్ ఆర్మీ మెకనైజ్డ్ విభాగాల కార్యాచరణ సామర్థ్యాన్ని, సిద్ధతను మరింత బలోపేతం చేస్తాయని రక్షణ శాఖ పేర్కొంది. భారత్, కెనడా దేశాల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమలు చేసేందుకు చర్చలను వేగవంతం చేయాలని ఇరు దేశాలు అంగీకరించాయి. ఇందులో భాగంగా తదుపరి విడత చర్చలు ఈ ఏడాది 5వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ విషయం వెల్లడిస్తూ రాబోయే 90 రోజులు ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో అత్యంత కీలకమైన కాలంగా మారనున్నట్టు పేర్కొన్నారు. గత వారం ముంబైలో కెనడా వాణిజ్య శాఖ మంత్రితో జరిగిన ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందపు 4వ విడత చర్చల్లో ఇరుదేశాల మధ్య చర్చల వేగాన్ని పెంచాలని నిర్ణయించినట్టు పీయూష్ గోయల్ వెల్లడించారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా హైస్పీడ్ యాక్సెస్ నియంత్రణ జాతీయ రహదారుల ప్రణాళిక రూపకల్పనల కోసం నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. రాబోయే 4-6 లేన్ల గ్రీన్ఫీల్డ్, బ్రౌన్ఫీల్డ్, హైస్పీడ్ నేషనల్ హైవే ప్రాజెక్టులన్నింటికీ ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయని రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రాజెక్టు నివేదికల తయారీలో ఒకే విధమైన సాంకేతిక ప్రమాణాలను తీసుకురావడం, రహదారి భద్రతను బలోపేతం చేయడం, రహదారుల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడం ఈ మార్గదర్శకాల ప్రధాన ఉద్దేశం. వికసిత్ భారత్ 2047 విజన్లో భాగంగా 50,000 కిలోమీటర్ల మేర హైస్పీడ్ కారిడార్లను అభివృద్ది చేసి రవాణా రంగాన్ని వేగవంతం చేయడంతో పాటుగా సరుకు రవాణా వ్యయాన్ని తగ్గించే దిశగా ఈ చర్యలు దోహదపడతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. క్యాన్సర్ వంటి క్లిష్టమైన వ్యాధుల ముందస్తు గుర్తింపులో ఉపయోగించే ఆధునిక వైద్య విధానం ఎండోస్కోపీ సిస్టమ్ను ఫ్యూజీ ఫిల్మ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కోజీవాడా నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఎయిమ్స్ ఆసుపత్రికి అందజేసింది. ఈ సందర్భంగా న్యూఢిల్లీలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డాను ఈ బృందం కలిసింది. స్వదేశీ పరిజ్ఞానంతో భారత్లో తయారైన మొదటి ఎండోస్కోపీ సిస్టమ్ను ఎయిమ్స్కు అందజేసినందుకు ఫిజీ ఫిల్మ్ ఇండియా బృందాన్ని కేంద్ర మంత్రి అభినందించారు. ఈ నెల 23న జరగనున్న 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా భారీ ఎత్తున ప్రజాభాగస్వామ్యం వ్యక్తమవుతోందని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆరోగ్యకరమైన రేపటి కోసం అనే ఇతివృత్తంతో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 9,700కు పైగా కార్యక్రమాలు చేపట్టగా ఆయుర్వేద దినోత్సవ అధికారిక వెబ్సైట్ ద్వారా 3 లక్షలకు పైగా నమోదయ్యారు. అంతేకాకుండా ఆయుర్వేద దినోత్సవం 2026 మైక్రోసెట్ ద్వారా సుమారు 89 లక్షల మంది పౌరులు ఆయుర్వేదానికి మద్దతుగా ప్రతిజ్ఞ చేశారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలు ఈ ప్రచారంలో ముందున్నాయి. ప్రజల భాగస్వామ్యం, నమోదు, కార్యక్రమాల వివరాల కోసం ఒక డిజిటల్ వేదికను అందుబాటులోకి తీసుకొచ్చారు. భారత్లోనే కాకుండా బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, స్పెయిన్, ఆఫ్ఘనిస్తాన్తో సహా 10 దేశాలు, వివిధ ప్రాంతాల నుంచి

0: 1900 మందికి పైగా ఇందులో భాగస్వాములయ్యారు. ఇది ప్రపంచ స్థాయిలో ఆయుర్వేదానికి పెరుగుతున్న ప్రాధాన్యతను చాటి చెబుతోంది. మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, కమ్యూనిజం కంటే హిందూ జాతీయవాదమే పెద్ద ముప్పు అని మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ భావించారని హమీద్ అన్సారీ వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం వామపక్షాల వైపు మళ్లి కమ్యూనిస్టు సిద్ధాంతాల ప్రభావంలో కూరుకుపోయిందని సుధాంశు త్రివేది విమర్శించారు. రష్యా పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు చెందిన అధికార యునైటెడ్ రష్యా పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తెలియజేసిన వివరాల ప్రకారం యునైటెడ్ రష్యా పార్టీ ఇప్పటివరకు 57.5% ఓట్లను కైవసం చేసుకోగా మొత్తం ఓటింగ్ శాతం 56.66% నమోదైంది. ఉక్రెయిన్తో యుద్దం, డ్రోన్ల దాడుల తీవ్రత నడుమ సాగిన ఈ ఎన్నికల పూర్తి ఫలితాలు ఈ నెల 25వ తేదీ నాటికి వెలువడతాయి. తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్య మహారాష్ట్రల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. రేపటి వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు అండమాన్ నికోబార్ సముద్రంలోకి, తూర్పు మధ్య బంగాళాఖాతంలోకి చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. జపాన్లోని ఐచి నాగోయాలో జరుగుతున్న ఆసియా గేమ్స్లో భారత షూటర్లు ఈరోజు మరో 3 పతకాలు సాధించారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో హిమాన్షు ధిల్లాన్ రజత పతకం సాధించగా రుద్రాక్ష్ పాటిల్ కాంస్య పతకం కైవసం చేసుకున్నారు. అలాగే పురుషుల టీమ్ ఈవెంట్లోనూ భారత జట్టు రజత పతకాన్ని గెలుచుకుంది. నిన్న జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో ఎలవెనిల్ వలరివన్ రజతం సాధించగా మహిళల టీమ్ ఈవెంట్లోనూ భారత్కు రజత పతకం దక్కిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటివరకు షూటింగ్ విభాగంలోనే భారత్ 4 రజతాలు, 1 కాంస్యంతో కలిపి మొత్తం 5 పతకాలు సాధించింది. మరోవైపు మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ 60 కిలోల విభాగంలో సుచిత తరియాల్ కాంస్య పతకం సాధించి ఆసియా క్రీడల ఎంఎంఏ విభాగంలో భారత్ తరపున పతకం గెలిచిన తొలి అథ్లెట్గా చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్ 4 రజతాలు, 2 కాంస్యాలతో కలిపి మొత్తం 6 పతకాలతో 12వ స్థానంలో కొనసాగుతోంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, న్యూజిలాండ్ల మధ్య ఉచిత వాణిజ్య ఒప్పందం 20వ తేదీ నుంచి అమల్లోకి రానుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఇల్లు వాకిలి. ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో వర్షాకాలంలో పశువుల ఆరోగ్యం సంరక్షణ ఈ అంశం గురించిన ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం. ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో కోరుట్ల పశువైద్య కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ శ్రీకాంత్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 జత చేసి 2324-0852, 2324-0853 ఈ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం వినే ముందుగా వాణిజ్య ప్రకటన.
2: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వాహ్, భలేగుందే.
3: చిక్కుకున్నాడు.
4: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
5: ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించు.

0: చించండి, అప్రమత్తంగా ఉండండి.
1: ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం.
2: నమస్కారం శ్రోతలకు, నమస్కారం. ఈనాటి ఇల్లు వాకిలి పశు విజ్ఞానం ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో డాక్టర్ శ్రీకాంత్ గారు స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం సార్.
3: నమస్కారం సార్. ముందుగా ఆకాశవాణి ప్రేక్షకులందరికీ పశువైద్య పశుసంవర్ధక శాఖ మరియు పివి నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం తరఫున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం సార్.
2: వర్షాకాలంలో పశువుల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేకమైనటువంటి పరిరక్షణ చర్యలు ఏ విధంగా తీసుకోవాలంటారు?
3: ముందుగా మనము వర్షాకాలంలో పశువుల ఆరోగ్యము, ఆరోగ్య పరిరక్షణ గురించి కనుక మనము మాట్లాడుకున్నట్లయితే, మూడు కాలాల్లో మనకున్నటువంటి ఎండాకాలము, చలికాలము, వర్షాకాలము, మూడు కాలాల్లో పశువుల సంతతి పెరుగుదలకు, ఆరోగ్యంకి, ఆ తర్వాత ఎదకు రావడానికి కానీ, గర్భం దాల్చడానికి కానీ, పాల దిగుబడికి కానీ అత్యంత అనుకూలమైన కాలంగా మనము వర్షాకాలాన్ని పరిగణించవచ్చు. కానీ సరి అయిన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే వర్షాకాలం అనేది చాలా అనువైన కాలం. అది కాకుండా ఏమాత్రము యాజమాన్య పద్ధతుల్లో సరైన పద్ధతులు కనుక పాటించినట్లయితే పశువులకు ఈ వారకాలం అనేది తీవ్రమైన గడ్డుకాలంగా మనము పరిగణించవచ్చు. కాబట్టి ఈ వర్షాకాలంలో పశువుల యొక్క ఆరోగ్య సంరక్షణ గురించి మనము తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా పాడి పశువుల యొక్క యజమానులు, వివిధ రకాల చిన్న సన్నకారు రైతులు ఈ వర్షాకాలంలో పశువులపై వర్షాకాల ప్రభావం ఎలా ఉంటుంది, వాటి నుండి వచ్చే వ్యాధుల నుండి మనము పశువులను ఎలా కాపాడుకోవాలి అనే విషయాలను తెలుసుకున్నట్లయితే కాలంతో పాటు వచ్చే వ్యాధులను నివారించుకోవచ్చు. తద్వారా మేలైన దిగుబడి, పాల ఉత్పత్తి అయితే కానీ, మాంసం ఉత్పత్తి అయితే కానీ మనము చాలా మేలు రకంగా పొందే అవకాశాలు ఉంటాయి. అందుకని ఎండాకాలం.
2: హలో, నమస్కారం సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్, మీ సందేహం ఏంటో అడగండి సార్. సార్, మీకు సమాధానం.
4: సార్, ఇప్పుడు వర్షాకాలం. నమస్కారం సార్.
3: నమస్తే, చెప్పండి సార్.
4: సార్, ఇప్పుడు వర్షాకాలం రాగానే ముఖ్యంగా ఈ గొర్రెలు, మేకలు ఎక్కువ వ్యాధుల బారిన పడుతుంటాయి కదా సార్?
3: అవును.
4: ముఖ్యంగా గొర్రెలు
3: అవునవును
4: ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి మనం, ఎలాంటి జాగ్రత్తలు?
3: మీకు ఎన్ని గొర్రెలు ఉన్నాయండి?
4: అట్లా అనే జనరల్ క్వశ్చన్ సార్.
3: సాధారణంగా ఈ గొర్రెల్లో అవునవును సాధారణంగా ఈ గొర్రెల్లో మనకి గొల్ల కుర్మలు అనే ఒక ప్రత్యేకమైన కులానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా పెంచుతూ ఉంటారు. అది కాకుండా ఇప్పుడు ఏంటంటే, ఇది గ్రామాల్లో గ్రామ యువత దీన్ని స్వయం ఉపాధిగా ఎంచుకొని వాళ్ళు స్వయం ప్రతిపత్తిగా అంటే ఆర్థికంగా ఎదుగుతున్నారు. కాబట్టి నేను ఆ విధంగా మీరు గొల్ల కుర్మల విధంగా పెంచుకునే పెంపకమా లేదంటే యాజమాన్య పద్ధతులు పాటించే పెంపకం గురించి అడగడం జరిగింది. చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. గొర్రెల్లో కానీ మేకల్లో కానీ పర్వాలేదు సార్. అయితే మనకి గొర్రెల పెంపకం అనేది చాలా మంచి లాభదాయకమైన, దీన్ని ఒక మనము వృత్తిగా స్వీకరించవచ్చు. ఒకప్పుడు వృత్తిగా ఉండేది, కానీ ఇప్పుడు దీంతో స్వయం ఉపాధి కనుక మనకు స్వయం ఉపాధి లాగా వస్తుంది. అయితే మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, వర్షాకాలంలో ఆ తర్వాత గొర్రెల లేదంటే మేకల పెంపకంలో వచ్చే వ్యాధులు, వాటి నుండి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలని అడిగారు. చాలా మంచి ప్రశ్న. ముందుగా ఎవరైతే ఈ గొర్రెల పెంపకం చేపట్టాలనుకుంటున్నారో, గొర్రెల పెంపకం చేపట్టే ముందు మనము ముందు తొలతగా తీసుకొచ్చే జంతువులు అంటే చిన్న వాటిని తెచ్చుకుంటామో పెద్ద వాటిని తెచ్చుకుంటామో, గొర్రెల ఎంపిక అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ. ఎంపిక చేసేటప్పుడే ఆరోగ్యవంతమైన గొర్రెలను కనుక మనం తెచ్చుకున్నట్లయితే వ్యాధుల బారిన పడకుండా ఉంటాయి. ముందుగా గొర్రెల ఎంపిక అనేది చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఆరోగ్యవంతమైన 3 నెలలు వయస్సు దాటిన గొర్రె పిల్లలను మనము ఎంచుకున్నట్లయితే వ్యాధుల నుండి మనము తప్పించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతకంటే చిన్న వాటిని పెంచుకోవడానికి మనము ఎంచుకున్నట్లయితే వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాటిలో సరైన వ్యాధి నిరోధక శక్తి అనేది ఉండకపోవడం వల్ల మరణాలు సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంపిక అనేది ప్రథమంగా మీరు తీసుకోవాల్సిన అంశం. రెండోది ఏంటంటే, మీరు ఎంపిక చేసుకున్న గొర్రెలని ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నారో కొట్టాల ఎంపిక, కొట్టాల నిర్మాణం అనేది కూడా శాస్త్రీయబద్ధంగా ఉండాలి. కొట్టాల్లో ముఖ్యంగా సరైన గాలి, వెలుతురు, నీరు, అదేవిధంగా సక్రమమైన అంటే అన్ని పోషక

విలువలతో కూడిన ఆహారం అందుబాటులో ఉండే విధంగా మీ పాకల నిర్మాణాన్ని చేపట్టుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మీరు ఎక్కడైతే పెంచాలనుకుంటున్నారో అక్కడ తీవ్రమైన ఈ పశుగ్రాసం అంటే జీవాలకు సంబంధించిన గడ్డి కొరత ఉండకుండా చూసుకోవాలి. దాంతోపాటు పాకల యొక్క నిర్మాణంలో సరైన గాలి వెలుతురు అందుబాటులో ఉండే విధంగా చూసుకుంటూ ఒక పాకలో ఎక్కువ కిక్కిరిసి ఉండకుండా గొర్రెలను మనము నెంబర్ అనేది కిక్కిరిసి ఉండకుండా చూసుకున్నట్లయితే వాటిలో ఈ ఒత్తిడికి లోనయ్యి తద్వారా వ్యాధి నిరోధక శక్తి తగ్గి వ్యాధిన బారే పడే అవకాశం ఉంటుంది. కాబట్టి రెండో అంశం ఏంటంటే సరైన పాకల నిర్మాణము, దానికి అనువైన ప్రాంతాన్ని మనము చూసుకోవాలి రెండోది. అది అయిపోయిన తర్వాత మూడోది ఏంటంటే వ్యాధులు, వ్యాధుల బారిన పడకుండా, మీరు అడిగిన ప్రశ్న ఇదే, వ్యాధిన బారిన పడకుండా ఉండడానికి మీరు ఏదైనా జీవాన్ని డైరెక్ట్గా మందులతోనే మనము వ్యాధి నయం చేసుకుంటామనేది పాతకాలం పద్ధతి, అది ఖర్చుతో కూడుకున్నది. అందుకనే నేను గొర్రెల ఎంపిక పాకల నిర్మాణాన్ని

0: మీరు అడిగిన ప్రశ్న ఇదే. వ్యాధిన బారిన పడకుండా ఉండడానికి మీరు ఏదైనా జీవాన్ని డైరెక్ట్గా మందులతోనే మనము వ్యాధి నయం చేసుకుంటామనేది పాతకాలం పద్ధతి, అది ఖర్చుతో కూడుకున్నది. అందుకనే నేను గొర్రెల ఎంపిక, పాకల నిర్మాణాన్ని ముందు వివరించడం జరిగింది. మూడవది ఏంటంటే వ్యాధి బారిన పడకుండా ఉండడానికి నివారణ చర్యలు అనేవి చాలా ముఖ్యం. చికిత్స కంటే నివారణ చర్యలు చాలా ముఖ్యం, ఎందుకంటే అవి తక్కువ ఖర్చుతో అయిపోతాయి, గొర్రెల యొక్క ఎదుగుదలకు ఉపయోగపడతాయి, మీకు కూడా ఆర్థికంగా ఇది చికిత్సకు అయ్యే ఖర్చు కూడా తగ్గుతుంది. అవి ఏంటంటే మనం మీరు 3 మాసాల గొర్రెపిల్లలను తెచ్చుకున్నప్పుడు ముందుగా నట్టల నివారణ కార్యక్రమం చేపట్టుకోవాలి. ప్రతి 3 నుండి 4 నెలల కాలంలో క్రమం తప్పకుండా స్థానిక పశువైద్యాధికారి సలహా మేరకు 3 నుండి 4 నెలలు అంటే సంవత్సరంలో దాదాపు 3 లేదా 4 సార్లు క్రమం తప్పకుండా గొర్రెలలో నట్టల నివారణ కార్యక్రమం చేసుకోవాలి. అంటే గొర్రెపిల్లలన్నింటికి కూడా నట్టల మందు తాగిపించుకున్నట్టయితే వ్యాధి బారిన పడకుండా ఉంటాయి. అదేవిధంగా సరైన ఎదుగుదల చక్కగా, అంటే మీరు గొర్రెల పెంపకంలో మనకు కావాల్సింది, మన ప్రాంతంలో అయితే మాంసం ఉత్పత్తి కోసమే కాబట్టి సరైన ఎదుగుదల అనేది వస్తుంది. ఇప్పుడు నట్టల ప్రభావం ఎక్కువగా ఉన్నట్టయితే గొర్రె ఆరోగ్యంగా ఉన్నట్టు కనిపించినప్పటికీ కూడా సరైన ఎదుగుదల ఉండదు. తద్వారా మీకు మార్కెట్ వయసు వచ్చేసరికి దానికి తగినంతగా శరీరం అభివృద్ధి చెందక మాంసం ఉత్పత్తి తగ్గుతుంటుంది, అది కూడా తీవ్రమైన నష్టాన్ని చేకూర్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నట్టల నివారణ మందులు అనేటివి ప్రతి 3 నుండి 4 నెలలకు ఒకసారి సంవత్సరంలో 4 సార్లు లేదా 3 సార్లు వేయించాలి. సాధారణంగా ఇది పశువైద్య పశుసంవర్ధక శాఖ తరఫున ఉచితంగా జరుగుతుంటుంది. మీ స్థానిక పశువైద్యాధికారిని సంప్రదిస్తే వారి నుండి మీకు ఈ నట్టల నివారణ సంబంధించిన మందులు ఉచితంగా కూడా పంపిణీ చేయబడతాయి. దీనితో పాటు మీరు ఇంకొక విషయం చేయాల్సింది ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని చెప్పినట్టు చికిత్స కంటే నివారణ మేలు. అందులో ముఖ్యమైనది వ్యాక్సినేషన్ అంటే టీకాల కార్యక్రమం. క్రమం తప్పకుండా జీవాలన్నింటికి టీకాలు అనేటివి వేయించుకుంటూ ఉండాలి. ఈ టీకాలన్నింటినీ కూడా పశువైద్య పశుసంవర్ధక శాఖ తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా గొల్ల కురుమలకే కాకుండా గొర్రెల పెంపకదారులందరికీ కూడా ఉచితంగా పంపిణీ చేస్తుంది. అవి కూడా సంవత్సరాంతము క్రమం తప్పకుండా షెడ్యూల్ ప్రకారము స్థానిక పశువైద్యశాలలో అందుబాటులో ఉంటాయి. వాటిని కనుక మీరు క్రమం తప్పకుండా వాటి షెడ్యూల్లో ప్రకారంగా వేసుకున్నట్లయితే ఈ జీవాలకు సంక్రమించే బ్యాక్టీరియల్ వైరల్ అంటే సూక్ష్మాతి సూక్ష్మ జీవుల ద్వారా వచ్చే వ్యాధుల నుండి మనము అంటే తప్పించుకున్న వాళ్ళం అవుతాం. అందులో ముఖ్యంగా ఒకటి పాక్స్ గా అంటే అమ్మ తల్లి పోచమ్మ టీకాలు కానీ లేదంటే పీపీఆర్ పురు రోగం తీవ్రంగా విరోచనాల వ్యాధితో బాధపడుతుంటాయి. అదేవిధంగా నీలి నాలుక వ్యాధి ముఖ్యంగా వీటి ద్వారా మరణాలు సంభవించే అవకాశం ఉంటుంది. బ్లూటంగ్ అని అంటారు నీలి నాలుక వ్యాధి. అదేవిధంగా పాక్స్ మేకల్లో గొర్రెల్లో కనుక ఆ రెండింటితో పాటు బ్లూటంగ్ పాక్స్ ఆ తర్వాత క్రమం తప్పకుండా నట్టల నివారణ మందులు ఇవన్నీ వేసుకున్నట్లయితే దాదాపు ఇవన్నీ కూడా పశువైద్య పశుసంవర్ధక శాఖ తరఫున ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు స్థానిక పశువైద్యాధికారిని సంప్రదించినట్లయితే వారు మీకు ఉచితంగానే పంపిణీ చేస్తారు దాదాపు, లేదంటే తగిన సూచనలు కూడా చేసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ పాటించినట్లయితే మీకు గొర్రెల పెంపకం అనేది లాభదాయకంగా ఉంటుంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మీరు ఏదైనా మందులను కానీ నట్టల మందులు కానీ వ్యాక్సిన్స్ కానీ అంటే టీకాలను కానీ స్థానిక పశువైద్యాధికారి సలహా మేరకు మాత్రమే వాడాలి. చెప్పండి
1: సార్, ఇంకొక ప్రశ్న
0: చెప్పండి
1: సార్. ఇప్పుడు పల్లెటూర్లలో ఎక్కువగా ఈ పిచ్చి కుక్కలు కోతులు గొర్రెలు మేకల మీద దాడి చేస్తున్నాయి కదా?
0: అవును.
1: అలాంటి వాటి మనం ముందు జాగ్రత్తగా ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు వ్యాక్సినేషన్ అనే దానికి
0: కూడా
1: ర్యాబిస్ కూడా యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ ముందే ఏపీవచ్చా, కరిచిన తర్వాతనే ఏపీయాలంటారు
0: వ్యాక్సినేషన్? మంచి ప్రశ్న. ఇప్పుడు గొర్రెలకే కాకుండా ఈ వీధి కుక్కలు అంటే గ్రామాల్లో తిరిగే వీధి కుక్కల వలన ఈ రేబిస్ అనే ఒక ప్రమాదకరమైన, దీనికి కూడా చికిత్స లేనటువంటి ప్రమాదకరమైన వ్యాధి, అది జంతువులకే కాదు మనుషులకు కూడా తీవ్రమైన వ్యాధిగా దీన్ని పరిగణించవచ్చు. దీనికి 2 విధాలుగా ఉంటుంది. దీని కూడా ఏదైనా ఒక వ్యాధి చికిత్స కంటే నివారణ మేలు అన్నట్టుగానే ఈ వ్యాధికి కూడా చికిత్స అనేది, అంటే ఏదైతే ఆ పిచ్చుకుక్క కరిసిన తర్వాత మనము చేసే కార్యక్రమాన్ని మనము చికిత్స భాగంగా తీసుకుంటాము. దానికంటే ముందు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే దానికి ఏమైనా నివారణ ఉంటుందా అంటే ఉంటుంది. ఇది కూడా రేబీస్ వ్యాక్సినేషన్ అనేది మనము టీకా కార్యక్రమము, వ్యాధి రాకుండా ఉండడానికి కూడా వేసుకోవచ్చు. మనుషులకైతే ఎలాగ వేస్తామో పశువులకు కూడా వేస్తారు. అయితే కుక్క కరవక ముందు కూడా రెండు డోసులు వేయించుకోవాలి. పాడి పశువులకు కావచ్చు, మేకలకి, గొర్రెలకి, దూడలకి, మీ అంటే మీ పాక మీ పశువుల పాకల్లో ఉండే అన్ని జంతు జీవాలన్నింటికి, అంటే మేకలు గొర్రెలే కాకుండా దూడలకి ముఖ్యంగా

0: ఆవు దూడలకి కూడా ఈ వ్యాక్సిన్ అనేది వేయించుకోవాలి. రెండు దశలుగా వేయించుకోవాలి. ఒక రోజు ఒక మొదటి దశ వేసుకున్న తర్వాత సరైన ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తి పెరగడం కోసం 21 రోజుల తర్వాత ఇంకొక డోసు వేయించుకున్నట్టయితే దాదాపు ఈ వ్యాక్సిన్ అంటే ఈ టీకా ప్రభావము సంవత్సరం కాలం వరకు పశువుని ఈ పిచ్చుకుక్క వ్యాధి నుంచి రక్షించబడుతుంది. ఒకవేళ పిచ్చుకుక్క కరిసిన తర్వాత ఏం చేయాలి అన్నట్టయితే దానికి పోస్ట్ బైట్ షెడ్యూల్ అంటాం. అంటే పిచ్చుకుక్క కరిసిన తర్వాత వేసే షెడ్యూల్లో భాగంగా దానికి ఐదు ఐదు డోసులుగా యాంటీ రేబీస్, ఇదే టీకాను ఇప్పుడు ఏదైతే మనం కరవక ముందు రెండు టీకాలు అయితే వేసుకున్నామో యాంటీ రేబీస్ని కరిచిన తర్వాత ఐదు డోసులుగా మనము పశు వైద్యాధికారి సలహా మేరకు 0, 7, 14, 21, 28 అలా ఐదు దశలుగా వేయించుకున్నట్టయితే పిచ్చుకుక్క కరిసినప్పటికీ కూడా ఈ రేబీస్ వ్యాధి నుండి మనము కాపాడుకోవచ్చు. ముఖ్యంగా దూడలు కానీ ఆవు దూడలు కానీ లేదంటే గొర్రె పిల్లలు మేక పిల్లలు ఇది సాధారణంగా సంభవిస్తుంది గ్రామాలలో.
1: నమస్కారం అండి.
0: నమస్తే.
1: థ్యాంక్ యూ.
2: ప్రస్తుతం వర్షాకాలంలో ప్రకృతి వైపరీత్యాల ప్రభావం పశువులపైన ఏ విధంగా ఉంటుంది?
0: ఈ వర్షాకాలంలో ప్రకృతి వైపరీత్యాలు అని అంటే సాధారణంగా మన ప్రాంతంలో ప్రకృతి వైపరీత్యాలను కనుక మనం తీసుకున్నట్లయితే అత్యధిక వర్షపాతము సాధారణంగా వర్షాకాలంలో వర్షాలు రావడం అనేది చాలా సర్వసాధారణమైనప్పటికీ కూడా మోతాదుకు మించి అంటే అధిక వర్షపాతం నమోదైనప్పుడు దాన్ని మనం ప్రకృతి వైపరీత్యాలుగా పరిగణించవచ్చును. అందువలన పశువుల ప్రభావంపై ఈ ప్రకృతి వైపరీత్యాలు కొంత దుష్ఫలితాలను కనుక

0: అది కాకుండా పరోక్షంగా అంటే ప్రకృతి వైపరీత్యాల వలన ఎక్కువ వర్షపాతం వలన వరదలు రావడము, ఆ వరదల వలన పచ్చిక బయలు మునిగిపోవడము, పశుగ్రాసం దొరకకపోవడము, అదేవిధంగా నిల్వ ఉంచిన ఎండుగడ్డిలో వర్షం నీరు చేరడం వలన ఆ ఎండుగడ్డి బూజు రావడము, అవి ఏవైతే మేతకి అనుకూలంగా దాచిపే అంటే అది కాకుండా పరోక్షంగా అంటే ప్రకృతి వైపరీత్యాల వలన ఎక్కువ వర్షపాతం వలన వరదలు రావడము, ఆ వరదల వలన పచ్చిక బయలు మునిగిపోవడము, పశుగ్రాసం దొరకకపోవడము, అదేవిధంగా నిల్వ ఉంచిన ఎండుగడ్డిలో వర్షం నీరు చేరడం వలన ఎండుగడ్డి బూజు రావడము, అవి ఏవైతే మేతకి అనుకూలంగా దాచిపె అంటే నిల్వ ఉంచుకున్న పశుగ్రాసాలు పాడైపోవడం వలన పశువులకు తీవ్రమైన పశుగ్రాస కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఈ రెండు కాకుండా ప్రకృతి వైపరీత్యాలు అనగా ఎక్కువ వర్షాలు రావడం వల్ల పాడి పశువుల యొక్క పాకలో నీరు నిల్వ ఉండడం, తద్వారా కీటకాల వ్యాప్తి ఎక్కువగా ఉండడం. ఈ కీటకాల వ్యాప్తి ఎక్కువగా ఉండడం వల్ల పశువులకు వివిధ రకమైన బ్యాక్టీరియల్ వైరల్ వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రకృతి వైపరీత్యాల వలన ప్రత్యక్షంగా మరణాలు సంభవించవచ్చు, పరోక్షంగా వాటికి పశుగ్రాసం యొక్క కొరత ఏర్పడవచ్చు, దాంతోపాటు వివిధ రకమైన బ్యాక్టీరియల్ వైరల్ వ్యాధులు, అదేవిధంగా పరాన్నజీవుల వ్యాధులు కూడా కీటకాల ద్వారా సంక్రమించవచ్చును. వీటన్నింటి మూలంగా పశువుల యొక్క మరణాల వలన రైతుకి ఆర్థికంగా నష్టము, అదేవిధంగా కొన్నిసార్లు పరోక్షంగా దిగుబడి తగ్గడం, పాల దిగుబడి అయితేనేమి మాంసం యొక్క దిగుబడి తగ్గడం వల్ల పాడి పశువుల యజమానులకు రైతులకు ఆర్థికంగా నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది.
1: ప్రధానంగా ఇప్పుడు పశువులకు నీటి విషయంలో కానివ్వండి, పోషణ విషయంలో కానివ్వండి, రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు?
0: పశువుకు చిన్న పశువులైనా పెద్ద పశువులైనా పోషణ విషయంలో కానీ నీటి విషయంలో కానీ అదేవిధంగా పాకల విషయంలో కానీ ఈ మూడు అంటే యాజమాన్య పద్ధతులుగా మనం తీసుకోవచ్చు. యాజమాన్య పద్ధతులు సక్రమంగా ఉన్నట్లయితే పాడి పశువులకు వచ్చే వ్యాధుల తీవ్రత అనేది చాలా వరకు మనము అరికట్టవచ్చు. ఎందుకనంటే సరైన ఒక పశువు యొక్క ఎదుగుదలకు కానీ వ్యాధి నిరోధక శక్తి సరిగా ఉండడానికి కానీ దాని యొక్క ఉత్పాదకత సమృద్ధిగా ఉండడానికి కానీ సరైన గాలి అదేవిధంగా వెలుతురు పోషక విలువలతో కూడిన ఆహారము శుభ్రమైన నీరు ఈ నాలుగు కనుక మనము సమయానికి అందించినట్లయితే పాడి పశువులకు దాదాపు వ్యాధులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి పాడి రైతులు గుర్తుంచుకోవాల్సిన విషయం అది వర్షాకాలంలో అయితేనేమి ఎండాకాలంలో అయితేనేమి తగినంత నీరు అందుబాటులో ఉండే విధంగా శుభ్రమైన నీరు పోషక విలువలతో కూడిన ఆహారము సరైన గాలి వెలుతురు ప్రసరించే విధంగా పాకల నిర్మాణం చేపట్టుకున్నట్లయితే పాడి పశువుల యొక్క ఎదుగుదల కానీ వ్యాధి నిరోధక సామర్థ్యం పెరగడం కానీ వ్యాధుల యొక్క తీవ్రత తగ్గడం కానీ దిగుబడి పెరగడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పశుగ్రాసం కానీ నీరు కానీ శుభ్రంగా అందించాలంటే ముఖ్యంగా తీసుకోవాల్సిన విషయాలు పాడి పశువుల పాకలలో నీరు నిల్వకుండా ఉండాలి, వర్షాకాలంలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి, అదేవిధంగా మూత్రము నిల్వ లేకుండా చూసుకోవాలి, ఉదయము సాయంత్రము పాడి పశువుల యొక్క పేడ మూత్రాలను తీసేస్తూ ఉండాలి. తద్వారా ఏంటంటే పశువుల పాకల్లో శుభ్రమైన వాతావరణం ఉంటుంది, అదేవిధంగా వర్షాకాలంలో పశుగ్రాసాలు నిల్వ ఉంచిన పశుగ్రాసాల్లో నీరు చేరకుండా ఉంటే అవి బూజు పట్టడం లేదా పాడైపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. దాంతోపాటు శుభ్రమైన నీరు అంటే నీటి తొట్టెలను ఉదయం సాయంత్రం కాకపోయినప్పటికీ కూడా పర్యవేక్షిస్తూ వారానికి ఒకసారి వాటిని క్లీన్ చేసుకుంటాం అంటే సరిగా శుభ్రం చేసుకున్నట్లయితే శుభ్రమైన నీరును మనము పాడి పశువులకు అందించిన వాళ్ళం అవుతాము.
1: సరే, ఇప్పుడు ఈ కీటకాల ప్రభావం ఎందుకు ఎక్కువగా పశువులపైన ఉంటుంది, అది ఏ విధంగా ఉంటుంది?
0: సాధారణంగా కీటకాలు అనేటివి వర్షాకాలంలో వాటికి చాలా అనుకూలమైన కాలము. వర్షాకాలంలో వర్ష ద్వారా వచ్చే నీరు కానీ లేదా పాకలలో ఉండే మలమూత్రాలు ఎక్కువసేపు నిల్వ ఉండడం వలన ఈ ఈగలు దోమల యొక్క పునరుత్పత్తికి చాలా అనువైన ప్రాంతము, అదేవిధంగా వాటి సంఖ్య ఎక్కువగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది వర్షాకాలంలో. ఈ ఎప్పుడైతే ఈ వర్షాకాలం తర్వాత కానీ వర్షాకాలం ఎక్కువగా ఉన్నప్పుడు కానీ ఈ ఈగలు దోమలు ఎక్కువైనప్పుడు ఏమవుతుంది అని అంటే సాధారణంగా వర్షాకాలంలో పశువుల యొక్క ఆరోగ్యంపై అననుకూల వాతావరణ ప్రభావం అంటే ఎక్కువగా వర్షం ఉండడం వలన పశువులు తీవ్రమైన ఒత్తిడికి లోనవ్వడం, చలి అత్యధికమైన చలి ఉండడము, సరైన నీరు లభించకపోవడం, పాకల్లో వర్షం నీళ్లు చేరడం వల్ల పశువులు కొంత ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుంది.

0: ఇలాంటి సమయంలో పశువులకి వ్యాధి నిరోధక శక్తి సాధారణంగానే తక్కువ ఉంటుంది. అదే క్రమంలో ఇదే సమయంలో కీటకాల సంఖ్య అనేది మనకు చలికాలంలో మరియు ఎండాకాలంలో తీసుకున్నట్లయితే ఈ రెండు కాలాల కంటే వర్షాకాలంలో కీటకాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ ఎక్కువగా ఉన్న కీటకాలు ఏం చేస్తాయనంటే వాటి ఆహారం కోసం పశువులపై ఆధారపడుతుంటాయి. పశువుల యొక్క రక్తాన్ని పీల్చుకొని ఆ రక్తం పైన అవి జీవిస్తుంటాయి. తద్వారా పశువులకు రక్తస్రావం, రక్తహీనత వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అవి రక్తాన్ని తీసుకోవడమే కాకుండా ఒక పశువు నుండి ఇంకొక పశువుకి వివిధ రకమైన బ్యాక్టీరియల్ వైరల్ డిసీజెస్ అంటే వ్యాధులను, కీటకాల ద్వారా వ్యాపించే వ్యాధులను ఒక పశువు నుండి ఇంకో పశువుకు, వ్యాధిగ్రస్త పశువు నుంచి ఆరోగ్యవంతమైన పశువుకు ఇవి వ్యాపింపజేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కీటకాల ద్వారా రెండు రకాల నష్టాలు మనకి పాడి పశువుల్లో గమనించవచ్చు. ఒకటి ఏంటంటే మొదటగా దాని రక్తహీనతకు గురి చేస్తాయి. రెండోది ఏంటంటే వివిధ రకాల వ్యాధులను ఒక పశువు నుంచి ఇంకో పశువుకు సంక్రమింపజేస్తాయి. ఈ రెండు కాకుండా ప్రతిసారి ఈగలు, దోమలు పశువు యొక్క శరీరంపై వాలడము, తర్వాత కరవడం వలన పశువు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంది. తద్వారా పాల యొక్క దిగుబడి తగ్గడమే కాకుండా వ్యాధి నిరోధక శక్తి తగ్గడము, అదేవిధంగా వివిధ రకమైన వ్యాధులకు ఎక్కువగా అనుకూలంగా ఉండే పరిస్థితి కూడా మనకు కీటకాల ద్వారా ఉండే అవకాశం ఉంటుంది పాడి పశువులలో.
1: ఈ పశువులలో ప్రధానంగా నష్ట నివారణ చర్యలు, వాటి యొక్క పద్ధతులు ఏ విధంగా ఉంటాయి?
0: ఈ పాడి పశువుల్లో మనకు వర్షాకాలంలో నష్ట నివారణ పద్ధతులు కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా సరైన మేత, సరైన నీరు, సరైన పాక యాజమాన్య పద్ధతులు పాటిస్తే ముందుగా మనం నష్ట నివారణ చర్యలు చేసుకోవచ్చు. దానితోపాటు మనము వర్షాకాలం ప్రారంభంలోనే ముఖ్యంగా వివిధ రకాల కీటకాల ద్వారా అయితేనేమి, వాతావరణ అనుకూల పరిస్థితులు అయితేనేమి, వీటి ద్వారా మనకి పశువులకు నష్టాలు చేకూరే అవకాశం ఉంది. కాబట్టి వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండకంటే ముందే అంటే మే ఏప్రిల్ మాసాల్లోనే వివిధ రకమైన వ్యాధులకు సంబంధించి, అదేవిధంగా అంతర్బాహ్య పరాన్నజీవులకు సంబంధించి నట్టల నివారణ కార్యక్రమాలు మనకు కనుక మనం చేసుకున్నట్లయితే వర్షాకాలంలో నష్టం రాకుండా అంటే పాడి పశువులకు ఈ వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నుంచి మనము రక్షించుకోవచ్చు. అందులో ముఖ్యంగా నట్టల నివారణ కార్యక్రమము పాడి పశువులకి టీకాల కంటే ఒక 25 రోజులు, దాదాపు 20 నుండి 25 రోజుల ముందు నట్టల నివారణ కార్యక్రమం చేసుకున్నట్లయితే వాటిలో ఎదుగుదల మంచిగా ఉంటుంది. అదేవిధంగా వ్యాధి నిరోధక శక్తి పెరిగే అవకాశం ఉంటుంది. ముందుగా నట్టల నివారణ కార్యక్రమాన్ని ఏప్రిల్ మే మల నెలలో ముందుగా చేసుకొని ఆ తర్వాత సాధారణంగా వర్షాకాలంలో సంక్రమించే వివిధ రకాల అంటువ్యాధులు, అదేవిధంగా కీటకాల ద్వారా వ్యాపించే వ్యాధులకు సంబంధించిన నివారణ టీకా కార్యక్రమాన్ని కూడా మే మరియు జూన్ మాసంలో కనుక మనము తీసుకున్నట్లయితే వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నుండి పూర్తిగా మనము పాడి పశువులను కాపాడుకున్న వాళ్ళం అవుతాము. అదేవిధంగా వర్షాకాలంలో ముఖ్యంగా వచ్చే వ్యాధులు కనుక మనం తీసుకున్నట్టయితే హెచ్ఎస్, బీక్యూ, ఈటీ, ఎంటరోటాక్సిమియా, బ్లాక్ వాటర్ అంటే వివిధ రకాల బ్యాక్టీరియల్ వైరస్, వైరల్ వ్యాధులు అనేటివి సర్వసాధారణంగా సంక్రమిస్తాయి. కాబట్టి ఈ వ్యాధులకు సంబంధించిన టీకాలు పశువైద్య పశుసంవర్ధక శాఖ తెలంగాణ ప్రభుత్వం నుండి ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు వీటిని క్రమం తప్పకుండా పాటిస్తే వర్షాకాలంలో ఈ వ్యాధుల నుండి తప్పించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
1: పశువుల యొక్క ఆరోగ్యం పాల ఉత్పత్తిపై, అంటే పాల ఉత్పత్తి తగ్గిపోవటం వాటిపైన ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? ఇలాంటి పరిస్థితులలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: వర్షాకాలంలో ఈ వాతావరణ అననుకూల పరిస్థితులు, ఆ తర్వాత పాకల యాజమాన్య పద్ధతులు సరిగా లేకపోవడము, కీటకాల సంఖ్య ఎక్కువగా ఉండడము, ఈ కీటకాల ద్వారా వివిధ రకాల వ్యాధులు వ్యాపింపజేయడము, ఇవన్నిటి వలన రెండు రకాల ప్రభావము పాడి పశువులపై ఉంటుంది. ప్రత్యక్షంగా మరణాలు సంభవించే అవకాశం ఉంటుంది. రెండవది ఏంటంటే మరణాలు లేని కొన్ని పశువులు, వ్యాధిగ్రస్త పశువులు దీర్ఘకాలికంగా వ్యాధులకు లోనవడం వలన పాల దిగుబడి అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. పాల దిగుబడి తగ్గిపోయినప్పుడు సాధారణంగా రైతుకి రెండు రకాల నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. ఒకటి, పాల దిగుబడి తగ్గిపోవడం వలన నేరుగా పాల ద్వారా వచ్చే ఆదాయము తీవ్రమైన ప్రభావం చూపుతుంది రైతు పైన. ఎందుకంటే ఒకరోజు పాల దిగుబడి తగ్గితే దాదాపు 200 నుండి 300 వరకు ఒక పశువు నుండి రైతు కోల్పోయే అవకాశం ఉంటుంది. దాన్ని మనం ఒక నెల కనుక తీసుకున్నట్లయితే 5 నుండి 6 వేల వరకు నష్టము జరిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు వ్యాధిగ్రస్త పశువుకు చికిత్స చేయించడానికి అవసరమయ్యే ఖర్చు కూడా రైతుకు అదనంగా అదనపు భారంగా కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వర్షాకాలంలో తీవ్రమైన ఈ ఒత్తిడి వలన పాల దిగుబడి తగ్గడము, అదేవిధంగా పాల దిగుబడి తగ్గిన పశువులకు చికిత్స చేసే క్రమంలో రైతు యొక్క ఆర్థికంగా ఇది చాలా దుష్ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి

0: సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ పశువైద్యాధికారి సలహా సూచన మేరకు తగిన విధంగా నట్టల నివారణ మందులు, అదేవిధంగా టీకాలు కనుక చేసుకున్నట్లయితే పాల దిగుబడి తగ్గకుండా ఉంటుంది. అదేవిధంగా సరైన ఎదుగుదల, గర్భస్థ పశువుల యొక్క పిండం ఎదుగుదల కూడా సహాయపడుతుంది. అదేవిధంగా కొత్తగా జన్మించే దూడలకు కూడా ఆరోగ్యవంతమైన జన్మనిచ్చే అవకాశం కూడా ఉంటుంది. తద్వారా రైతుకి ఆర్థికంగా ఎంతో అభివృద్ధి జరిగే అవకాశం కూడా ఉంటుంది.
1: ప్రధానంగా రైతులు పశువులని ఎంత జాగ్రత్తగా చూసుకున్నప్పటికీ కూడా మేత మేసే సమయంలోనూ లేదంటే పాకల చుట్టూ ఉన్నటువంటి గడ్డి వలనో లేదా ఏర్పడినటువంటి ఒక గుబురు ప్రాంతం వలనో ఈ పాముల నుంచి రకరకాల విషపూరితమైనటువంటి కీటకాల నుంచి పశువులకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటుంటాయి. ఇలాంటి పరిస్థితులలో రైతులు తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏ విధంగా ఉండాలంటారు?
0: ఈ ముఖ్యంగా వర్షాకాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పాకల యొక్క యాజమాన్య పద్ధతులు అయితేనేమి, గడ్డిని నిల్వ చేసుకునే పద్ధతులు కానీ, శుభ్రమైన నీరు అందించినప్పటికీ కూడా అత్యంత సవాలు వేసే విషయం ఏంటంటే పాడి పశువుల యొక్క యాజమానులకి వర్షాకాలంలో ముఖ్యంగా రెండు ప్రత్యక్ష ప్రభావాలు పశువుల ఆరోగ్యంపై, మరణాలకు ముఖ్యంగా మరణాలు సంభవించే అవకాశము, ఈ రెండు రకాల కారణాలు ఉంటాయి. ఇందులో మీరు అడిగినట్టుగా పాము కాటు అనేది అత్యంత తీవ్రంగా పరిగణించే అంశంగా మనం తీసుకోవచ్చు, ముఖ్యంగా వర్షాకాలంలో. అదేవిధంగా ఇంకొక కారణం కూడా తీవ్రంగా రైతులను నష్టాన్ని చేకూర్చేది ఏంటంటే విద్యుత్ తీగలు తగలడం ద్వారా మరణించే అవకాశం కూడా ఉంటుంది. ఈ రెండు కారణాల వల్ల పాడి పశువులు వర్షాకాలంలో మరణాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాటి నుంచి ఎలా రక్షణ తీసుకోవాలని అంటే, ముఖ్యంగా ఈ పాము కాటు నుంచి రక్షించుకునే విధం ఏమంటే, సాధారణంగా వర్షాకాలంలో ఎక్కువ నీరు చేరడం వలన, పాములు ఉండే ప్రాంతాల్లో నీరు ఉండడం వలన అవి పశువుల కొట్టాల్లోకి రావడము, లేదనంటే వర్షాకాలంలో పశువులు మేతకు వెళ్ళినప్పుడు ఎక్కువ చుట్టుపక్కల పాడి పా పాకల యొక్క చుట్టుపక్కలలో ఎక్కువ గడ్డి పెరగడం వలన అందులో మేతకు వెళ్ళిన క్రమంలో పశువులని పాములు విషపూరిత సర్పాలకు కాటుకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వర్షాకాలంలో రైతులు దాదాపు పాడి పశువుల పాకల చుట్టూ గడ్డి పెరగకుండా ఉండే విధంగా చూసుకోవాలి. అదేవిధంగా పశువులు ఎప్పుడైతే విద్యుత్ తీగలు ప్రసరించే ప్రాంతంలో మేతకు తీసుకెళ్లే ముందు జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే వర్షాకాలంలో విపరీతమైన గాలి వీస్తున్నప్పుడు, అంటే కరెంటు తీగలు కిందికి వంగిపోవడం కానీ, మేతకు వెళ్ళినప్పుడు పశువులు వాటిని గమనించకపోవడము, లేదంటే వాటికి ఆ పశువుల యొక్క నీళ్లు తాగే పరిసర ప్రాంతాల్లో ఈ తీగలు నీటిలో అంటుకోనే విధంగా, అంటే విద్యుత్ ప్రసరించడం వల్ల మరణాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పశువులను మేపే కాపర్లు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, పాముల నుండి కానీ లేదంటే విద్యుత్ తీగల నుండి కానీ వర్షాకాలంలో ముఖ్యంగా అవి ఉన్నాయా లేదా అని గమనించుకొని మేతకు తీసుకెళ్లడం అనేది చాలా ముఖ్యమైన అంశంగా మనం తీసుకోవచ్చు. అదేవిధంగా వర్షాకాలంలో ఈ రెండింటితో పాటు పిడుగుపాట్లు పడే అవకాశం కూడా ఉంటుంది. దాదాపు పిడుగు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వర్షాకాలంలో పచ్చిక బయళ్ళలో గనక తీసుకెళ్ళడం, వర్షం కురిసే సమయాల్లో మేతకి తీసుకుపోకపోవడం మంచిది. అదేవిధంగా వర్షాలు అధికంగా ఉన్న సమయంలో పశువులని పక్కల్లోనే ఉంచాలి, చెట్ల కింద లేదంటే ఎక్కువగా విద్యుత్ స్తంభాలు ఉన్న ప్రాంతంలో మేపకపోవడం అనేది తీసుకోవాల్సిన చర్య. అదేవిధంగా పాములు ఎక్కువగా ఉన్న సంచరిస్తున్న ప్రాంతంలో కనుక తీసుకున్నట్లయితే దానికి నష్ట నివారణ చర్యలు, ఒకవేళ పాము కరిసింది అని ఏదైనా అనుమానం సంభవించినప్పుడు పాములను మనము పాము కాటుకు గురవడం సర్వసాధారణమే. వాటి నుంచి మనము సరైన చికిత్సా విధానాన్ని అవలంబిస్తే పాము కాట్ల వలన నష్ట నివారణ చాలా మనం అదుపు చేయగలవచ్చు. ఎందుకంటే దానికి దాదాపు స్థానిక పశువైద్యాధికారికి సంబంధించిన పశువైద్యశాలలో పాము కాటుకు చికిత్సా విధానాలు ఇప్పుడు అన్ని మారుమూల పల్లెల్లో కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి రైతు సోదరులు పాము కాటు సంభవించినప్పుడు పాడి పశువులకి సరైన విధంగా తక్షణం స్పందించి దగ్గరలోని పశువైద్యశాలకి తీసుకెళ్లినట్లయితే ప్రతి పశువైద్యశాలలో దాదాపు పాము కాటుకు సంబంధించిన చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి ఉచితంగా. కాబట్టి పాము కాటు సంభవించినప్పుడు సొంత వైద్యాలు, ఆ తర్వాత మూలిక వైద్యాలను కాకుండా దగ్గరలోని పశువైద్యుని సంప్రదిస్తే పశువుని పాము కాటు వలన సంభవించే విషప్రభావం నుంచి తప్పించిన వాళ్ళు అవుతారు.
1: ప్రధానంగా అంటే ఈ మన పశువుల పిల్లల్ని సాదుకునేవాళ్ళు

0: వాళ్ళు కొనుక్కొచ్చి పెంచుకోవాలనుకుంటే ఎటువంటి సమయంలో వాటిని కొనుగోలు చేస్తే బాగుంటుందంటారు?
1: పశువుల పెంపకానికి సంబంధించి పశువులను మనము పెంచుకోవాలని రైతు సోదరులు భావించినట్లయితే, ముందుగా మేలైన మేలుజాతికి సంబంధించిన ఆరోగ్యవంతమైన దూడ పిల్లల్ని ఎంచుకోవాలి. అందులో ముఖ్యంగా దాదాపు 6 నెలలు, పెద్ద పశువులైతే 6 నెలలు లేదా సంవత్సరం దాటిన పశువులను తీసుకొచ్చుకున్నట్లయితే వాటికి సరైన మురుపాలు తల్లి నుండి అందడం వలన వ్యాధి నిరోధక శక్తి పెరగడము, అదేవిధంగా సరైన బాడీలో అంటే శరీర ఎదుగుదల అప్పటికే సంక్రమిస్తుంది, శరీరం ఎదుగుదల అనేది సమపాలలో జరుగుతుంది కాబట్టి 6 నెలలు దాటినవి సంవత్సరం లోపలి వాటిని తీసుకొచ్చుకున్నట్లయితే పెంపకానికి అనుకూలంగా ఉంటుంది. అందులో మేలుజాతి పశువులను మేలుజాతి పశువు పిల్లలను కనుక తెచ్చుకున్నట్లయితే వివిధ రకాల వ్యాధుల బారిన పడకుండా దాదాపు మనము మేలుజాతి పాడి సంపదను సృష్టించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
0: వర్షాకాలంలో పశువుల ఆరోగ్య సంరక్షణ, ఈ అంశం గురించి రైతులకు వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు సార్.
1: ధన్యవాదాలు సార్.
2: వర్షాకాలంలో పశువుల ఆరోగ్యం సంరక్షణ అంశం గురించి కోరుట్ల పశు వైద్య కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ శ్రీకాంత్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. కార్యక్రమ అనుసంధానకర్త డాక్టర్ వీరన్న భుక్య. ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి వికసిత్ భారత్. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో వివిధ అంశాలు. 2047 నాటికి సంపూర్ణ పేదరిక నిర్మూలన గురించి శ్రీ వేంపల్లి భాస్కర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్. వినండి వికసిత్ భారత్.
3: భారత ప్రభుత్వం ప్రస్తుతం మన దేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశం నుండి అభివృద్ధి చెందిన దేశ స్థాయి వరకు తీసుకెళ్లాలని విశేషమైనటువంటి కృషి చేస్తోంది. మరి ఈ వికసిత్ భారత లక్ష్య సాధనలో ఏమేమి అంశాలున్నాయి, ఎలాగా ముందుకు సాగుతున్నారు, ముఖ్యంగా మన ప్రాంతంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎలాగా అమలవుతున్నాయి, ఈ వివరాలన్నీ మనతో పంచుకోవడానికి శ్రీ వేంపల్లె భాస్కర్ గారు మన స్టూడియోస్లో ఉన్నారు. వీరు అన్నమయ్య కడప జిల్లాల క్లస్టర్ ప్రోగ్రాం అధికారి. వీరితో మాట్లాడి ఏ ఏ అంశాల్లో ఈ చుట్టుపక్కల వికసిత్ భారత లక్ష్య సాధనలో ముందరికి సాగుతున్నామనేటటువంటి వివరాలని కనుక్కుందాం. నమస్కారం అండి.
4: నమస్కారం
3: భాస్కర్ గారు, చెప్పండి. ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా కాస్త ప్రగతి సాధనలో వెనకబడి ఉన్నటువంటి ప్రాంతాలు కాబట్టి వీటి మీద మరింత దృష్టి సారించవలసిన అవసరం ఉంటుంది కదా.
4: అవునండి.
3: జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఈ ముడిపడిన వివిధ అంశాలు చెప్పండి.
4: యాక్చువల్లీ మన జిల్లా కూడా ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ కింద ఉంది. అంటే ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ లో మనకు అగ్రికల్చర్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, అలాగే కొన్ని పారామీటర్స్ హౌసింగ్ కావచ్చు, వీటన్నిటిలో కూడా ఆస్పిరేషన్ వెనుకబడిన జిల్లా కింద భారతదేశము గుర్తించింది. అందులో మన కడప కూడా ఒకటి. అందులో ఈ వికసిత్ భారత్ కింద టు డెవలపింగ్ కంట్రీ టు డెవలప్డ్ కంట్రీగా, అంటే దీన్ని కొన్ని పారామీటర్స్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థిక వ్యవస్థను ఎలా గ్రోత్ చేసుకోవాలి, అలాగే సాంకేతిక పరమైనటువంటి అప్గ్రేడేషన్ ఎలా చేసుకోవాలి, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది ఎలా ఉండాలి, సోషల్ ఎంపవర్మెంట్ అనేది ఎలా జరగాలి, అలాగే సస్టైనబిలిటీ జరుగుతుందా, జరుగుతుంది దాని క్రైటీరియా మనం ఎలా తీసుకోవాలి, ఎలాంటి స్టెప్స్ మనం ఫాలో అవ్వాలి అనే దాని మీద ఎక్కువ చర్చించడం జరుగుతుంది. ఇది ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్తో చాలా కీలక్షుణ్ణంగా దాన్ని ప్రతి పిన్ టు పిన్ భారత ప్రభుత్వం, గౌరవ ప్రధానమంత్రి గారు, అలాగే ఫైనాన్స్ మినిస్టర్ గారు వీటిని ఒక ఛాలెంజింగ్ టాస్క్గా తీసుకోవడం జరిగింది. ఈ వికసిత్ భారత్ కింద కొన్ని లక్ష్య సాధనలు ఉన్నాయి సార్. ఫస్ట్, జీరో పావర్టీ. మన జిల్లాల గురించి మనం మాట్లాడుకుంటే ఇంకా వెనుకబడిన ప్రాంతాలు చాలా వరకు ఉన్నాయి. సో మనం ఎలా వాళ్ళని జీరో పావర్టీ నుంచి మనం వాళ్ళని తీసుకురావచ్చు,
3: అంటే పేదరికం అనేటటువంటిది ఇంకా ఉండకూడదు,
4: నిర్మూలన చేయాలి, ప్రక్షాళన చేయాలనేది మన భారత ప్రభుత్వం యొక్క ముఖ్య అంశంగా పెట్టుకున్నారన్నమాట. ఇది చేయాలంటే మన గవర్నమెంట్ యొక్క అధికారులే కాదు, ప్రజల యొక్క భాగస్వామ్యం చాలా అవసరం ఉంది. ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి సదుపాయాలన్నీ ఇస్తుంది, దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నట్లయితే ఖచ్చితంగా చేసుకునే అవకాశం ఉంది. 100% గుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలనేది భారతదేశం యొక్క, అంటే ఒకప్పటి మన జిల్లా ఇప్పుడు జిల్లా టెక్నాలజికల్గా అంటే ఎడ్యుకేషన్ పరంగా చాలా డెవలప్ అయింది. అంటే ఈ డెవలప్మెంట్ సరిపోదు, ఇంకా మనం డెవలప్ చేయాలి. బై 2047కి ఇండియా ఈజ్ ద వన్ ఆఫ్ ది టాపెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అనేది మన దేశం. దాంతోపాటుగా 100% హై క్వాలిటీ అఫోర్డబుల్ కాంప్రహెన్సివ్ హెల్త్ కేర్. మీ అందరికి తెలుసు, ఆరోగ్యమే మహాభాగ్యము. ఒక వ్యక్తి ఎక్కువ కాలం జీవించాలన్నా, హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలన్నా హెల్త్ అవసరం. అలాగే

0: వికసిత్ భారత్ గోల్స్ లో కూడా హెల్త్ కు హై ప్రయారిటీ ఇవ్వడం, ఎడ్యుకేషన్ తర్వాత నెక్స్ట్ ఇచ్చింది హెల్త్ కి అనమాట. అలాగే మనకి ఎక్కువగా 100% స్కిల్డ్ లేబర్ని బాగా డెవలప్ చేయడం, అంటే ఈ రోజుల్లో స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని ఇండస్ట్రీస్లో స్కిల్డ్ పీపుల్ లేక స్టిల్ ఖాళీగా ఉన్నాయి. అందరూ ఇప్పుడు అవి టెక్నికాలజీగా బీటెక్ కోర్సులో చేస్తున్నారు కానీ స్కిల్డ్ వేలో వెళ్ళట్లేదు. సో దాన్ని 100% డెవలప్ చేయాలనేది. ఇంకోటిలో చూసినట్టయితే ఉమెన్ ఎంపవర్మెంట్, ఎకనామికల్గా వాళ్ళని ఎలా డెవలప్ చేయాలి అనే పారామీటర్స్ చూస్తున్నారు. అలాగే మనకు మెయిన్ అగ్రికల్చర్లో ఫార్మర్స్ ఏవైతే ఉన్నారో వారిని ఫుడ్ బాస్కెట్ ఆఫ్ ది వరల్డ్గా చెయ్యాలి, అంటే ధాన్యాగారాన్ని మన భారతదేశము అందరికీ ఇస్తుంది ఇప్పటి వరకు, ఇంకా కూడా ఇవ్వాలి. సో 2047 ఎందుకు తీసుకున్నామంటే మనకు 100th century మనం వెళ్ళబోతున్నాం. ఇక్కడ మనకు యూత్ కానివ్వండి, పూర్ పీపుల్ కావండి, అంటే యువత మోటివేట్ చేయడము, అలాగే ఉమెన్ డెవలప్మెంట్ చేయడం, మహిళా సాధికారత, ముఖ్యంగా అన్నదాత ఫార్మర్స్కి వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకు మెయిన్గా రెండు అంశాలు మనము చేసుకోవచ్చు, ఒకటి జీరో పావర్టీ మరియు హెల్త్. ఫస్ట్ టూ పారామీటర్స్లో మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
1: అయితే ముఖ్యంగా ఈ పేదరిక నిర్మూలన, మీరు జీరో పావర్టీ అన్నారు, చాలా చాలా పెద్ద అంశం. ఎందుకంటే ఒకళ్ళు పేదరికం స్థాయిని దాటి అభివృద్ధి చెందినటువంటి పరిస్థితికి వెళ్ళేసరికి మళ్ళీ వేరే ఒక కొంతమంది మళ్ళీ దిగిపోవచ్చు. ఇలా కాకుండా ఈ పేదరిక స్థాయిని దాటి వెళ్ళి అందరూ కూడా తమ వాళ్ళ డబ్బు సంపాదన వాళ్ళు సంపాదించుకొని హాయిగా బ్రతకగలిగేటటువంటి స్థాయికి తీసుకురావడం అంటే ఇన్ని కోట్ల మందిని, అందులో మన ప్రాంతంలో ఉండేటటువంటి వారందరినీ ఫోకస్ చేయడానికి ఏమేమి చేయవచ్చు, ఏమి టార్గెట్స్ పెట్టుకున్నారు?
0: యాక్చువల్గా అయితే మనకి వికసిత భారత్ కింద చాలా సదుపాయాలు ఉన్నాయి, కానీ ప్రజలకు అవి అవగాహన లేకపోవడం వలన వాటిని వినియోగించుకోలేకపోతున్నారు. వాటిని కానీ వినియోగించుకోగలిగితే ముఖ్యంగా మల్టీ డైమెన్షనల్ అప్రోచ్లో, అంటే మనకు రిప్రజెంట్ వివిధ రకాలైనటువంటి సదుపాయాలను వినియోగించుకొని, సో వికసిత భారత్ కింద మనకు స్టూడెంట్స్ అయితేనేమి, ఉమెన్ అయితేనేమి, యూత్ కానివ్వండి, ఫార్మర్స్ అంటే మన అగ్రికల్చర్ చేసేటువంటి వ్యక్తులు కానివ్వండి, సో అన్నదాతలు అంటాం కదా వాళ్ళకి కానీ సపరేట్ సపరేట్గా ప్రతి ఒక్కరికి కూడా కొన్ని పథకాలు ఉన్నాయి. అందులో మెయిన్గా మనకు మనకు 80 crores ఇండియన్స్ ఎక్కువగా వ్యవసాయదారం మీద ఆధారపడి ఉన్నారని అంచనా ఉంది. దానికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ అలాగే భారత ప్రభుత్వం ద్వారా జన్ ధన యోజన అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఇందులో ఇది ప్రపంచంలోనే లార్జెస్ట్ పథకం అనమాట, అంటే ఇది పథకము బ్యాంక్ ద్వారా మనం యాక్సెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అనేది ప్రతి ఒక్కరికి, వ్యవసాయదారునికి అయితేనేమి, అలాగే జనధన యోజన కింద ప్రజలకైతేనేమి, మహిళలకైతేనేమి ప్రత్యేకమైన రాయితీలు ఉన్నాయి. సో వాళ్ళు ఆ నియర్బై ఉన్నటువంటి బ్యాంకుల వద్ద కానీ లేదా మనకు కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ వారు సంప్రదించినట్లయితే వాళ్ళకి కావాల్సినటువంటి విషయాలన్నీ కూడా తెలియపరుస్తుంది. అలాగే మనకు ఇందులో స్పెషల్గా మనము కొంతమందిని వీకర్ సెక్షన్ ఉంటాం కదా, మనకు వెనకబడిన వర్గాల వారికి ప్రత్యేకమైన రాయితీలు ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం ద్వారా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా, అలాగే కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చే నిధులతో పాటుగా. ముఖ్యంగా ఇది మనకు వికసిత భారత్లో చాలా ముఖ్యంగా దాంట్లో దివ్యాంగులకు కూడా దీంట్లో అవకాశం ఉంది, అందరినీ కలుపుకొని వెళ్లాల్సి ఉందంటే ప్రతి వరకు ఫైనాన్షియల్ అష్యూరెన్స్ అనేది మనకు వికసిత భారత్లో ఉంది.
1: అంటే కావాల్సిందే అది, మనం పేదరికాన్ని అధిగమించాలంటే కావాల్సిందే ఆర్థిక శక్తి, ఆర్థిక పురోగతి, అలాగే ఆర్థిక స్వావలంబన. దానికి వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయడానికి, వాళ్ళకి కావాల్సినటువంటి రుణాలు అందించడానికి ప్రభుత్వం ముందుకొస్తుంది. ఈ విషయం తెలియదని చెప్తున్నారు. అంటే మీరు ఇంకా పూర్తిగా నిజమే, మీరు అన్నట్టుగా అందరికీ తెలియదు ఇది.
0: ఇప్పుడు కొంతమందికి ఆ ట్రైబల్స్ తీసుకోండి, వాళ్ళకి సపరేట్ ఫండ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఎస్టీ ఎస్సీ లోన్స్ కానీ బీసీ లోన్స్ కానీ ఇవన్నీ అండర్ వికసిత భారత్ కింద ఉంది. రీసెంట్గా ఇంతకుముందు ఎప్పుడో ఉన్న బకాయిలు కూడా ఈ మధ్య కాలంలో రిలీజ్ చేశారని విన్నాం. అంటే ఎప్పటికైనా సరే ప్రభుత్వం ఒకసారి మనకు అవకాశం ఇచ్చిందంటే దాన్ని వాడు ఉపయోగించుకున్నట్లయితే ఖచ్చితంగా ఫైనాన్షియల్ బెనిఫిట్ అనేది ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ కూడా పొందే అవకాశం ఉంటుంది.
1: ఇదివరకు ఎప్పుడు ఒక్కొక్కసారి కొంతమంది అనుకునే వాళ్ళు ఈ పథకాలన్నీ పెడతారు కానీ మనకి రావచ్చు రాకపోవచ్చు, ఎవరికో వెళతాయి మనకేం వస్తాయిలే అని అనుకునేవాళ్ళు.
0: అవును,
1: అర్హులైనటువంటి ప్రతి వాళ్ళకి వాళ్ళు కానీ పెట్టుకున్నట్టయితే, వాళ్ళు కరెక్ట్గా దరఖాస్తు చేసుకున్నట్టయితే వాళ్ళకి వస్తాయి, వస్తున్నాయి అని మీ మాటల్లో.
0: అవును,
1: అంతేనా?
0: ఇంకా కొన్ని పదాలు కూడా తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్ పిఎం కిసాన్ అని మీరు వినే ఉంటారు, అందరూ ఏమో దొరుకుతుందో కూడా.

0: ముందుకు తెలియని అలాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ఒకటి ఉంది, ఆవాసన పథకం ఒకటి ఉంది. ఇవన్నీ ఏంటంటే ప్రజల కోసం పెట్టారు. అలాగే ప్రధానమంత్రి యాక్సిడెంటల్ పథకం ఒకటి పెట్టారు,
1: ఇన్సూరెన్స్
0: కూడా పెట్టారు, అందులోనే బ్యాంకులోనే దొరుకుద్ది అది. అలాగే వాళ్ళకి హెల్త్ కార్డ్స్ కూడా పెట్టడం జరిగింది. అలాగే పిఎం కృషి సంచాయి పథకం ఒకటి ఉంది. ఇవన్నీ కూడా పిఎం కృషి యోజన కింద అగ్రికల్చర్ వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎవరైతే వ్యవసాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారో ఈ పథకాలు బ్యాంకులో అందుబాటులో ఉన్నాయి.
1: అంటే ప్రజలు కూడా, అంటే ప్రభుత్వం ఎన్నో పథకాలను ఇస్తోంది కానీ ప్రజలు కూడా ఇన్ని మాకు వస్తున్నాయి ఉన్నాయి కాబట్టి ఇది మనము ఆ సదర్ అధికారుల దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి, ఒకవేళ రాకపోతే ఇంకొక వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా తీసుకోవాలి అనేది వాళ్ళ పాత్ర కూడా ఉండాలి అనేది. అందుకనే మనం ఈ కార్యక్రమాలను కూడా ఈవెన్ ప్రసారం చేస్తున్న కారణం ఏంటంటే అందరికీ ఇక పూర్తిగా అర్థమవుతుంది, తెలుస్తుంది, దాని ద్వారా వాళ్ళు ఉపయోగించుకుంటారని.
0: దీంట్లోని కిసాన్ క్రెడిట్ కార్డ్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి. అంటే అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించిన ఫండ్ ఉంటుంది అందులో. స్వామిత్వ స్కీమ్ ఒకటి ఫార్మర్స్కి వారి గ్రోత్ని, అంటే వారు సొంతంగా వాళ్ళని అభివృద్ధి చెందడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి పథకాలు ఉన్నాయి. వాటితో పాటుగా పిఎం ప్రణామం అనే స్కీమ్ ఒకటి ఉంది. ప్రజలు అందరూ కూడా తెలుసుకొని అసలు ఏంటి అనేది ఆ సంబంధించిన కార్యాలయానికి వెళితే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది పోస్టల్ ఆఫీస్లో కానీ బ్యాంకులో కానీ లేదా మీకు ఆన్లైన్ ఇప్పుడు అందరికీ తెలుసు. సో వాట్ ఈస్ ద గోల్స్ అండ్ వాట్ ఆర్ ద స్కీమ్స్ ఆర్ అవైలబుల్ అని అంటే కొట్టినా కూడా అందులో వాళ్ళు చూసుకొని ఈ అవకాశాన్ని, ముఖ్యంగా జీరో పావర్టీ కింద ఫార్మర్ వెల్ఫేరు ఇవన్నీ వస్తాయి కాబట్టి అందుకని ప్రజలందరూ కూడా ఈ అవకాశాలన్నింటినీ కూడా ఉపయోగించుకొని వికసిత భారత్లో వీళ్ళు భాగస్వాములు అవ్వాలి మెయిన్.
1: అంటే అందరూ కూడా వాళ్ళు ఎవరి దగ్గరికి వెళితే కరెక్ట్గా ఇలా వెళ్ళంగానే పలానా ఆఫీస్కి వెళ్తే రా బాబు ఇదిగో నీకు ఇది ఇవన్నీ ఉన్నాయి నువ్వు పెట్టుకోలా అని చెప్పడానికి అలాంటి ఏర్పాటు ఉన్నదా?
0: ప్రాసెస్ అనేది ఒకప్పుడు మనకు పేపర్తో జరిగేది, ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ ఈ ఫైలింగ్ చేస్తున్నాం. అంటే అందరూ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చాలా ప్రభావితులయ్యారు. టెక్నికల్గా ఈవెన్ చదువు లేనటువంటి వ్యక్తులు కూడా మొబైల్ని ఆపరేట్ చేయగలిగిన క్యాపబిలిటీ వచ్చిందంటే, మొబైల్ వాళ్ళ దగ్గర ఉందంటే హరిదేవ్ చెప్తారు కదా అరచేతిలో స్వర్గం ఉన్నట్టే అని, మొత్తం ప్రపంచం వాళ్ళ దగ్గర ఉన్నట్టే. ఎవరైనా సరే దానికి సంబంధించిన స్కీమ్ తెలుసుకున్న కావాలని కొనుక్కున్నప్పుడు ఆన్లైన్లోకి అప్రోచ్ అయినా, ఒకవేళ చదువు రాదు మాకు ఆన్లైన్లోకి మాకు వెళ్ళడానికి కుదరదు అనుకొని వేరే వాళ్ళ చదువు వచ్చిన వాళ్ళు లేదా ఇది ఈ పని చేయగలిగిన వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి దాంట్లో కొన్ని ఆ కేసు అయితే వాళ్ళకి ఎలిజిబుల్ ఉన్నారు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే చాలు. ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసిన తర్వాత ఆ వెరిఫికేషన్ నియర్ బై సచివాలయం చేయొచ్చు లేదా సంబంధించిన బ్యాంకు వాళ్ళు చేయొచ్చు లేదా వీళ్ళు వెహికల్ లోన్ పెట్టుకున్నారంటే వెహికల్ వాళ్ళు సంబంధించవచ్చు. అగ్రికల్చర్లు పెట్టుకున్నప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ లేకుండా వీళ్ళు పెట్టుకున్నారా లేదనేది ఆ డాక్యుమెంట్స్ అనేది చూసుకోవాలి కదా,
1: చూస్తారు ఒకసారి మీకు ఉందా లేదా అనే విషయాన్ని చూస్తారు. దానికోసం కొంచెం వెళ్లాల్సి ఉంటుంది,
0: టైం లైన్ అనేది కొంచెం ఉంటుంది ఖచ్చితంగా. ప్రతి దానికి ఒక టైం లైన్ ఉంటుంది కానీ ఒకప్పుడున్నంత డిలే ఇప్పుడు అవ్వట్లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ రిలీజ్ చేసి అది ఖర్చు పెట్టమని మాకు అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. ఈజీ వేలో వెళ్ళాలంటే ఏ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయకుండా రావాలంటే అది జరిగే పని కాదు కాబట్టి ప్రజలు అవగాహన చేసుకుని వాళ్ళు యాక్సెస్ చేసుకుంటే చాలా వరకు బెనిఫిట్స్ ఉన్నాయి.
1: అంటే అందుకని ఒకవేళ మీరు అన్నట్టుగా కొంతమంది వ్యవసాయదారులు లేదా కొంతమంది బలహీన వర్గాల వారు అణగారిన వర్గాల వాళ్ళు వాళ్ళకి చదువు లేకపోయినా వాళ్ళ పిల్లలు 8th క్లాస్ వరకు చదువుకుంటారు, ఇంటర్మీడియట్ వరకు చదువుకుంటారు, లేదా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు చదువుకుంటారు, నాయనా నాకు ఇది వస్తుందంట ఇది వస్తుందంట వెళ్ళి కొంచెం చూడు ఇది చూడు అని కనీసం అట్లా చెప్పి లేదా సదర్ ఆఫీస్కి వాళ్ళని పట్టుకుని వెళ్ళి చేసినా కూడా ఖచ్చితంగా వాళ్ళకి లాభం
0: జరగదు.
1: కాబట్టి ప్రభుత్వం సువిశాలమైనటువంటి భారతదేశంలో 140 కోట్ల మంది దాటి ఉన్నటువంటి ఈ భారతదేశంలో అందరికీ లాభం చేయడానికి అనేకమైనటువంటి పనులు చేస్తున్నారు కానీ అది అట్టడుగు స్థాయి వారికి కూడా చేరడానికి కూడా ఇప్పుడు వేంపల్లె భాస్కర్ గారు మనకు ముచ్చటించినట్లుగా కంప్యూటర్లలో ఆన్లైన్లో అన్నీ కనబడతాయి మనకి. ఒకవేళ వాళ్ళు అప్రూవల్ ఇచ్చినా వెంటనే మనకు కనబడిపోతుంది, దాన్ని ఎవరు దాచడానికి అవకాశం లేదు. అయితే సదరు డాక్యుమెంట్లు ఆ పత్రాలు వాటన్నింటినీ మనము ఆన్లైన్లో వాళ్ళకి అప్లోడ్ చేయాలి, దానికి ఎవరైనా సహాయం మీద తీసుకోవాలి. అది ముఖ్యంగా శ్రోతలు కానీ వింటున్నటువంటి వారందరూ కూడా చేయాల్సినటువంటి ముఖ్యమైన పని. కాబట్టి ఈ పేదరికాన్ని తగ్గించేటటువంటి దిశలో ఇన్ని రకాలైనటువంటి స్కీమ్స్ ప్రభుత్వం పెట్టింది. ఇది ఎంతవరకు ఎంత లోపల ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే 2047 వరకు ఇవన్నీ కొనసాగుతాయా?
0: ప్రజెంట్ అయితే ఈ

0: ఫైనాన్షియల్ ఇయర్కు వాళ్ళు ఎంతైతే బడ్జెట్ ఇచ్చారో ఈ కమింగ్ అప్పింగ్ మార్చ్ లోపల అది మనం యూటిలైజ్ చేసుకుంటే, యూటిలైజేషన్ బట్టి నెక్స్ట్ ఇయర్ మనకు ఎంత ఇవ్వాలనేది, అంటే ఇది ఒక ప్రాంతానికి సంబంధించిన ఇష్యూ కాదు కాబట్టి దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల వాళ్ళకి అవకాశాన్ని ఇచ్చారు.
1: అంటే
0: ముఖ్యంగా
1: ఒక
0: వెనుకబడిన వర్గాల వారికి ఇంకా ఎక్కువ అవకాశం ఇచ్చారు.
1: ఇచ్చారు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోనే సెలెక్ట్ అయిన రెండు జిల్లాల్లో కడప ఒకటి ఉన్నది, అన్నమయ్య కడపలు
0: అవును
1: ఉన్నాయంటే
0: అవును
1: మనం అర్థం చేసుకోవచ్చు మనకి ఇక్కడ ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో.
0: అవును
1: కాబట్టి అలాగే మనకి ఇచ్చినటువంటి డబ్బుల్ని ఖర్చు పెడితే తిరిగి ఇంకా ఇంకా నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగానే ఉన్నది. మరి అవసరం ఉన్నటువంటి వారు ఉపయోగించుకోవడం కూడా అత్యంత ప్రధానం.
0: కమ్మని
1: మనం ఈ రోజున జీరో పావర్టీ అంటే ఈ పేదరిక నిర్మూలన గురించి మాట్లాడుకున్నాము ముఖ్యంగా. ధన్యవాదాలండి, నమస్కారం.
0: థ్యాంక్ యూ.
2: వికసిత్ భారత్ లక్ష్య సాధనలో వివిధ అంశాలు. 2047 నాటికి సంపూర్ణ పేదరిక నిర్మూలన గురించి శ్రీ వేంపల్లి భాస్కర్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. ఆకాశవాణి
3: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చంద్రప్రభ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ కెవిఎస్విజి శేషాచార్యులు, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. వినండి చంద్రప్రభ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
4: భాస్వచంద్ర సమేయ దీయ నయనే భార్యాయ దీయారమ యస్మాత్ విశ్వసృడప్యభూద్యమి కులం యధ్యానయుక్తం సదా నాథో యో జగతాం నగేంద్ర దుహితుర్ నాథోపి యద్భక్తిమాన్ తాతోయో మదన సయోదురిత తం వెంకటేశం భజే పహి మాం వెంకటాధీశ ప్రణతార్తి ప్రభంజన ఆత్మబంధో కృపాసింధో సతతం తే నమో నమః. ఆశ్రిత వత్సలుడు, అమృతతుల్యమైనటువంటి కరుణను కురిపించేటువంటి మన్మథ మన్మథుడు శ్రీనివాస పరబ్రహ్మ సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా అంగరంగ వైభోగంగా స్వామి తిరుమాడ వీధులలో విహరిస్తూ వాహన మండపం నుంచి బయలుదేరి మహద్వారం వద్ద చక్కగా నీరాజనాలు అందుకుని తదుపరి పడమరమాడ వీధి, అటు పిమ్మట దక్షిణమాడ వీధి నుంచి పడమరమాడ వీధికి విచ్చేసి పడమరమాడ వీధి నుంచి ఉత్తరమాడ వీధిలోకి ప్రవేశించినటువంటి సన్నివేశం, స్వామివారి అత్యద్భుతమైనటువంటి దర్శన భాగ్యాన్ని వరుణుడు కూడా చూడాలనుకున్నాడు కాబోలు. తన యొక్క ధారలనేటువంటి హస్తములతో స్వామిని సేవించినట్లుగా ఇక్కడ స్వామివారి యొక్క భక్తి సాగరంలో అందరూ మునకలేసినట్లుగా ఆ వరుణుడి యొక్క కరుణతో అందరూ తడిసి ముద్దయ్యారు. అయినా వారి యొక్క నృత్యాది గీతాలను కళా ప్రదర్శనను ఎవ్వరూ ఆపలేదు. చివరకు ఏనుగులు కూడా అలా తడుస్తూనే స్వామివారి సేవలో ఆ స్వామి ఏ రకంగా ఉన్నాడు అంటే చేతిలో వేణువును ధరించి ఉన్నాడు, వేణుగానాన్ని అందిస్తూ ఉన్నాడు. ఆ వేణుగానానికి మనకి తెలియదు కానీ పశుపక్ష్యాదులన్నీ కూడా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆ గాన రసామృతాన్ని ఆస్వాదిస్తాయి. కాబట్టి చక్కగా ముందుకవి సాగుతూ ఉంటే భక్తులందరూ కూడా ఆ స్వామి సేవలో ధరిస్తూ ఉన్నారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, ఆశ్రిత జనవాత్సల్యుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమైనటువంటి ఈ బ్రహ్మోత్సవాలలో ఆయన యొక్క నిర్హేతుకమైనటువంటి కృపచేత భక్తి కోటి భక్త కోటి అందరూ కూడా ధరిస్తూ ఉన్నారు. వెంకటాచల క్షేత్రంలో స్వయంవక్త అర్చామూర్తిగా స్వామి విరాజిల్లుతూ ఉన్నాడు. అపారమైనటువంటి కరుణ ఔదార్య వాత్సల్య సౌశీల్య స్వామిత్వ సౌలభ్యాది అనంత కళ్యాణ గుణ మహోదధి అయిన కలియుగ ప్రత్యక్ష దైవం పరమ పావనమైన భూలోక వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో నిర్వహించేటువంటి బ్రహ్మోత్సవాలలో సప్తగిరీశుడికి సప్తమ దివసాన సాయంకాల వేళ రాత్రివేళ చల్లని వాతావరణంలో క్షీరసాగరాను ఉద్భవించిన చంద్రుడు తన ప్రభతో సేవిస్తూ ఉండగా ఆ చంద్రప్రభ వాహనంపై స్వామి తిరువీధులలో విహరిస్తూ వైభవోపేతమైనటువంటి దర్శన భాగ్యంతో అందరినీ అనుగ్రహిస్తూ ఉన్నాడు. నవగ్రహాలు కూడా శ్రీ వెంకటేశును సేవించి తరిస్తాయని మనం సుప్రభాతంలో స్వామిని స్తుతిస్తూ

0: వింటే శ్రవణానందకరంగా వింటూ ఉంటాం. సూర్యేందు భౌమ బుధ వాక్పతి కావ్య సౌరీశ్వర్ భాను కేతు దివి షత్ పరిషత్ ప్రధానా అని చెప్పి చక్కగా ఆ సుప్రభాత సేవలో ఏదైతే అన్ని గ్రహాలు సేవిస్తూ ఉన్నాయో అలాగే ఏ భావనతో వారందరూ ఉంటారయ్యా అంటే త్వద్దాస దాస చరమావధి దాసదాస అని దేవసభలో ప్రధానులైనటువంటి నవగ్రహములు కూడా ఈ వెంకటాచల క్షేత్రంలో నీ దాసులలో చివరిలో ఉన్న దాసులకు దాసులై నేను సేవిస్తూ ఉంటామయ్యా అని స్వామి వైభవాన్ని కీర్తిస్తూ ఉంటారట. చంద్రోదయం అందరికీ కూడా ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. చరి ఆహ్లాదే అని మన మనస్సుల్లో కూడా నిరంతరము ఆ స్వామి ఆహ్లాదజనకంగా అంగుష్ట మాత్రంలో విరాజమానుడవుతూ ఉంటాడని బుధజనులు చెబుతూ ఉంటారు. చంద్రుని యొక్క రాకతో కలువలు వికసిస్తాయి. చంద్రుని చల్లటి కిరణాలు తాపాన్ని తొలగించి ఆనందామృతాన్ని కురిపిస్తాయి. అలాంటి వెన్నెలరేడు చంద్రప్రభా వాహనంపై ఉన్న స్వామి దర్శనం మనకి ఆహ్లాదాన్ని కలిగిస్తోంది. భక్తుల హృదయ కమలాలను వికసింపజేస్తోంది. ఈ బ్రహ్మోత్సవాలలో చంద్రప్రభ వాహనంపై స్వామిని దర్శించిన వారికి కూడా ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికమనేటువంటి తాపత్రయాలు తొలగి మానసికమైనటువంటి ఆహ్లాదాన్ని ఆనందాన్ని పొందుతారు అనడంలో సంశయం లేదు. నవగ్రహాలలో ఒకరైన చంద్ర భగవానుడు తన చల్లని కిరణములతో స్వామికి శైత్యోపచారములు సమర్పిస్తున్నట్లుగా తాను వాహనంగా మారి స్వామిని సేవిస్తున్నటువంటి వాహనంగా ఈ చంద్రప్రభ వాహనం మనకు కనబడుతోంది. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసంగి ముక్తేర్ నిర్విషయం స్మృతం అని బంధానికైనా మోక్షానికైనా సరే మనస్సే ప్రధానమైనటువంటి కారణం. ఐహిక బంధములకైనా ఐహికాతీత మోక్షమునకైనా మనస్సే కారణం. మనస్సు విషయాసక్తి కలిగి ఉంటే బంధనములు దానితో పాటు పెరుగుతూ ఉంటాయి. నిర్విషయాసక్తమైతే ముక్తిని పొందుతుంది. అలాంటి మనస్సుకు కారకుడైనటువంటి చంద్రుని అధిరోహించి అనన్యాశ్చింతయంతో మాం అని వేరొక ధ్యాస లేక తనను ఆశ్రయించిన వారి యొక్క యోగక్షేమాలు తానే వహిస్తానని తెలుపుతూ స్వామి దర్శన భాగ్యాన్ని భక్త బృందాలకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. చంద్రుని కిరణాల వలె స్వచ్ఛమైన మనస్సును కలిగి తనను శరణాగతి చేసిన వారికి చంద్రుని కిరణాల వంటి ఆహ్లాదాన్ని శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అనుగ్రహిస్తానని మనకు ఈ వాహన సేవలో తన తత్వాన్ని తెలుపుతూ ఉన్నాడు. విరాట్ పురుషుని రూపాన్ని కీర్తిస్తూ శశి సూర్యనేత్రౌ అని సూర్యచంద్రులను నేత్రములుగా కలిగిన వాడిని చెప్పి స్వామివారిని స్తుతిస్తూ ఉంటారు. అందుచేతనే కాబోలు ఉదయం సూర్యప్రభా వాహనంపై దర్శనాన్ని అనుగ్రహించిన పరమాత్మ ఇప్పుడు చల్లని దశమి నాటి అంటే చక్కనైనటువంటి వెన్నెలలో చంద్ర ప్రభావాహనంపై ఆహ్లాదకరమైన దర్శనాన్ని అనుగ్రహిస్తూ మన యొక్క తాపాలన్నిటినీ కూడా హరింపజేస్తూ ఉన్నారు. అందుకే దయామృత తరంగిణ్యాస్తరంగేరి వశీతలై అపాంగై సించితే విశ్వం వెంకటేశాయ మంగళం అని చెప్పి భక్తులందరూ కూడా ఆయనకి మంగళాశాసనాలు పలుకుతూ ఉన్నారు. అలా నిరంతరము స్వామి సేవలో తరించేటువంటి భాగ్యం కలిగినందుకు మురిసిపోతూ ఉన్నారు. మరి ఆ చంద్రప్రభా వాహన యొక్క వైశిష్ట్యాన్ని అందులో శ్రీకృష్ణ స్వరూపంగా వేణుగాన ప్రియుడైనటువంటి ఆయన దివ్య తత్వాన్ని శ్రీమాన్ కెవిఎస్విజీ శేషాచార్యులు గారు మనకు అందిస్తారు. వారి మాటల్లో స్వామి వైభవాన్ని వాహన వైశిష్ట్యాన్ని తిరుమల వైభవాన్ని చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యా శేషాచార్యులు గారు అందుకోండి.
1: వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. ఈనాడు ఈ తిరుమల క్షేత్రం ఎలా ఉన్నది అంటే వైకుంఠమైపోయింది. ఎక్కడ చూచినా కూడా గోవిందనామాలతో మారుమ్రోగుతోంది ఈ తిరుమల మాడవీధుల యొక్క ప్రదేశమంతా కూడా. బంగారుమయంతో ప్రకాశించేటువంటి ఆ చంద్రుని యొక్క ప్రభ వాహనంగా ఆ స్వామివారు తిరుమాడ వీధులలో చక్కగా విహరిస్తూ భక్తులందరికీ శ్రీకృష్ణస్వామిగా కమనీయమైనటువంటి దర్శనాన్ని అందించారు. చంద్రుని యొక్క ఔన్నత్యం ఏమిటంటే ఆ చంద్రుని వల్లనే సమస్తమైనటువంటి ఔషధులు కూడా ఫలిస్తాయి. అగ్నిలో హోమం చేసినటువంటి ద్రవ్యము హవిర్భాగాల రూపంలో దేవతలకి చేరి ఆ దేవతలు ఆ హవిర్భాగాలను స్వీకరించిన తరువాత అనుగ్రహంతో వర్షాన్ని కురిపిస్తారు. ఆ వర్షం కురిసినందువల్ల ధాన్యాలన్నీ కూడా చక్కగా పండుతాయి. వాటిల్లో ఒక చక్క

అని విలువను శక్తిని కలిగించేటువంటి శక్తి చంద్రుని వల్లనే కలుగుతుంది. అటువంటి శక్తిని చంద్రునికి ఇచ్చింది ఎవరు అంటే ఆ పరమాత్ముడే. అంతేకాదు చంద్రునిలో మనం గొప్ప తత్వాన్ని దర్శించాలి. ఈ కాలం అనేది భగవంతుని యొక్క స్వరూపం. ఆయన కాలస్వరూపుడై సృష్టి స్థితి లయములను నడిపిస్తూ ఉంటాడు. సూర్యచంద్రుల యొక్క గమనమే కాలానికి మనకి ప్రత్యక్షంగా కనిపించేటువంటి నిదర్శనం. వారిద్దరూ ప్రతిరోజు ఉదయం వేళ సూర్యుడు, సూర్యుడు అస్తమించిన తర్వాత చంద్రుడు, వీరిద్దరి యొక్క భ్రమణంతోనే మానవుల యొక్క ఆయుర్దాయం, జీవరాశుల యొక్క ఆయుర్దాయం అనేటువంటిది గడిచిపోతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి చంద్రప్రభావాహనాన్ని మనం దర్శించినప్పుడు మనస్సులో కలగవలసినటువంటి భావన ఏమిటి, ఆ చంద్రప్రభావాహనాన్ని గురించి విన్నప్పుడు మనకు కలగవలసినటువంటి భావన ఏమిటి అంటే, కాలస్వరూపుడైనటువంటి చంద్రుడు భవిష్యత్తులో భగవంతుని పట్ల మనం శ్రద్ధను పెంచుకోవాలన్న విషయాన్ని మనకి తెలియజేస్తూ ఉంటాడు. సూర్యచంద్రులము మే విరువురము కూడా నడిచి వెళ్ళిపోతూ ఉంటే మీ ఆయుర్దాయం తగ్గిపోతూ ఉంటుందండి ఓ జనులారా. మీరంతా మానవ రూపాన్ని పొందారు, నరజన్మ దుర్లభం అన్నారు కదా, అలాంటి నరజన్మ లభించినందుకు ఈ కాలం గడిచిపోతోంది. గడిచిపోయే కాలాన్ని సార్థకం చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు భగవంతుని పట్ల మనస్సు ఉంచండి అని ఆ చంద్రప్రభావాహనం చూసినప్పుడు కాలస్వరూపుడైనటువంటి పరమాత్మని యొక్క తత్వం అనేది మన మనస్సుకి అర్థమవుతుంది. మరి భగవంతుణ్ణి మనం చేరుకోవాలనే ధ్యాస మనకు కలగాలంటే ఏం చెయ్యాలి అంటే, శత్రువు మిత్రే పుత్రే బంధౌ మాకురు యత్నం విగ్రహ సంధౌ సర్వస్విన్నపి పశ్యత్ ఆత్మానం సర్వత్ర ఉత్సృద్య భేదాజ్ఞానం. అన్ని చోట్ల భేదభావాన్ని అజ్ఞానాన్ని విడిచిపెట్టి శత్రువు ఎందు, మిత్రుని ఎందు, బంధువు ఎందు అందరి పట్ల సమానమైనటువంటి భావాన్ని పెంపొందించుకుంటూ కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములనేటువంటి అరిషడ్వర్గములను విడనాడి అంతటా పరమాత్ముడే నిండి ఉన్నాడనేటువంటి ఒక చక్కని నిజమైన జ్ఞానాన్ని తత్వాన్ని ఎవరైతే పొందుతారో వాళ్ళు కాలస్వరూపుడైనటువంటి ఆ పరమాత్మని అనుగ్రహానికి పాత్రులవుతారు. కాలానికి లోబడి, మాయకి లోబడి ఈ జీవితాన్ని వ్యర్థం చేసుకోకుండా ఆ పరమాత్ముణ్ణి చేరుకోవటానికి తగినటువంటి అర్హతని సముపార్జించుకుంటారు. కాబట్టే కులశేఖరాళ్ళ వారు అన్నారు, హేమర్త్యా పరమంహితం శృణుతవో వక్ష్యామి సంక్షేపత సంసారార్ణవామాపదూర్మి బహుళం సమ్యక్ ప్రవిశ్య స్థితా నానాజ్ఞానమపాస్య చేతసి నమో నారాయణాయేత్యము మంత్రం సప్రణవం ప్రణామసహితం ప్రావర్తయ ధ్వమ్ముహు. ఓ మానవులారా, నేను చెప్పేటువంటి ఒక పవిత్రమైన హితాన్ని వినండి. సంక్షేపమైనటువంటి విషయము, తేలికగా ముక్తిని పొందేటువంటి విషయము, మీరందరూ కూడా సంసారం అనేటువంటి సముద్రంలో మునిగి బాగా ప్రవేశించి ఉన్నారు. నిజమైనటువంటి జ్ఞానాన్ని, భగవత్ సంబంధమైన జ్ఞానాన్ని మర్చిపోయారు. అందువల్ల మీ మనస్సుని కుదుటపరుచుకుని ఓం నమో నారాయణాయ గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని ఆ గోవింద నామస్మరణ, నారాయణుని యొక్క దివ్యమైనటువంటి నామస్మరణను, స్వామి మంత్రాన్ని చక్కగా గానం చెయ్యండి. ఆ స్వామిని దర్శించండి. ఆ స్వామి గుణవైభవాన్ని గురించి వినండి. ముమ్మారులు మాటి మాటికి ఆ స్వామికి నమస్కారం చెయ్యండి. అలా చేసినట్లయితే మీరు పొందినటువంటి ఈ మానవ జన్మకు సార్థకత ఏర్పడుతుంది అని సాక్షాత్తు మనకి చెప్పి ఉన్నారు. కాబట్టి ఈ వాహన సేవలో ఉన్నటువంటి ప్రధానమైన ఆంతర్యం ఏమిటంటే, విషయాల పట్ల ఇంద్రియములన్నీ కూడా ఆకర్షితములై పరిగెడుతూ ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి విషయముల నుంచి ఇంద్రియములను నియంత్రించి మనస్సుని ఏకాగ్రతతో స్వామి యందు నిలపటానికి మనందరికీ ఆ స్వామి ఒక చక్కని అద్భుతమైన అవకాశాన్ని కలిగిస్తూ, ఎటు చూచినా కూడా తానే అయి నిలుస్తూ,
వాహన సేవలలో తాను తిరుమాడ వీధులలో

0: సంచరిస్తూ భక్తులందరికీ కూడా నిజమైనటువంటి తన దర్శనాన్ని అందిస్తూ మోక్ష మార్గం వైపు మనందరినీ కూడా నడిపిస్తున్నాడు అనడంలో ఏ విధమైనటువంటి సందేహమూ లేదు. అందువల్ల ఇటువంటి వాహన సేవలో చక్కగా పరమాత్మను గురించి శ్రవణం చేసి మనందరం కూడా తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. అయ్యా, శ్రీ మారుతి గారు దయచేసి తమరు స్వామివారి గుణవైభవాన్ని వర్ణించమని ప్రార్థిస్తున్నాను.
1: ధన్యవాదాలు శేషాచార్య గారు. నమామ్యహం వెంకటనాథ విష్ణు నారాయణ శేష జగన్నివాస భక్తార్తిహారిన్ భగవన్ మురారే భాన్వింద్రునేత్రాఖిల లోక పూజ్య. బ్రహ్మరుద్రాది దేవతలే కాదు, సమస్త దేవతాగణము, చరాచర జీవకోటి కూడా కలియుగంలో వేయించేసి ఉన్నటువంటి సాక్షాత్తు ఆ పరంధాముడు, పరతత్వాన్ని స్వయంగా మనకి తెలియజెప్పేటువంటి వాడు. నామస్మరణ చేయడం చేతనే మనకు సమస్తమైనటువంటి పుణ్య రాశులను, చివరకు తురియమైనటువంటి మోక్షాన్ని కూడా కరతలామలకం చేసేటువంటి వాడు. అందుకే అంటారు, నామస్మరణాదన్యోపాయం మహి పశ్యామో భవతరణే రామహరే కృష్ణహరే తవ నామ వదామి సదా నృహరే కృష్ణానంద కృపా జలధే కంసారే కమలేశహరే కాళీయమర్దన లోక గురో భక్తం తే పరి పాలయ మాం అని కర్షదీతి కృష్ణ. సమస్త జనులను ఆకర్షించేటువంటి వాడు, మాయావి అయినటువంటి వాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ. వేషధారణలో పిల్లనగోవి చేతవుని తన యొక్క అద్భుతమైనటువంటి ఎడమకాలుని మడచి కుడికాలు మీద ఉంచుకుని చక్కని రూపంతో స్వామి దివ్య దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. ఆ రూపం చూస్తేనే చాలు, ఉన్నటువంటి వారందరూ కూడా తమలో గోపికత్వాన్ని ఆవహింపజేసుకుని ఎంత వర్షం పడుతున్నా, ఎంత శ్రమ అయినా దానంతటిని మరిచిపోతూ ఉన్నారు. ఆనందోత్సాహంతో నృత్యాలు చేస్తూ ఉన్నారు. ఒకరా ఇద్దరా ఎంతమంది, ఎన్ని ప్రదేశములు నుంచి స్వామివారి సేవకై తరలివచ్చారు. దేశంలో ఉండేటువంటి సమస్త రాష్ట్రముల యొక్క భక్త బృందాలన్నీ కూడా ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగగ్రహణం చేయాలని, స్వామి యొక్క వాహన సేవ ముందు తమ యొక్క కళా ప్రదర్శన ద్వారా స్వామి దివ్య అనుగ్రహాన్ని పొందాలనేటువంటి ఆర్తితో విచ్చేశారు. వారందరూ కూడా ఆ దేవతాస్వరూపాలగే, దేవతాం అంశలే వారెందు ప్రవేశించాయా అన్నట్లుగా దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నారు. అంతేకాదు, ఈరోజు దీపపు కాంతులు కూడా మరింత శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆకాశంలో చూస్తే ఎక్కడా నక్షత్రములు కానరావట్లేదు. బహుశా చంద్రప్రభా వాహనం ఇక్కడ ఉందని, పరమాత్మ ఇక్కడ ఉన్నాడని, ఆ నక్షత్రాలన్నీ కూడా ఈ విద్యుత్ కాంతులలోకి దూరి ఇంత చక్కగా ప్రకాశిస్తున్నాయేమో అన్న భావన కూడా అందరికీ కలుగుతోంది. చంద్రుడు ఉదయించి తన చల్లని కిరణముల చేత సూర్య తాపాన్ని ఏ విధంగా హరిస్తాడో అదేవిధంగా తన భక్తుల తాపత్రయాలను తన దృక్కుల చేత తొలగింపజేయగలని తెలుపుతూ స్వామి చక్కగా మెల్లగా చల్లగా చంద్రప్రభా వాహనంపై ముందుకు కదులుతూ ఉన్నాడు. నిరంతర గోవిందనామస్మరణ జరుగుతూ ఉంటే స్వామి మునుముందుకు వాహనంలో విహరిస్తూ ఉన్నాడు. గోవిందనామస్మరణయే అమృతతుల్యము, నీ నామము భవహరణము, నీ నామము సర్వసౌఖ్య నిహరము, నీ నామము అమృతపూర్ణము, నీ నామము నే తలందు నిత్యము స్వామి అని ప్రతి భక్తుడు కూడా గోవిందా గోవిందా అంటూ గోవింద నామస్మరణ చేస్తూ ఉన్నారు. స్వామి, నీ నామస్మరణే సమస్త భాగ్యములను అనుగ్రహిస్తుంది. కలియుగంలో భగవన్ నామస్మరణయే అత్యంత పుణ్యప్రదమైనటువంటి భక్తి మార్గము అంటూ అచ్యుతానంద గోవింద నామోచ్చారణ భేషజాత్ నశ్యంతి సకలారోగా సత్యం సత్యం వదామ్యహం అని అచ్యుత అనంత గోవింద అన్న నామోచ్చారణ రూపమైనటువంటి ఔషధం ఏదైతే ఉందో అది సమస్త రోగములను నివారిస్తుంది. సర్వవ్యాపి అయినటువంటి పరమాత్మకు శశబిందు అని కూడా పేరు. శశయవ విందుర్లక్ష్య యస్య చంద్రస్య విద్యతే తద్యత్ ప్రజాస్ కృష్ణాది శశబిందుస్తతో హరిహి అని. శశము అనగా కుందేలు, కుందేలు వలె బిందు ఎవనికి కలదో అట్టి చంద్రుడు శశబిందువు అని

దింపబడుతూ ఉన్నాడు. అట్టి శశబిందుని లేదా చంద్రువలే ప్రాణంలో పోషించేవాడు గనక ఆ సాదృశ్యము చేత శ్రీహరిని కూడా శశబిందుహు అని స్తుతిస్తూ ఉంటారు. పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఇదే తత్వాన్ని ప్రబోధిస్తూ పరమాత్మ దామావిశ్యజ భూతాని ధారయామ్యహమోజస పుష్ణామి ఔషధీ సర్వా సోమో భూత్వా రసాత్మక అని, నేను భూమిని ప్రవేశించి శక్తి చేత సమస్త ప్రాణికోట్లను ధరిస్తూ ఉన్నానయ్యా, రసస్వరూపుడిగా చంద్రునై సస్యములన్నిటినీ కూడా పోషిస్తూ ఉన్నాను అని తెలియజేశాడు. పరమాత్మ విరాట్ స్వరూపాన్ని ప్రకటింపజేస్తూ నక్షత్రాణామహం శశి అని తన యొక్క దివ్య విభూతిని మనందరికీ తెలియజేశాడు. అసలు చంద్రుడు నక్షత్రమే కాదు కదా అని సందేహం కలగవచ్చు. ఆకాశంలోకి చూసినప్పుడు ప్రకాశవంతంగా కనిపించేది ఎవరు? చంద్రుడే. మిణుకుమిణుకుమనే నక్షత్రాల్లో కూడా ఉండేది బ్రహ్మమే. అయినా కంటికి బాగా ప్రకాశవంతంగా కనిపించేది, ధ్యానానికి పనికి వచ్చేది, ఊహించుకోగలిగేది చంద్రుడు గనక నక్షత్రాణామహం శశి అని భగవద్ విభూతిని మనకి ప్రకటించాడు. ఏకశ్చంద్ర తమోహంతి నచ తారాగణైరపి అని, అనేక వేల నక్షత్రాలు ఉన్నప్పటికీ కూడా చీకట్లను తొలగించేటువంటి వాడు ఎవరయ్యా అంటే చంద్రుడొక్కడే. అలాగే రాత్రిపూట ఆకాశంలో మనకు ఆ నక్షత్రాల కన్నా కూడా ఎవరిని చూస్తే మనసు ఆహ్లాదపడుతుంది అంటే ఆ చంద్రభగవాన్నే. అలాగే శ్రీ మహావిష్ణువు సర్వాంతర్యామి స ఏకహ, ఆయన ఒక్కడే. సముద్ర తరంగ న్యాయం చేత భగవంతుడు కూడా ఒక్కడే అని మనం తెలుసుకోవాలి. సముద్ర తరంగ న్యాయం అంటే లోకంలో సముద్రం నుండి నుడగా బుడగా తరంగములు మొదలగవన్నీ ఉత్పన్నములవుతాయి. సరిగ్గా మనం గమనించినట్లయితే ఇవన్నీ కూడా సముద్రము నుండి ఉత్పన్నమైనవే. సముద్ర స్వరూపం కంటే భిన్నంగా ఉన్నవి కాదు, సముద్రాత్మకులే, సముద్ర స్వభావాన్ని కలిగినవే. అలాగే పరమాత్మ కూడా అన్నిటా తానుంటూ అందరినీ అనుగ్రహించే విధంగా ఇక్కడ స్వామి అనేక రూపాలతో అనేక వాహనాలలో విహరిస్తూ ఉన్నా, భిన్న వాహనాలు కనిపించినా అందులో ఎప్పుడూ విహరించేది ఆ స్వామి పరంధాముడు పరమాత్మే. సకల చరాచర జగత్తులో వ్యాపించి సర్వసాక్షిగా ఉన్నది సర్వేశ్వరుడే, సర్వవ్యాపి అయి ఉన్నటువంటి వాడు, విష్ణు శబ్దానికి సార్థకతను చేకూర్చినటువంటి పరమాత్మ పరంధాముడు చల్లనైనటువంటి కిరణములతో ప్రకాశిస్తూ భక్త బృందాలను నిరంతరాయంగా అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ స్వామి. చంద్రుల్లో ఒక చిన్న మచ్చ ఉన్నప్పటికీ కూడా అది కూడా ఆయనకి అలంకారమే అయింది. అలాగే మానవులలో మనకి తెలుసో తెలియకో ఏదో చిన్న దోషం చేసినప్పటికీ కూడా స్వామి ఏదైనా నీ యొక్క నీ భావనతో నీపై అన్ని మనస్సు నిలిపి చేస్తున్నామని కనుక మనం చేసినట్లయితే మనలో ఉండేటువంటి దోషాలను కూడా ఆయన తొలగించి మనం జన్మ సార్థకత చేకూర్చుకునే విధంగా, అసలు జన్మే రాని విధంగా, జన్మ రాహిత్యమయ్యే విధంగా స్వామి అనుగ్రహిస్తాడు అని మనకి పురాణ ఇతిహాసాది గాథల్లో చూస్తే అర్థమవుతుంది. ఇలా ప్రతి వాహన సేవలో కూడా భక్తులను అనుగ్రహించడానికి, దివ్యమైనటువంటి తాత్విక చింతనను అందించడానికి స్వామి తనంతట తానుగా మలయ కునియనింద్ర పెరుమాళ్ అని మలయప్ప స్వామిగా, ధ్రువమూర్తికి ఎంత శక్తివంతుడో ఈ మలయప్ప స్వామి కూడా ఈ కొండలలోనే లభించినవాడని మనకి ఐతిహ్యం తెలియజేస్తోంది. కాబట్టి అటువంటి మలయప్ప స్వామి శ్రీకృష్ణ పరమాత్మగా ఇక్కడ మనకు ఆ చంద్రప్రభ వాహనంపై దర్శనమిచ్చి అనుగ్రహిస్తూ ఉన్నాడు. అటువంటి స్వామి యొక్క దివ్య వైభవ విశేష అంశాలను మనం ఆచార్యులు శేషాచార్యులు గారి యొక్క దివ్యమైనటువంటి మాటల్లో

కన్నుల పండుగగా ఉంది. అందమైనటువంటి పుష్పములతో మాలలు కట్టి స్వామివారికి అలంకారం చేశారు. ఆనాడు యశోదాదేవి ఏ విధంగానైతే శ్రీకృష్ణ స్వామిని మనసారా అలంకరించుకుందో ఆ రకమైన అలంకారాలన్నీ స్వామివారి ఆ స్వరూపంలో ప్రత్యక్షంగా మనకు కనిపిస్తున్నాయి. గోకులంలో గోపాలకులందరినీ కూడా అలరించినటువంటి ఆ వేణునాదం, ఆ వేణువుని ఎంతో అలవోకగా అలా పెదవులపై నిలిపి గానం చేస్తూ ఆ స్వామివారు ఒక పక్క హృదయంగా మరొక పక్క వీరరసాన్ని ప్రకటిస్తూ స్నిగ్ధ గంభీర మనోహరమైనటువంటి దివ్య రూపంతో అలా అలా అర్చక స్వాముల చేత, పరిచారకుల చేత, సేవకుల చేత, భక్తజన బృందముల చేత చక్కగా సేవింపబడుతూ ప్రార్థింపబడుతూ ఈ తిరుమాడ వీధులలో మనందరికీ కమనీయంగా కనిపిస్తున్నారు. ఏమిటి ఈ రకంగా కనిపించటంలో ఉన్నటువంటి ఆంతర్యం అంటే, ఎవరికైనా ఒక్కసారి ఆ అద్భుతమైనటువంటి రూపాన్ని దర్శించినట్లయితే మన ప్రాచీన కాలంలో ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణస్వామి యొక్క వృత్తాంతము, ఆనాటి ధర్మములు ఇవన్నీ కళ్ళ ఎదుట ప్రత్యక్షంగా గోచరమవుతాయి. మనకున్నటువంటి ఈ శబ్ద ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో, వేదాలు, భారతము, భాగవతము, ఇటువంటి శబ్ద ప్రమాణాలన్నీ కూడా మనకు నిజమైనటువంటి ధనములే అవుతాయి. అవన్నీ మనం తెలుసుకుని మన తరువాత తరాల వారికి చక్కగా అందించవలసి ఉన్నాయి. అలాగే ఇటువంటి బ్రహ్మోత్సవాల్లో కూడా ఆ స్వామి యొక్క స్వరూపాన్ని, ఆ వాహనాన్ని మనం దర్శించినప్పుడు మన ప్రాచీనమైన ఇతిహాస పురాణములు, వృత్తాంతములు, శ్రీకృష్ణస్వామి యొక్క దివ్యమైన చరిత్రలు ఇవన్నీ కూడా మన కళ్ళ ఎదుట ప్రత్యక్షంగా కనిపించడం ద్వారా, వాటిని స్మరించుకోవటం ద్వారా ధర్మబద్ధమైనటువంటి ఒక చక్కని మార్గంలో నడవడిక కలిగి ఉండడం అనేటువంటిది మనకి అభ్యాసమవుతుంది. ఎన్ని తరాలు మారినా కలియుగంలో ధర్మం అనేది ఒక పాదంతో నడుస్తున్నప్పటికీ కూడా ఆ కలి ప్రభావం మన మీద పడకుండా ఆ పరమాత్మ యొక్క కరుణా కటాక్ష వీక్షణ ప్రసారముల యొక్క ఆ చల్లదనం అనేటువంటిది నిరంతరము మనని కాపాడుతూ ఉంటుంది. అదే మనకు శ్రీరామరక్షగా నిలుస్తుంది. అంతటి పరమాత్ముడు మన ఎదుటకు వచ్చినప్పుడు ఏ విధంగా ఆ పరమాత్మను మనం ప్రసన్నం చేసుకోవాలి? బద్ధేనాంజలినా నతేన శిరసా గాత్రై సరోమోద్గమై కంఠేన స్వరగద్గదేన నయనేన ఉద్గీర్ణ బాష్పాంబున నిత్యం త్వచ్చరణారవిందయుగళ ధ్యానామృతాస్వాదినాం అస్మాకం సరసీరుహాక్ష సతతం సంపద్యతాం జీవితం. ఓ స్వామి, ఆనాడు ద్వాపరయుగంలో కానీ, త్రేతాయుగంలో కానీ, కృతయుగంలో కానీ నీవు ధరించినటువంటి విశేష అవతారములను గురించి పెద్దల ద్వారా వినడమే తప్ప ఏనాడూ మిమ్మల్ని కల్లారా దర్శించే భాగ్యం మాకు కలగలేదయ్యా. కానీ ఈ కలియుగంలో మా అదృష్టం ఏంటంటే ఈ మానవ జన్మ ధరించినందుకు ఆ శ్రీకృష్ణస్వామిగా అనేక రకములైనటువంటి రూపములలో నిన్ను ఈనాడు కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో ఈ చంద్రప్రభ వాహన సేవలో దర్శించుకునేటువంటి భాగ్యం మాకు కలిగింది. గోపాలురు, గోపికలు నీ సాంగత్యాన్ని అనుభవించి ఎంతో తన్మయులైపోయారు. ఆ తన్మయత్వాన్ని మేము తలుచుకుంటూ ఈనాడు మేము కూడా ఆ తన్మయ భావాన్ని పొందుతూ ఉన్నాము, నీలో లీనమైపోతూ ఉన్నాము అని రెండు చేతులు జోడించి శిరస్సు వంచి ఈ శరీరమంతా కూడా ఆ స్వామి యొక్క పారవశ్యంతో రోమాంచితమై ఆ స్వామినామాన్ని మనం చక్కగా గానం చేస్తూ ఉంటే ఈ కంఠము గద్గదమై కంటి వెంట ఆనందాశ్రువులు జలజల జాలువారుతూ ఉంటే, ఓ స్వామి, ఎల్లప్పుడూ నీ పాదారవిందములను ధ్యానించేటువంటి వాళ్ళు ఆ అమృత రసాన్ని చక్కగా ఆస్వాదించేటువంటి వాళ్లకు ఇంతకన్నా అదృష్టమైన అదృష్టం ఏమున్నది? మానవ జన్మ ధరించినందుకు ఇదే కదా నిజమైన అదృష్టము. ఇలాంటి చక్కని అవకాశాన్ని మాకు జన్మ జన్మలలో లభించేటట్టుగా అనుగ్రహించు స్వామి. ఏ జన్మ ధరించినా, ఏ రూపాన్ని ధరించినా, కీటకమైన మానవ రూపమైన జంతు రూపమైనా కూడా ఆయా జన్మలలో మాత్రం నీ పాదముల యందు మా మనస్సు అనేటువంటి రాజహంస విహరించాలి.
మా మనస్సనే రాజహంస నీ పాదములనేటువంటి

0: సైన్యంలో బంధింపబడాలి అని ఎల్లప్పుడూ నిన్ను కోరుకుంటూ ఉంటామయ్యా. గోవింద, ఈ తిరుమల క్షేత్రంలో ఈ బ్రహ్మోత్సవాలలో నీ దర్శన భాగ్యాన్ని కలిగించి మా అందరికీ కూడా ఈ సంసార సాగరం నుంచి ఉద్ధరింపబడేటువంటి ఒక చక్కని అవకాశాన్ని, అదృష్టాన్ని ఈ కలియుగంలో కలవు వెంకటనాయక అని బిరుదుని సార్థకం చేసుకుంటూ అందించావయ్యా. ఏడుకొండలవాడ వెంకటరమణ, గోవింద గోవింద, కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చంద్రప్రభ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు శ్రీ కేవీఎస్విజి శేషాచార్యులు, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి, నిర్వహణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, సహకారం శ్రీ వై శ్రీనివాస్, సాంకేతిక సహకారం శ్రీయుతులు వై శివకృష్ణ, వి విజయమునస్వామి, ఆర్ రామగోవిందరెడ్డి, జే విజయ. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు ఉదయం 7:20 రథోత్సవ సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి అన్నమయ్య చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. సంగీతం ఎంఎం కీరవాణి.

మీరు విన్న ఆ పాట మాంగళ్య బలం చిత్రం కోసం జమునారాణి పాడిన పాట. రచన శ్రీ శ్రీ సంగీతం మాస్టర్ వేణు. శ్రోతలకి ఒక ముఖ్య గమనిక. ఈ నెల 22

రెండవ తేదీ అంటే మంగళవారం రేపు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశతో పాటు కొత్త ఓటర్గా నమోదు, సవరణలు, చిరునామా మార్పు వంటి అంశాల గురించి శ్రోతల సందేహాలకు నేరుగా తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి గారు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేస్తూ 23240852 23240853 29550923 ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం రేపు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు. శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు కార్యక్రమంలో. ఇప్పుడు వినండి శ్రీ వెంకటేశ్వర వైభవం చిత్రం కోసం ఘంటసాల బృందం పాడిన పాట, రచన ఆత్రేయ, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం. భారతదేశం మన జన్మ ప్రదేశం. భారతఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన

పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.

శ్రోతలకి మరోమారు గుర్తు చేస్తున్నాం, రేపు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశతో పాటు కొత్త ఓటరుగా నమోదు సవరణలు, చిరునామా మార్పు వంటి అంశాల గురించి శ్రోతల సందేహాలకు నేరుగా తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి గారు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేస్తూ 232408852 232408853 295505923 239550923. ఈ ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం రేపు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు. గమనికి విన్నారు ఆకాశవాణి. సమయం 8:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ సంధ్య ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

2026 జపాన్లో జరుగుతున్న 20వ ఏషియా క్రీడలపై రోజువారీ నివేదిక విన్నారు. ఆకాశవాణి ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి శాంతినివాసం చిత్రం కోసం ఘంటసాల సుశీల పండపాట రచన సముద్రాల సంగీతం ఘంటసాల.

చిత్రగీతాలు వింటున్నారు. మీరు విన్న ఆ పాట పెళ్లి సందడి చిత్రం కోసం ఘంటసాల ఆర్ బాల సరస్వతి దేవి పాడిన పాట. రచన సముద్రాల సీనియర్, సంగీతం ఘంటసాల. కార్యక్రమంలో ఇప్పుడు వినండి పాతాళ భైరవి చిత్రం కోసం ఘంటసాల లీలా పాడిన పాట. రచన పింగళి, సంగీతం ఘంటసాల.

0: మీరు విన్న ఆ పాట రక్త సంబంధం చిత్రం కోసం ఘంటసాల సుశీల పాండే పాట, రచన అనిశెట్టి, సంగీతం ఘంటసాల.
1: నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం, భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.

0: హలో
1: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
0: చెప్పండి మేడం.
1: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
0: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో, అరే రాజు రాజు.
2: బాబాయ్,
0: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా, కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా, జరగట్టే రాదురా.
2: బాబాయ్, పంపదీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
0: లేదురా గబని, నాకేం తెలుస్తాయి, నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
2: మన మూల మీద పాండపకాడ శంకరన్న ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లానే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారంట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ల పైసలన్నీ గాయపోయినాయి.
0: ఓరి, అట్లా చేసిండారా?
2: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినామనుకో పైసలన్నీ పోతాయి. 1-9-3-0 నెంబర్కి ఫోన్ చేయాలే.
3: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930-1930 కాల్ చేసి ఫిర్యాదు చేయండి, సత్వర పరిష్కారం పొందండి.
4: కార్యక్రమంలో ఇప్పుడు వినండి గుండమ్మ కథ. చిత్రం కోసం ఘంటసాల సుశీల పాండపాట, రచన పింగళి, సంగీతం ఘంటసాల.

మీరు విన్న ఆ పాట బందిబొట్టు చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట, రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం ఘంటసాల. చిత్రగీతాల్లో చివరిగా వినండి అలీబాబా 40 దొంగలు చిత్రం కోసం సుశీల పాడిన పాట, రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం ఘంటసాల.

శ్రోతలు చిత్రగీతాలు విన్నారు. శ్రోతలకు ఒక గమనిక, రేపు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశతో పాటు కొత్త ఓటర్గా నమోదు, సవరణలు, చిరునామా మార్పు వంటి అంశాల గురించి శ్రోతల సందేహాలకు నేరుగా తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి గారు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 జత చేసి 2324085 2 2 2 2 4 0 8 5 2 2 3 5 9 2 3 2324085 2 2 2 4 0 8 5 2 2 3 2 4 0 8 5 3 2 9 55 0 9 2 3 STD code 040. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం రేపు ఉదయం 10 గంటల

0: In the medal tally, India is currently in 12th place with a total of 6 medals, including 4 silver and 2 bronze. Vice President C.P. Radhakrishnan and Prime Minister Narendra Modi have congratulated the medal-winning team. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. రేపు ఉదయం 6:10 భావనలో సంకల్పం గురించి చెరువేల భార్గవ శర్మ గారి ప్రసంగం వింటారు. 6:15 భక్తిరంజనీ కార్యక్రమంలో గణేష భుజంగ స్తోత్రం, వినాయక కీర్తనలు. 6:35 పొలం పనులు కార్యక్రమంలో లేగదూడల్లో అంతరపరాన్న జీవి సమస్యల గురించి హెడ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పివి నరసింహారావు వ్యవసాయ కళాశాల హుజూర్ నగర్ వరంగల్ శాస్త్రవేత్త డాక్టర్ బి దస్మాబాయి గారు అందించే వివరాలు వింటారు. రేపు ఉదయం 7:00 మహబూబ్ నగర్ జిల్లా సమగ్ర నివేదిక అందిస్తారు శ్రీ జి రవికుమార్ యాదవ్. 7:20 2026 తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఎన్సీహెచ్ పార్థసారథి గారి గాత్రం. వాద్య సహకారం వైలిన్ శ్రీ బి పవన్ సింగ్, మృదంగ సహకారం శ్రీ పి జయభాస్కర్. రేపు ఉదయం 10:00 తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారితో ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశతో పాటు క్రొత్త ఓటర్గా నమోదు, సవరణలు, చిరునామా మార్పు వంటి అంశాల గురించి శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 2324085252, 2324085353, 295509923, ఎస్టిడి కోడ్ 040. రేపు మధ్యాహ్నం 12:10 యువాణి ఆంగ్ల కార్యక్రమాలు. రేపు ఉదయం 11:00 యువాణి సంగీత కార్యక్రమంలో కె శృతి గారి సితార్ వాద్యం, తబలా సహకారం శ్రీ రిషికేష్ మహుర్కర్. 11:30 సుగమ్ సంగీత్ కార్యక్రమంలో శ్రీ తెహసీన్ హుస్సేన్ ఖాన్, శ్రీ పర్వేజ్ హుస్సేన్ ఖాన్ నిజామీ బృందం వారిచే ఖవాలి. 12:10 యువాణి ఆంగ్ల కార్యక్రమాలు. 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయస్త కార్యక్రమం. 1:20 వనితా లోకం కార్యక్రమంలో కీళ్లవాతం రావడానికి కారణాలు, జాగ్రత్తలు, నివారణ, ఈ అంశం గురించి రుమటాలజిస్ట్ పి విజయప్రసన్న గారితో పరిచయం వింటారు. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం. ఇక మా సాయంకాలం ప్రసారంలో సాయంత్రం 5:00 వార్తల ముఖ్యాంశాల అనంతరం జానపద సంగీత కార్యక్రమంలో శశిరేఖ పరిణయం కథ యక్షగానం వినిపిస్తారు శ్రీ ఎదురుగట్ల యాదగిరి బృందం వారు, 3వ భాగం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాజెక్టు కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు అంశం, విత్తన నిల్వ సమయంలో ఆశించే పురుగులు నివారణ గురించి హుజూర్ నగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త ఏ పద్మశ్రీ గారు అందించే వివరాలు. 7:15 కిసాన్ వాణి ప్రాజెక్టు కార్యక్రమంలో పశువుల్లో వచ్చే పొదుపు వాపు, వ్యాధి వల్ల కలిగే నష్టాలు, నివారణ చర్యల గురించి హైదరాబాద్ పశు వైద్య కళాశాల మైక్రోబయాలజీ విభాగం సహాయ ఆచార్యులు డాక్టర్ ఎల్ గోపాల్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి కృష్ణసాయి. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ ఆధారిత జాతీయ మిషన్ గురించి ఆ శాఖ వ్యవసాయ అధికారి శ్రీ డి శ్రీధర్ రెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ మోటే చిరంజీవి. రాత్రి 8:00 2026 శ్రీ తిరుమల తిరుపతి శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అశ్వవాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం. రాత్రి 8:00 వార్తల ముఖ్యాంశాల అనంతరం లలిత సంగీత కార్యక్రమం. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 మనీ టాక్ మంథన్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. రాత్రి 10:00 జపాన్లో జరుగుతున్న 2026 సంచిక ఏషియన్ క్రీడలపై రోజువారీ నివేదిక ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి సమయం 11:14 దాటి 30 సెకండ్లు. ఇంతటితో ఈ పూట ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:00 మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.